రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. 1972లో దసరా నవరాత్రుల సందర్భంగా ప్రశాంతనిలయంలో 2వ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ సమావేశం, వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, కవి సమ్మేళనం మొదలైన కార్యక్రమాలు కనుల పండువగా జరిగాయి. 18 అక్టోబర్ జరిగిన కవి సమ్మేళనంలో స్వామి కవులను ఉద్దేశించి ప్రసంగించారు. కవులు, కళాకారులు తమ రచనల ద్వారా మానవ జీవితాన్ని మరింత పరిపుష్టం చేయవలసినదిగా హితవు పలికారు.

ఉడంబు నుంచి జటిల్ నాడు కరిని

ఇండియా తరఫులారా, ఈనాడు అఖండ మేధావులతో పితండ తర్క వాంతములతో లోకం ఒక తాబేడు రాజ్యంగా తయారైపోయి ఉంటున్నారు. అంతేకాదు కుందేడు రాజ్యంగా కూడా పులుకుతూ ఉంటున్నారు. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క పవిత్రతను, తాను అనుసరించవలసినటువంటి యొక్క దివ్యత్వమును లోకమునకు ప్రదర్శించి కవిత్వమును సాత్వగమరించుకునే చేయగలిగినటువంటి యొక్క వ్యక్తులు కేవలము శృంగారమైనటువంటి కళలకు తన బంగారమైనటువంటి జీవితం అర్పితము చేసుకుని నిరర్థకము గావించుకునేటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుకోవటం ఈనాడు విచారించవలసినటువంటి విషయం. ఈనాడు దుష్ట తర్క ప్రచండ ఆర్భాటములే కాని శీలము సదాచారము సానుభూతి శూన్యమైనది. జగత్తు వ్యావహారికమైనటువంటి సత్యమే కాని పారమార్థిక సత్యము కాదనేటువంటి యొక్క దృశ్యములు కూడా గుర్తించుకోలేనటువంటి యొక్క వ్యక్తులుగా తయారవుతున్నారు. సాంకేతిక విజ్ఞాన శాస్త్రములకు వర్తులై ధనములకు దాసులై అనుశక్తిని సాధించమన్నటువంటి యొక్క అహంకారంతో ఆకాశములను అంతరించి కేవలం ఆర్భాటములు కలిపేటువంటి యొక్క వ్యక్తిత్వంగానే మనం గోచరిస్తూ ఉంటున్నామే కాని అందులో ఉన్నటువంటి పవిత్రము ఏమి అనేటువంటి యొక్క విషయాన్ని విచారించుకోలేనటువంటి యొక్క వ్యక్తులు వివేకవంతులు కాదనే చెప్పవచ్చు. సత్సంప్రదాయములు మానవునికి శోభను అందించడమే కాక లోకములకు కళ్యాణములు కూడాను అందించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితం. కానీ అతి పవిత్రమైనటువంటి సత్సంప్రదాయములు మానవుని హృదయ క్షేత్రమును నాట్యమాడకపోవటం చేత పాప భీతి దైవ ప్రీతి లేనటువంటి యొక్క స్థితిని ఈనాడు మానవులు అనుభవించడానికి కోరుకుంటున్నారు. పెన్నిధి అయినటువంటి భగవంతుని సన్నిధిని చేరక అతన్ని సన్నిహితునిగా చేసుకునక సమీపులు కాక తమ యొక్క అశాంతులకు ఏమాత్రము కూడా శాంతిని చేకూర్చుకునేటువంటి యొక్క ప్రయత్నములకు కోరుకునక మానవులు ఎందుకు ఇంత అవసర పాలవుతున్నారనేటువంటిది కూడా ఒక ఆశ్చర్యము కూడా కలిగిస్తూ ఉండాలి. మనకు ప్రధానమైనటువంటి మిత్రుడు పరమాత్ముడే, మనకు ఆధారమైనటువంటి యొక్క తండ్రి పరమాత్ముడే అన్న సత్యమును గుర్తించుకున్నటువంటి వ్యక్తులు మహాసార్థకత పొందినటువంటి వారు. అట్టి సన్నిహితుడిగానే తాను చేస్తున్న భగవంతుని ఎన్ని రకములైతే అధికారంగా మనం అనుభవించుకునేటువంటి వారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం తెలుసుకోలేకపోతున్నామనేటువంటి యొక్క విచారణ కూడాను మీలో ప్రారంభం కలపాలి. అయితే అట్టి భగవంతుని సంపదలకు పొంగక దుఃఖములకు కృంగక పొంగి కృంగనటువంటి యొక్క తత్వమును అనుభవింపజేసేటువంటి యొక్క భక్తిని కూడాను మనలో అభివృద్ధిగానే తీసుకోవాలి. అట్టి అధికారమునే మనము సంపాదించుకున్న భగవంతుని కూడాను అస్తమునందు ఉంచుకుని ఆడించుకునేటువంటి యొక్క అవకాశాన్ని కూడాను మనం అందుకోవచ్చు. భాగవతమునందు పరమ పవిత్రమైనటువంటి యొక్క కోపిక కృష్ణుని ఏ రీతిగా అధికారంగా తాను సంబంధము చేకూర్చుకుని తదుపరి దానిని పురస్కరించుకుని అతనిని అనేక రకములుగా కూడాను కొన్ని బాధ్యతలు కూడాను అతని నింపి దాన్ని అనుభవించుకోవడానికి కూడాను కూరుకోవడానికి ప్రయత్నం చేసింది.

0: ఉడైనేరకు కోపికానికి చెప్పి కొలసేదు చూడక నన్నిట్లు శోధించుచుంటివా కృష్ణ చూడక నన్నిట్లు శోధించుచుంటివా మాయ సోదమ్మతో మనవి చేసు నన్ను నీవేమి చేసిన నిన్ను విడతుననుట ముమ్మాటి తిని కల్లా నందతనయ సుప్రమందైన విడువని పదములను నందతనయ సుప్రమందైన విడువని పాద కమలములను
1: పరమాత్ముని యొక్క సన్నిహితమైనటువంటి సంబంధమును ఈ రీతిగా గోపికలు అనుభవిస్తూ అధికారమును ప్రకటిస్తూ తద్వారా అతన్ని తమ యొక్క ఆదర్శకునిగా కొన్ని రకములైనటువంటి అండగా దండగా అనుభవించినటువంటి యొక్క సన్నివేశములు ఎన్నియో కలవని కూడాను మన భాగవతం మనకు తెలుపుతే కాక అందించడం కూడాను జరుగుతున్నది. అతి అధికారమును మనం సంపాదించుకునేటువంటి నిమిత్తమై భగవంతుని కొన్ని రకములైనటువంటి హక్కులుగా మనం అనుభవించుకోవడానికి ప్రయత్నం కలపాలి. ఇట్టి శోభమార్గమును ప్రబోధించి ప్రజలకు ప్రచారం కలిపే నిమిత్తమై కౌలైనటువంటి ఈ పురుషులందరూ కూడాను వారు వారి శక్తిని పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేసి తద్వారా వారి కవిత్వమును చిన్నమైనటువంటి భగవంతుని యొక్క పవిత్రతను లోకములకు వ్యాపింపచేయాలని కూడా నేను ఆశిస్తూ ఈ కవి సమావేశములకు మూల కారణమైనటువంటిది ఇట్టి పవిత్రమైనటువంటి ఆదయము అన్నటువంటి యొక్క సత్యాన్ని కూడా గుర్తించవలసినటువంటి విషయం. నిరర్థకము నిస్సారము నిర్వీర్యము నిత్యేజమైనటువంటి యొక్క పలుకుల చేత లోకమును మాలిన్యమరచుకునేటువంటి యొక్క కవిత్వము ఈనాడు ఒక పిత్తంగా బయలుదేరటం చేత లోకము మరిన్నింటా ఉర్రూతలోగుతూ తమ యొక్క స్వరూపాన్ని కూడా తాము మరచి అంధకారమైనటువంటి యొక్క అజ్ఞానమునందు తేలి అడుగుతున్నారు. అయితే ఈ అజ్ఞానం ఏనాటి నుండి మనల్ని వెంటాడుతున్నది అనేటువంటి విషయాన్ని మనం చక్కగా విచారణ పెడుతున్నప్పుడు జ్ఞానం ఏనాడు నుండి లోకములకు వ్యక్తమై ఉంటున్నదో ఆనాడు నుండి అజ్ఞానం కూడా వ్యక్తమై ప్రకటిస్తూ వస్తున్నది. అయితే ఏ రీతిగా వ్యక్తమవుతూ ఉన్నది అనేటువంటి యొక్క విషయాన్ని విచారణ కలిపినప్పుడు జ్ఞానం నుండి అజ్ఞానం కూడా చేరి వ్యక్తమవుతూ ఉంటున్నది. అజ్ఞానం అనేటువంటిది అవ్యక్తంగాను జ్ఞానం అనేటువంటి వ్యక్తంగా కూడాను ఇది సూక్ష్మ స్వరూపాన్ని ధరించి కూడాను ప్రకటిస్తూ ఉంటున్నది. కుమ్మరి కుండల తేలిక పురము ఈ కుండకు ఏ రూపంగా ఉండినది అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసినప్పుడు కుండగా తయారు కాక పూలము మట్టిగానే ఉండినది. అయితే ఈనాడు కుండలో పూలము మట్టిగానే ఉంటున్నది. ఆకారం మాత్రం మార్పుగా ఉన్నది. మట్టి కాక కుండలు కాలేదు. అదేవిధంగానే అజ్ఞానము లేక జ్ఞానము వ్యాప్తి కావడానికి వీలు కాదు. అయితే ఆ అజ్ఞానం జ్ఞానములకు దూరం కాక జ్ఞానంతో చేరి అజ్ఞానం కూడా ప్రయాణం కలిపిన అది ప్రజ్ఞానం అనేటువంటి స్థితి ఎందుకు ప్రకటించడానికి వీలవుతుంది. అయితే ఈనాడు అజ్ఞానమును వేరుగును జ్ఞానమును వేరుగును విభాగమును కలిపి మనం అనుభవించుకోవడానికి కూలిపోవడం చేతనే ఉంటే మనలో అజ్ఞానం లేకపోతే జ్ఞానం అంతే ఉన్నది. ఇది సరైనటువంటి యొక్క అనుభవం కాని సరైనటువంటి మార్గము కాని కాలేరదు. జ్ఞానముతో అజ్ఞానమును చేర్చుకుని మన జీవితం యొక్క నిత్యకృత్యములను మనం అనుభవించుకోవడానికి కూలిపోవటం లోపల ఇది పవిత్రమైనటువంటి యొక్క భావంతోనే మన యొక్క జీవితాన్ని సార్థక వరణిస్తుంది. అయితే దివ్యమైనటువంటి యొక్క వాక్రూపుణి అనేటువంటి సరస్వతి కొందరి చిక్కులు ఎందుకు చేరి అపవిత్రమైనటువంటి యొక్క భావము చేత లోకమును మాలిన్యపరుస్తూ ఉంటుంటారు. మరొక విధంగా పవిత్రమైన శిఖ ఎందు చేరి అది తన యొక్క స్వరూపాన్ని సార్థకం గావించుకుంటూ ఉన్నది. ఈ పురాణములు ఎందు చక్కగా మన విచారణ కలిపినప్పుడు కొన్ని రకములైనటువంటి ఉత్సాహము కొంత శ్రద్ధలు అభివృద్ధి పెట్టుకునే నిమిత్తమై కొన్ని కథలు మనకు విచిత్రమైనటువంటి వ్యాపారం కనిపిస్తూ ఉంటుంటాయి. సరస్వతికి లక్ష్మి అత్తయని కూడా మన పురాణములు తెలుపుతూ ఉంటుంటాయి. అష్టాకోడళ్లకు ఏనాడు కూడా పొత్తు కుదరదు. కనుక ఈ సరస్వతి లక్ష్మితో చేరటం చేత తాను కొంతవరకు కూడాను గుణములకు కొంత దుర్బలమును చెప్పుకుంటుంది. అనగా దీని యొక్క అంతరార్థము కవిత్వము లక్ష్మికి దారబోవటం చేత కొంతవరకు ఈ కవిత్వంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యము కొంత కాఠిన్యమైనటువంటి యొక్క రూపాన్ని కూడా ధరిస్తూ ఉంటుంటారు. ఈనాడు కవిత్వము ఇట్టి మాలిన్యమైనటువంటి మార్గమును కొంత నడపడం చేత లోకము కూడాను అట్టి అపవిత్రమైనటువంటి కవిత్వములకే స్థానమునిచ్చి వారిని ప్రోత్సహించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం చేత మన భారతదేశము తన యొక్క దివ్యత్వమును తన యొక్క కవిత్వతను తన యొక్క శాశ్వతత్వను కూడాను కొంతవరకు కూడా కోల్పోతూ ఉంటుంది. మీరు నిత్యము దానిని శ్రవణం చేస్తూనే ఉండవచ్చును. కొన్ని గ్రామ పంచాయతీలో కూడా మీరు వింటుంటారు అర్థం కాని కవిత్వాన్ని ఈ ప్లేట్ల ద్వారా ప్రపంచ వ్యాప్తిని ఆరించడం చేత అందరి హృదయంలో కూడాను దట్టమైనటువంటి మాలిన్యాన్ని కట్టుకుని పోతుంటుంది. ఏదో దగడా దగడా దగడా దగ్గా ఏం అర్థం ఇది చెప్పండి. ఇలాంటి ఒక సారహితమైనటువంటి యొక్క కవితాలను ఈ యొక్క పెద్ద విలువైనటువంటి పేటకు అందించి అందరి హృదయాన్ని కూడా దగడా దగడా అనేటువంటి కనిపించడంలో కూడా ఈ కవిత్వం యొక్క సారము ఎంతవరకు ఉంటున్నదో మీరు యోచించుకోవచ్చును. కానీ పూర్వపు కవులు భగవంతుని యొక్క చిత్తములను హత్తుకునేటువంటి యొక్క వాక్యములను అతి మాధుర్యమైనటువంటి భగవంతుని యొక్క స్థుతిని అనుభవింపజేసేటువంటి యొక్క మాధుర్య పరిపూర్ణంగా కూడాను తమ యొక్క కవిత్వమునందు చేర్చి తమ యొక్క జన్మను సార్థకం గావించుకున్నారు. అట్టివారులను త్యాగరాజు, సూర్యదాసు, తులసిదాసు, రామదాసు ఇలాంటి కబీర్దాసు, మీరా ఇలాంటి వారంతా కూడాను తమ తమ కవిత్వములను ఎంత భగవత్ అద్భుతం గావించుకున్నారో అటువంటి అద్భుతమైనటువంటి కవిత్వములు ఈ యుగాలుగా కూడా జగములు మారినా యుగములు కదిలినా వారి కవిత్వము ఏమాత్రము చెట్టు చెదరిక అభివృద్ధి గాంచుతున్నది. ఈనాటి యొక్క ఈ సారహితమైనటువంటి యొక్క కవిత్వము ఒకనాటికి రెండో నాటికి కనిపించటం లేదు. కనుక ఇట్టి పవిత్రమైన సరస్వతిని నిరర్థకం గావించుకునేటువంటి ప్రయత్నానికి కవులు కోరుకొనక తాను తమ సరస్వతి యొక్క వాక్యములను పవిత్రం చేసుకునేటువంటి ప్రయత్నానికి ఈ కవులందరూ కోరుకొని అతి త్వరితంగానే మన భారతదేశం యొక్క సంస్కృతిని మీ యొక్క వాగ్దానం ద్వారా సర్వవ్యాప్తి గావించాలని కూడా నేను ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఆ కవిత్వము భావసారముతో చేరినటువంటిదే కాక లయబద్ధంగా కూడాను చక్కగా పలుకుల యొక్క ధోరణి అతి గద్యలు గలుగల్లమైనటువంటి యొక్క రీతిగా వారు ఆ కవిత్వాన్ని అమర్చేటువంటి వాడు. మత్తులకొక చిన్న ముక్కను నేను అందిస్తాను. వాసుకి మనోహర తందుగొందులందు మరి అందరందు నీవే ఆనందమందు తుందువని విందు సీతర తందుగొందులందు మరి అందరందు నీవే ఆనందమందు తుందువని విందు సీతర హిందువదనకు వేల వృందవని తపద రవిందని తెలంద గోవింద జగ గోవర శ్రీరమాదమని మనోహర ఆపిక జన శుభకరసి ప్రమాదమని మనోహర మెటియో త్రికూట పీట సాటియం వెళ్ళేది రాదు పేటనేదు చిన్న కపట నాటక కదరా మెటియో త్రికూట పీట సాటియం వెళ్ళేది రాదు పేటనేదు చిన్న కపట నాటక కదరా ఆ కల పటాల మృదు మా కలతే భోజరాజు మాటకి పిలిచిన పడక వేటికి శ్రీ వెంకటేశ తీరమాదమణి మనోహరా. ఇలాంటి కవిత్వం ఎంత రమణీయంగాను భగవంతుని యొక్క చిన్నలు భగవంతుని యొక్క వన్నెలు అతి మాధుర్యమైన చుట్టిగా ఉండేటువంటిది అట్టి కవిత్వము ఈనాడు మనకు కరువై ఉన్నది. ఇంకా ముందు కార్యక్రమం ఉంటుండాలి. కవులంతా మన చెంత చేరినటువంటి కవులు అట్టి కవులు కాదని కూడా మీరు దృఢం చేసుకుని ఈ కవుల ద్వారానే భగవంతుని యొక్క విషయాన్ని అతి త్వరలోపలే దేశవ్యాప్తి గావించడానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడాను ఎట్టి సందేహము లేక నేను తెలుపుతున్నాను. మన కవులు పవిత్రమైనటువంటి జీవుడు వారి యొక్క కవిత్వాన్ని సార్థకంగా గావించుకోవటమే కాకుండా వారి ద్వారా సాయి సూక్తులను కూడాను ఈ యొక్క జగద్వ్యాప్తి గావించడానికి తగినటువంటి యొక్క దృఢ శక్తులను ఆయుర ఆరోగ్యములను ఆనంద సౌభాగ్యములను కూడా వారికి అందించి వారి యొక్క తరతరాల కూడాను వారి యొక్క నామములు మన భారతదేశమునందు భగవద్గీత యొక్క విచారమును అందించినటువంటి వారిగా అందుకోగలరని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

పునరపి జనను పునరపి మరణ పునరపి జననీ జగరీ గోవిందం భజ మూఢమతే.

0: Vaheguru,
1: Vaheguru, Vaheguru, Vaheguru, Vaheguru,

那对对，我们人间。

0: గోపాల జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ
1: రాధారమణ హరి గోవింద జయ జయ
0: గోవింద జయ జయ గోపాల జయ జయ
1: గోవింద జయ జయ గోపాల జయ జయ
0: గోవింద జయ జయ గోపాల జయ జయ
1: గోవింద జయ జయ గోపాల జయ జయ
0: గోవింద జయ జయ గోపాల జయ జయ
1: గోవింద జయ జయ గోపాల జయ జయ
0: గోవింద జయ జయ గోపాల జయ జయ
1: గోవింద జయ జయ గోపాల జయ జయ
0: గోవింద జయ జయ గోపాల జయ
1: గోవింద జయ జయ గోపాల జయ
0: గోవింద జయ జయ గోపాల జయ జయ
1: గోవింద జయ జయ గోపాల జయ జయ
0: గోవింద జయ జయ గోపాల జయ జయ
1: గోవింద జయ జయ గోపాల జయ జయ
0: రాగారమణ హరి గోవింద
2: ఇంతవరకు మీరు 1972 అక్టోబర్ 18న ప్రశాంతిలయంలో పూర్ణచంద్ర సభామండపంలో భగవాన్ బాబావారు కవులకు అనుగ్రహించి అందించిన దివ్యోపన్యాసం విన్నారు. కవులను శుష్క వాదోపవాదాలకు తర్కాలకు తావివ్వక ప్రజలలో సదాచారము, దయా, సానుభూతి మొదలైన సద్గుణాలను వికసింపజేసే రచనలు చేయమని సలహా ఇచ్చారు. సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
3: వ్యక్తిత్వం అనేది సంస్కారం వల్లనే అభివృద్ధి అవుతుంది, చదువు వల్ల కాదు. సంస్కారం లేని విద్య చెల్లని కాసు వంటిది, దారం తెగిన గాలిపటం వంటిది. సంస్కారం అంటే ఏమిటి? చెడును దూరం చేసి హృదయాన్ని మంచితనంతో నింపి విశాల భావాలను పెంచుకోవడం. నేటి విద్య బుకిష్ నాలెడ్జ్ మాత్రమే. గ్రంథస్థమైన విషయాలతో తలలు నింపుకుని పరీక్షలలో కాగితాల మీద గుమ్మరించి ఉత్తీర్ణులవ్వడం. దానివల్ల తల పెరుగుతుంది కాని హృదయం విశాలమవదు. లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక వికాసంతో హృదయాన్ని పవిత్రం చేసేది ఎడ్యుకేర్. విశాల భావాలతో మనలోని మానవత్వం అభివృద్ధి కావాలంటే ఎడ్యుకేర్ అనే సంస్కార సహిత విద్య అవసరం. ఈనాటి విద్యలు పోలరైడ్ కెమెరా పిక్చర్ల వంటివి, కాపీలు తీయడానికి వీల్లేదు. హృదయం అనే ఫిల్మ్ మీద ప్రింట్ అయితే ఎన్ని కాపీలైనా తీసుకోవచ్చు. హృదయానికి హత్తుకునే విద్య నేర్చుకుని దైవ స్వరూపమైన సమాజ సేవ చెయ్యాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి ధర్మక్షేత్ర వార్షికోత్సవ ప్రారంభ దినాన వారి దివ్యోపన్యాసములో మానవ శరీరము ఒక క్షేత్రము, దీనిని ధర్మక్షేత్రముగా పరివర్తన కావించవలెను. మానవుడేనాడు మోహము అసూయ మొదలైన దుష్టప్రేరక శక్తులను విసర్జించునో ఆనాడే అతని కాయము ధర్మక్షేత్రము కాగలదని స్వామి పలికారు. 15వ తేదీన విమానములో స్వామి గుజరాత్ రాష్ట్రంలో అత్యంత పెద్ద నగరమైన అహ్మదాబాద్కు వెళ్లారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వామికి స్వాగతం పలికి సమావేశము ఏర్పాటు చేసిన సందర్భంలో రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రి, తదితర మంత్రులు, పురప్రముఖులు వచ్చారు. స్వామి యొక్క విశ్వజన శ్రేయో దృక్పథాన్ని, సర్వమత సామరస్యాభిమతమును గ్రహించు సదవకాశమును వారు సద్వినియోగం చేసుకున్నారు. ఆనాటి బహిరంగ మహాసభలో ఆధ్యాత్మికోన్నతికి యోగ త్యాగములు రెండు ముఖ్యమైన ఉపకరణములు. త్యాగముతో ఈ ప్రాపంచిక బంధన అనేది నిర్బంధనము నుండి విముక్తుడవయ్యదవు. యోగముతో ఈ విశ్వమే తాను అయిన సచ్చిదానంద పరబ్రహ్మములో లీనమయ్యదవు అన్నారు. మీ ఆధ్యాత్మిక సాధనలలో మీరు విజయం పొందునట్లు ఆశీర్వదిస్తున్నాను. ఇంతవరకు ఎట్టి సాధనయూ లేకపోయిన ఎడల ఇప్పుడైనను అత్యంత సులభమైన నామస్మరణని ప్రారంభించండి. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవించండి. బీదలకు, రోగులకు, వికలాంగులకు, దుఃఖితులకు శక్తివంచన లేకుండా సేవ చేయండి. మారువేషములలో భగవంతుడే వారి రూపములలో వచ్చినట్లు వారికి చేయు సేవ భగవంతుని పాదపద్మములకు అర్పించినట్లు భావించండి అని స్వామి బోధించారు. అప్పటికే విరివిగా గుజరాత్ రాష్ట్రములో పల్లె పల్లెలలోనూ వ్యాపించిన సాయి భజన స్వామి రాకతో అందరినీ మరింత ఆకర్షించింది. 14వ తేదీన వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ పీకే సావంత్ గారింట జరిగిన విద్వన్మహాసభ సభ్యుల గోష్ఠిలో సాధనా స్వాధ్యాయనములను గురించి సభ్యులు వ్యక్తపరిచిన సందేహములను తీర్చారు. ఆ సభలో గుజరాత్ వార్తాపత్రిక నవకాల్ యొక్క సంపాదకులు కూడా ఉన్నారు. ఆ రోజులలో ఆ పత్రికలో అద్భుత లీలలు అనే శీర్షిక క్రింద అనేక వ్యాసములు ప్రచురింపబడ్డాయి. ఆ అంశంలో బాబాను కొన్ని ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకునవలనని అభిలషించు అతన్ని మందస్మిత వదనంతో, నీ ప్రశ్నలకు వెనుకనున్న కారణము నేనెరుగుదును అనుచూ అతని సంశయాలన్నీ తీర్చారు స్వామి. లీలలు, మహిమలను గురించి ఒక ఉదాహరణ. ప్రమాణములతో సహా సమగ్రముగా స్వామి విశదీకరించి చెప్పుటకు అనువైన ప్రశ్నలు వేసిన శ్రీ పీకే సావంత్ నవకాల్ సంపాదకులు గుజరాత్ శాసనసభాధ్యక్షులైన శ్రీ భార్డేగార్లకు మనం కృతజ్ఞులమై ఉండవలసి ఉన్నది. తెలిసి తెలియని సాధకులు, మినిమిడి జ్ఞానం కలిగిన సన్యాసులు ఈ మహిమలు చేయుట దైవద్రోహమని, వీటివల్ల దైవాగ్రహానికి, దైవము విధించే శిక్షకి గురికాక తప్పదని చెప్తారు. స్వామి మహిమలను గురించి అడుగగా ఒక వ్యక్తి, నాకిటువంటి మహిమలంటే అసహ్యం. అవి క్రీస్తు చేసినా, కృష్ణుడు చేసినా, సాయిబాబా చేసినా సరే అని వ్రాశారు. ఇటువంటి అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. వీరి అభిప్రాయంతో ఏకీభవించని వారు అవివేకులన్నమాట. అతడు తన జాబులో ఇంకనూ ఇలా రాశారు, పరిపూర్ణత చెందిన మహనీయునికి విశ్వ సంఘటనలను అదుపులో ఉంచుకొనగలిగినంత శక్తి ఉంటుంది, అయినను దైవశాసనమును ఉల్లంఘించుట పాపమని భావించును. ఈ ప్రకృతి శక్తులను ఉల్లంఘించుట విషయంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు వైజ్ఞానిక సలహాదారుగా పనిచేస్తున్న డాక్టర్ సూరి భగవంతం గారు మద్రాసులో 1967 ఏప్రిల్లో ఒక సభలో మాట్లాడుతూ, నిన్న బాబా కార్యకలాపములను గురించి ప్రొఫెసర్ గోకాక్
వారు వ్రాసిన పద్యాలను చదివారు. పెను తుఫాను వలె ఒత్తురు, వర్షపాతముగా అనుగ్రహమును కురిపింతురు అనిచూ వర్ణించారు. అంతవరకు బాగానే ఉంది. చివరి పద్యంలో స్వామి భౌతిక రసాయనిక శాస్త్ర సూత్రములను ధిక్కరించదరని అన్నారు. నేను ఫిజిక్స్ విద్యార్థిని, ఫిజిక్స్ నేర్చుకున్నాను, ఎన్నో సంవత్సరములు ప్రయోగములు జరిపాను, దశాబ్దముల తరబడి ప్రొఫెసర్గా ఉన్నాను, ఉన్నత విద్యలో పరిశోధనలు జరిపాను. కాని ఈ ప్రకృతి శాసనములను ధిక్కరించి తప్పించుకోగల మనిషి ఇంతవరకు ఈ భూమి మీద చూడలేదు అన్నారు.

బహుశా మహిమలను అసహ్యించుకున్న వ్యక్తి ఈ ధోరణిలోనే ఆలోచించుకునుట వలన కాబోలు. ప్రకృతి శక్తులతో చెలగాటమాడిన దృష్టాంతములు చరిత్రలో ఎన్నో ఉన్నవి, కాని ఆ దివ్య శాసనాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష తప్పదు. శ్రీకృష్ణుడు శరాఘాతమునకు గురియై అశువులు బాశారు, క్రీస్తు చిత్రహింసలతో శిలువ మీద మృతినొందను అని కూడా అతను వ్రాశాడు. అందువలన ఆ వాక్యము సత్యసాయిబాబా జాగ్రత్త అని హెచ్చరించుటకేమో. డాక్టర్ భగవంతంగారు ఈ విషయంలో ఏమి చెప్పారో విందాం. స్వామి భౌతిక విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతములను ఒకదాని వెనుక ఒకదానిని భేదిస్తూనే ఉన్నారు. ఈ సందర్భమున అవసరము కనుక వారి అనుమతితో ఒకటి రెండు సంఘటనలు చెప్తాను. నా కండ్ల ఎదురుగానే శస్త్రచికిత్సను చేశారు. పూర్తి అయిన పిదప నా పక్కనే నిలబడి ఉన్న నా కుమారునితో, ఇక్కడ బ్యాండేజ్ క్లాత్ ఉందా అని అడిగారు స్వామి. అప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి డైరెక్టర్గా ఉన్నాను. దానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రి పక్కనే ఉంది. అందువలన నా కుమారుడు హాస్పిటల్కు వెళ్లి 2 నిమిషాల్లో తెస్తాను అని చెప్పారు స్వామికి. అందుకు స్వామి చిరునవ్వుతో, 2 నిమిషాల అంత టైం లేదు అని అనుచూ చేయి చాచి తెరిచినంతనే బ్యాండేజ్ చుట్ట ప్రత్యక్షమైంది. అప్పటికప్పుడు శస్త్రచికిత్స చేయుటకు ఉపక్రమిస్తూ హస్తచాలనము చేత కత్తి సూది మొదలైన పరికరములు సృష్టించిన స్వామికి దూది బ్యాండేజు సృష్టించుట అసాధ్యమా? ప్రొఫెసర్ గోకాక్ గారి ఆంగ్ల భాషా పాండిత్యాన్ని విమర్శించినట్లు భావించకుండా ఉండినా, నా ఉద్దేశములో స్వామి భౌతిక రసాయనిక శాస్త్ర సూత్రములను ధిక్కరించెదరు. బాబా డిఫైస్ ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనుటకంటే బాబా భౌతిక రసాయనిక శాస్త్ర సూత్రములకు అతీతులు. బాబా ట్రాన్సెండ్స్ ద లా ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని అన్న సమంజసంగా ఉండేదేమో. నాకున్న శాస్త్రజ్ఞాన అనుభవం దృష్ట్యా, తర్కశాస్త్ర దృష్ట్యా పరిశీలించి స్వామి నీవలే నావలే సాధారణ మానవుడంటే నేను అంగీకరించను. స్వామివారు భౌతిక రసాయనిక శాస్త్ర నియమాలను అధిగమించగల శక్తి సమన్వితులు. ఇది ఎలా సాధ్యమగును? అసలు సత్యమేమి అనినా స్వామి మహిమాన్వితులు, సర్వశక్త్యతీతులు, దైవస్వరూపులు. సైన్సు ఏ విధంగా అభివృద్ధి చెందుచున్నది అందరికీ తెలిసిన విషయమే. కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్లు శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనల ఫలితముగా పాత సిద్ధాంతాలను తుడిచివేస్తూ ఉంటారు. నేటి శాస్త్ర ప్రమాణాలు రేపటికి చెల్లవు. పరిశోధించి కనిపెట్టిన ప్రతి అంశమునకు ఒక తాత్కాలికమైన సూత్రాన్ని నిర్వచిస్తారు. ఇంతవరకు బాబాని గురించి గ్రహించిన అంశములను సమన్వయము చేయు సిద్ధాంతము సైన్సు పరిధిలోనే లేదు. అందుచేత స్వామి విజ్ఞాన శాస్త్ర ప్రమాణమునకు అతీతులు అను నూతన సిద్ధాంతాన్ని నేను ప్రవేశపెట్టవచ్చును అని డాక్టర్ భగవంతం గారు స్వామి మహిమలను గూర్చి శాస్త్రపరంగా విశదీకరించారు. ఈ విషయాన్ని గూర్చి అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల సమావేశ సందర్భంలో తమ ఉపన్యాసంలో స్వామి చెప్పినది ఇది. కొందరు పెద్దల మాటలు మిమ్మల్ని కలవరపెట్టుతున్నాయి. శ్రీకృష్ణుడు ప్రకృతికి అతీతమైన తన శక్తిని వినియోగించి ఎన్నో మహిమలు చేశాడు. వారి ఉద్దేశములో అట్టి మహిమలు చేయుట వలననే తుట్టతుదకు వేటగాని బాణము దెబ్బ బాధకు మరణించనని, అదే విధముగా జీసస్ కూడా మహిమలు చేయుటచేత శిలువపై దుర్మరణమునకు గురి అయినట్లు భావిస్తారు. నేను కూడా ప్రకృతి శక్తికి అతీతమైన కార్యములు చేయుచుంటిని, కనుక నేను కూడా అట్టి బాధలకు గురి అయ్యేదనని వారు భావిస్తారు. దాని మూలమున అమాయకులు భయాందోళన చెందుతారు. ఈ వ్యర్థ ప్రేలాపనకు కారణుడు ప్రకృతికి అతీతమైన తన శక్తిని వినియోగించి ఎన్నో మహిమలు చేశాడు. వారి ఉద్దేశములో అట్టి మహిమలు చేయుట వలననే

1970 సంవత్సరం క్రిస్మస్ పండుగ నాడు బొంబాయిలో ఇదే అంశంపై తన ప్రసంగంలో స్వామి నా మహిమలను నా దివ్యతత్వాన్ని ఓర్వలేని వారెందరో ఉన్నారు, వారు నా చర్యలకు గారడి కనికట్టు హస్తలాఘవము అని పేర్లు పెట్టారు. వారి మాటల వలననే వారి భావములు అనుభవములు కూడా పరిమితమైనవి. ఇట్టి ప్రచారములతో నాకు కళంకము ఆపాదించగలరని వారి భ్రమ. నా దివ్యశక్తి యొక్క మహావైభవమును గ్రహించుట అట్టి అల్పజ్ఞులకు సంకుచిత హృదయులకు అనుభవహీనులకు సాధ్యమే కాదు. ఇది సర్వశక్తి సమన్వితమైన దైవశక్తి. సమస్త శక్తులు నా అరచేతిలోనే ఉన్నవి. నా శరీరము తదితర శరీరముల వలనే తాత్కాలికమైనది. నా శక్తి ప్రభావములు శాశ్వతము, సర్వవ్యాప్తము, నిర్వికల్పము అని ప్రకటించారు స్వామి. గుజరాత్ శాసనసభ అధ్యక్షులు శ్రీ భార్డే నవకాల్ పత్రికా సంపాదకునితో కలిసి స్వామిని దర్శించుటకు కొన్ని వారములకు పూర్వము ఆ పత్రికలోనే స్వామి మహిమలు చేయునప్పుడువి అత్యంత స్వేచ్ఛగా యత్నరహితముగా సహజముగా నుండును, అట్లు చేయగలిగిన వారిని నేను మున్నెప్పుడూ చూచి ఉండను, పండరీపురమున ఆలయములో రుక్మిణీ విగ్రహమునకెదురుగా నిలబడి ఈ విగ్రహమునకు ముఖ్యమైన ఆభరణము లేదే అనుచూ ఆ వాక్యము పూర్తిగాకముందే హస్తమున మంగళకరమైన కంఠాభరణాన్ని సృష్టించారు. ఇప్పటికినీ ఆ ఆభరణము రుక్మిణీ విగ్రహానికి అలంకరించియే ఉన్నది. శ్రీ భార్డే బాబాని ఇట్లు వస్తువులను సృష్టించు శక్తి అవ్యయమా అని అడిగారు. నా శక్తికి పరిమితి లేదు, అది అవ్యయము, సముద్రము వలె అనంతము. ఎవరైనను ఎక్కడైనను ఏమి కావలనన్నను కావలసినంత తీసుకొనవచ్చును అని స్వామి చెప్పారు. గౌరవనీయులైన మంత్రి పీకే సావంత్ గారు అది విని, అది అనంతమైన ఎడల మానవాళి యొక్క దారిద్ర్యము దుఃఖము బాపుటకు ఏల ఉపయోగించరాదు అని అడిగారు. స్వామి చెప్పిన సమాధానము నవకాల్ పత్రికలో ప్రచురింపబడింది. లేమి వలన దుఃఖము దారిద్ర్యము కలుగుచున్నవనుకొనుచున్నారు. లౌకికమైన భోగభాగ్యములన్నీయూ ఉన్న రాజులు ఆనందంగా ఉండగలుగుతున్నారా? వారికి సంతృప్తి ఉన్నదా? వారికి మానసిక శాంతి ఉన్నదా? నేనిచ్చు వస్తువుల ప్రయోజనములు జనులను భాగ్యవంతులను చేయడానికి కాదు, వారిలో భక్తి విశ్వాసములు తద్వారా మానసిక శాంతి పెంపొందించుటకు. అప్పుడు ఒక పెద్ద వ్యాపారస్తుడు ఒక డైమండ్ పొదిగిన ఉంగరము నాకు చూపి, ఇది స్వామి సృష్టించి అనుగ్రహపూర్వకంగా నా వేలికు తొడిగిన ఉంగరం కస్తూరిగారు అని చెప్పారు. దీనిని చూసినప్పుడల్లా స్వామి ఉంగరము నా వేలికి తొడుగుచూ గూఢార్థముతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి అంటూ ఇలా చెప్పారు, ఇది డైమండ్ కాదు, ఇది ఒక ఉపదేశము. డైమండ్ అనగా డైమైండ్, నీ మనస్సులో ఉన్న రాగద్వేషాలు మరణించాలి, అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అని స్వామి అతనికి చెప్పారు.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు గుంటూరు వాస్తవ్యులు, స్వామివారి భక్తులు శ్రీ వెంకట సాయిరాం గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం వింటారు. మరి మీ పొలాలు, మీ వ్యవసాయంలో స్వామి ఏదైనా మీకు సాయం చేశారా?
1: చేశారు స్వామి, చాలా పెద్ద మీద చాలా పెద్ద సాయం చేశారు.
0: చెప్పండి.
1: 2010 సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా వరి మినుము వేసేవాళ్ళం మా పొలాల్లో. 1992 సంవత్సరంలో వరి పంట అయిపోయింది, మినుము వేసాము. మినుము నూర్పిడి చేసే టైంలో మబ్బులు పట్టుకొచ్చేసి, మబ్బులు పట్టుకొచ్చేస్తే ఆ మినువులు తడిస్తే ఇక పాడైపోతాయి, ఇక పంట అంతా పోయిందని చెప్పని మా తాతయ్య గారు ఎంతో బాధపడతా ఇంతగా కష్టపడి చేస్తే ఇట్లా వచ్చిందని చెప్పని కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వామి మీరు 1978 సంవత్సరం నుంచి మిమ్మల్ని నమ్మాము, మేము ఎన్నో మహిమలు చూయించారు, నాకే మహిమ మీరు చూయించలేదు, మీరు నిజమైన భగవంతుడు, ఆ రాముడే ఈ సాయి, ఆ కృష్ణుడే ఈ సాయి, ఆ షిరిడియే ఈ సాయి అని చెప్పని అందరం అంటున్నారు. మా అబ్బాయి వాళ్ళు అందరూ కూడా మీరదే ఆ రాముడు, ఆ సాయి, ఆ కృష్ణుడు, ఆ సాయి అయితే, మీ నిజమైన భగవంతుడు అయితే వర్షం పడకుండా ఆపండి స్వామి అని చెప్పని స్వామిని గట్టిగా పొలంలోనే అనడం జరిగింది. చుట్టుపక్కల మొత్తం వర్షం పడింది, మా పొలం ఆ పొలం వరకు వర్షం పడలేదు
0: సాయిరాం,
1: ఆ పొలం వరకు వర్షం పడలా, చుట్టుపక్కల మొత్తం పడింది. ఇక తాతయ్య గారు, ఆయన భగవంతుడేను, అమ్మో స్వామి భగవంతుడేను భగవంతుడేను పుట్ట, ఆయన సహజంగా నమ్మడు, నాస్తికుడు, నమ్మడు.
0: మీ తాతగారు
1: నమ్మడు, నేను ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ నమ్మకం వాళ్ళది అంటాడు తప్ప రాడు. అటువంటిది ఆ మహిమతో పుట్టబర్త వచ్చేసాడు. వచ్చేసి స్వామి పాదనమస్కారం కూడా ఇచ్చారు. ఇచ్చి అప్పుడు ఆ విధంగా స్వామి ఆ పొలంలో కాపాడటం జరిగింది. తర్వాత 2010 సంవత్సరంలో వరి పంట అయిపోయిన తర్వాత కుప్పేశాము. మేము కూడా మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా నారుమడి పోసినప్పుడు ఇత్తనాల్లో గాని స్వామి విభూతి చల్లుతాము. విభూతి లేనిదే మేము అసలు ఏ పంట గాని ఏది కూడా చేయము. స్వామి విభూతి వేసుకుని స్వామి మందిరంలో ఇచ్చే ఆ కట్ట కూడా స్వామి పాదాల ముందు పెట్టి, స్వామి ఇవాళ నారుమడి ఇత్తనాలు చల్లుతున్నాం స్వామి మన పొలంలో, మా పొలం కాదు మన పొలంలో, మన పొలంలో విత్తనాలు చల్లుతాం స్వామి అని చెప్పి స్వామికి చెప్పుకొని స్వామి విభూతి పెట్టుకుని స్వామి మందిరంలో ఇచ్చి కూడా అది తీసుకుని వెళ్ళి చల్లిన తర్వాత నారు వచ్చి నీళ్లు పెట్టి పిండి కూడా స్వామి విభూతి వేసి పిండి చల్లుతాము. ఆ పంట అయిపోయిన తర్వాత కుప్పేశాము. కుప్పేసిన తర్వాత నాన్నగారు కుప్పకి గజం చుట్టూ ప్రతి సంవత్సరం విభూతి చల్లుతాం. ఒక ఆ రోజుల్లో లక్ష్మణుడు సీతాదేవికి గీశారు, లక్ష్మణ్ రేఖ గీశారు, అట్టా మన కుప్పకి నాన్నగారు అట్టా లక్ష్మణ రేఖ లాగా
0: చుట్టూ
1: స్వామి విభూతి చల్లుతారు ప్రతి సంవత్సరం కూడా. అదే సంవత్సరం 2010లో కూడా అట్లాగే చల్లడం జరిగింది. మొగ్జన్ వచ్చేసింది, మొగ్జన్ గుచ్చం, మొగ్జన్ అయిపోయింది, పంట అయిపోయింది, ఈ కుప్పలు కొట్టుకోవాలి. అయితే ఎవరో సంథింగ్ తెలియదు బీడియో సిగరెట్ దిగి తాగి అది ఎట్లాగో
0: పొరపాటున
1: అది పడిపోయింది. ఆ నిప్పు నిప్పు సుమారుగా 300 ఎకరం శ్మశానమైనట్టు అయిపోయింది,
0: అంతా మండిపోయింది.
1: మండిపోయి నల్లగా అసలు రోడ్డు మీద చూస్తుంటే మొత్తం శ్మశానమే నల్లగా ఉంది. మా నాన్నగారు గజం లెక్క ఎంత అయితే విభూతి చల్లారు అక్కడ దాకా రావటం, అగ్ని వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంకో సైడ్ నుంచి రావటం, స్వామి విభూతి ఎంత లెక్క ఉందో
0: అంతవరకు రావడం, వెళ్ళిపోవడం,
1: వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఈ సైడ్ కుప్ప చుట్టూ సుమారుగా 5-4 మూలలో తిరుగుతా వచ్చింది. విభూతి ఎంత లెక్క అయితే నాన్నగారు చల్లారో అంత లెక్క అగ్ని రావటం వెనక్కి వెళ్ళిపోవటం, అగ్ని రావటం వెనక్కి వెళ్ళిపోవటం. ఇక జనం మొత్తం వచ్చి కర్రలతో కొట్టిన వాళ్ళు ఆ సెగ కుండలేక వెనక్కి వెళ్ళిపోవటం జరుగుతుంది. నేను లేను, మా నాన్నగారు లేరు, మా అమ్మగారు మా మిసెస్ గారే ఉన్నారు. సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అంటూ సాయి గాయత్రి చదువుకుంటూ స్వామినే ప్రార్థన చేసుకుంటున్నారు తప్ప ఇక ఇజ్జేయలేదు. ఈ జరిగే వారానికి ముందు నాన్నగారి కల్లో వచ్చారు స్వామి, 33,000 రూపాయలు చేతిలో పెట్టారు నాన్నగారికి. స్వామి వద్దు స్వామి నా డబ్బులు అన్నారు నాన్నగారు. అంటే కాదు స్వామి బంగారు నేను ఇస్తున్నా కదా, పట్టుకొని బలవంతంగా చేయి చాపి చేతిలో పెట్టారు.
2: 33,000 పెట్టారు.
1: పెడితే తెల్లారి ఉదయాన్నే కలొచ్చింది అని చెప్పని మా అమ్మకి నాకు మా నాయనమ్మ గారికి అందరికి చెప్పారు. చెప్తే స్వామి మరి కల దేనికి వచ్చారేంటి మనకేం తెలుసయ్యా, స్వామిలేలా మరి ఏందో తెలియదు అన్నారు. కరెక్ట్ వారానికి జరిగింది. ఇక కుప్ప చుట్టూ తగలాడిపోయింది కదా, కుప్ప వరకు తెల్ల కనబడుతుంది అందే. జనం అందరూ కూడా ఆ కుప్ప ఎవరిదని చెప్పని అనుకుంటుంటే నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. అయితే వెంకటేశ్వరరావు అంటే ఎవరికి తెలియదు, సాయిరాం అంటారు. సాయిరాం గారు సాయిరాం గారు అంటేనే తెలిసిద్ది. సాయిరాం గారు అనేసరికి సాయిరాం గారు అయితే కుప్ప ఏమవుదు, స్వామి ఆయన పుట్టపర్తి బాబా గారు పూజ చేస్తుంటారు, ఆయన అక్కడికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తం. స్వామి వచ్చి అక్కడ కూర్చుంటారు కుట్ట మీద కుప్ప మీద కూర్చుంటారు, అందుకే ఆ కుప్పకి ఏం అవ్వలేదు అని చెప్పాను. యావత్తు నందివెలుగులో 9,000 మంది జనం ఉంటే
2: గ్రామస్తులు
1: సుమారుగా 5,000 మంది పొలానే ఉన్నారు, 5,000 మంది 6,000 మంది పొలానే ఉన్నారు. 6,000 మంది నోట కూడా అదే నోట వచ్చింది, అక్కడ బాబా గారు కూర్చుంటారు ఆ కుప్పకి ఏమవుదు అని చెప్పని తర్వాత రోజు ఆ కుప్పని నూర్పిడి చేశాము. చూస్తే కరెక్ట్ గా 33,000 రూపాయలకి రూపాయి తగ్గల రూపాయి పెరగల.
2: 33,000 అమ్ముడిపోయింది,
1: అమ్ముడిపోయింది. దానికి వాళ్ళు కూడా ఇంటికి తీసుకొచ్చిస్తారు ఎవరైనా ధాన్యం డబ్బులు అమ్మారు వాళ్ళు, మనం అమ్మాము వాళ్ళు కొనుక్కెళ్లారు. కొనుక్కెళ్ళినప్పుడు ఇంటికి తీసుకొచ్చే వాళ్ళుగా వాళ్ళు మందిరం దగ్గర ఉండి మనిషిని పంపించి మా ఇంటికి, అంటే కొంచెం డిస్టెన్స్ వాక్ డిస్టెన్స్ మందిరానికి మన ఇంటికి,
2: మందిరానికి పిలిపించి ఇప్పించారు అన్నమాట.
1: మందిరానికి సారం ఒడ్డు కొన్నోళ్ళు డబ్బులు తీసుకుని వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పని. అంటే నానా నేను వచ్చాము, మందిరంలో తాళాలు తీసి కుర్చీలు వేసి మందిరంలో కూర్చోబెట్టి మందిరంలో ఇచ్చారు వాళ్ళు. అంటే స్వామి బాధ్యత చూడండి ఎంత చేశారు. మనం ఎప్పుడైతే స్వామి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి సేవ చేసుకుంటామో ప్రతి సంవత్సరం పుట్టపర్త వచ్చే స్వామి సేవ, అదే విధంగా జిల్లాల్లో గాని సమితిలో గాని భజన మండలిలో గాని పనులు చేయమని సేవా కార్యక్రమాలు పాల్గొంటే మనం ఎంత బాధ్యతగా స్వామి పనులు చేస్తే స్వామి చూడండి ఎంత బాధ్యతగా మాకు 33,000 రూపాయలు కల్లో చెప్పిన మాట స్వామి చూపించి బాధ్యతగా ఇంటికి కాకుండా ఆయన మందిరం ఆయన సమక్షంలో ఆయన ఇచ్చారు మాకు డబ్బులు. చూడండి అది స్వామి మహిమ, స్వామి లీల, స్వామి మనం నమ్మి స్వామిని ఎంతో ప్రార్థించుకుని స్వామి కార్యక్రమాలు పాల్గొంటే ఎన్నెన్నో స్వామి ఇంట వెంట జంటను కాపాడుతూ ఉంటారు. అదేవిధంగా 2001 సంవత్సరంలో మా పిన్ని గారు, మా నాన్నగారు వాళ్ళు 5 అన్నదమ్ములు, 3 ఆయన మా బాబాయ్ గారు వాళ్ళ మిస్సెస్ మా పిన్ని గారు కడుపులో నొప్పిగా ఉంటుంది అని చెప్పని చాలా బాధతో అల్లాడిపోతుంటే విజయవాడ గ్లోబల్ మెడికల్ హాస్పిటల్లో చూపించారు బాబాయ్ గారు. చూపిస్తే అక్కడ స్కానింగ్ ఎక్స్రే మొత్తం తీశారు, తీస్తే కిడ్నీ కొంచెం పెరిగింది,
2: సైజ్
1: పెరిగింది, అదే విధంగా గడ్డ కూడా ఉంది, ఆపరేషన్ చేయాలి, 100,000 రూపాయలు అవుతాయి అన్నారు. 100,000 రూపాయలు అవుతాయి అని చెప్పని అన్నారు. అన్న తర్వాత బాబాయ్ గారు నాకు ఫోన్ చేశారు, అప్పుడు నేను చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాను. ఫోన్ చేశారు కంపెనీ నెంబర్ కి, చేస్తే బాబాయ్ తొందరపడి చూపించొద్దు, మన పుట్టపర్తల్లో మన స్వామి ఉన్నారు, మన స్వామి ఉండగా మనకు భయం ఎందుకు బాబాయ్, మన స్వామి దగ్గరికి వెళ్దాము, స్వామి దర్శనం చేసుకుంటేనే ఆ రోగం మొత్తం తగ్గిపోయిద్ది, మన స్వామి హాస్పిటల్ ఉంది, మన స్వామి హాస్పిటల్ చూపించుకున్నాము అని చెప్పి బాబాయ్ గారితో నేను చెప్తే సరే అన్నారు. మాకు మా కంపెనీ ఆయన కూడా చెప్పాను, చెబితే సాయిరామ్ నువ్వు వెళ్ళు, నీకు ఎన్ని రోజులు కానీ రోజులు లీవ్ తీసుకో, నువ్వు వెళ్ళినా కూడా ఆ లీవ్ కి కూడా జీతం నీకు పే చేస్తామని చెప్పి ఆయన కూడా అన్నారు. చూడండి స్వామి ఎంత ఇది చేశారు. మరి ఆయన నోటితో కూడా నువ్వు లీవ్ తీసుకో ఎన్ని రోజులు కంటే అన్ని రోజులు నువ్వు
2: రానందుకు చెప్పారు.
1: నువ్వు డబ్బులు కట్ చేయం, ఆ డబ్బులు నీకు మంత్లీ సాలరీ నీకు ఇచ్చేస్తాం అని మా ఆయన నోటితో ఆయనే అన్నారు. అదేవిధంగా వెళ్ళాము, స్వామి దర్శనం చేసుకున్నాము. అదేవిధంగా పుట్టపర్తి స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లాము. తీసుకెళ్తే వాళ్ళు అక్కడికి రిఫర్ చేశారు సూపర్ హాస్పిటల్ కి. అక్కడికి వెళ్ళాము, వాళ్ళు 2 డేస్ టైమ్ ఇచ్చారు. సో ఎల్లుండి మేము హాస్పిటల్కి వెళ్ళాలి సూపర్ స్పెషాలిటీ, వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం. ఇవాళ రోజున నైట్ టైం 10:30 టైంలో షెడ్ నెంబర్ 27 లో బాగా నొప్పి వచ్చేసింది. నొప్పి వస్తే బాగా అల్లాడిపోతుంది. అప్పుడు నేను సెక్యూరిటీ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి ఇట్లా మా పిన్ని గారికి ఇట్లా బాగాలేదు, తట్టుకోలేకపోతుంది అని చెప్పంటే స్వామి అంబులెన్స్ పంపించారు. ఎమ్మటే అంబులెన్స్ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లాము. తీసుకెళ్తే సెలైన్ పెట్టారు, సెలైన్ పెట్టి ఒక ఇంజక్షన్ చేశారు. చేస్తే అట్లా పడుకుంది. అంతకుముందు వాటర్ తాగినా ఇడ్లీ తిన్నా ఏం తిన్నా కూడా సహించేది కాదు, వామిటింగ్ అయిపోయేది. అటువంటిది ఇంజక్షన్ చేసి సెలైన్ ఎక్కిచ్చారు. ఇచ్చిన తర్వాత తెల్లారుజాము 4:30-5 గంటల టైంలో స్వామి పిన్ని గారి కల్లోకి వచ్చి, నీకేం పర్లేదు బంగారు, నేనున్నాను అని చెప్పి అంత బ్లెస్సింగ్ బ్లెస్ చేసేసి సృష్టించి విభూచల్లి రాశారు. తెల్లవారేసరికల్లా నాకు ఆకలి అవుతుంది, ఇడ్లీ తీసుకురండి లేదా అన్నం తీసుకురండి అని చెప్పని అంది. ఇడ్లీ తీసుకొచ్చాము. ఒక ఇడ్లీ అరమొక్క తిన్నా కూడా సహించేది కాదు, 4 ఇడ్లీ తినేసింది, టీ తాగింది. తర్వాత మన సూపర్ హాస్పిటల్లో ఉన్న ప్రాబ్లం చెప్పాము. అదే విధంగా చెప్తే స్కానింగ్ ఇవన్నీ చేశారు. ఆ స్కానింగ్ గ్లోబల్ మెడికల్ చేసిన స్కానింగ్ మొత్తం కూడా మళ్ళీ అలా చూపించాము మన హాస్పిటల్లో. చూపిస్తే 2 టాలీ చూస్తే గ్లోబల్ మెడికల్ హాస్పిటల్లో కిడ్నీ పెరిగినట్టుంది, గడ్డ ఉంది. మన హాస్పిటల్లో తీసిన స్కానింగ్ లో గడ్డ లేదు, కిడ్నీ పెరగటం లేదు, బానే ఉంది. కానీ చిన్న స్టోన్ మాత్రం ఒక 2 ఉన్నాయి. వాటికి వాటర్ ఎక్కువ తాగండి అని చెప్పిన ఒక 10 టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. 100,000 రూపాయలు అయ్యే ఆపరేషన్ అయ్యే ఖర్చుని స్వామి
2: 20 రూపాయలతో
1: 10 రూపాయలతో టాబ్లెట్లతో తగ్గించేశారు బ్లెస్సింగ్ తో. చూడండి స్వామి మహిమ ఎంత, దివ్య మహిమ ఎంత లేలో ఆయన లేలా. అది స్వామి నమ్ముకున్న వాళ్ళకి ఇప్పుడు కూడా
2: భక్తి విశ్వాసాలు
1: ఎప్పుడు ఉంటే స్వామి ఎప్పుడు కూడా మనని ఇంట జంట ఎంట కంట కాపాడుతూ, అదే విధంగా ఆయన బిడ్డలు మనం, ఆయన బిడ్డలు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనని బాధ్యతగా అన్ని స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోవటం అనేది లేదు. ఈ రోజు వరకు కూడా ఈ రోజున ఎంత పూరింట్లో పూరు గుడిసెలో ఉండే వాళ్ళం, స్వామి అనుగ్రహ ఆశీస్సులతో స్వామి దయతో ఈ రోజున టయానికి చక్కగా భోజనం, మంచి పిల్లల చదువులు చదివించుకున్నాడు స్వామి దయ తప్ప, స్వామి ఇంట జంట ఉండి మనం నడిపిటి తప్ప ఇంక 2వది అనేది ఏమీ లేదు. మన కష్టం గాని అది స్వామి ఇవ్వబట్టే కూడా ఇవ్వబట్టే తప్ప మందనేది ఏది లేదు. స్వామి అనుగ్రహ ఆశీస్సులతోనే, స్వామి సంకల్పంతోనే స్వామి చేయబట్టే తప్ప. అదేవిధంగా నేను 2001 నవంబర్ సేవకు వచ్చాను పుట్టపర్తి. వచ్చిన తర్వాత అనిల్ కుమార్ గారు, నందివేలుకు సాయి నీ మ్యారేజ్ అయిందంటారా అని చెప్పని అడిగారు నన్ను. అవలేదయ్యా, స్వామి చెప్తే చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పని అనిల్ కుమార్ గారితో నేను చెప్పడం జరిగింది. అనిల్ కుమార్ గారు ఏమన్నారంటే, సాయి స్వామి చెప్పేసరి నువ్వు ముసలోడు అవుతావరా, స్వామికి లెటర్ రాసివు, స్వామి తీసుకున్నారు అంటే మాత్రం గ్రీన్ సిగ్నల్ గా చేసుకోమని అర్థం, తీసుకోకపోతే వెయిట్ చేయమని అర్థం. అదేవిధంగా స్వామికి లెటర్ రాసుకున్నాను, ఆ లెటర్ లో కూడా స్వామి మీ పర్మిషన్ ఇస్తే మ్యారేజ్ చేసుకుంటాను, మీరు పర్మిషన్ ఇస్తే ఆ వచ్చే భాగస్వామి కూడా మీ భక్తురాలే ఉండాలి స్వామి అని చెప్పి నేను లెటర్లు రాయటం కూడా జరిగింది. రాయటం తర్వాత అందరూ కూడా స్వామి వచ్చినప్పుడు దర్శన స్వామి అందరికి దర్శనం ఇచ్చేటప్పుడు అందరూ ఎగబడిస్తుంటారు స్వామికి. స్వామి భగవంతుడు నేను చనిపోయినప్పుడు నన్ను బతికిచ్చారు, ఆయనకి అన్ని తెలుసు. అటువంటిది స్వామి దగ్గరకు వచ్చి ఇటీ బంగారు లెటర్ అంటేనే ఇద్దాం అనుకున్నాను మనసులో. లెటర్ రాసుకున్నాను, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత స్వామి దగ్గరకు వచ్చారు. వస్తే వచ్చిన తర్వాత స్వామి దండం పెట్టుకుంటే ఇట్లా ఉన్నాను. దగ్గరకు వచ్చి ఇట్లా కళ్ళల్లో కళ్ళ పెట్టి చూసి చిరునవ్వు నవ్వి, బంగారు ఇటీ బంగారు లెటరు అని చెప్పని అడిగి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పని ఆశీర్వాదం చేశారు. ఆల్రెడీ అంటే మ్యారేజ్ చేసుకో బంగారు, నా ఆశీస్సులు
2: ఎప్పుడు అని
1: చెప్పని ఆశీర్వాదం చేశారు. సృష్టించి విభూతి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకెమ్మటే మా అమ్మమ్మ గారిది వలభాపురం. అదే విధంగా అక్కడే వలభాపురంలోనే మా అత్తగారిది కూడా మాట్లా వెళ్ళి జరిగితే మా బాబాయ్ గారు వీళ్ళ అమ్మాయిని చూసేద్దామరా అని చెప్పని అడిగారు నన్ను. నేను చూడను, నాకు స్వామి భక్తులు స్వామి భక్తులేను, స్వామి డివోటీసేను అంటే నేను చూడవసరం లేదు, డైరెక్ట్ ముహూర్తాలు పెట్టేసుకోవటమేను అని చెప్పి నేను అన్నాను. అయితే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. తర్వాత చేస్తే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా స్వామి డివోటీస్ అంట. వాళ్ళ తాతయ్య గారు, మా మిస్సెస్ వాళ్ళ తాతయ్య గారు నాగేంద్రం గారు, ఆయన డాబా నుంచి స్వామి వయసు, మా మిస్సెస్ వాళ్ళ తాతయ్య గారి వయసు ఒకే ఏజ్. ఇది మన ఇంగ్లీష్ లెక్కల ప్రకారం, స్వామి లెక్కల తిథుల ప్రకారం 96 స్వామికి ఇప్పుడు. ఇక అయితే డాబా ఎక్కి తూలొచ్చి కింద పడిపోయాడంట. సాయిరామ్ అన్నారంట వాళ్ళ తాతయ్య గారు.
2: అంత పై నుంచి
1: స్వామి ఇలా పట్టుకుని దించారు. పట్టుకుని ఇట్లా వాల్చారంట. ఏం దెబ్బ గాని, సురు తప్పి పడిపోవటం గాని, చిన్న ఏదైనా బ్లడ్ చొక్క గాని ఏమీ లేదంట. అప్పటి నుంచే వాళ్ళు స్వామి భక్తులు అన్నారు. ఇక అట్లయితే నేను అమ్మాయిని కూడా చూడవసరం లేదు, డైరెక్ట్ ముహూర్తాలు పెట్టేసేయండి అని చెప్పని. అంటే కాదు, ఏదో జస్ట్ అలా వెళ్ళి రావాలే అని చెప్పని వెళ్ళి వచ్చాం. స్వామితో అయితే అమ్మాయి, మా మిసెస్ కూడా మందిరంలో ప్రతి నెల స్వామి పారాయణం చేసింది. బాలవిక శ్రీచరు కూడా అయిపోయిన తర్వాత స్వామి ఇద్దరు అమ్మాయిలు ఇచ్చారు.
2: చాలా సంతోషం.
1: స్వామి అమ్మాయిలు ఇచ్చారు. స్వామి అంటారు కదా, ఆడవాళ్ళకి ఆసక్తులు ఉంటాయని అందుకే స్వామి ఆడపిల్లలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అమ్మాయికి చిన్న ఇక్కడ మచ్చ వచ్చింది, ఇక్కడ
2: గడ్డం
1: కింద పెద్ద మచ్చ వచ్చింది. వస్తే మేమేంటా అని చెప్పని స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి డాక్టర్ విజయ్ కుమార్ అని చూపించాము. చూపిస్తే అక్కడ ఇది బొల్లి అన్నారు. ఎవరికి లేదు మన కుటుంబంలో ఇదేంటా అని చెప్పని బాధపడ్డాము. తర్వాత పుట్టపర్త వచ్చాము స్వామి హాస్పిటల్లో కూడా. ఇక్కడ కూడా చూపిస్తే అది బొల్లే బంగా బొల్లేను అని చెప్పని కూడా ఇక్కడ కూడా అన్నారు అన్నారు. అన్న తర్వాత స్వామి మా మిస్సెస్ అన్న డైలీ స్వామి విభూతి డైలీ పెట్టుకుంటాం, ఇక్కడ రాజేసే స్వామి విభూతి కూడా డైలీ రాజేసే అని చెప్పి అన్నాను. స్వామి దండం పెట్టుకుని స్వామి ఇట్లా మచ్చ వచ్చింది, పలానా డాక్టర్ గారు వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పని ప్రశాంత నిలయంలో నేను స్వామికి మనసులో అనుకున్నాను. విభూతి రాసే కొద్దీ ఆ మచ్చ కరెక్ట్ 10 రోజుల్లో ఏమైపోయింది ఎవరికి తెలియదు. తీరం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ పుట్టపర్తలో ఉన్నాం, చూపిస్తే ఇదేంది బొల్లు అయితే ఏమైపోయింది మచ్చ అని చెప్పని మళ్ళీ వాళ్ళు ఆశ్చర్యపోయారు డాక్టర్ గారు. ఇప్పుడు కూడా అమ్మాయికి మచ్చ కానీ ఏమీ లేదు అని చెప్పని లేదు. అది స్వామి మహిమేను, స్వామి మహిమ ఇది
2: అంతే.
1: మరి స్వామి విభూతితో ఆ బొల్లు అనేది
2: చేశారు,
1: నయమైపోయింది. తర్వాత ఇంకా స్వామి నమ్ముకుంటే ఎవరు కూడా చెడిపోరు అనే విషయం మనం ఇందాక నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఎల్ఐసి ఏజెంట్, సైకిల్ మీద రోజుకు 60 కిలోమీటర్లు సైకిల్ మీద తిరుగుతున్నా. చుట్టాలు ఎవరో ఏంటో అసలు ఎవరు నాకు తెలియదు. స్వామి దయతో స్వామే దగ్గరుండి నడిపించి సుమారుగా 26 గ్రామాల్లో పాలసీదారులను 700 మంది స్వామి ఏర్పరిచారు.
2: 700 మంది
1: ఏర్పరిచారు. ఈ రోజున స్వామి దైత స్వామి అన్నారు, స్వామిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు పడరు, చెడిపోరని. అదే నా జరిగింది. ఏదో చిన్న పూరి గుడిసెలో ఉండి రోజు 20 కిలోమీటర్ సైకిల్ తొక్కుంటూ స్వామి దయతో చేస్తే ఒక బిఎం క్లబ్ నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు లోనుగా బండిస్తే బండి మీద తిరిగాను, తిరుగుతున్నా. ఆ బండి మీద తిరిగేటప్పుడు ఇంత లెక్క సైకిల్ వేసుకుని నేను ఎట్టొచ్చాను అని ఇప్పుడు నేను ఎంతో చూసుకుంటే ఇంత లెక్క సైకిల్ మీద అప్పుడు ఎట్టొచ్చాను 8 కిలోమీటర్లు అని చెప్పని ఎంతో ఆశ్చర్యపోతున్నాను. అది స్వామే నడిపించే తొక్కిచ్చారు నా చేత, ఆ శక్తి కూడా స్వామే ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత హౌసింగ్ లోన్ పెట్టుకున్నాను, ఎల్ఐసిలో పెట్టుకుంటే వాళ్ళు హౌసింగ్ లోన్ కూడా శాంక్షన్ చేశారు. చేస్తే ఇల్లు కట్టుకున్నాం, ఫౌండేషన్ అయిపోయింది. అది స్వామి పర్మిషన్ తో ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా స్వామి లోన్ పెట్టుకునే ముందు కూడా నేను పుట్టపర్తి వచ్చి స్వామికి లెటర్ రాసి మొన్న 2013లో స్వామికి లెటర్ రాసి, స్వామి మీ పర్మిషన్ తో మీ పర్మిషన్ ఇస్తే నేను ఎల్ఐసి లోన్ పెట్టుకుంటాను స్వామి, కట్టుకుంటాను అని చెప్పని స్వామి దగ్గర సుమాసం దగ్గర లెటర్ పెట్టి వచ్చి అప్లికేషన్ పెట్టుకోగానే వాళ్ళు శాంక్షన్ చేసేటం జరిగింది. చేసిన తర్వాత మొదలు పెడతాను, ఎక్కడా కూడా కుండి పడకుండా పని టక టక టక అయిపోయింది. పని అయిపోయిన తర్వాత స్లాబ్ దగ్గరకు వచ్చేటప్పటికి స్లాబ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాము. అయితే స్వామికి స్లాబ్ స్వామి పలానా రోజు అని చెప్పి మన నందివేలు మందిరంలో చెప్పేసరికి అంత రెడీ చెప్పుకున్నాము, ఇది అందరికి స్లాబ్ అని చెప్పుకున్నా. నైట్ తెల్లారుజాము 3 గంటల నుంచి కుంభవర్షం కురిసేసింది, స్లాబ్ క్యాన్సిల్ అయింది. ఏంటా అంతా రెడీ చేసుకుని ఎట్లయిందని చెప్పని బాధపడ్డాము. తర్వాత స్వామికి చెప్పలేదు కదా అని చెప్పని గుర్తొచ్చింది. తర్వాత అసలు విషయం ఏంటంటే సోతకం అంట మాకు, ఆ విషయం మాకు తెలియదు. మా గోత్రికులు చనిపోయారంట వేరే ఊర్లో. చనిపోతే ఆ చనిపోయిన ఆ సోతకును స్లాబ్ వేయకూడదంట.
2: ఆ టైంలో స్లాబ్ వేయకూడదు,
1: స్లాబ్ వేయకూడదు. సోతకం వచ్చినప్పుడు స్లాబ్ వేయకూడదు, వేయకూడదంట. అది ఆ విషయం శ్లోతకం
2: తెలియలేదు,
1: శ్లోతకం సంగతి తెలియదు. స్వామికి చెప్పల స్లాబ్ అని ఆగిపోయింది స్లాబ్. తర్వాత బాధపడ్డా 2-3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు, ఏమంటే పలానా రోజు పెదకర్మ చనిపోయారు 3-4 రోజుల క్రితం అని, మీకు అప్పుడు పంపించడానికి టైం కుదరలేదు అని చెప్పన్నారు. అంటే చూడండి, స్వామి మన చెవటానికి స్వామి నోరు రానివ్వలేదు మనకి. తర్వాత సోతకం విషయం కూడా మనకు తెలియదు, మేము ఫిక్స్ చేసుకుని మానవులం కదా, మరి మనం రెడీ చేసుకున్నాం. భగవంతుడిగా ఆయనకు తెలుసు కదండి, ఆయనకి మనతో చెప్పించలా సోతకం తెలిసి కూడా కుంభవృష్టి కురిపించేశారు సోతకంలో స్లాబ్ వేయకూడదని. భగవంతుడు కాబట్టి ఆయనకు తెలుసు,
2: ఆయన తెలుసు కాబట్టి
1: ఇబ్బంది లేకుండా చేశాడు మనకి. అది ఒక మహిమ. తర్వాత సోతకం అయిపోయిన తర్వాత స్లాబ్ చక్కగా హ్యాపీగా జరిగింది.
2: ఈసారి చెప్పారు స్వామికి,
1: ఈసారి మళ్ళీ స్వామి పలానా రోజు స్లాబ్ వేసుకుంటాను స్వామి అని చెప్పని చేస్తే స్వామి ఎప్పుడైతే భజన గురువారం రోజు భజన అయిపోయిందా స్వామి చెప్పుకున్నాను, స్వామి ఫోటో దగ్గర నుంచి పుష్పట్ల కింద పడింది, స్వామి సిగ్నల్ ఇచ్చారు, స్లాబ్ దిగ్విజయంగా జరిగిపోయింది. అదే విధంగా అసలు ప్లాస్టింగ్ చేసేటప్పుడు పరింజా కట్టావు, పరింజా నుంచి ఒక వర్కర్ అక్కడి నుంచి కింద పడిపోయాడు. నేను అక్కడ పక్కనే ఉన్నాను, ఆ పరింజా కూడా నా మీద అట్లా వాలిపోయింది. వాలిపోయేసరికి నేను సాయిరామ్ అని పెద్దగా అరిచాను. అరిగేసరికి నా మీద పడాల్సిన పరింజ మరి దాంతరికి అదే గోడ మీద అటు ఒరిగిపోయింది. ఆ మనిషి కూడా కరెక్ట్ గోడ మీద అటు కూర్చొని పడ్డాడు, కింద పడలేదు. సాయిరామ్ అయితే ఎప్పుడు అన్నాను, ఆ పరింజ కూడా అటు సైడ్కి వెళ్ళిపోయింది. ఆ పడిన పని వ్యక్తికి కూడా ఎటువంటి దెబ్బ తాగలేదు, సక్రంగా జరిగింది. ఏదో జరగాలని స్వామి దాంతో అట్లా తీసేశారు. అదో మహిమ జరిగింది సాయిరామ్. అదే విధంగా గృహప్రవేశానికి గృహప్రవేశానికి జనవరి 15వ తారీఖు నైట్ వెళ్దాం అనుకున్నాము. అయితే ఆ కార్డ్స్ కూడా ప్రింటింగ్ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక గంటలో తీసుకుంటా అన్నప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చింది, సాయిరా మన దానిపోయిన వారసులు మళ్ళీ చనిపోయారు అనవర్లపూడి గ్రామంలో, బాపట్ల గ్రామంలో సోతకం వచ్చిందని చెప్పని. అయ్యో ప్రింటింగ్ కూడా ఇచ్చాము, ఇదేంటా ఎట్లా జరిగిందని చెప్పని బాధపడ్డాము. ఏంటా అనుకున్నాము. తర్వాత స్వామి ఏ జరిగిన మన మంచికే, ఏ చేసినా మన మంచికే అని చెప్పని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని హ్యాపీగానే ఉన్నాము. ఎప్పుడు నేను నవంబర్ 3rd బ్యాచ్కి ఏప్రిల్ 3rd బ్యాచ్కి వస్తాను. ఇక జనవరిలో అంటే సారీ డిసెంబర్ 15వ తారీఖు వెళ్దాం అనుకున్నాము ఇళ్లలోకి. అది 16వ తారీఖు పండగ పడతారంట, సంక్రాంతి పండగ. అయినప్పుడు పంతులు గారు మంచిదేలే అని చెప్పి అన్నారని ముహూర్తం పెట్టాం. ఇక అట్లా సోతకమని బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఆగిపోయాం. ఆగిపోయిన తర్వాత నేను జనవరిలో సేవకు వచ్చాను. జస్ట్ మళ్ళీ జనవరిలో స్వామి వరండాలో స్వామి సేవ పడింది నాకు. సేవ చేసుకుంటా ఉన్నాం. మన చలం గారు అనుకోకుండా ఆ రూమ్ కి రమ్మన్నారు. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సాయి ఈ బట్టలు తీసుకోమ్మా అని చెప్పని స్వామి దగ్గర ఉన్న బట్టలు నాకు ఇచ్చారు. దేనికి స్వామి నీకు ఇవ్వమన్నారు ఇచ్చిందని అన్నారు. సరే అని చెప్పని నమస్కారం పెట్టి తీసుకున్నాను. తీరా నాకు తర్వాత అర్థమైపోయింది, అప్పుడు స్లాబ్ ఇళ్లలోకి వెళ్ళటానికి దేనికి ఆపారు స్వామి, స్వామి దేనికి ఆపారు ఇళ్లలోకి వెళ్ళటానికని. అప్పుడు స్వామి లెటర్ రాసి, స్వామి ఇట్లా మన 15వ తారీఖు వెళ్దాం అనుకుంటే ఇట్లా ఆగిపోయింది స్వామి, మీ పర్మిషన్ ఇస్తే ఇళ్లలోకి వెళ్తాను స్వామి, మన ఇంట్లోకి వెళ్తాను స్వామి అని చెప్పని స్వామి పర్మిషన్ తో లెటర్ రాసి అక్కడ స్వామి పాదాల దగ్గర పెడతాం జరిగింది. పెట్టిన తర్వాత చలం గారు ఏదో పని మీద సంచేత తీసుకెళ్ళడానికి పిలిచి బట్టలు ఇచ్చారు జస్ట్ అంతే. ఆ బట్టలు కూడా స్వామి ఇచ్చారు. తర్వాత ఆలోచిస్తే డిసెంబర్ 15వ తారీఖు పండగ పడతారు, ఆ నెలలో ఇళ్ళలోకి వెళ్ళకూడదంట.
2: చూసారా స్వామి, మీకు తెలియకుండానే అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
1: జాగ్రత్తగా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త చూస్తున్నారు స్వామి, ఇళ్ళలోకి వెళ్ళకూడదన్నారు. అది మాసం కూడా మంచి మాసం కాదు, వెళ్ళకూడదు అన్నారు. ఇంకోటి ఏంటంటే అది స్వామి ఇల్లు, మన ఇల్లు కాదు, స్వామిది అది, కాబట్టి స్వామి పర్మిషన్ తీసుకోవాలా, తీసుకున్నాం. అదే విధంగా ఇళ్లలోకి వెళ్లేటప్పుడు నేను ఇచ్చిన బట్టలు తెలు బంగారు అని చెప్పాను ఉద్దేశంతో స్వామి ఆయన చేతుల మీదుగా
2: పిచ్చారు
1: స్వామి. అదొక అదే విధంగా ఫిబ్రవరి 1st తారీఖు మాఘమాసం రోజు, మాఘమాసం మంచిదంట, ఆ రోజు గృహప్రవేశం జరిగింది. గృహప్రవేశం జరిగి స్వామి వ్రతం అవన్నీ కూడా చేసుకోవటం జరిగింది. చూడండి ఎంత మహిమ చూపించారు. అంటే ఆ బట్టలు ఇవ్వటం కూడా స్వామి అక్కడ ఆపేసేశారు, ఇళ్ళలోకి వెళ్ళటం స్వామి ఆపేసేశారు. దేనికి, నేను గిఫ్ట్ గా ఇచ్చే బట్టలతో వెళ్ళి బంగారు అని చెప్పని, అది మాఘమాసం వెళ్తే మంచిది అని చెప్పని ఇవన్నీ స్వామి ఎన్నో చూయించి ఇది చేశారు. స్వామి దయతో ఇప్పుడు కూడా హ్యాపీగా మా ఫ్యామిలీ అంతా కూడా స్వామిని నమ్ముకుని స్వామి దీంతో చేస్తూ కార్యక్రమాల్లో కూడా అన్నింటిలో పాలపంచుకుంటూ స్వామి మా జీవితం మొత్తం కూడా స్వామికి సేవా కార్యక్రమాలకి స్వామికి అంకితం చేస్తామని. ఎటువంటి బయట విషయాల్లో కానీ ఎటువంటి దాంట్లో కూడా పాలుపంచుకోకుండా మనకి స్వామే మన భగవంతుడు, మన సాయి దేవుడు, ఆయన భగవంతుడు దేవుడు మా ఎలవేలుపు దేవుడు ఆయన. దేనికంటే అవతారంలో రాముడు ఎవరో మనకు తెలియదు, కృష్ణుడు ఎవరో మనకు తెలియదు, షిరిడీ బాబా ఎవరో మనకు తెలియదు, యేసు ప్రభు ఎవరో తెలియదు, దత్తాత్రేయుడు ఎవరో మనకు తెలియదు, అల్లా ఎవరో మనకు తెలియదు, మనం చూడలా. అయితే ఆ రాముడే, ఆ కృష్ణుడే, ఆ షిరిడియే, ఆ యేసునే, ఆ అల్లానే, ఆ జీసస్సే మన స్వామి. నాన్నగారికి మరి పార్వతీ అవతారు, శిరిడి అవతారు, స్వామి అవతారు ఇవన్నీ చూపించారు. ఆ శివశక్తి, విష్ణు శక్తి, బ్రహ్మశక్తి మొత్తం కూడా స్వామిను. అందుట్లో సందేహమే లేదు. ఈ రోజున సేవాదళ సభ్యులందరూ కూడా చక్కగా స్వామి ఎంత సేవ పరిపూర్ణంగా ఎంత చేసుకుంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అంత రిజల్ట్, అంతకంత రిజల్ట్ స్వామి చూపిస్తున్నారు, నాకు చూపిస్తున్నారు కూడా, చూపించారు, చూపిస్తున్నారు, చూపిస్తారు కూడా ఇంకా. అది అదేవిధంగా పిల్లలు కూడా చక్కగా స్వామి మందిరానికి వచ్చి సెలవు రోజు అప్పుడల్లా స్వామి మందిరంలో సేవ చేసుకోవటం, స్వామి కార్యక్రమాలు చేసుకోవటం, భజనకి వెళ్ళటం ఇవన్నీ కూడా పిల్లలు కూడా చేస్తున్నారు, చెప్తారు. ఇదంతా ఎవరు ఎవరి ద్వారా? ఎన్నో తల్లిదండ్రులు ఉంటారు, ఎన్నో కోట్లు ఇస్తారు మనకి. అయ్యో ఎంతవరకు ఉపయోగపడతాయి కోట్లు, ఎంత ఆస్తులు ఇచ్చినా. నా తల్లిదండ్రులు సాష్టాత్ ఆ విష్ణుమూర్తిని తీసుకొచ్చి భగవంతుడు రా అని చెప్పని చూపించారు. అందుకంటే ఇంక కోట్లు ఏం కావాలి సాయిరా, సాయిరాం. అదేవిధంగా తల్లిదండ్రులు స్వామి జార్ చూసుకోమన్నారు కదా, స్వామి ఏదైతే చెప్పారో ఆ మాటలతోనే ఆయన చెప్పిన దాంతోనే నడక నడుస్తున్నాం అందరం కూడా. స్వామి దయతో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త చూసుకుంటూ, శివశక్తి మన స్వామి, రాముడు మన స్వామి, కృష్ణుడు మన స్వామి, ఈ అవతారాలన్నీ కూడా స్వామి ఏను, సాష్టాత్ భగవంతుడే చూపించారు తల్లిదండ్రులు. అంత మించిన కోట్లు ఇంకేం కావాలి అని చెప్పని కోరుకుంటూ ఈ స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఈ మన రేడియో సాయికి నాకు స్వామి ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామి పాద పద్మలకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ, అట్లాగే మన గణేష్ గారికి కూడా నా సాయిరాం తెలుపుతూ అందరికి సాయిరాం,
2: సాయిరాం, సాయిరాం. ఇంతవరకు మీరు గుంటూరు వాస్తవ్యులు, స్వామివారి భక్తులు అయిన శ్రీ వెంకట సాయిరాం గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: కష్టార్జితమైన ధనమునకు ఎంత విలువ ఉంటుందో శ్రమఫలం అనే ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. భోజరాజు దగ్గరకు పోయి ఏదైనా కవిత్వం చెప్పి కొంత ధనం ఆర్జించవచ్చు కదా అని భార్య సలహా ఇచ్చింది ఒక వేద బ్రాహ్మణుడికి. నేను దేవునిని తప్ప మరొకరిని దేహీ అని అడగను అన్నాడు అతడు. ఆమె ప్రతిరోజు అతడిని వేధించేది. అతడు ఇంక చేసేదేమీ లేక రాజుగారి వద్దకు వెళ్లాడు. భోజరాజుతో, రాజా, నేను కవిని కాను, పండితుడను కాను, దరిద్రుడను కాని నిష్ఠావంతుడను. నాకేదైనా విరాళమిచ్చినా నా కుటుంబమును పోషించుకుంటాను అని విన్నవించుకున్నాడు. రాజు నవరత్నములను అందించాడు ఆ బ్రాహ్మణుడికి. కాని అతడు, రాజా, ఇవన్నీ మీ న్యాయార్జితం కాదు. మీరు చెమటోడ్చి సంపాదించిన దానిని మాత్రమే నేను స్వీకరించగలను అన్నాడు. అట్లయితే దయచేసి రేపు రండి అని రాజుగారతనిని పంపివేశాడు. మరునాడు ఆ వేద బ్రాహ్మణుడు రాజువద్దకు వెళ్లాడు. భోజరాజు చిరునవ్వుతో 16 పైసలను తన చేత పెట్టాడు. బ్రాహ్మణుడు, రాజా, ఇవి మీ స్వీయ ఆర్జితమేనా అని అడిగాడు. అవును, నిన్న రాత్రి మారువేషంలో ఒక కుమ్మరి ఇంటిలో సుత్తి పనిచేసి ఆ పైసలను సంపాదించాను అన్నాడు. ఆ వేదబ్రాహ్మణుడు ఎంతో ఆనందంగా వాటిని స్వీకరించి రాజుగారికి చెప్పి ఇంటికి వెళ్లాడు. భార్య చేతిలో ఆ 16 పైసలు పెట్టాడు. ఏదో గోవులు కాసులు తెస్తాడు అనుకున్న ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆ 16 పైసలు మండుతున్న పొయ్యిలో పారేసింది. ఆ పైసలు బంగారు కాసులుగా మారాయి. కష్టార్జిత ధనమునకు ఎంత విలువ చేకూరుతుందో చూశారా?

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు, పెద్దల మాట పిల్లల నోట కార్యక్రమానికి స్వాగతం. మొక్కై వంగనిది మానై వంగున అన్నట్లు లేత వయస్సులోనే పిల్లలను తీర్చిదిద్ది సద్బుద్ధులను నేర్పే ప్రయత్నం చేయాలి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు బాలబాలికలందరినీ సక్రమమైన మార్గంలో నడిపించటానికి వారికి అందించిన వరప్రసాదం బాల వికాస్. ఈనాటి మన కార్యక్రమంలో పిల్లలే గురువు పాత్రను పోషిస్తూ స్వామి అందించిన విషయాలను బాల వికాస్ రూపంలో మనకు వినిపించనున్నారు. శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలచే రూపొందించబడిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇక విందామా?

0: సాయిరాం టీచర్.
1: సాయిరాం పిల్లలు, కూర్చోండి. ఈరోజు మీకు నేనొక చక్కని పద్యం చెప్తాను. మీరు జాగ్రత్తగా వింటే తేలికగానే అర్థమవుతుంది.
0: చెప్పండి టీచర్.
1: తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్లిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమిగాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచిదాచి తుదకు దొంగలకిత్తురో దొరలకగును. తేనె జుంటీగలీయవా తెరువరులకు. ఈ పద్యభావం మీలో ఎవరికర్థమైంది? అంతా ఒక్కరే ఒక్కసారే చెప్పలేకపోయినా ఏ పాదానికా పాదం విడివిడిగా చెప్పొచ్చు.
2: నేను చెప్తాను టీచర్.
1: ఆ చెప్పు రత్న.
2: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు ఎవరూ తమతో పాటు ధనాన్ని తీసుకుని రారు. ఎంతటి లక్షాధికారైనా అన్నమే తింటాడు, కాని మెరుస్తూ ఉంది కదా అని బంగారాన్ని మింగడు.
1: అంటే లక్షాధికారి గాని కోటీశ్వరుడు కాని కటిక పేదవాడు కాని కడకు బిచ్చగాడు కాని ఎవ్వరైనా ఆకలి తీర్చుకోవాలంటే అన్నమే తినాలి. ధనవంతుడు బంగారం భుజించడు, పేదవాడు మట్టిని ఆరగించడు అని అర్థమవుతుంది కదూ.
3: తరువాత పాదానికి నేను అర్థం చెప్తాను టీచర్.
1: ఆ చెప్పు రమణి.
3: నేను ఇంత ధనం సంపాదించానని విర్రవీగుతారు కాని వారు కూడబెట్టిన ధనం మరణించినప్పుడు వారి వెంట రాదు అని అర్థం.
1: తరువాత రాణి నువ్వు చెప్పు.
2: ఇంకా కొందరు ధనం సంపాదించి దానిని తాను అనుభవించకుండా దాన ధర్మాలు చెయ్యకుండా దాచిపెడతారు. చివరకు ఆ సొమ్ము దొంగల పాలు కావచ్చు, లేదా ప్రభుత్వం వారు పన్నుల రూపంలో వసూలు చేయవచ్చు.
1: రమ్య, నాలుగో పాదానికి నువ్వు చెప్పు.
4: తేనెటీగలు ఎంతో కష్టపడి మకరందాన్ని సేకరించి పట్టులో దాచిపెడతాయి. చివరికది ఎవరి పాలో అవుతుంది, కాని అవి ఆ తేనెను ఆరగించవు.
1: అదేవిధంగా ధనార్జన చేసిన వారు దాన ధర్మాలు చేయడానికో సత్కార్యాలు చేయడానికో ఆ ధనాన్ని కొంతైనా ఖర్చు పెట్టాలి. లేకపోతే తేనెటీగల కష్టం మానవులు దోచుకున్నట్లే పిసిరిగొట్టు సంపాదన ఏదో రూపంగా వ్యర్థమైపోతుందని అర్థం. మరణ సమయంలో ఏది మన వెంటరాదని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అలెగ్జాండర్ పేరు మీరు విన్నారు కదా?
0: విన్నాం టీచర్.
1: అతని గురించి మీకేం తెలుసు?
2: అతడు ప్రపంచమంతా జయించాలనుకుంటాడు.
1: మరి జయించగలిగాడా?
0: తెలియదు టీచర్.
1: నేను చెప్తాను వినండి. అతడు విశ్వవిజేత కావాలని కలలు కన్నాడు. గ్రీసు దేశం నుండి బయలుదేరి తూర్పు దేశాలు జయించి మన దేశంలో ప్రవేశించాడు. ఆ కాలంలో సింధు నది ప్రాంతాన్ని పురుషోత్తముడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పురుషోత్తమునికి అలెగ్జాండర్కు యుద్ధం జరిగింది. పురుషోత్తముడు ఓడిపోయాడు.
2: పురుషోత్తముడు ఎందుకు ఓడిపోయాడు టీచర్?
1: మన దేశంలో రాజుల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతూ వచ్చాయి. పురుషోత్తముడు ఓడిపోవడానికి అంభి అనే రాజు కారకుడు. అతడు అలెగ్జాండర్కు సహాయం చేయడం వల్ల పురుషోత్తముడు ఓడిపోవలసి వచ్చింది.
3: ఆ తర్వాత ఏమైంది టీచర్?
1: విశ్వవిజేత అని పేరు పొందిన అలెగ్జాండరు మన దేశం నుండి తిరిగి వెళ్తూ దారిలో జబ్బు పడ్డాడు. డాక్టర్లు వచ్చి పరీక్షించి చూసి అతనికి అంత్య సమయం సమీపించిందని గ్రహించారు. అప్పుడు అలెగ్జాండరు తన మంత్రిని పిలిపించి, నా వాంఛన అంగీకరించి నేను చెప్పిన విధంగా చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. తమ వాంఛ ఏమిటో సెలవీయండి ప్రభు, తప్పక అట్లే చెయ్యగలము అని మంత్రి మాట ఇచ్చాడు. అప్పుడు అలెగ్జాండరు, నేను మరణించిన తరువాత నా శరీరాన్ని శ్మశాన వాటికకు తీసుకుపోయేటప్పుడు నా దేహాన్ని తెల్లని వస్త్రంతో కప్పి చేతులు మాత్రం అందరికీ కనిపించేటట్లు పైకి పెట్టి పెద్ద ఊరేగింపుతో తీసుకువెళ్లమని కోరాడు.
3: అలా ఎందుకు చేయమన్నాడు టీచర్?
1: మీకు కలిగిన సందేహమే అతని మంత్రికి కూడా కలిగింది. ప్రజలందరూ కలిసి ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే ఏం సమాధానం చెప్పమంటారు ప్రభు అని ప్రశ్నించాడు మంత్రి. అప్పుడు అలెగ్జాండరు ప్రపంచమంతా గెలిచి దిగ్విజయం చేసి కట్టకడపటికి వట్టి చేతులతోనే పోతున్నానని, మరో లోకానికి పోయేటప్పుడు ఈ లోక సంబంధమైనవేవి వెంటరావని, రిక్త హస్తాలతో నేనీ లోకాన్ని వీడి పోతున్నానని చూసిన వారంతా గుర్తించాలని అంటాడు. దీనిని బట్టి మీకేమర్థమవుతుంది?
2: ఎంత ధనం సంపాదించినా పరలోకానికి పోయేటప్పుడు ఆ ధనం కాని ఆస్తిపాస్తులు కాని మనతో రావు అని అర్థమవుతుంది.
1: మంచిది, చక్కగా చెప్పావు. ఈ విషయాన్ని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసా?
0: చెప్పండి టీచర్.
1: బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే వత్తురు. బంధమనచి నిన్ బాయిని బంధువు భగవన్ నామెమెరా అంటారు స్వామి. అంటే బంధువులు కొందరు వాకిలి దాకా వచ్చి ఆగిపోతారు, మరికొందరు వల్లకాటి దాకా అంటే శ్మశానం దాకా వస్తారు. ఆ తరువాత ఎవ్వరూ వెంటరారు కదా.
0: అవును టీచర్.
1: మన వెంట ఏది వస్తుందని చెప్పారు స్వామి?
0: భగవన్ నామం.
1: అంటే మనం ఎప్పుడూ నామస్మరణ చేసుకుంటూ ఉండాలని అర్థం. తీరికగా ఉన్నప్పుడు, ఏ పని లేనప్పుడు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోకుండా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అదే మనకు కష్టం కలిగినప్పుడు ఆదుకుంటుంది, ఆ లోకానికి కూడా వెంట వస్తుంది అంటారు స్వామి. ఇలాంటిదే ఇంకొక తత్వం ఉంది, చెప్పనా?
0: చెప్పండి టీచర్.
1: వస్తా వట్టిదే పోతా వట్టిదే,

0: ఎంత?
1: అంటే మనం ఎప్పుడూ పుణ్యకార్యాలే చేయాలన్నమాట. మనం చేసిన పుణ్యకార్యమే మన వెంట వస్తుంది, కాని మనం సంపాదించినదేది వెంట రాదని అర్థం కదా టీచర్?
2: ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా భయంగా ఉంటుంది టీచర్.
3: అందుకేనమ్మా ఎప్పుడూ స్వామిని తలుచుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు ఏ ఆపద రాకుండా భగవంతుడు కాపాడుతుంటాడు.
4: అలాగే టీచర్, మాకు వీలైనప్పుడంతా సాయిరాం సాయిరాం అంటూ స్వామి నామాన్ని స్మరించుకుంటాం.
3: ఆ సరే మంచిది. ఇంకా ధనం వల్ల ఎన్ని అనర్థాలున్నాయో తెలుసా?
5: ఇంకా ఏమున్నాయి టీచర్?
3: ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మత్సరంబు మానక హెచ్చున్, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన మత్సరంబు మానును వేమ అన్నాడు వేమన. అధిక ధనం వల్ల మదం కూడా అధికమవుతుందట. దానితో పాటు అసూయ ద్వేషాలు మానవుని అంతరంగంలో ప్రవేశిస్తాయి. ఆ ధనం పోయిన నాడు మదం కూడా నశించిపోతుంది. ధనవంతుడు గాలి నింపిన బెలూన్ వంటివాడు. ఆ గాలి ఉన్నంత వరకు బెలూన్ పై పైకి ఎగురుతూ ఉంటుంది. ఆ గాలి ఎప్పుడైతే బయటికి పోతుందో అప్పుడు అది తోల్తిత్తిలాగా చప్పబడిపోతుంది. అలాగే ధనవంతుడు ధనం ఉన్నంత వరకు మెడిసిపడతాడు. అది దూరమైపోగానే గాలి పోయిన బెలూన్ మాదిరి చప్పబడిపోతాడు. ఆ ధనమదంతోనే ద్రుపదుడు తాను రాజునన్న అహంకారంతో బాల్యమిత్రుడు సహాధ్యాయి అయిన ద్రోణుణ్ణి అవమానించాడు.
1: ఏమని అవమానించాడు టీచర్?
3: కయ్యమైనా బియ్యమైనా నెయ్యమైనా సాటివారితోనే సాధ్యం. బడుగుబాపడివైన నీకు మహారాజునైన నాకు మైత్రి ఎట్లా కుదురుతుంది అంటాడు. ధనం మానవుణ్ణి అహంకారపూరితుణ్ణి కావిస్తుంది. కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించేటట్లు చేస్తుంది. చివరికి అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లిదండ్రులను కూడా దూరం చేస్తుంది. కంసుడు ఉగ్రసేనుని కారాగార బద్ధుణ్ణి కావించింది ఈ ధన వ్యామోహం వల్లనే కదా. అదే రాజ్యాకాంక్ష, అధికార దాహం.
6: అవును టీచర్, ఇంతకుముందు బాలవికాస్ క్లాస్ లో కంసుడి కథ చెప్పారు కదా.
3: ఇక వినండి, ఎదుటివారి సొమ్ము స్వాధీనం చేసుకోవటానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతుంటారు. ధనం కోసం నేడు మానవుడు చేయని దారుణం లేదు. చివరికి ధనం కోసం నేడు సాటి మనిషిని హత్య చేయటానికి కూడా వెనుకంజ వేయడం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసే ఒక చిన్న కథను స్వామి ఒక సందర్భంలో తెలిపారు.
1: ఈరోజు చాలా కథలు చెప్తున్నారు. మన బాల వికాస్ క్లాసు చాలా బాగుంది టీచర్.
3: ఊరికే వినడం కాదు, విన్నదాన్ని తిని జీర్ణం చేసుకోవాలి అంటారు స్వామి, తెలుసా?
4: అలాగే టీచర్, కథ చెప్పండి.
3: ఆ వినండి. ఒక ఊరిలో ఒక ధనవంతురాలుండేది. ఆమెకు ఒక్కడే కొడుకు. భర్త చనిపోయాడు. తండ్రి లేడు కదా అని ఆమె ఆ పిల్లవాణ్ణి గారాబంగా పెంచింది. అయితే ఆమె కుమారుడు చిన్నప్పటి నుండి చెడు సహవాసాలు చేసి ధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత నచ్చ చెప్పినా బ్రతిమాలినా ఆమె మాట వినిపించుకునేవాడే కాదు. ఒక్కొక్కసారి తల్లిని బెదిరించి కూడా ధనం తీసుకుపోయేవాడు. కొంతకాలం ఆ తల్లి కుమారుడిలో ఏదైనా మార్పు వస్తుందేమో అని ఆశతో ఎదురుచూసింది. కాని రాను రాను అతడు తల్లిని లెక్క చేయకుండా విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ తల్లి కొడుకుల మధ్య ద్వేషము అసూయ పెరిగిపోయాయి. ఒకనాడు తల్లి ఇటువంటి దుర్మార్గుడైన కొడుకు ఉంటేనేమి చస్తేనేమి అనుకుని అతడు తినే అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత నచ్చ చెప్పినా బ్రతిమాలినా ఆమె మాట వినిపించుకునేవాడే కాదు. ఒక్కొక్కసారి తల్లిని బెదిరించి కూడా

0: విషం కలిపి అతన్ని చంపాలి అనుకున్నది. ఆ రోజు ఉదయమే తల్లితో గొడవ పడిన కుమారుడు, ఆమెను చంపేస్తే నాకు ఇక ఎవ్వరూ అడ్డుండరు, ఈ అడ్డు తొలగిపోతే నా ఇష్టం వచ్చినట్లు ధనం ఖర్చు చేసుకోవచ్చు అనుకున్నాడు.
1: తల్లి అన్నంలో విషం కలిపిందా టీచర్?
2: కొడుకు తల్లిని నిజంగా చంపేశాడా టీచర్?
0: వినండి మరి. కుమారుడు ఆ ఆకలితో ఇంటికి వచ్చాడు. తల్లి కంచంలో అన్నం వడ్డించటానికి వంగింది. వెంటనే కుమారుడు కత్తితో తల్లి తల నరికేశాడు.
1: అమ్మో, నిజంగానే నరికేశాడా టీచర్?
0: ఆ తరువాత ఏమైంది టీచర్? ఆ కంచంలోని అన్నం గబగబా తిని కొంతసేపటికి అతడు కూడా మరణించాడు. చూసారా, ఆ తల్లి కొడుకుల దుర్మరణానికి కారణం ధనమే కదా. సర్వ అనర్థాలకు ధనమే కారణం. అందుకే ఆదిశంకరులు,
3: అర్థమనర్థం భావయ నేత్యం

इति भज गोविंदम् भज गोविंदम् గోవిందం భజ మూఢమతే అన్నారు. ఈ శ్లోకాన్ని మనకు అర్థమయ్యే భాషలో స్వామి ఇలా పాడారు.

0: కొడు నడిచేదిదే ఎల్లడలను ఎప్పుడు.
1: ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా టీచర్?
0: స్వామి నోట ఈ కథ వచ్చిందంటే అలాంటి వారున్నారనే కదా అర్థం. ఈనాడు ధనం మూలం ఇదం జగత్ అంటే ధనమే అన్నింటికి మూలం అనుకుంటున్నాడు మనిషి. ఆ ధనం సంపాదించటానికి ఎన్నో అకార్యాలు చేస్తున్నాడు, అక్రమ మార్గాలు వక్ర మార్గాలు అవలంబిస్తున్నాడు. అన్నదమ్ములను తల్లి బిడ్డలను భార్యాభర్తలను కూడా ఈ ధనం వేరు చేస్తుందని చెప్పుకున్నాం కదా.
2: అవును టీచర్.
0: స్వామి ఇంకా ఏమన్నారో తెలుసా?
2: ఏమన్నారు టీచర్?
0: ఆనాడు సోదరులు అన్యోన్య ప్రేమాభిమానాలు అభివృద్ధి పరుచుకొని సుప్రీం స్టేజ్కి చేరుకునేవారు. ఈనాడు సోదరులు ఆస్తిపాస్తుల కోసం కొట్లాడుకొని సుప్రీం కోర్టుకు పోతున్నారు అని.
3: ఆహా, సుప్రీం స్టేజ్కి పోకుండా సుప్రీం కోర్టుకు పోతున్నారా?
0: నిద్ర లేచినదాది నిద్రపోయేడిదాకా ఆస్తి కై కుస్తీలు వేస్తారయా, రంగలింగా ఎంచు దొంగ మొక్కులు మొక్కి పంగనామము ప్రజకు పెడతారయా.

0: అన్నారు స్వామి.
1: ఆహా, ఈ పాట చాలా బాగుంది టీచర్, మాకు నేర్పించండి.
0: ఓ, తప్పకుండా నేర్పుతాను. ఇంకా స్వామి ఏమన్నారో వినండి.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలచే రూపొందించబడిన వినూత్న కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. వచ్చేవారం తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

Yes.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 14 తేదీన కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేడియో సాయి బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురుంలోని 2వ అంశాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. ప్రేమయే కృష్ణావతారం, ప్రేమయే దైవం, ఈ జగమంతా ప్రేమమయం. సాయి కృష్ణుడు ప్రేమస్వరూపుడై అవతరించి ప్రేమసుధలు చెందించాడు. కృష్ణాష్టమి మహాపర్వదినం సందర్భంగా సాయి కృష్ణానందలహరి కదంబ కార్యక్రమాన్ని విందాం.
1: పిల్లలొచ్చే లోపున పాట పాడుకుంటూ నా సాయి కృష్ణుడికి తులసిమాల కడతాను.

0: ఎంత బాగా రాశారు కదా బ్రహ్మానంద నరసింహారావు మావయ్య గారు.
1: అవునండి, ఆయన రాసిన పాటలతో బాల వికాస్ పిల్లల చేత మన స్వామి ముందర డాన్సులు కూడా చేయించారు. సాయిరాం పిల్లలు,
2: పెద్దమ్మా నీ పూజ అయిపోయింది కదా, ఇందాక నేను అడిగిన డౌట్ ఇప్పుడు తీరుస్తావా? దేవుడు పెద్దమ్మా నీ పూజ అయిపోయింది కదా ఇందాక నేను అడిగిన డౌట్ ఇప్పుడు తీరుస్తావా? దేవుడు కృష్ణుడిలా భూమి మీదకి ఎందుకు వచ్చాడు?
1: తప్పకుండా తీరుస్తానమ్మా. మురళి, 5000 సంవత్సరాలకి పూర్వం ద్వాపరయుగం మధ్యకాలంలో అధికారం ధన మదాలతో కళ్లు మూసుకుపోయిన కొందరు రాజులు రాక్షసులలాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మంచివాళ్లని, సాధువులని, అమాయక ప్రజలని పీడించి హింసించేవారు. వారి అధర్మ అక్రమ అన్యాయాలని భరించలేక భూదేవి చేసిన ప్రార్థనలకి జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు అభయమిచ్చి శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ బహుళాష్టమి తిథినాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి చెరసాలలో దేవకీ వసుదేవులకి శ్రీకృష్ణుడై పుట్టాడు.
0: మురళి, యామిని, అసలు దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడో స్వామి చెప్పే పద్యం విందండి. ఆనందబాలుడే ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలివచ్చే, ఆరామచంద్రుడే ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనగ వచ్చే, ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకొనగ వచ్చే, ఆయీసుడే బాల సాయీసుడై నేడు తన గుంపుతో నాడుకొనగ వచ్చే, అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాన నిలచి ఆనాడు ఆనాటి ఈనాటి ఆటలరసి సుంత వర్ణించి సంతసము కొంతగనుడు.
3: అయితే రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, మనస్వామి కూడా మనందరితో ఆడుకోవడానికే వచ్చారన్నమాట.
0: అవునమ్మా, బాగా అర్థం చేసుకున్నావు. తెర వెనక తా నుండి తెరపైన ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయా. ఈ బొమ్మలాటంతా ఆయన ఆడించేదే.
3: పెద్దమ్మా, కృష్ణుడు బాగా అల్లరి చేసేవాడు కదా, అలాగే స్వామి కూడా స్నేహితులతో కలిసి బాగా అల్లరి చేసేవారా?
1: స్వామి అల్లరే చేయలేదట, కాని బాలకృష్ణుడు ఎంతో చిలిపివాడు, అల్లరివాడు, అందగాడును. స్వామి తల్లి ఈశ్వరమ్మగారు తన కొడుకుని చూసుకుని బహుశా ఇలా మురిసిపోయేవారేమో.

0: ఈశ్వరమ్మ గారే చెప్పారు, మా చిన్నారి సత్యం బాలకృష్ణుడంత అందంగా ఉండేవాడు కాని అస్సలు అల్లరి చేసేవాడు కాదు అని. స్వామి తన తోటివారందరికీ మంచి మాటలు చెప్పి వాళ్లతో మంచి పనులు చేయిస్తూ ఊళ్ళో పెద్దవాళ్లందరితోనూ బిడ్డల గురువు అని కూడా అనిపించుకున్నారు. ఇలా తన అవతార ఉద్దేశాన్ని చిన్నతనం నుంచే కనపరిచేవారు.
1: అవతారం అంటే భక్తులను రక్షించడానికి భగవంతుడు భూమి మీదకి రావడం. అసలు అవతారం అంటే ఏమిటో, అవతరణ ఎందుకో చెప్తూ స్వామి మంచి పద్యం ఒకటి చెప్పారు, అది వినండి.

0: పెదనాన్న, చాలా మంచి పద్యం పెదనాన్న. అసలు అయినా భగవంతుడు మన స్థాయికి దిగి రావాల్సిన అవసరం ఏంటి?
1: మాధవ్, నేల మీద ఉన్న పిల్లవాణ్ణి ఓంగి ఎత్తుకున్నంత మాత్రాన తల్లి స్థాయి తగ్గినట్లు కాదు కదా. అదేవిధంగా భగవంతుడు ప్రతిసారి ప్రయోజనం కొరకే దిగొస్తాడు. గీతాచార్యుడుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర రణరంగంలో గీతాబోధ చేసిన సందర్భంలో ఇలా చెప్పాడు.

0: స్వామి ఒక ఉపన్యాసంలో కృష్ణుడి అవతార ప్రయోజనం గురించి చక్కగా వివరిస్తూ కృష్ణుడి మూడు ప్రతిజ్ఞా కంకణాల గురించి వివరించారు. ఈ ప్రతిజ్ఞలని ముందుగా నెరవేర్చి ఆచరించి తర్వాతే బోధించాడు.
1: ప్రతిజ్ఞల ఏమిటా ప్రతిజ్ఞలు?
2: మొదటి ప్రతిజ్ఞ సాధురక్షణ, దుష్ట శిక్షణ. కృష్ణుడు కంసుడితో పాటు ఎంతో మంది రాక్షసులను చంపి సాధువులను రక్షించాడు. రెండవది భక్తరక్షణ. అచంచలమైన భక్తితో శరణన్న ద్రౌపదిని, దూర్వాసుల శాపానికి గురికాకుండా పాండవులని కాపాడాడు. మూడవది శరణాగత రక్షణ. జగన్నాథుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథై పాండవులకి విజయాన్ని అందించాడు. భీష్ముడి ప్రతిజ్ఞ చెల్లకుండా ఉపాయంతో ద్రౌపదికి భీష్ముడి చేతనే దీర్ఘ సుమంగళీ భవ అనే దీవెని ఇప్పించాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుంచి ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని రక్షించాడు. సాధురక్షణ, దుష్ట శిక్షణ, భక్తరక్షణ, శరణాగత రక్షణ, ఈ మూడింటిని శ్రీకృష్ణుడి ప్రతిజ్ఞా కంకణాలు అని అన్నారు స్వామి.
0: అలాగే స్వామి కూడా కనిపించని కంకణాలు ధరించి మనకి ఎన్నో వరాలను గ్రహించారు. ముఖ్యంగా ఒక మనిషిలో ఉన్న చెడు ప్రవర్తనను పోగొట్టి మంచి మార్గంలో నడిచేలా చేశారు. అందుకే స్వామి అంటే అంత ఆకర్షణ. దూర దూర దేశాల నుంచి కూడా స్వామి దర్శనం కోసం ఎంతో మంది వస్తూ ఉంటారు. ద్వాపరంలో 16,000 మంది గోపికలకి కృష్ణుడే ఆకర్షణ అయితే, ఈ కలియుగంలో మన సాయికృష్ణుడికి కోటాను కోట్ల మంది ఆకర్షితులయ్యారు. ఆ రేపల్లెవాసులు తమతో శ్రీకృష్ణుడు ఉండడం ఎంత అదృష్టంగా భావించారంటే, ఏమండి బాబాయ్ గారు రాసిన ఆ రేపల్లెవాడలో ఉన్న పాట ఒకసారి పాడండి.
2: ఓ తప్పకుండా.

0: కాని కృష్ణుడు నల్లనివాడు కదా, అంత ఆకర్షణ ఉందా?
1: పిల్లనగ్రోవిని పట్టుకున్న కృష్ణుడి ఫోటో చూశావు కదా, నెమలి పింఛం పెట్టుకుని పీతాంబరం కట్టుకుని ఎంత బాగుంటాడో.
2: పిల్లనగ్రోవి అంటే ఏంటన్నయ్యా?
1: పిల్లనగ్రోవి అంటే ఫ్లూట్ అమ్మా. మురళి అన్నా పిల్లనగ్రోవి అన్నా వేణు అన్నా ఒకటే.
3: మురళిని మోగింపవేరా. ఆ వేణుమాధవుని మురళిగానం విని గోపికలే కాదు ఆవులు కూడా మైమర్చిపోయేవట. అసలు గోపికలు ఎలా ఉండేవారు తెలుసా? అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న, నోరెత్తరు కోపగించరు, ఎటకేగరు భీతిలగోరు గోపికల్, పొత్తమునందు చిత్తరు రీతిగనుండెను కృష్ణుడు వారిలో.
4: ఒకనాడు రేపల్లెలో ఒక ఇంట పెళ్లి జరిగింది. సుగుణ అనే కొత్త కోడలు వచ్చింది. ఆ రోజుల్లో గ్రామ పెద్ద ఇంటి నుంచి దీపం వెలిగించి తమ ఇంటికి తెచ్చుకోవడం సాంప్రదాయం. అలా ఒక సాయంకాలం సుగుణకి కలిగిన ఒక అనుభవాన్ని స్వామి ఇలా పాడారు.
5: సుగుణకు కనిపించెనంట మన సుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అదియే వేలికి తగిలిన మంట. సుగుణకు కనిపించెనంట మన సుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
4: వేలికి మంట తగులుతున్నా తెలియని ఆమెకి దీపంలో గోపాలుడే కనిపించాడు. అసలు గోపికలెవరో తెలుసా? కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో వానరులు. ఆ గోపికల అనన్య భక్తి తెలియచేయడానికి ఒకసారి కృష్ణుడు ఓ నాటకమాడాడు. ఆ కథ ఏంటో వీళ్లకి మీరు చెప్పండి.
6: ఒకరోజు కృష్ణుడు తనకు చాలా తలనొప్పిగా ఉందని నటించాడు. ఆ సమయంలో అతని పత్నులందరూ అక్కడనే ఉన్నారు. నారద మహర్షి కూడా ఉన్నారు. మహర్షి, స్వామి, మీ శిరోవేదన తగ్గించడానికి మందు ఏమిటి అని అడిగాడు. నారద, పరమ భక్తుల పాదధూళియే నా శిరోవేదన నివారించగలదు. కాన నీవు వెంటనే వ్రేపల్లకు వెళ్లి గోపికల పాదధూళిని తీసుకునిరా అన్నాడు. నారదునికి తను గొప్ప భక్తుడనని, నిరంతరం హరినామస్మరణ చేస్తూ ముల్లోకాలు తిరిగేవాడినన్న అహంకారం ఉంది. అక్కడున్న కృష్ణుని పత్నులు, నారద, మీకన్నా పరమభక్తులు ఎవరున్నారు? మీ పాదధూళి ఇవ్వండి అన్నారు. అపచారం, అపచారం, శ్రీకృష్ణుని శిరస్సు పైన నా పాదధూళిని ఏ విధంగా చల్లగలను అన్నాడు నారదుడు. మరల నారదుడు శ్రీకృష్ణుని పత్నులను వారి పాదధూళి ఇమ్మన్నాడు. అయ్యో, పతి శిరస్సుపై సతి తన పాదధూళి చల్లకూడదు, అది ఎంతటి పాపము అన్నారు వారు. ఇంకా చివరికి నారదుడు వ్రేపల్లకు వెళ్లాడు. గోపికలతో శ్రీకృష్ణుని శిరోవేదన గురించి చెప్పాడు. దానికి మందు కూడా వారి పాదధూళియే అన్న విషయం చెప్పాడు. వెంటనే ఒక గోపిక ఒక దుప్పటి తెచ్చి అక్కడ నేలపై పరిచింది. గోపికలందరూ తమ పాదధూళిని దానియందు విదిలించారు. నారదుడు దానిని మూటకట్టుకుని కృష్ణుని వద్దకు వెళ్లాడు. అక్కడ శ్రీకృష్ణుడు చిద్విలాసంగా నవ్వుతున్నాడు. గోపికలు తమ పాదధూళిని అర్పించిన తక్షణమే తన శిరోవేదన తగ్గిపోయిందన్నాడు. ఈ ఘట్టంలో గోపికల నిస్వార్థ ప్రేమను తెలుపుతుంది. వారికి తాము భక్తులము దాసులము, కృష్ణునికి ఎట్లు పాదధూళిని ఇవ్వగలము అన్న యోచన రాలేదు. వారికి కృష్ణుడు చెప్పినట్లు చేయడమే తెలుసు. కృష్ణుని ఆనందమే వారి ఆనందం. ఆ గోపికల మధుర భక్తి గురించి స్వామి ఒక పద్యం చెప్పారు.

గోపాలీ కరకైనా

0: அனந்தபக்தி
1: మనస్వామిని కూడా ఆయన చిన్నతనంలో ఆ గ్రామ ప్రజలు ఇలాగే ఇష్టపడేవారా?
2: ఎంతో ఇష్టపడేవారు. కరణం సుబ్బమ్మ గారని స్వామి పక్కింట్లో ఉండేవారు. ఆవిడికి స్వామి అంటే ఎంత ఇష్టం అంటే రోజూ రకరకాల పిండి వంటలు చేసి కిటికీ దగ్గరే కాచుకుని కూచునేవారట. స్వామి తన స్నేహితులకి పెట్టందే తినను అన్నారని వాళ్లకి కూడా పెట్టేవారట. స్వామి పద్యాలు పాటలు రాసి పెద్దలలో మార్పు తెచ్చేవారు.
1: పెద్దమ్మ, నేను యామిని బాల్వికాస్ క్లాస్ కి వెళ్లి వస్తాం.
2: వెళ్ళిరండర్రా. సాయిరాం.
1: సాయిరాం.
2: మాధవ, చిన్నతనంలోనే ఎన్నో విధాలుగా ప్రేమ పంచిన స్వామి సాయి అని పిలిస్తే ఓయి అని పలుకుతూ, మీ చింతలన్నీ బస్తాలతో తెచ్చి నాకివ్వండి, తట్టలతో ఆనందాన్ని పట్టుకెళ్ళండి అని తరచూ అంటూ ఉండేవారు. ఇదే విధంగా శ్రీకృష్ణుడు కూడా ఒక గోపిక తన తలపై నిండుకుండ పెట్టమన్నప్పుడు పెట్టకుండా వెళ్లిపోయినవాడు కుండ దింపే సమయానికి వచ్చి తే నేను దింపుతాను అని అన్నాడట. దానికి ఆ గోపిక, ఇదేంటి కృష్ణ, ఇందాక నిండుకుండ నా నెత్తిమీద పెట్టను అన్నవాడివి, ఇప్పుడు దింపుతానంటావేంటి అని అడిగింది. వెంటనే గోపాలకృష్ణుడు, నేను మీ బరువులను దింపడానికి తప్ప మీ తలపై బరువును మోపడానికి రాలేదు అన్నాడు. మానవాళిపై అంతటి కరుణ కురిపించే ఆ ప్రేమమూర్తి కృష్ణుణ్ణి వర్ణిస్తూ స్వామి చెప్పిన పద్యం విందాం.
3: ఓంకార రూపుడు ఉపదించాయుడు నవనిత చోరుడు నరతకుండు మోహనాకారుడు ముక్తి ప్రదాయుడు మోహనాకారుడు ముక్తి ప్రదాయుడు భక్తార్థితమునుండు

విమోచన కమనీయ చూ గర్వ విమోచన కమనీయ చూ వనమాల దారుడు తేజస్వరూపుడు తేజస్వరూపుడు ప్రేమ స్వభావుడు వారి

కాలస్వరూపుడు కాలమయుడు సుజన మానస చోరుడు సుందరుడు సుజన

பத்த புதையம் முதுண்டு நீ வேண்டும்.

0: నరకుండు నవనీత చోరుడు నరకుండు.
1: ఆహా, స్వామి ఎంత బాగా చెప్పారు. ఏవైనా పెద్దమ్మా, మీరు ఎంతో అదృష్టవంతులు. స్వామి చెప్తుండగా చెవులారా విన్నారు, కనులారా చూశారు. నాకు అదృష్టం లేదు, స్వామిని నేను చూడలేకపోయాను.
2: అదేంటి మాధవ్ అలా బాధపడతావు? మనస్ఫూర్తిగా కోరుకుని కళ్ళు మూసుకో. స్వామి కనబడమే కాదు, నీతో మాట్లాడతారు కూడా. స్వామి అంటే ఆ దేహం మాత్రమే అనుకోకు. ఆ దివ్య చైతన్యం ఎటువంటిదంటే

ఎత్తిరూపముజితెన్నెవరి కరము ఆకారములు లేని ఆదిరాచారులకు ఎత్తిరూపముజితెన్నెవరి కరము కరచరణంబులే కలుగని వానికి ఎత్తి సొంపుని మది మెంచగలరు ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పలుకు పలుకు హాస్యాస్పదము కోటి సూర్యుల దీప్తి నేటి జరిగిన తెలుసు కోటి సూర్యుల దీప్తి నేటి గల్గిన

0: శక్తి రూపుదల్పం రూపమేని శక్తికి రూపుదల్ప ఎవరి సాధ్యము ఎవరైనా ఎలుగగలరే ఎవరి సాధ్యము ఎవరైనా ఎరుగగలరే శక్తి రూపరహిత అనాది నుండి దిగ్గంతరముల ఎందు దీప్తి నుండే శక్తి రూపరహితమై అనాది నుండి.
1: మాధవ స్వామి ఈ రూపానికి మాత్రమే పరిమితం కాదు. ఒకసారి ఓ చిత్రకారుడు కృష్ణుడి బొమ్మ గీస్తానని వచ్చి ఎన్నిసార్లు గీసినా సరిగ్గా గీయలేకపోయాడు. ఎంతో ప్రావీణ్యత ఉన్న నేను కృష్ణుడి చిత్రం గీయలేకపోతున్నానేంటి అని బాధపడుతుంటే నారదులు వారు వచ్చి, ఆ దివ్య చైతన్యాన్ని నువ్వే కాదు ఎవ్వరూ పరిపూర్ణంగా గీయలేరని చెప్పారు. అయితే మర్నాటి సభలో తన ముఖం ఎలా చూపించగలను అని అడిగినప్పుడు నారదుల వారు అతనికి ఒక ఉపాయం చెప్పారు. అదేంటో తెలుసా? శ్రీకృష్ణుడి ఎదురుగా ఒక వస్త్రం కప్పి ఉన్న అద్దాన్ని సభలో పెట్టమన్నారు. చిత్రం చూపించమన్నప్పుడు వస్త్రం తొలగించి అద్దంలో శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపమే చూపించి శరణు కోరమన్నారు. మన స్వామి కూడా తన దివ్య చైతన్యాన్ని అందరిలోనూ చూడమన్నారు.
2: ఒకసారి ఒక విద్యార్థి స్వామిని ఆయన విశ్వరూపం చూపించమని అడిగాడట. అప్పుడు స్వామి తన చుట్టూ ఉన్న భక్తులందరినీ చూపించి, ఇదే నా విశ్వరూపం అని చెప్పారట. స్వామిని అందరిలోనూ చూడాలి. ఎలా అంటే రాధల.
3: అవును పెద్దమ్మా, కృష్ణుడికి అంతమంది భక్తులుండగా రాధ గురించి ఎక్కువగా చెప్తారు. ఏంటమ్మ స్పెషాలిటీ?
2: కృష్ణుడే ఆధారమని నిరంతరం ధారగా ఆరాధన చేసింది రాధ. ఆమెకి ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ కృష్ణుడే కనిపించేవాడు. ఒకసారి రుక్మిణి తన ఇంటికి రాధను ఆహ్వానించింది. రాధ వచ్చిన కొంతసేపటికి రుక్మిణి వేడిపాలని రాధకిచ్చింది. కృష్ణధ్యాసలో ఉన్న రాధ కృష్ణార్పణం అంటూ ఆ వేడిపాలని తాగేసింది. ఆ రోజు సంధ్యా సమయంలో అలసిపోయి వచ్చిన కృష్ణుడికి పాదసేవ చేయడానికి రుక్మిణీదేవి కూర్చుంది. కృష్ణుడి పాదాలపైన కాలిన బొబ్బలు కనపడ్డాయి. కంగారుగా, ఇదేమిటి అని అడిగింది. ఇది నీ పనే అన్నాడు కృష్ణుడు చిలిపిగా. ఆశ్చర్యంగా చూస్తున్న రుక్మిణితో, ఈరోజు రాధ మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు నువ్వు వేడిపాలు ఇచ్చావు, ఆమె వాటిని నాకు అర్పించి తాగింది. ఆమె హృదయంలో నింపుకున్న నా పాదాలకి ఆ పాల వేడి వల్ల బొబ్బలు ఏర్పడ్డాయి అని చెప్పాడు. ఆ మహాభక్తురాలు రాధ కృష్ణ చింతనలోనే కాలం అంతా గడిపింది. ఆమె తన జీవితపు ఆఖరి క్షణాలలో కృష్ణుణ్ణి ఇలా కోరింది.

0: ఇలా కృష్ణుని మురళీగానం వింటూ రాధ ఆ రాధామాధవుని ఒడిలోనే ప్రాణం విడిచింది.
1: ఆహా, ఇప్పుడు అర్థమైంది పెద్దమ్మా, రాధ భక్తి ఎందుకంత గొప్పదో. కాని నాలాంటి వాళ్లకి అంతటి భక్తి ఎలా వస్తుంది?
2: భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ. భక్త తుకారాం, మీరాబాయి, సక్కుబాయి, పురంధరదాసు వంటి ఎందరో మహాభక్తులు నీలాంటి సామాన్యులే. వారు భగవంతుడిని ప్రేమించి భక్తితో సేవించారు. ఒక ఉపన్యాసంలో స్వామి ఏం చెప్పారంటే, భగవంతుడు ఒక్క ప్రేమకు మాత్రమే మోసమవుతాడు. ఆ ప్రేమ గోపికల ప్రేమలా ఉండాలి. ప్రేమను ప్రేమతోనే సాధించాలి. ప్రేమకు భయం లేదు, స్వార్థం లేదు. ప్రేమ ప్రేమ కొరకే. స్వామి పాడిన ఒక గొప్ప పాట విందామా?

మానవులకి సేవ చేశాడు. స్వామి చేస్తున్న ఎన్నో బృహత్తర సేవా కార్యక్రమాలలో గోసేవ కూడా ఒకటి. గోకులంలో సేవ చేస్తున్న విద్యార్థులని స్వామి ఒకసారి పిలిచి, ఎండాకాలం ఆవులకి నీరు బాగా తాగించండి అన్నారు. నీరు పెడుతున్నాం స్వామి, అవే తాగట్లేదు అన్నారు విద్యార్థులు. అప్పుడు స్వామి ఎంతో ప్రేమతో, నీళ్లల్లో బెల్లం కలిపి పెట్టండి, ఆవులు ఎంతో ఇష్టంగా తాగుతాయి అని చెప్పారు. విద్యార్థులు గోకులానికి వెళ్లేప్పటికీ అక్కడి గోపాలురు అప్పటికే స్వామి పంపిన బెల్లం ముద్దలు ట్రక్లో నుంచి దింపుతున్నారు. సేవ అంటే అది. మరి సేవ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకి సహాయపడటం. అటువంటి సేవ చేసే భక్తుడు ఎటువంటి భక్తి భావనతో భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో కూడా స్వామి చెప్పారు.

మన హృదయంలో సాయి కృష్ణుడు మురళీగానం చెయ్యాలంటే ప్రేమగల హృదయంతో నిస్వార్థ సేవ చెయ్యాలి. కృష్ణుడే గోవులకి

0: పెద్దమ్మ, పెదనాన్న, ఈ కృష్ణాష్టమి రోజున భక్తిని పెంపొందించుకుని ప్రేమతో సేవ ఎలా చెయ్యాలో నాకు క్లియర్ గా తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: శుభం మాధవ.
2: ఆ సాయికృష్ణుని ఆశీస్సులు నీకు దండిగా నిండుగా లభించుగాక.

0: నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై, నామురాలకించి బ్రోమయ్యవా, చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రి దెచ్చి ఇచ్చినావు, కాలుని మదమడచినావు, వసుదేవ దేవకి చరణ విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేలుని ఆత్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు, వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై, నా మొరాలకించి బ్రోవుమయ్యవా, చామ గోచరుండని చెప్పు చూస్తా.
1: సర్వకాల సర్వావస్థలయందు నీ వెంట జంట కంటా ఉండే భగవంతుడే నీ నిజమైన మిత్రుడు అని స్వామి చెప్పారు కదా. తనను నమ్మి వచ్చిన స్నేహితుడి కష్టాలు తీర్చిన వైనం ఇప్పుడు విందాం.
2: నాదా, ఏమిటి అలా దిగులుగా కూర్చున్నారు? ఈ మధ్య మీరు తరచుగా ఇలాగే బేలగా చూస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం చూస్తున్నాను. మిమ్మల్ని అంతగా బాధిస్తున్న విషయమేమిటి?
3: నీకు తెలియనివి ఏముంది వామాక్షి? మనకి ఎదిగి వస్తున్న పిల్లలున్నారు, వారికి కనీస అవసరాలైన కడుపు నిండా మంచి భోజనం, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఇవ్వలేకున్నాం. ఇక విద్యా అవసరాల మాటే మర్చిపోయాం. ఇన్నాళ్ళు ఈ బాధలు, ఈ కష్టాలు ఎలా తీరుతాయి? ఈ సంసారం నేను మోయలేనేమో అనిపిస్తోంది.
2: అలా బాధపడకండి నాదా. బాధపడుతూ చేతులు కట్టుకుని కూర్చుంటే మన సమస్యలు తీరుతాయా? ఏదో మార్గం ఆలోచించాలి.
3: నాకు ఏ దారి తోచడం లేదు.
2: నాకు మార్గం స్ఫురిస్తోంది, విని మీరు ఏమంటారో అని భయంగా ఉంది.
3: చెప్పు, ఏమి అనను.
2: కృష్ణుడు మీ బాల్య స్నేహితుడేగా, ఆయన చాలా ఉత్తముడని, ఆర్తులయడ దయామయుడని అందరూ చెప్పుకుంటారు. ఒకసారి మీరు వారి దగ్గరికి వెళ్లి రాకూడదు?
3: కృష్ణుడి దగ్గరికి వెళ్లి యాచించమంటావా? అసలు ఆయనకి ఈ బాల్య స్నేహితుడు సహవిద్యార్థి గుర్తు ఉన్నాడో లేదో?
2: అంత ఉత్తముడు చిన్ననాటి స్నేహితుడిని ఎలా మర్చిపోతాడు? మీరు యాచించడం అనుకోకండి. కష్టసుఖాలు మానవులకు సహజం. కష్టాలలో సహాయం తీసుకుని గట్టెక్కాలని ప్రయత్నించడంలో తప్పులేదు. అయినా మన ప్రయత్నం కొంత ఉంటేనే కదా దేవుడు కూడా సహాయం చేస్తాడు.
3: నిజమే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. కాని పెద్దవాళ్ళ దగ్గరికి ఉత్త చేతులతో వెళ్లకూడదని అంటారు కదా. మన ఇంట్లో ఏముంది తీసుకుని వెళ్లడానికి?
2: లేకేం, కొంచెం వటుకులున్నాయి, ఉత్తరీయంలో మూట కట్టి ఇస్తాను. ఆ గోపాలకృష్ణుడికి ఇవ్వండి.
3: అటుకులా? సరే, అలాగే.
4: ఆగాగు, ఎవరయ్యా నువ్వు? ఎక్కడికలా వెళ్ళిపోతున్నావు? ఏం కావాలి?
3: నా పేరు సుధాముడు. నేను శ్రీకృష్ణుల వారి బాల్య స్నేహితుడను.
4: భలే మాట చెప్పావు. మా ప్రభు ఎక్కడా, నీవెక్కడా? కటిక దరిద్రుడిలా ఉన్నావు. నీకు వారు స్నేహితులా?
5: మన చెవుల్లో పువ్వులు పెడుతున్నాడు రా. ఏమయ్యా, నీకు హాస్యం ఆడటానికి ఇంకెవరు దొరకలేదా? ఇక్కడికొచ్చావు?
3: లేదు బాబు, నేను నిజమే చెప్తున్నాను.
4: చెప్పావులే, ఇక వెళ్ళు వెళ్ళు, లేకపోతే మేమే నిన్ను కొట్టి పంపిస్తాం.
3: ఏమిటా గొడవ? ఎవరొచ్చారు?
5: ఎవరో మీ చిన్ననాటి స్నేహితుడని అంటూ గోల చేస్తున్నాడు ప్రభు.
3: ఎవరు? నా స్నేహితుడా?
4: ఎవరో సుధాముడట ప్రభు.
3: హా, సుధాముడా? నా చిన్ననాటి స్నేహితుడు, నేనే వస్తున్నా. రా సుధామా, రా. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. రుక్మిణి, ఎవరొచ్చారో చూడు. నా బాల్య స్నేహితుడు సుధాముడు. మేమిద్దరం కలిసి మా గురువుగారైన సాందీపుల ఆశ్రమంలో చదువుకున్నాం. ఈ బ్రాహ్మణోత్తముడి కాళ్ళు కడగాలి. బంగారు పాత్రలు తీసుకునిరా. ఇప్పుడు చెప్పు సుధామా, ఏమిటి సంగతులు? అయినా ఏమిటి ఇలా అయిపోయావు? నీ భార్యా పిల్లలు బాగున్నారా? నావు అంటావేంటి? మాటలు మర్చిపోయావా? నా పట్ల నీ ప్రేమ ఆధారాలు చూసి ఆనందంతో నా నోట మాట రావట్లేదు. సరే కాని నా కోసం ఏం తెచ్చావు? నేను ఆ ఉత్తరీయపు అంచులో ఏదో మూట కట్టినట్టున్నా. మూటలో ఎందుకు సందేహిస్తున్నావు? ఇలా ఈ అటుకులా? నాకెంత ఇష్టమో. ఆహా, ఆ అటుకులు ఎంత రుచిగా ఉన్నాయో.
2: జగన్నాథుడివైన నీకు ఈ పేద కుచేలుడు తెచ్చిన అటుకులు అంత రుచిగా ఉన్నాయా కృష్ణ? ఆహా, ఇది కదా నా భాగ్యం.
3: నీ భాగ్యానికి ఏమి కొదువసుదామా? నిన్ను చాలా కాలానికి కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. రా, భోజనం చేశాక మాట్లాడుకుందాం.
5: ఎంతో ప్రేమానురాగాలతో భోజనం పెట్టి కుచేలుణ్ణి ఇంటికి సాగనంపాడు శ్రీకృష్ణుడు. పాపం కుచేలుడు శ్రీకృష్ణుడు చూపించిన ఆ ప్రేమలో మునిగిపోయి మైమరిచిపోయి తాను వచ్చిన పనినే మర్చిపోయాడు. తాను అడగవలసినది అడగకుండానే తిరిగి వెళ్లిపోయాడు. కుచేలుడు ఇంటికి చేరుకునేసరికి తన పూరి గుడిసె స్థానంలో ఒక పెద్ద భవంతి కనపడింది. పట్టు వస్త్రాలు వంటినిండా బంగారు నగలతో తన భార్య ఎదురు రావటం చూసి తాను పట్టుకెళ్లిన పిడికెడు అటుకులు తిని అష్టైశ్వర్యాలు అనుగ్రహించిన శ్రీకృష్ణుని ప్రేమ కరుణ అపారమైనవి అని ఎంతో పొంగిపోయాడు. ఎవరికైనా నిజమైన స్నేహితుడు భగవంతుడే. భగవంతుణ్ణి కుడి చేత్తో పట్టుకో, ప్రపంచాన్ని ఎడమ చేత్తో పట్టుకో. ఈ ప్రపంచాన్ని నువ్వు ఏనాటికైనా విడవవలసిందే. దైవాన్ని గట్టిగా పట్టుకో, అదే మంచిది అని చెప్పారు మన స్వామి. ఇంతవరకు మీరు సాయి కృష్ణానందహరి కదంబ కార్యక్రమాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎంఎల్ఎన్ స్వామి, శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీ ఎం సాయి ప్రవీణ్, శ్రీకృష్ణ సుధామ నాటికలో పాల్గొన్న పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాలవికాస్ విద్యార్థులు వి లావణ్య, పి నందిని, పి సాయిశ్రీ, జి నందూష, ఏ దివ్యసాయి. ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 14వ తేదీన కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురుంలోని ఒక అంశాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: యాభై రెండు

మళ్ళీ మరొక్కసారి జ్ఞాపకం వస్తుంది, సర్వపాపాలని ఒక్క క్షణంలో నాశనం చేయగల స్వామి నా స్వామి, ఆ స్వామికి నమస్కారం. అయితే ఎందుకు పాపాలని మీరే క్షయకరరు అనుకుంటున్నాము, మేము సాధన చేసి పాపాలని పోగొట్టుకోలేమా? మీరు నమ్మండి, నమ్మకపోండి, చిన్న వ్యసనమేనా, ఓ కాఫీ తాగే వ్యసనమేనా, 9 సార్లు 10 సార్లు 11 సార్లు నాన్ స్టాప్ కాఫీ తాగే అలవాటు నాకు కొన్నేళ్ల కిందటుండేది, ఇప్పుడు నేను కాఫీ దగ్గరికే వెళ్ళను. విచిత్రం ఏంటంటే ఆ కాఫీ ఏంటండి ఇంత కాఫీ తాగుతారు అంటే నేను అనేవాడిని, నా స్వామి ఎప్పుడు ఈ కాఫీ పోగొడితే అప్పుడు పోతుంది. నేను పట్టించుకోను దీని గురించి, ఎందుకంటే నాకు శక్తి ఉందని అనుకోవడం లేదు. ఇప్పుడు సాధన చేయడం మంచిదే, కానీ దాంట్లో అహంకారం ఉంటే అది సాధన కాదు. నేను చేయగలనయ్యా, ఆయన చేయడం ఏమిటి? క్షమించండి, నేనన్నది లేదు, నేనన్నది ఏమీ చేయలేదు. ఏ పాపం పోవాలన్నా శ్రీవారి తాలూకా కృప వల్లనే పోవాలి. అలా అని చెప్పి నేను అందరూ పాపాలు చేయండి అనడం లేదు, ఎందుకంటే పాపాలు చేయడం మీదకి మనసు వెళ్ళని మనిషి కోటి రూపాయలు ఇచ్చిన వాడు పాపం చేయడం, వారి సృష్టిలో ఉన్న వారి నాటకంలో ఉన్న ఈ అనేక పాత్రలు చేసేవి పుణ్యాలు గాని పాపాలు గాని వారు రాసినటువంటి నాటకం ప్రకారమే జరుగుతుంది. ఎవరికీ ఫ్రీడమ్ అన్నది ఉన్నదని అనుకోను, ఒకవేళ నేను తప్పు చెప్తే నా స్వామి నేను క్షమిస్తారు. ఆ ఫ్రీడమ్ అన్నది వారు ఇవ్వాలి, అంతకంటే ఏం లేదు. వారు ఇస్తేనే వస్తుంది ఆ ఫ్రీడమ్, వారి సంకల్పం ఉంటేనే ఆ పాపం పోతుంది, వారు ఇది క్షయం అవుతుంది అంటేనే ఆ పాపం క్షయం అవుతుంది. అందుకే చూడండి అన్నమయ్య ఆఖరి పాట, భారపు పగ్గాలు పాప పుణ్యములు, అది కరెక్టే. ఈ పుణ్యం చేసినవాడు ఆ పాపం చేసినవాడు తలుచుకుని తలుచుకుని తలుచుకుని మనసంతా గలా నిద్ర పట్టకుండానే పోతుంటాడు, ఎందుకంటే అవి భారమైనటువంటి పగ్గాలు మనని పట్టుకుని ఈడుస్తూ ఉంటాయి. పగ్గాలు చూడండి, గుర్రాన్ని పట్టుకుని ఇటు అటు నడిపిస్తాయి కదా, అలాగే ఈ పాపం పుణ్యం అనేటటువంటి ఆలోచనతో మిళితమైనటువంటి ఆ భారం ఉందే, అది ఒక పగ్గం లాంటిది, అది మన రోజు బాధ పెడుతూనే ఉంటుంది.

0: స్వామి, ఈ పాపం పుణ్యం పోయేది ఎలాగో తెలుసా? నీ కృప వలన. నీ కృప ఉంటే గాని అవి పోవు. అలాగ పాపాలని క్షయించేయగలిగినటువంటి నా స్వామికి అనేక నమస్కారములు. ఇది 52వ నామం. 53. ఓం శ్రీ సాయి సర్వరోగ నివారిణే నమః. ఇక్కడ మామూలుగా పుస్తకాల్లో మనం చదివేది క్యాన్సర్ క్యాన్సల్డ్ అండం, క్యూర్ చేసేయడం. నా ఉద్దేశంలో క్యూర్ చేయడమే కాదు, ఎవరి తాలూకా ఎవరైనా భక్తుడు వారి బాధ్యతలు నెరవేరకుండా బాధపడుతూ రోగార్తుడై ఉంటే టైం ఇవ్వడం కూడా రోగం నివారించినట్టుకే లెక్క. ఎక్స్ట్రా టైం ఇవ్వడం. మా మామగారికి విపరీతమైనటువంటి వ్యాధి ఉన్నప్పుడు వారు దర్శనానికి వచ్చి ఎంతో ఆశ పెట్టుకున్నారు, ఒక్కసారి స్వామి చూసేస్తే తన బాధ పోతుందని. పాపం స్వామి తన దగ్గరికి వెళ్ళలేదు, చాలా బాధపడిపోయారు. మహానుభావుడైన చాలా పుణ్యాత్ముడు, ఈ శరీరానికి ఉన్న భార్య గారి తండ్రి, కానీ ఆయన ఎంత పుణ్యాత్ముడో అంత విపరీతమైనటువంటి బాధలో ఆయన ఉండగా నేను ఒకసారి వచ్చి, ఆ రోజుల్లో కుటుంబరావు గారు ఉండేవారు, మహాభక్తుడు ఆయన, ఆయన ఎప్పుడు తలుచుకున్నా నాకు ఆనందం వేస్తుంది. కుటుంబరావు గారి దగ్గరికి వెళ్ళి ఒక విభూతి ప్యాకెట్ ఇవ్వరా, నేను వెల్లూరులో ట్రీట్మెంట్ అవుతున్న మామయ్యకి ఇస్తాను, ఒక్క విభూతి ప్యాకెట్ ఇవ్వరా అంటే, నేను మీకు విభూతి ప్యాకెట్ ఇవ్వడం ఎందుకు, లైన్లో కూర్చోండి, మీ స్వామిని అడగండి, వారే ఇస్తారు. నేను అనుకున్నాను ఏంటో కుటుంబరావు గారు ఇవ్వకుండా ఇచ్చి ఉంటే బాగుండేది కదా అనుకున్నాను. సరే లైన్లో కూర్చున్నాను. స్వామి మెల్లగా వచ్చారు. వస్తే, స్వామి మామయ్య గారికి ఒంట్లో బాగోలేదు, వెల్లూరులో ట్రీట్మెంట్ అవుతోంది, క్యాన్సర్ అంటున్నారు, నేనేం చేయాలో తెలియడం లేదు, స్వామి ప్రసాదం ఇస్తే పట్టుకెళ్తాను, ఇంతవరకు నేను ఆయన చూడలేదు, స్వామి ప్రసాదం పట్టుకుని వెళ్లి చూడాలని నా అనుకుంటున్నాను అనగానే విభీతి సృష్టించి, ఆ రోజు విచిత్రం చెప్తున్నాను, విభీతి సృష్టించి తను కాగితంలో పొట్లాం కట్టి ఆ విభూతిని ఇంకెవరికీ పెట్టకుండా చెయ్యి పూర్తిగా తుడిచేసుకుని ప్యాకెట్ నాకు ఇచ్చారు. జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి ఎప్పుడు కూడా ప్యాకెట్లో కట్టి ఇవ్వరు. పక్కనున్న వాళ్ళు ఎవరో కాగితం ఇస్తే మనం కట్టుకుంటాం, చేతిలోనే వేస్తారు స్వామి విభూతి ఎప్పుడూనూ. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఆ విభూతి నా ఉద్దేశంలో ప్రత్యేకంగా మా మామయ్య గారి కోసం ఇచ్చారన్నమాట. ఇంకెవరికి ఎక్కడా అంటకుండా పాపం తానే ప్యాకెట్ కట్టి ఇచ్చారు. ఏంటి చేసింది ఆ విభూతి మీకు చెప్తున్నాను. ఆ విభూతి గ్యారంటీగా 3 నెలలలో పోతారన్న మా మామగారిని 2 ఏళ్లు జీవంతో ఉంచి, చిన్న పిల్లడి తాలూకా, అతని చిన్న కొడుకు తాలూకా వివాహం కూడా కంప్లీట్ అయ్యాక వారి ముద్దు మనవరాలు, ఈ శరీరం తాలూకా కూతురు, ఆవిడ పెళ్లి కూడా కంప్లీట్ అయ్యాక, ఆ పెళ్లి కంప్లీట్ అయిన 1 మంత్లో పోయారు మామగారు. అంటే రోగాన్ని నివారించడమే కాదు, ప్రతిదానికి శ్రీవారి డ్రామాలో శ్రీవారి నాటకంలో ప్రతి వేషధారికి కొంత గడువు, ఎంత గడువు ఉందో ఎంతవరకు వెళ్లాలో అన్ని నిర్ణయం అయిపోయినవే. వారి నాటకంలో అప్పుడప్పుడు స్క్రిప్ట్ మార్చడం జరగవచ్చు, కాని లేకపోతే వారి తాలూకా పథకం ప్రకారమే అన్ని జరుగుతాయి. ఒకరికి జీవం పూర్తిగా పోసి ఉండొచ్చు, ఇంకొకరికి జీవితం కొంచెం పొడిగించవచ్చు, ఇంకొక విషయంలో అది చెయ్యకపోవచ్చు. వారు రాశారు కనుక ఈ నాటకాన్ని, వారే ఆ రాసిన నాటకం ప్రకారం కొందరికి కుదురుస్తారు, కొందరికి కొంచెం పొడిగిస్తారు, కొందరికి వద్దు బంగారు అని చెప్తారు. మా మాతృదేవి మంచం మీద ఉండగా శ్రీవారి చేతులు పట్టుకుని నేను అడిగాను 1977 సంవత్సరంలో, ఎందరికో మీరు జీవాన్ని పోశారు, ఎందరినో మీరు పోయిన వాళ్ళని తెప్పించారు బయటికి, మా అమ్మని కొంచెం అంటే పట్టుకుని, బంగారు అలా అడగకూడదు, స్వామి చూసుకున్నాడు కనుక ఎప్పుడో పోవలసిన అమ్మ మనకింకా కనపడుతోంది, నువ్వు అలా అడక్కు, కాని అమ్మకి ఒక మాట చెప్పు, నాన్నకంట ముందు పోవాలని ఎప్పుడూ దండం పెట్టుకుంటుంది, అది అవుతుందని నేను చెప్పానని చెప్పు. జనన మరణాలలో వారి నాటకం ప్రకారం జరుగుతుందనే విషయం జ్ఞాపకం పెట్టుకున్న భక్తుడు జీవన్ముక్తుడు. ఎందుకంటే బాధపడకూడదు, బాధపడి ఏం లాభం లేదు. వారిని కొల్చుకుని, వారిని తలుచుకుని, వారి నామస్మరణ చేసుకుని ఉపశమనం తెచ్చుకోవడం తప్ప ఎవ్వరూ ఏమీ మార్చలేరు శ్రీవారు తప్ప. శ్రీవారికి ఇష్టమైతే జన్మనిచ్చిన వారు జన్మని పొడిగించడం చేయగలరు, జన్మని ఎక్కువ చేయగలరు, ఆయుర్దాం ఇవ్వగలరు, ఎక్కడికెప్పాలో అక్కడికి ఆపగలరు. ఈ సర్వరోగ నివారిణే నమః అన్న నామానికి ప్రతి భక్తుడి దగ్గర ఒక అనుభవం ఉంటుంది కనుక నా అనుభవాలు ఇంకా ఎక్కువ చెప్పకుండా శ్రీవారికి శ్రీ సాయి సర్వరోగ నివారిణే నమః అని మరీ మరీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అందించుకుంటున్నాను. 54వ నామం. ఓం శ్రీ సాయి సర్వ బాధహరాయ నమః. రోగం ఒక్కటే బాధ కాదు, ఎన్ని రకాల బాధలో. ఇందులో వ్యక్తి బాధలు, సంఘ బాధలు, దేశ బాధలు. నాకు అప్పుడు అనిపిస్తుంది, స్వామీ మాకు భక్తుల కోసమే కాదు కదా, దేశాన్ని కూడా చూసుకుంటున్నావు కదా తండ్రి. చాలా మంది చెప్తారు ఆ చైనా యుద్ధంలో వాళ్ళు మన దగ్గరికి రాకుండా ఎలాగ ఎందుకో తెలియకుండా వాళ్ళు ఆగిపోయారు, ఆగిపోయి వెళ్ళిపోయారు ఇంటికి. దోచుకోవాలంటే ఇంకా దోచుకోవచ్చు. ఆ 1962లో శ్రీవారి సంకల్పం కొంచెం మనందరినీ ఊపు ఊపారు. 1962లో జాగ్రత్తగా ఉండరు, జాగ్రత్తగా ఉండండి పాలకులారా, జాగ్రత్తగా ఉండండి సైనికులారా, జాగ్రత్తగా ఉండండి. చిన్న ఊపు ఊపి వాళ్ళని వెళ్ళమన్నారు, వెళ్లారు వాళ్ళు. అదేవిధంగా 1965లో ఆ యుద్ధం కూడా పాకిస్తాన్తో వచ్చినప్పుడు అందరూ మనవాళ్లే, ఇప్పుడు మనం పక్క ఇంటి వాడితో ఎలా కొట్టుకుంటున్నామో పక్క దేశాల వాళ్ళు అలా కొట్టుకుంటున్నారు. శ్రీవారికి అందరూ పిల్లలే, వాళ్ళని కాపాడాలి, వీళ్ళని కాపాడాలి. అయితే అవతార పురుషుడుగా ఈ గడ్డం మీద పుట్టిన నా స్వామి ఆ మాత్రం ఒక కప్పుడు మనని ఊపినా మళ్ళా దానికి పరిష్కారం చూపెట్టి మనని కాపాడుతున్నారు. ఈ బాధలు వ్యక్తిగతంగా ఉన్న బాధలు పోగొట్టడం అన్నది శ్రీవారికి రోజు భక్తులతో చేసుకుంటున్నటువంటి ఆ విషయం చెప్పక్కర్లేదు ఎక్కువ. కానీ సంఘాన్ని, దేశాన్ని, ఇతర దేశాలని, ప్రపంచాన్ని, అందరినీ కాపాడాలి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా స్వామి కాపాడుతూనే ఉన్నారు. సర్వ బాధహరాయ నమః. ఏవో ఈతి బాధలు వస్తూనే ఉంటాయి, ఏవో భూకంపాలు వస్తూనే ఉంటాయి, లేకపోతే వరదలు వస్తూ ఉంటాయి. సేవాదళిని స్టార్ట్ చేసి సేవలు అందించి అవి రాకుండా చేసిస్తే మనకుంటూ అప్పుడప్పుడు స్వామి ఇవేమీ రాకుండా చేయకూడదు. అది రాకుండా ఉండాలంటే మనం రామరాజ్యంలో ఉండాలి. ఆ రామరాజ్యంలో లేవు కదా. ఎన్నెన్ని కోరికలు ఉన్నాయో మీరు నమ్మండి, నమ్మపోండి. ఇకానమీ క్లాసులో విమానంలో వెళ్ళినన్నాళ్ళు బిజినెస్ క్లాసులో వెళ్తే ఎలా ఉంటుందో, బిజినెస్ క్లాసులో వెళ్ళినన్నాళ్ళు ఫస్ట్ క్లాస్ ఒక్క మాటనే చూపెట్టు స్వామి అంటే ఈ కోరికలకి అంతు లేదు. మరి అలాంటి రాజ్యం కోరికలకి అంతు లేకపోవడమే కాకుండా ఏ రకంగానైనా కోరికలు తీర్చుకోవడం కూడా అలవాటైపోయింది మనకి. కొట్టో తిట్టో మోసం చేసో కోరికలు తీర్చుకుంటాం. మరి ఇది రామరాజ్యం కానప్పుడు తుఫాన్లు వద్దు, భూకంపాలు వద్దు, టెంపరేచర్ పెరగకూడదు, సరిగ్గా 3 పంటలు పండాలి, ఎలా పండుతాయి? అది శ్రీవారు మనకు చూపెడుతున్నది. ఎందుకంటే నలుగురైనా బాగుపడతారు, నలుగురు భక్తులైనా బాగుపడతారు, ఇదంతా అర్థం చేసుకుని. అంచేత జ్ఞాపకం పెట్టుకోండి, ఈ బాధలు హరించే శక్తి ఉన్న నా స్వామికి అసలు బాధ రాకుండా చేసగల శక్తి కూడా ఉంది. కానీ అలా ఉండాలంటే వారికి మనం దాసోహమై వారు చెప్పినట్టు నడుచుకుని వారు చెప్పినట్టు చేస్తే ఏ బాధ రాదని చాలా మంది భక్తులకి అనుభవపూర్వకంగా తెలుసు. అట్టి సర్వబాధల్ని హరించేటటువంటి నా స్వామికి అనేక నమస్కారాలు. ఈ 55వ నామము ఓం శ్రీ సాయి అనంతనుత కర్తృణే నమః. ఇది పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారి తాలూకా నిజతత్వానికి సంబంధించిన నామం. శ్రీ సాయి అనంతనుత కర్తృణే నమః. ఈ రెండు భాగాలు చూస్తే కర్త అయినటువంటి నా స్వామికి నమస్కారం పెట్టుకుంటున్నాను. కర్త ఒక్కడే, సృష్టికర్త. బ్రహ్మకు కూడా మూలమైన పరబ్రహ్మము, ప్రేమస్వరూపము నా స్వామి. అయితే ఒక్కసారి నమస్కారం చేసుకుంటే చాలా, అనంతనుతం అంటే అంతు లేకుండా నేను స్వామిని తలుచుకుంటున్నాను, అసలు అంతమే లేకుండా తలుచుకుంటున్నాను అంటే మధ్యలో ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా తలుచుకుంటున్నాను. ఏ విధమైన ఆటంకము లేకుండా జగత్తంతా జరిగేటటువంటి ప్రక్రియ శ్వాస. స్వామి ఎన్నోసార్లు చెప్తారు సోహం అని. ఆ శ్వాస మనకి తెలిసినా తెలియకపోయినా సృష్టికర్త అయినటువంటి, సృష్టికే మూలమైనటువంటి స్వామిని ఎప్పుడు అంతు లేకుండా అనంతంగా తలుచుకుంటున్నాం అన్నమాట. మనకి తెలియకుండా జరుగుతున్న ప్రక్రియ అది. ప్రతి జీవి కూడా, రాళ్లలో కూడా జీవం ఉంది, సమస్త సృష్టిలోనూ ఇమిడి ఉన్న నా స్వామి సమస్త సృష్టిలో ఒక ప్రక్రియను కూడా కల్పించారు. ఏమా ప్రక్రియ? ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో, ఆ సోహం అనేటటువంటి ప్రక్రియతో శ్రీ సాయివారిని, శ్రీ స్వామివారిని మనం అంతు లేకుండా, మధ్యలో ఏ విధమైన ఆటంకం లేకుండా 24 గంటలు జీవితం ఉన్నంతకాలం, జీవితం తర్వాత కూడా నమస్కరించుకుంటున్నాం. అయితే ఈ అష్టోత్తరాలు, పూజలు, పునస్కారాలు తెలిసి చేయడంలో ఆనందం ఉంది. మనం ఇప్పుడు చేస్తున్నది తెలియక చేస్తున్నాము. ఈ సోహం ప్రక్రియలో తెలియకుండా చేసేస్తున్నాము. ఎంచేత? సృష్టికర్తకి మనకి ఉన్న బాంధవ్యం అలాంటిది. సృష్టికర్తకి మూలమైన స్వామికి మనకి ఉన్న బాంధవ్యం వల్ల ఆయన సృష్టించిన ప్రక్రియ ప్రకారం మనం అనంతనుతంగా ఆ కర్తని నమస్కరించుకుంటున్నాము. 56వ నామం. ఓం శ్రీ సాయి ఆది పురుషాయ నమః. చాలా మంది కృష్ణతత్వం గురించి మాట్లాడినప్పుడు ఒక్క శ్రీకృష్ణుడే పురుషుడు, అందరూ స్త్రీలే అని చెప్తుంటారు. పురుషతత్వానికే ఆది అయినటువంటి శ్రీ స్వామివారికి నమస్కరించుకుంటున్నాను. ఒకే ఒక్కడు అందరికీ దేవుడు. ఏ ఆనందం అందరూ కోరుకుంటారో ఆ ఆనందం ప్రసాదించే పరమపురుషుడు శ్రీవారి. శ్రీవారి కంటే మరి ముందు ఏదీ లేదు. ఆది అంటే అంతకుముందు ఏమీ లేనిది ఆది. ఆది పురుషుడంటే శ్రీవారి కంటే ముందు ఎవరూ లేరు. ఈ అవతారమునకు కూడా ముందున్నారు శ్రీవారు. ఈ అవతారం ఒక స్వరూపం, దానికి కూడా ముందుండేటువంటిది నా స్వామి. సిద్ధిలో అంతకు ముందు దత్తాత్రేయుడిగా, ఆ దత్తాత్రేయుడికి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా, ఇంకా ముందు నామరహితమైనటువంటి ప్రేమతత్వంగా నా స్వామి ఆది పురుషుడయ్యాడు. కనుక ఆ ఆది పురుషు తత్వమైనటువంటి ప్రేమతత్వానికి నేను నమస్కరించుకుంటున్నాను. 57వ నామం. 56లో ఏమనుకున్నాము? ఆది పురుషుడు అనుకున్నాము. ఆ ఆది పురుషుని తాలూక తత్వము ప్రేమతత్వం అనుకున్నాము. ఈ 57వ నామం 56వ నామంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉన్నటువంటిది. 57వ నామం ఏంటి? ఓం శ్రీ సాయి ఆదిశక్తయే నమః. చాలా గొప్ప విషయం ఏమంటే శ్రీవారు శివశక్తి స్వరూపులు, పురుషతత్వము శక్తితత్వము రెండూ కలిసినటువంటి స్వరూపము శ్రీవారిది. ప్రేమతత్వాన్ని ఆదిపురుషుడు అనుకుంటే ఆ ప్రేమని చూపించడానికి శక్తి కావాలి. నా దగ్గర ఏ శక్తి లేకపోతే ధనశక్తి గాని జ్ఞానశక్తి గాని ఆరోగ్య శక్తి గాని ఈ మూడు శక్తులు లేకపోతే, అనగా నా దగ్గర దుర్గా లక్ష్మి సరస్వతుల శక్తి నా దగ్గర లేకపోతే నా ప్రేమని చూపెట్టడానికి అవదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రేమస్వరూపులారా అంటూ అంటూ అంటూనే నా స్వామి ఉండిపోతే వారి ప్రేమ తాలూకా తత్వాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవడం అవదు. ఆ ప్రేమ తాలూకా కర్తృత్వ రూపం ఏంటంటే ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ఎక్కడ ఏ విధమైనటువంటి పని చేయాలో, ప్రజలందరికీ ఏ విధంగా ఉపయోగపడేటువంటి పనులు చేయాలో అవి శ్రీవారు చేయించడమే కాకుండా వారి సంస్థల ద్వారా చేయిస్తున్నారు. ఈ చేతలన్నిటికీ కారణము ఆదిశక్తి, ఆదిపరాశక్తి, శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దుర్గాలక్ష్మీ సరస్వతులకి ఆదిశక్తి. ఆ పరాశక్తి ఈ పురుషశక్తి, పురుషుని ప్రేమ శక్తి తాలూకా ప్రేమ చూపెట్టేటటువంటి గుణము, ఈ రెండూ కలిసి శ్రీవారయ్యారు. ఈ ఆదిశక్తి స్వరూపుడైన నా స్వామికి నేను నమస్కరించుకుంటున్నాను. ఇది 57వ నామం. 58 ఇంకా ముందుకెళ్తున్నాం అదే శక్తిని వర్ణించుకుంటూ. 58వ నామము, ఓం శ్రీ సాయి అపురూప శక్తినే నమః. అపురూపము ఆశ్చర్యమైనది, అపురూపము ఆశ్చర్యంలో ముంచివేసేది. అపురూపము ఆశ్చర్యాలలో మనం అనుకోనప్పుడు కనీ విని ఎరుగనటువంటి ఆశించినటువంటి ప్రేమని చూపెట్టే శక్తి అపురూప శక్తి. ఆదిశక్తియే కాకుండా అపురూప శక్తి, ఆశ్చర్యం కలిగించేటటువంటి పనులు కూడా చేయించే నా స్వామికి నమస్కరించుకుంటున్నాను. ఏదో పెద్ద పని పెట్టుకుని పుట్టపర్తి రైల్వే స్టేషన్లో దిగ్గానే ఒక ఆయన వచ్చి, సాయిరాం సార్ ఇది మీ దగ్గర పెట్టుకోండి అని ఓ ఫోటో ఇచ్చాడు. ఆ ఫోటో కింద ఏముంది, వైఫ్ హియర్ వెన్ ఐఎమ్ హియర్, నేనుండగా భయమెందులకు. అందరికీ ఇవ్వడం లేదు, కొంచెం భయం భయంగా దిగి ఈసారి నేను వచ్చిన పని ఎలా చేస్తావో స్వామి అని బాధతో కొంచెం దిగి మెల్లిగా ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఆ ముందుకెళ్తుంటే ఈయనొచ్చి, సాయిరాము కీప్ దిస్ ఫోటో, మీ దగ్గర ఈ ఫోటో పెట్టుకోండి అని ఇచ్చాడు. దాని కిందనే ఉంది, నేనుండగా భయమెందులకు. బ్రహ్మాండమైన చక్కటి ముద్దు ఫోటోగ్రాఫ్ ఇచ్చాడు. అది శ్రీవారి అపురూప శక్తి. ఈ ఆదిశక్తి ఒక్కటే కాదు, ఆదిశక్తి అనగా చెప్పాను కదా లక్ష్మీ దుర్గా సరస్వతుల శక్తి, దానికి మూలమైనటువంటి ఆ శక్తి ఉందే, ఆ శక్తి వల్ల మనకి తెలిసి జరుగుతున్నవి చాలా ఉన్నాయి. ఈ అపురూప శక్తి అంటే మనం కని విని ఎరుగని విషయాలు జరగడం. మాట వరుసకి ఎక్కడ ఆసుపత్రికి వెళ్ళినా దేవాలయంలో ఉండదు, ఆసుపత్రి ఆసుపత్రి దేవాలయం దేవాలయమే. కాని శ్రీవారి తాలూకా అపురూప శక్తికి నిదర్శనము ఆ వారి ఆసుపత్రులు దేవాలయాల్లో ఉంటాయి. అదేవిధంగా శ్రీవారి శక్తి ప్రదర్శనలో ఆశ్చర్యం కలిగేటటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. 2007 సంవత్సరం 21వ తారీఖున ఒక విచిత్రం జరిగింది. అది కూడా శ్రీవారి తాలూకా శక్తే, మాతృప్రేమను చూపెట్టి వెదజల్లే శక్తి అది. హారతి అయిపోయిన తరువాత అక్కడ గణకచర్య చేసిన మహనీయులకు వారి విశ్వవిద్యాలయం పిల్లలు ఎలా పాడతారో చూపెట్టడానికని హారతి తర్వాత ఈ పిల్లల చేత పాట పాడించారు. 21వ తారీఖు 2007 సంవత్సరం నవంబరు సాయంత్రం 6:30 దాటాక పిల్లల చేత పాడించారు. పాడించడమే కాకుండా ఈ గానకచేరి చేసిన వాళ్లకి ఆ పిల్లల్ని చూపెట్టి వాళ్ళు ఏం చదువుతున్నారో చెప్పి, వాళ్ళు ఎలా చదువుతున్నారో చెప్పి, ఇదంతా ఏంటి ఆశ్చర్యమైనటువంటి అపురూపమైనటువంటి మాతృశక్తి ప్రదర్శన తప్ప మరొకటి కాదు. అందుకే ఈ నామం ఓం శ్రీ సాయి అపురూప శక్తినే నమః. మనం ఏదైనా చేస్తామంటే 3 సంవత్సరాల నుంచి అందరికీ చెప్తాం, ఎన్నో కలలు కంటాం, అందులో ఎవ్వరికి అది జరగకపోయినా ఆశ్చర్యం ఉండదు. ఈయన ఇలా చెప్తూనే ఉంటాడు, చేయలేకపోతూనే ఉంటాడు, జరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి చెప్తున్నాం కదా, నేనెక్కడో ఫ్యాన్ వేస్తాను, ఫ్రీగా ఆ దేవాలయంలో ఫ్యాన్ వేస్తాను, ఓ ఫ్యాన్ వేస్తాను, ఓ ఫ్యాన్ వేస్తాను, చెప్పి చెప్పి చెప్పి ఎప్పుడో రోజు ఆ ఫ్యాన్ వేస్తే ఏముంది అందులో. శ్రీవారి తాలూకా ఆ అపురూప శక్తిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు, కానీ అంతా కూడా ఆ ప్రేమస్వరూపం వలన, ప్రేమశక్తి వలన, ఆ ఆదిశక్తి తాలూకా స్వరూపాల వలన అందరికీ ఆనందం కలిగేవే జరుగుతాయి. గాని ఎవరికీ ఏ విధమైన చికాకు కలిగేవి జరగవు. అందరికీ ఆనందం ఒక పక్కనిచ్చి ఇంకో పక్కన ఎక్కువసేపు మధ్యలో కూర్చున్నారు కనుక స్వామి దర్శనం ఎంతమందో చేసుకోగలిగారు అనేటటువంటిది కూడా మనం చూస్తుంటాం. అంచేత ఓం శ్రీ సాయి అపురూప శక్తినే నమః 59వ నామము. ఓం శ్రీ సాయి అవ్యక్త రూపిణే నమః. ప్రేమ వ్యక్తమైతే మనకు కనిపిస్తుంది. చాలా మంది చూడండి ఎంతో జాలిపడిపోతుంటారు కానీ ఏం చేయలేకపోతారు. జాలిపడ్డం మంచిదే, కానీ ఆ ప్రేమని ఆ జాలిని చూపెట్టగలగాలి. అవ్యక్తము కాని ప్రేమ అది శుద్ధతత్వము, నామ రూప రహితమైన మూలము. వ్యక్తమైన ప్రేమ మనకు కనిపిస్తుంది, ఆ వ్యక్తము చేయడానికి గుండెలో ప్రేమ ఉండాలి కదా. ఆ మూలం అయినటువంటి అవ్యక్తమైనటువంటి ప్రేమ మనకి అందరికీ ఆనందం ఇవ్వడానికి వ్యక్తమైంది శ్రీవారి అవతార రూపంలో. అందుకే శ్రీవారు అన్నారు, మీకోసం వచ్చాను, మీ ఆనందం ఇవ్వడానికి వచ్చాను, మీలాగా వచ్చాను, మీ అందరిలాగే కనపడితే మీలో ఒకడిగా ఉండి కాని మీకంట వేరుసుమా అని చెప్పడానికి వచ్చాను. అవ్యక్తంగా ఉండిన నిజరూపమైన శుద్ధతత్వమైన నా స్వామికి నమస్కరించుకుంటున్నాను అంటే మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. కనిపిస్తూ మనలో మధ్యలో తిరుగుతూ హాస్యం చేస్తూ ఏవేవో చెప్తూ అది ఒక మాయ కింద దాంట్లో పడిపోయి శ్రీవారి నిజతత్వాన్ని మరిచిపోకూడదని ఈ 59వ నామం విమర్చారు. ఏమిటిది? అవ్యక్త రూపిణే నమః. స్వామి, నాకు నిన్ను చూసిన ఆనందం ఒక పక్కనుండగా నువ్వు చూపేటటువంటి శక్తులు ఆనందిస్తూ ఉండగా కొలుసుకుందుకి ఈ ముగ్ధ మోహన సుకుమార రూపం నాకు కనిపిస్తూ ఉండగా ఇన్ని జరిగినా కొంచెం నాకు దాని వెనకాతల నీ నిజస్వరూపమైన ప్రేమతత్వం సుమా, వ్యక్తమైనంత మాత్రాన్న ఇది ఒక్కటే కాదు సుమా, దీని వెనకాతల అవ్యక్తమైన ప్రేమ ఉంది సుమా అని జ్ఞాపకం ఉండేటట్టు చేసుకుందికి 59వ నామము. ఓ మారు, ఒక 10-12 ఇంటర్వ్యూకి పిలిచి ఒక అబ్బాయిని, ఆయన ఎవరో విదేశస్థుడు, స్వామివారు అన్నారు, హూ ఇస్ సాయిబాబా అని అడిగారు. వెంటనే అతను తనుకోకుండా యు ఆర్ సాయిబాబా అన్నాడు. మేమందరూ అలా చూస్తున్నాం, ఏమి స్వామి ఏమిటి అడుగుతున్నావని. హూ ఇస్ సాయిబాబా అన్నారు స్వామి. ఆ అబ్బాయి అన్నాడు, యు ఆర్ సాయిబాబా స్వామి అన్నాడు. అని చాలా ఆనందంగా అన్నాడు, అంటే నాకు తెలుసు నువ్వు సాయిబాబావని అని. అంటే వెంటనే స్వామి అన్నారు, ఇస్ దిస్ హెయిర్ సాయిబాబా అని తన బ్రహ్మాండమైన రింగు రింగుల జుత్తును చూపెట్టారు. ఇస్ దిస్ డ్రెస్ సాయిబాబా అని తన బట్టలు చూపెట్టారు. దిస్ ఫీట్ సాయిబాబా అని అని ఒక నిమిషం ఆగి, యు ఆర్ సాయిబాబా, ఎవ్రీథింగ్ ఇస్ సాయిబాబా అన్నారు. అప్పుడు నిజంగా నాకు అర్థం కాలేదు. ఆ అబ్బాయికి కూడా అర్థమై ఉండకపోవచ్చు, కానీ శ్రీవారు ఏం చెప్పినా ఏం చేసినా దాని అర్థం వెంటనే తెలియకపోయినా ఎప్పుడో నాడు తెలియక తప్పదు. అంటే చూడు బాబు, నా ప్రేమతత్వం వల్ల నేను సాయిబాబాగా వచ్చాను, నా ప్రేమతత్వం వల్లనే మిమ్మల్ని అందరినీ సృష్టించుకున్నాను. చాలా చాలా చాలా చాలా ఏళ్ల కిందట సృష్టి గురించి శ్రీవారు ఏం చెప్పారు, ఐ డివైడెడ్ మై సెల్ఫ్ అండ్ బికేమ్ మెనీ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. చూడండి ఎంత చక్కగా చెప్పారో. భజన చేసేవాళ్ళు బాబావే, భజన అందుకుంటున్నది బాబావే, అందులో అందరూ ఆనందిస్తున్నారే, ఆ ఆనందానికి మూలమైనటువంటి ప్రేమతత్వం తన నిజతత్వం. అందుకని వ్యక్తమైనటువంటి స్వామికి నమస్కారము, అంతేకాకుండా అవ్యక్తమైనటువంటి ఆ మూల ప్రకృతి అయిన ప్రేమకు కూడా నా నమస్కారము. 59వ నామం ఓం శ్రీ సాయి అవ్యక్త రూపిణే నమః. అవ్యక్తమ కానిటువంటి ప్రేమకు రూపంగా వచ్చినటువంటి స్వామి నమస్కరించుకుంటున్నాను.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

0: ఇప్పటిదాకా కృష్ణం వందే జగద్గురు నాటిక విన్నారు.
1: కృష్ణం వందే జగద్గురు సంగీత నృత్య రూపకం. అద్భుతమైన లీలలతో భక్తి చైతన్యాన్ని, ఆత్మసమర్పణ భావాన్ని గోపికలు గోపాలకులలో కలిగించిన అపురూపమైన అవతారం శ్రీకృష్ణావతారం. ఎన్నిమార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలినిపించేవి బాలకృష్ణ దివ్యలీలలు. పాడి పంటలు, మాతృప్రేమ పుష్కలంగా కలిగిన నందకుమారుడు నవనీతిచోరుడు ఎందుకయ్యాడు? ఆ నవనీతిచోరుడు భక్తమానసచోరుడైన సాయికృష్ణునిగా ఎలా అవతరించాడు అన్న ప్రశ్నకు సమాధానమే కృష్ణం వందే జగద్గురు సంగీత నృత్య రూపకం. ఈ సంగీత నృత్య రూపకాన్ని శ్రీ సత్యసాయి విద్యావిహార్ విశాఖపట్నం విద్యార్థిని విద్యార్థులు 6/1/2005 తేదీన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు.
2: ఓం శ్రీ సాయిరామ్. Our most loving pranams at the lotus feet of our beloved Lord. We love you, Swami, and we feel privileged to be your students at Sri Satya Sai Vidya Vihar, Vishakhapatnam. Please accept our humble offering of a dance drama presentation titled Krishnam Vande Jagat Gurum. The ballet depicts how loving Krishna reveals the secret of his incarnation to divine mother Yashoda and the Gopikas while enchanting them with his mischievous and naughty pranks. Over to Krishnam Vande Jagat Gurum.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు కృష్ణం వందే జగద్గురు నాటిగా వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇటీవల ఆగస్ట్ 12 నుండి 23వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా సాగిన కృష్ణా పుష్కరాలపై ప్రత్యేకంగా రూపొందించిన రూపకాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరామ్. కృష్ణా పుష్కరాలు. కృష్ణానది పుష్కరాలు ఆగస్ట్ 12 నుండి 23 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కృష్ణానది తీర ప్రాంతాలలో ఎంతో ఘనంగా జరిగాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలలో దేశం నలుమూలల నుండి వచ్చిన లక్షలాది యాత్రికులు పవిత్ర స్నానాలు చేశారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6,000కు పైచిలుకు శ్రీ సత్యసాయి సేవాదళ్ సభ్యులు పుష్కర యాత్రికులకు నిర్విరామంగా ఎన్నో విధాలుగా సేవలనందించారు. ప్రశాంతి సేవల కన్వీనర్ శ్రీ సుబ్బారావు గారు పుష్కరాలలో సాయి సేవాదళ్ సభ్యులకు సలహా సహకారాలను అందించి కార్యక్రమాలు విజయవంతంగా సాగడానికి దోహదపడ్డారు. గోదావరి పుష్కరాలలో సాయి సేవాదళ సభ్యులు అందించిన విశిష్ట సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ యంత్రాంగం కొన్ని ప్రత్యేకమైన సేవలను మీరే నిర్వహించాలని కోరడం విశేషం అన్నారు శ్రీ సుబ్బారావు.
1: మన 2016 కృష్ణా పుష్కరంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 5 జిల్లాల్లో నిర్వహించడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లా, అలాగే మనకి తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో మొత్తం 5 జిల్లాల్లో జరిపించండి. సుమారు ఈ 5 జిల్లాల్లో ఒక 6,500 మంది స్త్రీ పురుషులు సేవాదళ సభ్యులు పాల్గొనడం జరిగింది. అయితే మన సేవలు ఎప్పుడు ఏ పుష్కరాల్లోనే మనం ఎప్పుడు స్టాండర్డ్ గానే ఉంటాయి సార్. భక్తులు రావడం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ మన సేవల విషయంలో సత్యసాయి సంస్థలో మన సేవలు మాత్రం ఒకే ప్రామాణికంగా స్వామివారు చెప్పిన విధంగానే మన సేవలు జరగడం జరిగింది. గోదావరి పుష్కరాల్లో ఏ సేవలు అయితే చేసుకున్నామో అవే సేవలు మనం ఇప్పుడు కూడా చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మనకి ఎండోమెంట్ బోర్డు వారు ఆంధ్రప్రదేశ్లో ఉండే మామూలు విజయవాడ కృష్ణా లిస్టు వాళ్ళకి పిండ ప్రదానాలు అనే కార్యక్రమం జరుగుతుందండి పుష్కరాల సమయంలో. దానికి సత్యసాయి సంస్థలు బాగా నిర్వర్తించగలవు, అవి అయితేనే చేస్తాయి అని చెప్పేసి గోదావరి పుష్కరాల్లో మీ సేవలు చూశాము, చాలా అద్భుతంగా చేశారు. అటువంటి సేవలకు మీరే చెప్పించి ఇంకెవరు చేయలేరు అని మా అభిప్రాయం కాబట్టి దయవుంచి ఈ సేవలన్నీ మీరే చేయాలని చెప్పి ప్రభుత్వం వాళ్ళు ఆ కలెక్టర్ల వాళ్ళు మన సంస్థల వాళ్ళని కోరడం జరిగింది. 6 జిల్లాల్లో
2: అంటే ఆ కార్యక్రమంలో ఏం చేస్తారు
1: అంటే పిండ ప్రదానాలు భక్తులు వచ్చిన తర్వాత ఏమైనా వాళ్ళ పెద్దలకి మామూలుగా పితృదేవతలకి పిండ ప్రదానాలు చేస్తారు సార్. ఆ పిండ ప్రదానం చేసినప్పుడు ఏంటంటే మామూలుగా ఈ గోధుమ పిండి దాంతో మామూలుగా నువ్వులు అక్షిందులు ఇలాంటివన్నీ మామూలుగా కొన్ని దర్భలు ఇలాంటివి ఉంటాయన్నమాట. ఆ కార్యక్రమం పూజా కార్యక్రమం చేసిన తర్వాత జనరల్ గా దాన్ని ఏమైనా పెద్దగా క్లీనింగ్ చేయడానికి అందరూ ఇష్టపడరు ఇతర సంస్థల వాళ్ళు. మన సంస్థలు ఎక్స్పెషల్లీ స్త్రీలు చక్కగాను మన వాళ్ళు చీపురు చాటాది పట్టుకుని చక్కగా దాన్ని తుడిచేసి తర్వాత చేసిన తర్వాత అక్కడ కొంచెం పసుపు నీళ్లు చల్లి ఏం చేద్దంటే తక్కువ స్థలంలో ఎక్కువ మంది భక్తులు వచ్చి చేసుకునే కార్యక్రమం అది. సో దానికి మళ్లీ వాళ్ళకి పరిశుభ్రత అయ్యో ఒకటి చేసిన దాంట్లో మనం చేస్తున్నామనే ఇది లేకుండా మన వాళ్ళు దాన్ని చక్కగా క్లీన్ చేసి మళ్లీ పసుపు నీళ్లు చల్లి పసుపు శుద్ధికి సూచికం కాబట్టి పసుపు నీళ్లు చల్లి మళ్లీ ఇంకొకరికేమో అవకాశం కల్పిస్తారు. ఆ సేవలు గోదావరి సేవల్లో మనం వాళ్ళు చేయడం చూసి అటు గవర్నమెంట్ అఫీషియల్స్ చాలా దానికి ఆనందపడి దాన్ని ఈసారి కృష్ణా పుష్కరాలు కూడా మనకే చేయమన్నారు. మనం ఆ సేవలు కూడా చేయడం జరిగింది. వాటితో పాటు మనం ఇంకా కొన్ని సేవలు చేసినామంట. మామూలుగాను వీల్ చైర్స్ అంటే వృద్ధులకి వికలాంగులకి మామూలుగా ఒక పాయింట్ దగ్గరికి వాళ్ళు అలౌ చేస్తారు వెహికల్స్ కానీ దేనినైనా సరే. అక్కడి నుంచి వాళ్ళనేమో ఘాట్లకు వచ్చి స్నానం చేయించడానికి మనం ఒక వీల్ చైర్ సుమారుగా 300 వీల్ చైర్స్ ఏమో అన్ని ఘాట్లలోని పెట్టి మొత్తం 5 జిల్లాల్లో పెట్టి అక్కడి నుంచి మన సేవాదళ సభ్యులు తీసుకుని వచ్చి వాళ్ళని స్నానం చేయించి మళ్లీ వాళ్ళకి అప్పచెప్పడం అదొక కార్యక్రమం చేశాం.
0: పుష్కరాల సమయంలో చంటి పిల్లలకు వెచ్చని పాలను, యాత్రికులకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ సేవలు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ విషయాలను తెలుపుతూ శ్రీ సుబ్బారావు ఇలా అన్నారు.
1: అలాగేంటే చిన్నపిల్లలకేమోనూ హాట్ మిల్క్, పాపం పిల్లలు ఎక్కడో బస్సులో వస్తారు, ఎక్కడ షాపులు సరిగ్గా ఉండవు, మామూలు రూట్లు డైవర్ట్ చేస్తారు, ఆ రూట్లే ఉండవు అని చెప్పి పిల్లలు ఏమైనా ఘాట్ల దగ్గరకు వచ్చేసరికల్లా వాళ్ళకి పాపం ఆకలితో ఉంటారు. వీళ్ళు పెద్ద పిల్లలు అయితే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటారు వాళ్ళతో, బట్ పిల్లలకి ఉండదు కాబట్టి వాళ్ళకి ఏమైనా వేడిపాలు ఒకటి ఇవ్వడం ఒకటి అదొక సేవా కార్యక్రమం మనం చేయడం జరిగిందండి.
2: వేడిపాలు ఏ విధంగా కలెక్ట్ చేస్తారు ముందు?
1: అండ్ మనం ఏం చేస్తామంటే మామూలుగా పాలను మామూలుగా ఒక 15 లీటర్లో ఎంతో చేసుకుని దాన్ని మామూలుగా ఫ్లాస్క్ లో వాటిలో పెట్టుకుని అక్కడ కౌంటర్ దగ్గర ఒక దగ్గర పెట్టుకుని మనం వాళ్ళకి ఏంటంటే మామూలుగా అక్కడ ఏమైనా ఒక ఘాటు దగ్గర ఉదాహరణగా ఒక 5 మామూలుగా ఆ లైన్ వస్తున్నప్పుడు ఆ లైన్ లో నిలబడి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర వెళ్లి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
2: పాలు వేడి చేయడానికి వేరేగా పొయ్యిలు ఇలాంటివి
1: అవి అంటే మనకి క్యాంప్ ఆఫీస్ ఉంటుందండి. మన సేవాదారులు అందరూ కలిసి ఉండడానికి ఒక మామూలుగా ఉదాహరణకి మనకి విజయవాడలోనే ఏమైనా మామూలుగా గొల్లపూడి అనే దగ్గర ఏమైనా మన శ్రీ చైతన్య కాలేజీ లో మనకి అకామిడేషన్ అది ఇవ్వడం జరిగింది. అక్కడ సుమారు ఏమైనా 1500-2000 మంది వరకు మన సేవాదళ అకామిడేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ సేవాదళకు భోజనాలు, ఈ తర్వాత ఈ వేడి పాలు తయారు చేసుకోవడం, ఇలాంటి మళ్లీ అక్కడి నుంచి బస్సుల్లో వెళ్లడం, గాడులకు వెళ్ళడం, అవన్నీ చేసామట. అక్కడి నుంచి తయారు చేసుకుని వెళ్లి పట్టుకెళ్ళి చేయడం జరిగిందండి. అది ఒకటి వేడి పాలు కార్యక్రమం చేసాం. తర్వాత మళ్ళీ మనకు భక్తులకి ఏమైనా మంచినీళ్ళు అండి, ఇది మనకి శ్రావణ మాసమే, వర్షక ఋతువు అయినా సరే చాలా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. సో విపరీతమైన దాహం తాగడానికి నీరు గురించి మనం మామూలుగా ఈ మొబైల్ వాటర్ క్యాన్ అంటారు సార్, ఒక టైప్ ఆఫ్ వాటర్ క్యాన్ ఏమైనా మనం డిజైన్ చేసి మనం ఎప్పుడు అంటే మనం పుట్టపర్తిలో కూడా ఏంటంటే మనం స్వామివారి పుట్టుపండుగ కానీ లేకపోతే 24 ఏప్రిల్ మహాసమాధి రోజున కానీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మహబూబ్ నగర్ వాళ్ళు ముందు ఈ సేవ కార్యక్రమం మొదలుపెట్టారు మన రాష్ట్రంలో. దాన్ని ఇప్పుడు మేము మన గత గోదావరి పుష్కరాల్లో చేసాం, అలాగే ఈ పుష్కరాల్లో కూడా చేసాం. దాన్ని చూసి గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా మీరు ఎలా చేస్తారని చెప్పిన కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ గారు అడగడం, వారికి క్యాన్ చూపడితే వారు ఇది బాగుంది చెప్పి వాళ్లకు కూడా ఏమో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ దీని గురించి ఇవ్వడం జరిగింది. మొబైల్ వాటర్ క్యాన్ దాన్ని భుజానికి తగులుచుకుంటారు, ఒక ట్యూబ్ ఉంటుంది, మామూలు ఒక గ్లాస్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఏమైనా ఆ కొళాయి ఇప్పుతారు, గ్లాస్ తో నీళ్ళు ఇస్తారు, మళ్ళీ ఏమైనా మా కట్టి అలాగా ఇస్తారు అన్నమాట. అలాగ ఒక మనిషి దగ్గర ఏమైనా ఒక్కొక్క వ్యక్తి పెట్టారు, అలాగే ఒక ఘాట్లోనేమో 10-15 మందిన దానికి ఎక్స్పెషల్లీ మనకేంటే కొంచెం మన పాడేరు అరకు నుంచి ట్రైబల్ పిల్లలు కూడా రావడం జరిగిందండి. సో వాళ్ళని కూడా ఆ సేవల్లో ఉపయోగించుకోవడం జరిగింది. మనకి కృష్ణా డిస్టిక్ కి గుంటూరు డిస్టిక్ కి కలిపి సుమారు మామూలుగా 300 మంది పాడేరు అరకు నుంచి ఈ గిరిజన పిల్లలు కూడా యూత్ పిల్లలు రావడం సేవకు జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ వాళ్ళని ఈ మొబైల్ వాటర్ క్యాన్స్ కి వీల్ చైర్స్ దగ్గర ఉపయోగించడం జరిగింది. వాళ్ళ సేవలు చాలా చక్కగా చేశారండి. అది అంటే మొబైల్ వాటర్ క్యాన్ సేవలు.
0: ఈ సేవల గురించి యాత్రికులు వెలిబుచ్చిన అభిప్రాయాలు విందాం.
3: సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు ఇచ్చే పాల సర్వీస్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. పొద్దున్నే మామూలుగా పిల్లలు తాగే పాలు తాగే అలవాటు ఉంటుంది కాబట్టి ఆ టైంకి ఇక్కడ పాలు అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఇప్పుడు థర్డ్ టైం నేను పుష్కరాలకు రావడం, 36 ఇయర్స్ నాకు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు అసలు జనాలకు అసలు తెలియదు పుష్కరాలు జరుగుతున్నాయని కూడా అంత అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు పబ్లిసిటీ అంతగా ఉంది, దానికి తగ్గట్టు జనాలు అంతగా పెరిగారు, దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ కూడా పెరిగాయి. బాగుంది. పుష్కర స్నానాలకు వచ్చి మేము చాలా ఇబ్బంది పడతామని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఈ సత్యసాయి సంస్థ వాళ్ళు పాలు ఫెసిలిటీ వల్ల పిల్లలు ఎలాంటి బాధలు పడకుండా పాలు తాగి హ్యాపీగా తిరుగుతున్నారండి.
4: నా పేరు రాదండి. ఫామ్ ప్రసాద్ అని ఫామ్ చేస్తారని తెలిసి కానీ ఎప్పుడు నేను ఇలా తీరలేదు ప్రసాద్. ఈసారి నేను తీసుకున్నాను, నాకు అమృతంలాగా అనిపించింది, చాలా సంతృప్తిగా ఉంది.
0: సాయి సంస్థల సేవల గురించి ప్రభుత్వ యంత్రాంగం ప్రతినిధుల స్పందన ఇలా ఉంది.
5: నా పేరు గడ్డం జోషి బాబు అండి. నేను ఇక్కడ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాను. నన్ను ఇక్కడ ఘాట్ లో ఇరిగేషన్ తరఫున ప్రతినిధిగా నన్ను కూర్చోబెట్టారు. ఇక్కడ నేను సాయి సేవా సంస్థలు ప్రత్యక్షంగా చూస్తున్నాను వారి యొక్క సేవల్ని. వారు పొద్దున్నే చిన్నపిల్లలకి పాలు సరఫరా చేసి ఆ తల్లులను ఆ పిల్లలకు వారు అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయి. అలాగే వారు మధ్యక్కడ మధ్యాహ్నం మంచి ఎండ్ టైమ్ లో సరఫరా చేశారు, ఆ సేవలు కూడా మర్చిపోలేనివిగా కనపడుతున్నాయి. అలాగే వారి యొక్క వాలంటీర్స్ భక్తుల యొక్క అవసరాలను తీర్చడంలోనూ వారు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇలాంటి సేవలు చేయబట్టే ఈ కృష్ణా పుష్కరాలు ఇంత గ్రాండ్ గా సక్సెస్ అవుతున్నాయని అనిపిస్తుంది. వారి సేవల్ని అజరామరవని తలంచుతున్నాను. థ్యాంక్ యూ.
6: కుమారి అండి, నేను సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా మిర్యాలగూడలో వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ పుష్కరాలకు సంబంధించి హెల్త్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా అన్ని గార్డ్స్ కి ఇక్కడ డ్యూటీ చేయడానికి వచ్చానండి. నేను చూస్తున్నానండి, 12వ తారీఖు పుష్కరాలు స్టార్ట్ అయ్యాయి. 12వ తారీఖు నుంచి చూస్తున్నాను నేను. స్టార్ట్ చేసుకున్న వాళ్ళందరూ సత్సాయి సేవా సంస్థ సభ్యులుగా తెలుసు నాకు. ఉదయం ఏమో పాలిస్తున్నారండి చిన్నపిల్లలకి. పొద్దుటే మనం మొదలు పెట్టగానే 6 గంటలకే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ. మేము అందరినీ చూస్తున్నాం.
5: ఎందుకంటే
6: అందరి పిల్లలకి అందుతున్నాయండి. నేను ఎలా చూసానంటే మీ సత్సాయి సేవా సంస్థల పక్కనే మా హెల్త్ మెడికల్ క్యాంప్ కూడా ఉందండి. అందువల్ల అబ్జర్వేషన్ మాకు బాగా జరుగుతుంది. దట్ మా క్యాంప్ లోనే పక్కనే పెట్టడం జరిగింది అది. అందుకని చూస్తున్నాం. అయితే వచ్చిన వాళ్ళనే కాకుండా అక్కడ ఒక ఇద్దరు కూర్చుంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళేమో వెళ్ళి పిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చి మరి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడ ఉన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి కొంతమంది వాలంటీర్స్ వెళుతున్నారు పిల్లల్ని తీసుకురావడానికి. తీసుకొచ్చి వచ్చి ఇక్కడ ఇప్పిస్తున్నారు, మళ్ళీ వెళుతున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే ఎక్కడ ఒక బిడ్డ కూడా మిస్ కాకుండా అందరికి ఇవ్వడం జరుగుతుందండి. పిల్లలకు మాత్రమే కాకుండా కొంతమంది వృద్ధులకి అయినా షుగర్ పేషెంట్స్ కి వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు. పాలు ఒకటే కాకుండా ఒక లిమిటెడ్ టైం దాటిన తర్వాత 11-12 అయిన తర్వాత మధ్య కూడా ఇవ్వడం జరుగుతుందండి. అది పిల్లలకు మాత్రం కూడా పెద్దలకి అందరికి కూడా ఇస్తున్నారు. ఎంత అవసరం అంటే ఇక్కడ ఈ సత్సాయి సేవా సంస్థ సభ్యుల యొక్క సేవలు ఎంత అవసరం అంటే ఒక పాలు మధ్యలో ఇవ్వడం మాత్రమే కాకుండా కొంతమంది పిల్లలు మంచినీళ్లు కూడా ఎక్కడ ఘాట్ చివరి వరకు వెళ్లి వీటికి ట్యాంక్ ఒకటి కట్టుకుని ఎక్కడైతే అక్కడ వాళ్ళు మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుందండి. యాక్చువల్ గా ఏంటంటే వాటర్ కోసం ఎక్కడో వాటర్ ట్యాంక్స్ పెట్టారు, అక్కడ వరకు వెళ్లి తాగాలి. కానీ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఈ 12 రోజులు, ఇప్పుడు 12వ తారీఖు నుంచి మొదలైన దగ్గర నుంచి వర్షం అనేది లేదు, ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. కానీ మీరు వాటర్ సర్వీస్ మాత్రము నాకు కొంతమంది భక్తులు చెప్పడం విన్నానండి నేను. వాళ్ళైతే చాలా మెచ్చుకుంటున్నారు, ఎందుకంటే వాటర్ దగ్గరికి వెళ్లి తాగేలా కాకుండా మెట్లు ఎక్కి మధ్యలోనే మాకు ఎప్పుడు దాహం వేస్తుందో అప్పుడే అక్కడే వాటర్ సప్లై మాకు బాగా జరుగుతుంది. వాటర్ సర్వీస్ మాత్రం చాలా బాగుందండి. ఇంకొకటి ఏంటంటే ఈ సభ్యులు ఎవరైనా పిల్లలు తప్పిపోయిన పిల్లల్ని కూడా అంటే కంట్రోల్ రూమ్ లో వింటున్నాను నేను, తప్పిపోయిన పిల్లలు కూడా ఈ సత్సాయి వాలంటీర్స్ తీసుకుని వచ్చి పిల్లలు తప్పిపోయిన పిల్లల్ని కంట్రోల్ రూమ్ తీసి వస్తున్నారని కూడా తెలిసింది నాకు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఎవరైనా వస్తువులు పోగొట్టుకున్న వస్తువులు కూడా ఏదైనా దొరికినా సరే అది కూడా తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ దగ్గర సత్సాయి సేవా సంస్థలు అప్పచెప్తున్నారు. అది కూడా బాగుందండి. ఇంకా ఈ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్లోటింగ్ కూడా సత్సాయి సేవా సంస్థ సభ్యులు ఏం చేస్తున్నారంటే వాలంటీర్స్ అందరూ కూడా ఫ్లోటింగ్ కూడా క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేసి ఒక లైన్ లో పంపించడం కానీ ఇబ్బంది లేకుండా, అంటే వాళ్ళు చెయ్యని సేవ అంటే ఇదే మాకు ఈ ఒకటే రెండే సర్వీసెస్ అనే కాకుండా ఇక్కడ బస్సులకి ఏం అవసరమో అన్ని సర్వీసెస్ లో కూడా పాల్గొంటుంది. గ్రౌండ్ కంట్రోల్ బాగుంది అంటే ఖచ్చితంగా ఈ సేవలు అవసరము, ఇది లేకుండా పుష్కరాలు గడపడం కష్టము అనే విధంగానే సర్వీసెస్ అందుతున్నాయి. ముఖ్యంగా స్వామి తరఫున వచ్చిన సంస్థ సభ్యులు కాబట్టి స్వామి ప్రేమ స్వామి సేవ మాత్రం కంపల్సరీ సేవలో కనిపిస్తూ ఉన్నాయండి.
7: నా పేరు ధనుంజయ అండి, డిప్టీ కలెక్టర్ని, ఎల్ఆర్ ఎస్టేట్ పుష్కర నగర్ 112కి సూపర్వైజర్ని. నేనే వివరాలు.
8: ఓకే సార్, మా సత్సాయి సేవా సంస్థలు మా సేవలు మీకు ఇక్కడ ఎలా అనిపించాయి?
7: మీ సేవలు మాకు చాలా సంతృప్తి అనిపించాయండి. సత్యసేవ మాధవ సేవ అనే కాన్సెప్ట్ తో మీరు సర్వీస్ బాగా ఓరియంటెడ్ గా చేశారు. మీ వాళ్ళందరూ వాలంటీర్స్ అందరూ కూడా క్రమశిక్షణతో చేశారు. మీరు ఇచ్చిన ఐటమ్స్ కూడా మా ఈ నగరకే హైలైట్ గా ఇచ్చినది. మీరు ఐటమ్స్ ఇచ్చారు, బిర్యానీ, స్వీటు, మరి కర్డ్ రైస్ వగైరాలతో శబ్దసోపేతంగా మీరు భోజనాలు మా యాత్రికులకు అందించారు. కనుక యాత్రికులు సంతృప్తి చెందారు. మేమందరం కూడా అధికారులు కూడా మీ సర్వీస్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నామండి. మీరు ఇచ్చిన సర్వీస్ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ ఇంతమంది ఫ్లోటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేస్తూ 10వ రోజుకి వచ్చామండి. మీరు ఇచ్చిన ఈ దీనికి మేము చాలా ధన్యవాదాలు
8: తెలియజేస్తాం.
0: ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి యాత్రికులకు నిర్విరామంగా సేవలందించిన సేవాదల్ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం.
9: శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కృష్ణా పుష్కర సేవలో భాగంగా నాగార్జున సాగర్లో హైదరాబాద్, రంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి మహిళా సేవాదళికి సేవాభాగ్యం కల్పించబడింది. ఇక్కడి నాగార్జున సాగర్లోని హనుమాన్ ఘాట్, శివాలయం ఘాట్లలో వచ్చే వేలాది మంది భక్తుల్ని త్వర త్వరగా పంపించడం, దుస్తులు మార్చుకునే దగ్గర మరియు దేవాలయాల వద్ద భక్తుల్ని దైవ దర్శనానికి క్రమంగా పంపించడం, మజ్జిగ పంపిణీ, మంచినీళ్ల పంపిణీ చేయడం మొదలగు సేవలు అందిస్తున్నాం. ఘాట్ అధికారులు ఎన్నోసార్లు మన సేవల్ని గుర్తిస్తూ మైక్లో చెప్పడం జరుగుతుంది. సత్యసాయి వాళ్ళు సమయానికి తగినట్టుగా మండుటెండలో మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. 19వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా సాయంత్రం సేవ అనంతరం ఘాట్లోనే కుంకుమార్చన నిర్వహించాము. హారతి కార్యక్రమానికి ఇద్దరు మహిళా జాయింట్ కలెక్టర్స్ పాల్గొని సాయిబాబా గారు మాకు ఇచ్చినటువంటి మహదవకాశం అని వారి స్పందనను తెలియజేయడం జరిగింది. ఈ అవకాశం మేము ఎంతో మహద్భాగ్యంగా భావిస్తూ స్వామివారికి రుణపడి ఉంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. జై సాయిరాం.
10: నా పేరు విశాలక్ష్మి. మేమందరం సేవాదళిగా హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి పాలు, చిన్నపిల్లలకి పాలు పంచిపెట్టడం కానీ, ఎండలో వచ్చిన వాళ్ళకి మజ్జిగ మంచినీళ్ళు ఇవ్వడం, ఇటువంటి సేవలు. తర్వాత వచ్చిన వారందరూ వారి వారి పనులన్నీ క్రమపద్ధతిలో వారు చేసుకునేటట్లుగా వారికి సహాయాన్ని అందిస్తున్నాము. ఈ రకమైన మా సేవలు చూసి భద్రతా దళాలు కానీ మామూలు ప్రజానీకం కానీ చక్కగా సంతోషించి చాలా మంచి పని చేస్తున్నారు అని మమ్మల్ని ప్రోత్సహించారు కూడా. సో వారి ఆనందం చూసి మేము కూడా మా జీవితాలు ధన్యమయ్యాయని మేము ఇదొక అదృష్టంగా స్వామి అనుగ్రహంగా భావిస్తున్నాము.
11: ఈ పుష్కర సేవకి మొదటిసారి వచ్చానండి. మొదట ఎండ తీవ్రతను చూసి చాలా భయపడ్డాను. నాకు చిన్నప్పటి నుంచి హీట్ని తట్టుకోలేనండి, కళ్ళు తిరిగి పడిపోతాను. కానీ సేవ చేయాలని చాలా కోరిక. సో ఆ ఎండను చూసి నేను అనుకున్నది ఏంటంటే, నేను ఎంత చేయగలనో అంత చేసి సిక్ అయితే తిరిగి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ సర్ప్రైజింగ్గా అసలు చేయాల్సిన సేవ ఒక షిఫ్ట్ అయితే నేను ప్రతిరోజు రెండు షిఫ్ట్ ఎట్లా చేయగలిగానన్నది ఒక మిరకల్ అనే చెప్పాలి. ఈ సందర్భంలో నాకు బాబా మాటలు గుర్తొస్తున్నాయండి. మీరు ఒక అడుగు వేస్తే నేను 100 అడుగులు వేయిస్తానని అన్న బాబా మాటలు గుర్తొస్తున్నాయి. నాది సంకల్పం మాత్రమేనండి, చేయించింది మొత్తం బాబాని. హైదరాబాద్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, మెదక్ ఈ 3 జిల్లాలు కలిసి నాగార్జున సాగర్ ఘాట్ బాధ్యత తీసుకున్నాము. ఒక 300 మంది సేవదల్ మెంబర్స్ 2 బ్యాచెస్గా విడిపోయి ఈచ్ బ్యాచ్కి 150 మెంబర్స్ సేవలు అందించామండి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు 2వ షిఫ్ట్గా సేవలు అందించాము. ఇక మా రొటీన్కి వస్తే ఉదయం 6 గంటలకు చిన్నపిల్లలకు పాలు అందించడంతో స్టార్ట్ చేసి 11 గంటలకల్లా అక్కడ పనిచేస్తున్న పోలీస్, పారామిలిటరీ ఫోర్స్, మెడికల్, గవర్నమెంట్ నియమించిన ఇతర సిబ్బందికి, చిన్నపిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు మజ్జిగ సరఫరా చేశామండి. ఎండ తీవ్రత చాలా అధికంగా ఉందండి. మన యూత్ వాటర్ డిస్పెన్సర్ని భుజానికి తగిలించుకుని ఘాట్ అంతా తిరుగుతూ మంచినీటిని అందరికీ అందించారండి. కొంతమంది యంగ్స్టర్స్ నీళ్లల్లోకి దిగి భక్తులకు షాంపూ, సోప్ లాంటిది వాడొద్దని విజ్ఞప్తి చేస్తూ వారించినా వినకుండా కొంతమంది భక్తులు అందులో కుంకుమ, పసుపు, కొబ్బరి, ప్లాస్టిక్ కవర్స్, ఇంకా ఏవేవో మెటీరియల్స్ అన్నీ వేయడం లాంటివి చేశారండి. వాటిని మన యూత్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ పోయారు. పిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు నీళ్లల్లోకి జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా తిరిగి బయటికి రావడానికి హెల్ప్ చేశారండి. అధిక సమయం అందులో ఆడుతూ గడిపే వాళ్లని త్వరగా బయటికి పంపి ఇంకా తరలి వస్తున్న భక్తజనులకు ఫెసిలిటీ కల్పించారు. కొంతమంది భక్తులు ఎండ తీవ్రత వల్ల కళ్ళు తిరిగి పడడం, కొంతమంది కింద పడి దెబ్బలు తగిలించుకోవడం జరిగిందండి. అలాంటి వాళ్లకు మన సంస్థ యూత్ వీల్ చైర్లో తీసుకెళ్లి మెడికల్ క్యాంప్ వద్ద డాక్టర్స్ దగ్గరికి తరలించారు. నేను చేసిన సేవ నాకు ఒక గొప్ప అనుభూతి అండి. నీడీ పీపుల్కి సేవ చేయడంలో ఉన్న ఆనందం అది అనుభవిస్తేనే తెలుస్తుందండి, మాటల్లో చెప్పడం చాలా కష్టం. సాయిరాం అండి.
12: ఓం శ్రీ సాయిరాం. నా పేరు అన్నపూర్ణ. నేను హైదరాబాద్ మహిళా సేవా సమితి తోటి వచ్చాను ఇక్కడ పుష్కర సేవల్లో పాల్గొనడానికి. ఇక్కడ వసతి గృహంలో మాకు చాలా బాగుంది, మా కార్యక్రమం దినచర్య అంతా పొద్దున 4 గంటలకు లేచి ఓంకారము సుప్రభాతం తర్వాత నగర సంకీర్తన తోటి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి పొద్దున షిఫ్ట్ వాళ్ళు 6 నుంచి 12 వరకు వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత షిఫ్ట్ వాళ్ళు 12 నుంచి 6 వరకు సాయంత్రం 6 దాకా సాయంత్రం 6 తర్వాత కృష్ణ హారతి ఇచ్చినాకనే వసతి గృహానికి వెనక్కి రావడం. ఇక్కడ వసతి గృహంలో మాకు చాలా సదుపాయంగా ఉంది. కొంత పల్లెటూరు వాతావరణం అయినా కానీ మాకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చి పుష్కర సేవల్లో ఇంత ఆనందం వస్తుందని ఇప్పుడే అర్థమవుతోంది.
0: సాయి సేవా సంస్థ ఇంకా ఎన్నో వైవిధ్య భరితమైన సేవలు అందించింది. వాటి గురించి పుష్కర సేవల ఇన్ఛార్జ్ శ్రీ సుబ్బారావు.
1: మొబైల్ హాస్పిటల్ మనకి మన రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలు కలిపి మనకి సుమారుగా 12-13 మొబైల్ వ్యాన్స్ ఉన్నాయండి. అవే వ్యాన్స్ ఆ దగ్గరలో ఉండే జిల్లాలవి వెళ్లి అక్కడ మేము మెడికల్ క్యాంపులు కూడా జరగడం జరిగింది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి ఏమైనా ప్రత్యేకంగా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక విభాగం కూడా ఉంది మన సేవా విభాగం. అదొక కార్య విభాగం అది. సో మనకేమైనా మొత్తం ఉభయ రాష్ట్రాల్లో దానికి ఏమైనా ఒక టీం ప్రతి జిల్లాలో ఒక టీం ఉందన్నమాట. అలాగే అంచేదేమో అన్ని జిల్లాల్లో వాళ్ళు ఒక 5 గురేసి 3 గురేసి చొప్పున మామూలుగాను ఈ 12 రోజులు ఈ 5 జిల్లాల్లోనూ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా వెళ్లి అక్కడ ఘాట్లోనేమో సేవ చేయడం అదొకటి జరిగింది. తర్వాత క్లాక్ రూమ్స్ ఒకటి పెట్టాం సార్. మనం ఇంకొక ముఖ్యమైన సేవ ఏంటంటే పాపం భక్తులు వస్తారు ఘాట్స్ దగ్గరికి, వచ్చిన తర్వాత వాళ్ళు స్నానాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు బ్యాగ్లో పెట్టుకోవడానికి వాళ్ళకి ఎక్కడ సరైన ఇది ఉండదు. రైల్వే స్టేషన్స్ లో బస్ స్టాప్స్ లో పెట్టాం. అది కాకుండానేమో ఘాట్స్ దగ్గర కూడానేమో మనం ఏమో ఈ క్లాక్ రూమ్స్ పెట్టాం. అంటే ఈ జోల్డ్ పెట్టుకునే చెప్పల స్టాండ్స్ అని. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి ఏమైనా ప్రత్యేకంగా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక విభాగం కూడా ఉంది మన సేవా విభాగం. అదొక కార్య విభాగం అది. సో మనకేమైనా మొత్తం ఉభయ రాష్ట్ర

0: గోల్డ్ పెట్టుకోనికి చెప్పల స్టాండ్స్ అని, తర్వాత ఏమైనా సంచిలు ఇలాంటివి పెట్టుకోవడానికి వాళ్ళకి క్లాక్ రూమ్స్, అదొక క్లాక్ రూమ్స్, అవి ఒకటి అది రౌండ్ ది క్లాక్ కూడా చేసామండి.
1: క్లాక్ రూమ్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పని. ఇది
0: కష్టమైన, మూడు షిఫ్ట్లు చేశాం సార్ మనం. అంటే మామూలుగా ఏమను 8 గంటలు చెప్పిన ఏమను 3 షిఫ్ట్లు రౌండ్ ది క్లాక్ చేశాం సార్. ఏంటంటే మనం మామూలుగా ఘాట్ల దగ్గర రాత్రిపూట ఏమైనా స్నానానికి అనుమతించరు కాబట్టి ఆ టైం వరకు ఉండేవాళ్ళం. బట్ రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో మాత్రం రౌండ్ ది క్లాక్ ఏమైనా చేయడం జరిగింది. క్లాక్ అండి చెప్పల స్టాండ్స్ దగ్గర మాత్రం, ఘాట్ల దగ్గర ఏమో ఉదయం మామూలుగా తెల్లారుజామునేమో 4-5 గంటల నుంచి సాయంత్రం ఏమో 7 గంటల వరకు చేయడం జరిగిందండి. అలాగే విజయవాడలో ముఖ్యంగా నేను ఈసారి ఏమో సంఘం ఘాట్ అని చెప్పేసి అని మామూలుగాను పవిత్ర సంఘం గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా వచ్చేశారు. అంటే ఆ గోదావరి జలాలు ఇటేమో కృష్ణా జలాలను కలిపి పట్టిసీమ దగ్గర నుంచి తీసుకుని వచ్చి సంగమం ఘాట్ అని చెప్పి అన్నారు. అక్కడ నమూనా దేవాలయాలు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నమూనా దేవాలయాలను పెట్టడం జరిగిందండి.
1: ఏ దేవాలయాలు పెట్టారు
0: అండి? మన కనకదుర్గమ్మ వారిది, అన్నవరం సత్యనారాయణ స్వామి, తర్వాత కాణిపాకం వినాయకుడు స్వామి, ఇలాగ మొత్తం ఒక 8-9 దేవాలయాలు పెట్టారు సార్. తిరుపతి దేవస్థానం వాళ్ళు మామూలుగా మైదానంలో పెద్దదేమని మామూలుగా వేరేగా పెట్టారు. ఈ సంగమం ఘాట్ దగ్గర ఏమని వీళ్ళు ఇవి పెట్టారన్నమాట. సో దీనికి ప్రత్యేకంగా ఏంటంటే మొత్తం మనకేమో మన సత్యసాయి సంస్థలకే గవర్నమెంట్ వాళ్ళేమో పర్సనల్ గానేమో ఆ సేవలు మీరే చేయాలి, ఆ పవిత్రత మీ దగ్గర ఉంటుంది, మీ సంస్థలో ఉంటుంది, అది మనకే అప్పచెప్పారండి. ఆ నమూనా దేవాలయాల దగ్గర ఏమో కూడా మనం 3 షిఫ్ట్లు చేశాం. ఘాట్ల దగ్గర మనం 2 షిఫ్ట్లు చేశాం. కానీ రైల్వే స్టేషన్స్ లోనేమో మామూలు క్లాక్ రూముల దగ్గర, ఈ నమూనా దేవాలయాల దగ్గర మనం మాత్రం 3 షిఫ్ట్లు చేయడం జరిగింది. దానికి ఏమో మామూలుగానేమో గుంటూరులో అమరావతి దగ్గర ఏమో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ మినిస్టర్ శ్రీ మాణిక్యాలరావు గారు రావడం, ఆ చూడడం, ఆ సేవలు చూసి చాలా ఆనందించి మనం ప్రసాదం కూడా తీసుకుని, సత్యసాయి ప్రసాదం అంటే పెళ్లి భోజనంలో ఉందయ్యా ఇది అని చెప్పేసి అక్కడ భక్తులతో పాటు అతను కూడా తీసుకుని భక్తులను అడిగి ఎలా ఉందని తెలుసుకుని చాలా ఆనందపడి మీ సంస్థలు మీరు స్వామివారు వ్యాపించిన సంస్థలు మీరు చేస్తారు ఇటువంటి అని చెప్పేసి అతను మనం అభినందించుకోవడం కూడా జరిగిందండి. అలాగేనేమో తెలంగాణ రాష్ట్రంలో ఏమో అక్కడ ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా వచ్చి అక్కడికి వచ్చి అక్కడ ప్రసాదాలు మనం వాళ్ళు పంచుతున్నప్పుడు మామూలుగా ఆ ప్రసాదాలు అవి చూసి అతను కూడా ప్రసాదం తీసుకుని చాలా బాగుందని చెప్పి అక్కడ భక్తులను అడిగి ఎలా ఉందని వాళ్ళ యొక్క ఒపీనియన్, అతను కూడా మీ సంస్థలు స్వామివారి సంస్థలు ఇవి చాలా చక్కగా చేస్తాయి, మీరు ఈ డిసిప్లిన్ క్రమశిక్షణ తర్వాత ఈ పేషెన్స్ అవన్నీ మీకే ఉంటాయి, మీరే చేయగలుగుతారు ఇటువంటి, అది మీరు మీకు స్వామివారు ఇచ్చిన అనుగ్రహం అని చెప్పి మన సంస్థల గురించి వారు మన ఆనందపరిచి చెప్పడం కూడా జరిగాయండి. అలాగే మనకేమనం మన సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ వారు సెక్రటరీ గారు శ్రీ దొరగారు వాళ్ళు కూడా ఓపెనింగ్ ఏమైనా విజయవాడ రావడం, అమరావతి వెళ్లడం చెప్పి శ్రీ రత్నాకర్ గారు, శ్రీ దొరగారు, అలాగే మన ఉభయ రాష్ట్రాల అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం గారు వాళ్ళు వచ్చి పుష్కరాలు ప్రారంభించడం జరిగిందండి. అలాగే శ్రీ రత్నాకర్ గారు సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ఏమను బీచ్పల్లి అని చెప్పి మహబూబ్ నగర్ లో ఉండే ఘాట్కి వెళ్లి అక్కడ నల్గొండ అవి కూడా ఆ ఘాట్లు కూడా చూసి అక్కడ సేవాదాలు చేస్తున్న పనితీరు అది చూసి వాళ్ళు కూడా మెచ్చుకుని వాళ్ళని కూడా ఆనంద ఉత్తేజపరచడం జరిగాయండి. ఈ విధంగానేమంటే ఈ 12 రోజులు ఈ పుష్కర సేవలు చేసుకోవడం జరిగాయండి.
1: ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ కూడా దాంట్లో మీరు పెట్టుకున్నారా?
0: అంటే మనం ఇప్పుడు ప్రతి చోట ఏంటంటే నామస్మరణ విశిష్టత అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసాం సార్. ప్రతి జిల్లాలో మెయిన్ పాయింట్స్ అనమాట, ఘాట్ల దగ్గర కాకుండా మామూలుగా మెయిన్ సెంటర్స్ దగ్గర మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్థలాన్ని బట్టి ఎగ్జిబిషన్ ఒకటి పెట్టమాట. మన బుక్ స్టాల్స్ మామూలుగా కూడా కొన్ని చోట్ల పెట్టడం జరిగింది.
1: ఎక్కడెక్కడ పెట్టారు అలాగా?
0: అంటే విజయవాడలోనేమో పున్నమి ఘాటు, వీఐపీ ఘాటు, తర్వాత సంఘం ఘాటు అని దగ్గర చేశాం, అక్కడ గొల్లపూడి దగ్గర అక్కడ పెట్టాం, అలాగే అమరావతిలోనే పెట్టడం జరిగింది, అలాగే మహబూబ్ అలాగే శ్రీశైలంలోనేమో మనం మల్లికార్జున స్వామి వారి దగ్గర అక్కడ ఆలయం దగ్గర అక్కడ కూడానేమో మన సేవలు చేయడం చేసింది, ఇక్కడ కూడా పెట్టడం మెయిన్ ప్లేస్ లో పెట్టడం జరిగింది సార్ ఇవి. సో అలాగే ప్రతిరోజు మనకేంటంటే మామూలుగా సేవలు అయిపోయిన తర్వాత సాయంత్రం కల్లా వచ్చిన తర్వాత ప్రతిరోజు ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఒక కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకుని బాల వికాస్ పిల్లల చేత లేకపోతే ఒక మా విశిష్టమైన వ్యక్తుల చేత, ఉదాహరణ మనకు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు, పూర్వాధ్యక్షుడు డాక్టర్ అంజనేయ గారు అని చెప్పి ఇలా ఒక్కొక్కరి చేత, ఒక్కొక్క మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎస్జి చలం గారు ఒక్కొక్క రోజు చేత ఒక్కొక్క చేత వాళ్ళ చేత సేవ, సేవ యొక్క విశిష్టత, సేవ చేసుకుంటే మనకు కలిగి అని చెప్పి సేవాదాలను ఉత్తేజపరుతూ అంటే కొత్త వాళ్ళు కూడా దీనిలో సేవల్లో పాల్గొనడం జరిగిందండి. సో అంచేత వాళ్ళని ఉత్తేజపరచడానికి ఇలాగ విశిష్టమైన వ్యక్తుల చేత వాళ్ళ చేత సాయంత్రం పూట ఏమో భజన కార్యక్రమం, తదనంతరం ఒక 40 నిమిషాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు అవి కూడా ప్రతి చోట్లను పెట్టుకోవడం జరిగింది.
2: పుష్కరాలలో సేవలను అందించడానికి పాడేరు గిరిజన ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో గిరిజన యువకులు వచ్చి ఎంతో ఉత్సాహంతో సేవలలో పాల్గొన్నారు. అమరావతిలో ఒక పుష్కర ఘాట్ వద్ద సేవలందిస్తున్న కొందరు ఫోన్ ద్వారా తెలిపిన విశేషాలు శ్రీ గోపాలరావు, సూరిబాబు, సన్యాసిరాజు, రాజుబాబు.

0: ఏ ఏ సేవలు చేస్తున్నావు?
1: పెయింటింగ్ ద్వారా అదే వర్కర్స్ వండేసిన గిన్నెలు దింపడాలు, దింపేసిన తర్వాత అవతల అవతల పెయింటింగ్ ద్వారా పెట్టాడు సార్. అంటే 50 మంది ఉన్నారు సార్, ఒక బేసిక్ 17 మంది ఉన్నారు, రెండు బేసిలు 16 మంది ఎంత ఉన్నారు.
0: కృష్ణ పుష్కర్ సేవకి ఎప్పుడు వచ్చారు?
1: 11:00
0: మీరు సేవ చేసే ముందు మీకు ఏ ఏ సేవలు చెయ్యాలో ఎలా చెయ్యాలో అని చెప్పారు అంటాను. ఏ సేవలు చేస్తున్నారు మీరు?
1: సాయంత్రం 3 గంటలకు వెళ్ళేసి వంటల్ని వండి దించాను సార్. గిన్నె సేవ వంట సేవ మాది సార్.
0: ఇప్పుడు ఎంతమంది భోంచేస్తున్నారు? వచ్చి
1: 100,000 దాటేసి సార్.
0: ఎన్నాళ్ళు వరకు ఉంటారు మీరు ఇక్కడ?
1: 24 వరకు ఉంటాం సార్. సేవ చేస్తే ఎంతో మంచిది, ఇంకా చేయాలని అనిపిస్తుంది సార్. పుట్టపర్తి కూడా రాజమండ్రి పుష్కరాలు కూడా వచ్చింది సార్.
0: మీరు ఉండడానికి వాటికి అన్ని సదుపాయాలు బాగున్నాయా?
1: మనం ఉండడానికి అన్ని సదుపాయాలు ఇంకా బాగుంది సార్. ఈ ఆనందాన్ని ఎప్పుడు కూడా చూడడం లేదు సార్, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆనందం. ఇంకా ఎన్నో దగ్గర వెళ్ళాలనిపిస్తుంది సార్. మాకు
0: పుష్కరాలు నువ్వే ఎక్కడమ్మా సేవ చేస్తున్నావు?
1: క్యాంటీన్ దగ్గర సార్, వంట వండడం సార్. వంట వండేసి కింద కర్రలతో అండలు మోసుకుని దించడం సార్.
0: తర్వాత
1: మోసుకుని దించేసి క్యాంటీన్ కి మళ్ళీ మోసుకెళ్ళాలి సార్. అన్ని వంటలు వండడం వచ్చి సార్, అక్కడ వచ్చినప్పుడు కూడా పంజాబ్ క్యాంటీన్ లో పనిచేసింది సార. అక్కడ సార్ ఇలాంటి సేవ కోసం ఒక 10 మందిని మళ్ళీ కోరుకుంటాం సార్. కోరుకొని పొలం దగ్గర మళ్ళీ సేవకి వెళ్దాం బయలుదేరం అనేసి బయలుదేరి దించుకొని సేవ చేయించుతాను సార్. మాకు ఇక్కడ కేటీ దగ్గర అందరు మొత్తం డబ్బు చేస్తారు సార్. కేటీ నుంచి అక్కడ మందిరం దగ్గర
0: దేంట్లో తీసుకెళ్తున్నారు?
1: టాంగ్ బండి సిల్లర్ ఇచ్చారు సార్.
0: ఎన్నిసార్లు ఇలాగ తీసుకెళ్తున్నారు?
1: ఎన్నిసార్లు అంటే మరి అది తెచ్చి కంపల దోముకోవాలి సార్. మా చుట్టూ మొత్తం ఓ చుట్టూకి 18 మంది చేస్తాం సార్.
0: ఈ సేవ చేసినందుకు మీ మనసుకి ఏంటి అనిపిస్తుంది?
1: నాకు ఆగిగా అనిపిస్తుంది సార్, తృప్తిగా సార్. ఆ గ్రామస్తులకి కూతురు బట్టి మొత్తం చెప్తాం సార్. ఇలాగ వెళ్ళాం ఇక్కడ సేవ చేసాం, ఇలాగ అన్ని బాగుందని అని చెప్తాం సార్.

ఒక సంవత్సర కాలంలో గోదావరి కృష్ణ రెండు నదుల పుష్కరాల సమయంలో అతి సమర్థవంతంగా అందరి మెప్పు పొందేలా సేవలందించిన సాయి సేవాదల్కు సమాజ సేవ ద్వారానే మనిషి దైవానికి దగ్గరవుతాడు అన్న భగవాన్ శ్రీ సత్యసాయి ప్రబోధమే స్ఫూర్తి.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్య సాయివాణి శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ప్రత్యేక భజన్ అంతాక్షరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో హైదరాబాద్ లో వివిధ సమితుల నుండి యువతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా శైలజ గారు వ్యవహరిస్తారు. మన ఈ కార్యక్రమంలో రెండు టీమ్స్ ఉన్నాయి. మొదటి టీం సత్య టీం, రెండోది ప్రేమ టీం. సత్య టీంలో పాల్గొనేవారు అపర్ణ, యామిని, శ్యామరూప. మరి ప్రేమ టీంలో పాల్గొనేవారు ఆరాధన, దుర్గా, సాయి ప్రసన్న. మరి ఈనాటి మన కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభిద్దాం.

0: ఈ కార్యక్రమాన్ని మరి ఉత్సాహంగా ప్రారంభిద్దామా?
1: ప్రారంభిద్దాం.
0: మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే అంత్యాక్షరి. ఈ అంత్యాక్షరిలో ముందుగా ఒక భజన్ మేము పాడతాము. ఆ భజన్లో చివరిగా ఉన్న అక్షరంతో ముందు సత్య టీం వాళ్లు ఒక భజన్ పాడతారు. ఆ భజన్లో చివరి అక్షరంతో ప్రేమ టీం వాళ్లు మరో భజన్ పాడతారు. ఇలాగా 5 సార్లు పాడడం జరుగుతుంది. ప్రతి భజన్కి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. పాస్ చేస్తే 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆలోచించడానికి 10 సెకండ్లు మాత్రమే టైం. మరి అందరూ రెడీయా?
2: రెడీ.
0: శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని స్వామివారు పాడిన చక్కటి రాములవారి పాట.
3: ప్రేమముదిత మనసు

0: చాలా చక్కగా పాడారు అందరూ. ఎవరూ ఎక్కడ తగ్గకుండా పోటాపోటీగా పాడారు. మరి ఫస్ట్ రౌండ్ అయ్యాక మీ స్కోర్స్ ఎలా ఉందో మన జడ్జి గారు శైలజ్ గారు చెప్తారు. శైలజ్ గారు,
1: ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీం 50 పాయింట్స్ స్కోర్ చేశారు. మరి ప్రేమ టీం 50 పాయింట్స్.
0: ఫస్ట్ రౌండ్ కదా, చాలా చక్కగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మరి సెకండ్ రౌండ్ లో రాను మనకి టఫ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. మరి మన సెకండ్ రౌండ్ భజన గుర్తించండి. శైలజ గారు ఒక భజన మధ్యలో ఒక లైన్ చెప్తారు, ఆ భజన్ని గుర్తించి పాడాలి. ఈ రౌండ్ బజర్ రౌండ్. ఎవరైతే ఫస్ట్ సాయిరాం చెప్తారో వాళ్లకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్స్ లేవు. ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారో వాళ్ళకి 10 పాయింట్స్, పాస్ అయితే 5 పాయింట్స్. అందరు రెడీనా?
2: రెడీ.
0: శైలజ గారు, మరి ఫస్ట్ భజన ఏంటండి?
1: జనని జానకి జీవన రామ్,
0: సాయిరాం. సత్య టీం ముందుగా సాయిరాం చెప్పారు, మీరు పాడండి.

0: రెండో భజన్ చెప్పండి శైలజ గారు.
1: రఘుపతి రాజా రామ రామ్
0: సాయిరాం. మళ్ళీ సత్య టీం వాళ్ళు ముందుగా సాయిరాం చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్. సత్య టీం వాళ్ళు మళ్ళీ ఇంకొక 10 మాటలు గెలుచుకున్నారు. మీరు కూడా ప్రేమ టీం వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ గా, కొంచెం త్వరగా బజర్ ఇచ్చేసేట్టుగా ఉండాలి. సరే, నెక్స్ట్ భజన ఏంటంటే
1: భజమన సీతారామ రామ్ భజమన సీతారామ్.
0: మళ్ళీ సత్య టీం వాళ్ళు కొంచెం ఒక్క సెకండ్ ముందుగా సాయిరామ్ చెప్పేశారు, పాడండి.

0: చాలా చక్కగా పాడారు. అగైన్ 10 మార్క్స్ ఫర్ సత్య టీమ్. ప్రేమ టీం వాళ్ళు కొంచెం జోష్ గా ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా టఫ్ అవుతోంది. మరి ఇంకొక భజన చూద్దాము, ఎవరు ముందు చెప్తారో చూద్దాం.
1: జయ కృష్ణ హరే, జయ కృష్ణ హరే, జయ రాధా కృష్ణ హరే.
0: ఈసారి ప్రేమ టీం వాళ్ళు ముందుగా చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్. ప్రేమ టీం వాళ్ళు ఇలాగే ముందుకు రావాలి. అండ్ నెక్స్ట్ పాట శైలజ గారు చెప్పండి.
1: సీతావల్లభ సుందర
2: రామ.
0: అగైన్ ప్రేమ టీం జోష్ కనిపిస్తోంది, ఇప్పుడు పాడండి.

0: వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పాట,
1: సాయి రామ పరమ దయాళ
2: సాయిరామ్.
0: అగైన్ ప్రేమ టీమ్ పాడండి.

0: మరొక పాట.
1: మధుర మనోహర
2: మంగళధారం.
0: సత్య టీం వాళ్ళు ముందుకొచ్చారు, పాడండి.
3: మధుర మనోహర మంగళనాం.
0: రాంగ్ అండి, ఇంకో పాట ఉంది, ఇంకొక భజన ఉంది, ఆలోచించండి.
3: మధుర మనోహర,
0: ఇంకొకసారి మీరు భజన చెప్పండి ఒకసారి.
1: మధుర మనోహర మంగళధామ.
0: టైమ్ అప్. ప్రేమ టీమ్ కి వెళ్తుంది పాట.
3: మధుర మనోహర
0: ఒకసారి ఆ లైన్ నుంచి మీరు ఏదైనా పాడుకుంటూ వస్తుంటే మీకు పాట రావచ్చు.
1: 3 సెకండ్స్ ఏముంది ఇంకా. టైమ్ అప్.
0: శైలజ గారు, కరెక్ట్ భజన ఏంటో మీరు చెప్పండి ఒకసారి.

0: చాలా చక్కగా పాడారు శైలజ గారు. మీరు పాటని ఇప్పుడు గుర్తించుంటారు. మరి నెక్స్ట్ ఏంటో చెప్పండి.
1: అవతార సాయి అవతార
2: సాయరం.
0: ఇద్దరు ఒకేసారి ఉత్సాహంగా చెప్పడం వల్ల మీ ఇద్దరులో ఎవరు చెప్పారో మాకు కన్ఫ్యూజన్ గా ఉంది. సో మా టెక్నికల్ టీమ్ ని ఒకసారి రివైండ్ చేయమని చెప్పి విని మేము ఎవరు పాడబోతున్నారో చెప్తాం. సో టెక్నికల్ టీమ్ ని కన్సల్ట్ చేశాక మాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు ఒకేసారి రెండు టీమ్స్ ఒకేసారి సాయరం చెప్పడం జరిగింది. ఎవరు ఏ పాట అనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. సత్య టీం మీరు ఏ పాట అనుకుంటున్నారు?
3: కళ్యాణరామ ఆనందరామ.
0: ప్రేమ టీం మీరేమనుకుంటున్నారు?
4: కళ్యాణరామ.
0: మీరు కూడా అదే అనుకుంటున్నారా? సరే, ఇద్దరికి 5-5 పాయింట్స్ ఇస్తాము. ఒకసారి పాడేసేయండి ఆ కళ్యాణరాముణ్ణి తలుచుకుందాము. పాడండి.

0: పూర్ణ అవతార సత్యసాయిరామ, చాలా చక్కగా ఉంది కదా పాట. మరి నెక్స్ట్ పాట ఏంటో శైలజ గారు చెప్పండి.
1: ప్రేమ స్వరూప ప్రశాంతి నికేతన.
2: సాయిరామ్
0: ప్రేమ టీం వాళ్ళు ముందుగా సాయిరామ్ చెప్పారు, పాడండి.

0: మరి లాస్ట్ భజన్ ఎవరు గుర్తుపడతారో చూద్దాము. చెప్పండి.
1: యుగ అవతార పరమేశ్వర రామ
0: సైరం. సత్య టీం వాళ్ళు ముందుగా సైరం చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్ సత్య టీమ్, చాలా చక్కగా పాడారు. ఈ రౌండ్ చక్కటి పాటతో ఎండ్ చేసుకున్నాం. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో శైలజ గారు ఇప్పుడు చెప్తారు.
1: ఈ సెకండ్ రౌండ్ స్కోర్స్ లో సత్య టీమ్ 45 పాయింట్స్, మరి ప్రేమ టీమ్ కూడా 45 పాయింట్స్.
0: వెరీ గుడ్. ముందర ఈ రౌండ్ ప్రారంభంలో ప్రేమ టీం వాళ్ళు కొంచెం వెనుకబడి ఉన్నారు, తర్వాత మళ్ళా పుంజుకుని మొత్తానికి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారనమాట. సో థర్డ్ రౌండ్ లో మరి ఎవరు ఎక్కువ స్కోర్ చేసుకుంటారో చూద్దాము. ఈ థర్డ్ రౌండ్ ఏంటంటే అష్టోత్తర నామం చెప్పడం జరుగుతుంది. ఆ నామం చెప్పగానే ఎవరు ఫస్ట్ సాయిరాం చెప్తారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ అష్టోత్తర నామం వినగానే దానికి అర్థం చెప్పి, ఆ నామం వినగానే ఏ భజన స్ఫురించిందో అది పాడాలి. దీనికి 10 పాయింట్స్ ఉంటాయి, పాస్ అయితే 5 పాయింట్స్. మరి థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసుకుందామా? రెడీయా?
2: రెడీ.
0: వెరీ గుడ్. సో ఫస్ట్ నామం ఏంటో శైలజగా చెప్తారు, వినండి.
1: ఓం శ్రీ సాయి సత్య స్వరూపాయ నమః.
0: సత్య టీం ముందుగా సాయిరాం చెప్పారు, చెప్పండి.
3: సత్యాన్ని ఆకారంగా ధరించి భూమి మీదకి వేంచేసినటువంటి సత్యసాయి నాథుడికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.
0: వెరీ గుడ్. మరి భజన మీకేంటి స్ఫురించిందో చెప్పండి.

0: చాలా చక్కగా పాడారు. మరి నెక్స్ట్ అష్టోత్తరం ఏంటో శైలజ గారు చెప్పండి.
1: ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ
2: సాయిరా.
0: మళ్ళీ సత్య టీం వాళ్ళు ముందుగా సాయిరాం చెప్పారు, పాడండి.
2: త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రయం మన స్వామి కాబట్టి అటువంటి స్వామికి నమస్కారము అని అర్థము.
0: చాలా చక్కగా చెప్పారు. మరి భజన.

0: వెరీ గుడ్. సత్య టీం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ప్రేమ టీం వాళ్ళు కొంచెం మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని ముందుకు రావాలి. మరి నెక్స్ట్ అష్టోత్తర నామం ఏంటో శైలజ్ గారు చెప్తారు, రెడీగా ఉండండి.
1: ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమః.
0: ఈసారి ప్రేమ టీం వాళ్ళు ముందుకు వచ్చారు, చెప్పండి.
2: సుందర రూపా శ్రీ సాయి రామా. మన స్వామి ఎంతో అందంగా సుందరంగా ఉంటారు, ఆ సుందర రూపమైన మన స్వామికి నమస్కారం అని అర్థం.
0: చాలా చక్కగా చెప్పారు. మరి భజన ఏది మీకు గుర్తుకొస్తుందో చెప్పండి.

0: చాలా చక్కగా పాడారు. మరి ప్రేమ టీం వాళ్ళు కూడా 10 మార్క్స్ వచ్చాయి, ఇంకా మీరు కూడా ముందుకు రావాలి. మరి నెక్స్ట్ అష్టోత్తర నామం ఏంటో చెప్పండి.
1: ఓం శ్రీ సాయి సర్వమత సమ్మత.
0: సత్య టీం వాళ్ళు ముందుకొచ్చారు, చెప్పండి.
2: సకల మతాల సారము మన సాయి మతము, మన స్వామికి అన్ని మతాలు సమ్మతమే, అటువంటి సాయినాథునికి నమస్కారము అని ఈ నామానికి అర్థము.
0: ఓకే, మరి భజన

0: వెరీ గుడ్, చక్కగా పాడారు. మరి నెక్స్ట్ నామం చెప్పండి.
1: ఓం శ్రీ సాయి రత్నాకర సాయిభవాయ నమః.
2: మన స్వామి రత్నాకర కుల వంశానికి చెందినవారు, అందుకని ఆ రత్నాకర కుల వంశంలో పుట్టిన మన స్వామికి నమస్కారం అని అర్థం.
0: ఓకే, భజన.

0: వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. మరి
1: ఈ నామానికి ఇంకొక పాట చెప్పచ్చు, ఎవరైనా చెప్పగలరా?
0: నేను చెప్తా.
2: నేను చెప్తా.
0: దీనికి మార్క్స్ లేవు, చెప్పండి. ఓకే, ప్రేమ టీం వాళ్ళు చెప్తా ఉన్నారు, పాడండి.

0: కదా, అందరం చక్కగా పాడుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. మరి లాస్ట్ నామం ఎవరు ఫస్ట్ సాయిరామ్ చెప్తారో చూద్దాం.
1: ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్య బాబాయ నమః.
0: సత్య టీం వాళ్ళు ముందుగా చెప్పారు, చెప్పండి పాడండి.
2: సాక్షాత్తు భగవంతుడే సత్య సాయిరాముడై అవతరించినటువంటి మన స్వామికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.

0: చాలా చక్కగా స్వామినామాన్ని స్మరిస్తూ ఈ రౌండ్ ని మనం పూర్తి చేసుకున్నాం. మరి స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్తారు.
1: థర్డ్ రౌండ్ పూర్తయ్యాక సత్య టీం 40 పాయింట్స్ స్కోర్ చేశారు. ప్రేమ టీం కాస్త తగ్గారు, బట్ పర్వాలేదు, ప్రేమ టీం 20 పాయింట్స్.
0: మరి ఇదే ఉత్సాహంతో మరి లాస్ట్ రౌండ్, ఈ రౌండ్ లోనే మనకి విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. దీని రూల్స్ ఏంటంటే చిట్స్ ఇస్తాం మేము. ముందర సత్య టీం వాళ్ళు వాళ్ళ దగ్గరికి చిట్స్ తేవడం జరుగుతుంది. వాటిలో ఏ వర్డ్ అయితే వచ్చిందో, మీరు సెలెక్ట్ చేసుకున్న చిట్ లో ఏ వర్డ్ అయితే వచ్చిందో ఆ వర్డ్ మీద పాటలు పాడాలి. ఆ వర్డ్ మీద వచ్చే భజన్స్ 2 మినిట్స్ లో ఎన్ని పాడగలిగితే అన్ని పాడాలి. మీరు పాడే ప్రతి పాటకి 10 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. రిపీట్ అయిన పాటలకు మాత్రం పాయింట్స్ ఉండవు. లాస్ట్ రౌండ్, 4th రౌండ్ స్టార్ట్ చేసుకుందామా? రెడీయా? సో శైలజ గారు మరి వాళ్ళకి చిట్స్ అందజేస్తారా?
1: తప్పకుండా అండి.
0: సత్య టీం వాళ్ళకి ఏ వర్డ్ వచ్చిందో చూద్దాం.
2: శంభో.
0: శంభో అనే వర్డ్ వచ్చింది. ఈ వర్డ్ మీద ఎన్ని భజన్లు మాక్సిమం పాడగలుగుతారో అన్ని పాడండి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

0: టైం అయిపోతుంది.
1: టైం అప్.
0: సత్య టీం వాళ్ళు 10 భజన్స్ పాడారు. 10 లో ఒక రిపీట్ ఉంది. దట్ మీన్స్ 9 భజన్స్ పాడారు. 90 పాయింట్స్. మరి నెక్స్ట్ చిట్స్ ప్రేమ టీం వాళ్ళకి కూడా జరుగుతుంది. ప్రేమ టీం వాళ్ళకి ఏ వర్డ్ వచ్చిందో చూద్దాము.
2: గోవింద.
0: గోవింద, చక్కటి వర్డ్. పాడండి, మీ టైం స్టార్ట్ అవుతుంది.

0: టైం అయిపోతుంది, త్వరగా
1: టైం అప్.
0: ప్రేమ టీం వాళ్ళు 13 భజన్స్ పాడారు. రిపీట్స్ కాకుండా 13 భజన్స్ పాడారు. దట్ మీన్స్ 130 పాయింట్స్. మరొక చిట్ సత్య టీం వాళ్ళు తీసుకుంటారు. చూద్దాం ఏ వర్డ్ వస్తుందో.
2: కృష్ణ.
0: కృష్ణ. సత్య టీం వాళ్ళకి కృష్ణ అనే వర్డ్ వచ్చింది, పాడండి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

0: Murali Krishna, Mukunda Krishna, Mohana Krishna, Krishna Krishna.
1: సత్య టీం వాళ్ళు 10 సాంగ్స్ కరెక్ట్ గా పాడారు. మిగతా కొన్ని రిపీట్స్, కొన్ని నామం లేని భజనలు పాడడం జరిగింది. సో 10 భజన్స్ పాడారు కాబట్టి 100 పాయింట్స్. మరి లాస్ట్ చిట్ ప్రేమ టీం వాళ్ళు తీస్తున్నారు. ఏ వర్డ్ వస్తుందో చూద్దాం.
2: రామ
1: రామ శ్రీరామనవమి రోజు రామ నామం మీద పాడండి. రెడీ?

0: ఖాయమా.
1: చాలా చక్కగా పాడారు, హోరాహోరీగా సాగింది ఈ రౌండ్. మరి ఈ రౌండ్ స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్తారు.
0: సత్య టీమ్ 190 పాయింట్స్. ఇక ప్రేమ టీమ్ 330 పాయింట్స్.
1: మరి యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, సెకండ్ రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా, కొంచెం వెనకబడిన ప్రేమ టీం వాళ్ళు మొత్తానికి ఈక్వల్ అయిపోయారు. అండ్ థర్డ్ రౌండ్ లో ప్రేమ టీం వాళ్ళు కొంచెం వెనకనున్న, ఫోర్త్ రౌండ్ లో చాలా చక్కగా ఆడి మరి స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్తారు. టోటల్ స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్పండి.
0: ఫోర్ రౌండ్స్ కి కలిపి సత్య టీం 325 పాయింట్స్ అండ్ ప్రేమ టీం 445 పాయింట్స్.
1: ప్రేమ టీం వాళ్ళు చాలా చక్కగా ఆడి చాలా, సత్య టీం ప్రేమ టీం చాలా ఉత్సాహంగా వారికి వచ్చిన భజనలన్నీ చాలా చక్కగా పాడారు. కానీ ప్రేమ టీం వాళ్ళు థర్డ్ రౌండ్ లో కొంచెం వెనుకబడినా, ఫోర్త్ రౌండ్ లో చాలా చక్కగా ఉత్సాహంగా పాడి ఈ కార్యక్రమంలో విన్ అయ్యారు వాళ్ళు. వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అలాగే సత్య టీం వాళ్ళు కూడా చాలా చక్కగా, చాలా స్పోర్టివ్ గా, చాలా ఉత్సాహంగా ఆడారు, మంచి కాంపిటీషన్ వచ్చారు వాళ్ళకి. సో వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈనాటి కార్యక్రమాన్ని చక్కటి భజనతో ఎండ్ చేద్దాం.

ఇవాల్టి శ్రీరామనవమి ప్రత్యేక అంతాక్షరి కార్యక్రమం చాలా చక్కగా జరుపుకున్నాము. అందరూ ఎంతో స్పోర్టివ్ గా, మనం యాక్చువల్ గా స్వామి నామాన్ని తలుచుకుంటూ రాముల వారిని అలాగే మన సాయిరాముడిని తలుచుకుంటూ చాలా చక్కగా ఈ గేమ్ ని పూర్తి చేశాము. మళ్లీ వచ్చే ఎపిసోడ్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సాయి కృష్ణునికి సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. స్వామి తమ దివ్యోపన్యాసంలో ఈ విధంగా చెప్పారు. తేజోమయుడైన భగవంతుని యందు మంత్రపూర్వకమైన ఆరాధన చేత, సామవేదమనే గానం చేత లీనం కావాలి. లీనం కావడానికి గానం తప్ప మరొక దారి లేదన్నారు. ఆ గానమూర్తి, ఆ చిత్తచూరుడు, ప్రేమస్వరూపుడు సాయికృష్ణునికి తీయటి పద్యాలతో కూడిన బృందగాన మాలిక మరియు ఆనందం అనే నాటకం హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో నుంచి సమర్పిస్తున్నాం. ముందుగా గానమాలిక. పాడినవారు శ్రీమతి నండూరి జానకీరమాదేవి, బృందగాన సహకారం శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీ కె శశికిరణ్, ఎం కళ్యాణ్ సాయి ప్రేమ్ మరియు ఎం సాయి ప్రశాంత్. వాయిద్య సహకారం వయోలిన్పై శ్రీ శ్రీధర్, వేణువుపై శ్రీ ప్రమోద్, తబలాపై శ్రీ సాయి కృష్ణ. సాయి బృంద గానమాలిక ఇప్పుడు వింటారు.

0: ఇంత వరకు సాయి కృష్ణునికి భక్తిగాన సమర్పణ చేసుకున్నాం. ఇప్పుడు ఆనందం అనే నాటకం విందాం.
1: కృషతీతి కృష్ణ అనగా సేద్యము చేసేవాడు కృష్ణుడు. హృదయమనే ధర్మక్షేత్రాన్ని సాగుచేసి ఆనందమనే పంటను పండించి శాంతి అనే ఫలమును సమాజానికి అందించేవాడు కృష్ణుడు అని అర్థం. కృష్యతీతి కృష్ణ, ఎన్ని విధములైన కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినను యుద్ధభూమియందు, రుద్రభూమియందు, భద్రభూమియందును నిరంతరము ఆనందంగా ఉండే ఉల్లాసస్వరూపమును ధరించినవాడని స్వామి చెప్పారు. మీ ఇంట వెంట జంట ఉంటానని మనకి మాట ఇచ్చి క్యాస్ట్రాయిల్ ఫేసెస్ వద్దు, ఎప్పుడూ ఆనందంగా ఉండండి అన్నారు మన బంగారు స్వామి. ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో సూచించే ఈ ఆనందం అనే నాటకం విందాం. ఈ నాటకం రచన శ్రీ సింగరాజు జయకిషన్. ఈ నాటకంలో ఆనందుడు, శ్రీకృష్ణుడు, శ్రీ జీవి వాసుదేవరావు, మురళి చిరంజీవి మహేష్, వేణు చిరంజీవి ప్రసాద్, నారదుడు శ్రీ సాయి ప్రవీణ్, గ్రామస్థుడు శ్రీ ఎంఎల్ఎన్ స్వామి. ఈ నాటక పర్యవేక్షణ శ్రీమతి వసుధా శ్రీధర్. మరి ఆ ఆనందం ఎలా దొరుకుతుందో విందాం.

0: ఒరే వేణు, అంతా కొత్తగా ఉంది ఈ దారి. అయ్యో, మనం దారి తప్పినట్టున్నాంరా.
1: అవునురా మురళి, నాకు ఏమీ తెలియడం లేదు. అసలు ఎటు వెళ్తున్నామో ఏమో.
0: నాకేమీ కనపడటం లేదురా, అంతా చీకటిగా ఉంది. నిజంగానే దారి తప్పిపోయా
1: బాబోయ్. అరణ్యంలో దారి తప్పిపోవడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే.
0: అవునురా వేణు, ఇంతకు ముందు ఈ అరణ్యంలో దారి తప్పి ఎంతో మంది పాపం ప్రాణాలు పోగొట్టుకున్నారని ఎన్నిసార్లు వినలేదు మనం.
1: లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఏదో ఒక చోట కదలకుండా ఉండిపోదామా?
0: ఎన్నెన్నో క్రూర మృగాలు, విషసర్పాలు ఉన్న ఈ అరణ్యంలో అది ఎంత శ్రేయస్కరం కాదురా వేణు.
1: వద్దు వద్దు అన్నా వినకుండా రేపు కృష్ణాష్టమి, అమ్మ పిండి వంటలు చేయడానికి బోలెడు కట్టలు కావాలని ఇంత లోపలికి లాక్కొచ్చావురా మురళి. ఇప్పుడు చూడేమైందో.
0: ఒరేయ్, నేను మటుకు ఇలా అవుతుందని అనుకున్నానా చెప్పు.
1: సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం?
0: ఇంకేమి చేస్తాం, ఆ కృష్ణుడినే వేడుకుంటూ ముందుకు నడవడమే.
1: మురళి, నాకు భయం వేస్తోందిరా.
0: ఒక్కసారి కృష్ణ అను.
1: ఒక్కసారి ఏంటిరా, 10 సార్లు అంటాను. కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: ఒరే ఆపరా, అలా కాదురా. గోపాల గోవింద ముకుంద మురారి కాపాడునైనా అలా అనాలిరా.
1: కృష్ణ శ్రీకృష్ణ. అమ్మో సింహం. ఒరే మురళి, ఆపరాని కృష్ణనామస్మరణ. మనం ఇక్కడ ఉన్నట్టు ఆ సింహం కనిపెట్టేసిందనుకుంటా. లేచి అటూ ఇటూ చూస్తోంది. నీ నామస్మరణకి ఆ కృష్ణుడు వస్తాడో లేడో తెలియదు, కాని సింహం మాత్రం వచ్చేసింది.
0: నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకరా వేణు.
1: ఇప్పుడు అర్థమైందా, అమ్మకి పిచ్చి కాని ఎవడో కృష్ణుడట వచ్చి మనల్ని కాపాడతాడట. అది నువ్వు నమ్మేయడం. చూడు, చివరికి మన ప్రాణాల మీదకొచ్చింది.
0: ఒరే వేణు, కాస్త ఆగు. ఎక్కడి నుండో వేణువు వినపడుతోంది. నీకు వినపడుతోందా?
1: అవునురా మురళి, ఎక్కడి నుండో గాని సన్నగా వినపడుతోంది.
0: దగ్గరలో ఏదైనా పల్లె ఉందనుకుంటా.
1: పద పద, ఆ వినపడే వైపుగా నడుద్దాం. ఎవరో ఒకళ్ళు మనకి సహాయం చేయకపోరు.
0: ఆహా శ్రీకృష్ణ, మమ్మల్ని కాపాడటానికి వస్తున్నావా తండ్రి?
1: ఒరే మురళి, మళ్ళీ మొదలెట్టకురా నీ పారాయణం. నీ అలికిడికి ఆ సింహం లేచొస్తుంది.
0: ఇదిగో ఇటుగా వినపడుతోంది ఆ వేణుగానం.
1: ఒరే, ఇక్కడేదో మెత్తగా తగులుతోందిరా. అమ్మో, నా కాలు కింద పెద్ద కొండచిలో ఉన్నట్టుందిరా మురళి. పరిగెత్తరా, పరిగెత్తు.
0: ఆపద్ బాంధవ అనాథ రక్షక శ్రీకృష్ణ కాపాడు తండ్రి గోవింద.
1: మురళి, నాకు ఆయాసం వస్తోందిరా, నేను ఇంకా పరిగెత్తలేను.
0: కృష్ణ కృష్ణ.
1: అమ్మయ్యా, గండం కడిచిందిరా బాబు.
0: ఇంతకీ ఎక్కడి నుండి ఆ వేణుగానం వచ్చింది?
1: ఆశ్చర్యంగా ఉందే, ఇంతటి అరణ్యంలో గొర్రెలను ఇలా వదిలేశారేంటి?
0: అదుగో అక్కడ ఓ గొర్రెల కాపరి ఉన్నాడు, అతనే ఆ వేణువుని వదుతున్నాడు.
1: పద, వెళ్లి మనకి సహాయం చేస్తాడేమో కనుక్కుందాం.
0: సరే.
1: ఓ గొర్రెల కాపరి.
0: తప్పు, అలా అనకూడదు. ఇదిగో చూడు, కాస్త మాకు సహాయం చేస్తావా?
2: ఈ కీకారణ్యంలో ఇంత రాత్రి వేళ వచ్చారు, ఎవరు మీరు?
0: నా పేరు మురళి, వీడు నా తమ్ముడు వేణు. మాది ఈ పక్కనే ఉన్న గోపాలపురం అనే పల్లె. రేపటి కృష్ణాష్టమి కోసం మా అమ్మ బోలెడు పిండి వంటలు చేస్తుంది. అందుకోసం కట్టెలు కొట్టుకుందామని వచ్చి ఈ అడవిలో దారి తప్పాం. దయచేసి మమ్మల్ని ఈ అడవి దాటించవు, నీ మేలు మేము ఎప్పటికీ మరచిపోము.
2: ఈ అరణ్యాన్ని దాటించడమే నా పని. యుగయుగాలుగా నేను చేస్తున్న పనే అది.
0: ఏంటి?
2: అదే అదే, నేను మొదటి నుండి చాలాసార్లు చేసిన పనే అది అని నా ఉద్దేశం.
0: అది సరే, కాని ఇంతకీ నీ పేరేమిటి?
2: నాకు చాలా పేర్లే ఉన్నాయి, అందులో ఒకటి ఆనందుడు. ఆనంద అని పిలుస్తారు.
0: ఓహో బావుంది బావుంది. ఇంతకీ నువ్వుండేదెక్కడా?
2: ఆనంద నిలయంలో.
0: అదెక్కడా?
2: ఏ ఇల్లు ఆనందంగా ఉంటే అదే నా ఇల్లు.
1: ఓ, నువ్వు పెద్ద మాటకారిలా ఉన్నావే.
2: అది సరేగాని అబ్బాయిలు, నేను మీకు సహాయం చెయ్యాలంటే మీరొకటి చెయ్యాలి.
0: ఏమిటది? డబ్బులు మాత్రం ఇచ్చుకోలేము.
2: నాకు ఇవ్వగలిగేంత డబ్బు ఈ లోకాన లేదులే.
0: ఏమిటి? ఉండరా వేణు, మా వద్ద కట్టెలున్నాయి ఆనంద, కావాలంటే వాటిలో కొన్ని తీసుకో.
2: ఈ లోకంలో ప్రతి ఒక్కడూ నాకిస్తున్నది ఆ కట్టె ఒక్కటే. అది అంతా అయిపోయాక సరే సరే, ఈ గొడవంతా మీకెందుకు గాని? ఈ అరణ్యాన్ని దాటిస్తున్నందుకు నాకు ప్రతిగా మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, ఆనందంగా ఉండడం.
0: ఓ, అదెంత పని!
3: ఆనంద, ఎవరినైనా బాధపడుతూ ఉండడం అంటే కష్టం, కాని ఆనందంగా ఉండాలంటే ఎవరు మటుకు ఉండరు.
2: అయితే సరే, అదే మాట మీద ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలా మందికి ఆనందంగా ఉండడం అంటే ఎంతో కష్టం.
0: మరి ఒకవేళ ఏదైనా చూసి భయపడి కాస్త ఆనందానికి దూరమైతే?
2: ఏముంది, నేను మీకు దూరం అవుతాను.
0: అమ్మో,
3: మరి ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలాగా?
2: చాలా తేలిక, హాయిగా కృష్ణ అంటే సరి, అంతా ఆనందమే.
0: ఒక్క మాటలో అంత ఆనందం, అదెలా సాధ్యం?
2: అరే నారయ్యా, సమయానికి వచ్చావయ్యా.
4: సాధ్యమేనయ్యా, ఆకర్షించి ఆనందం ఇచ్చేవాడు కృష్ణుడు. కృష్ణ కృష్ణ అంటే జగత్తంతా ఆనందం, జీవితాంతం ఆనందం, జీవిత అంతమూ ఆనందం. ఆనందం ఆనందం కృష్ణనామమే ఆనందం, ఆనందం ఆనందం కృష్ణనామం ఒక్కటే ఆనందం. ఇప్పుడు అర్థమైందా ఆనందం ఎక్కడ దాగి ఉందో, దాన్ని ఎలా సాధించాలో?
3: ఓ, బాగా అర్థమైంది. ఇంతకీ నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు?
4: నన్ను నారయ్య అంటారు. నా సంగతికేం గాని, ఆనందమే నాట్యం చేసే కృష్ణనామం చెప్పండి.
3: జై శ్రీ కృష్ణ.
2: మరొక్కసారి
3: కృష్ణ కృష్ణ, జై శ్రీ కృష్ణ, జై జై కృష్ణ, జై శ్రీ కృష్ణ. ఆహా, భలేగా ఉంది. ఈసారి ఇద్దరం అందాము. హే కృష్ణ, జై కృష్ణ, జై జై కృష్ణ, జై శ్రీ కృష్ణ.
0: మనం ఏదో కొండ ఎక్కుతున్నట్టున్నాము.
3: అమ్మా, ఆయాసం వస్తోంది.
2: అయితే భజనకి వేళైందన్నమాట.
0: ఆయాసం వస్తే భజన?
2: అవును, జీవితంలో పెట్టే పరుగులు ఆయాసం వస్తే చేయవలసింది ఒక్కటే, అదే భజన. కావాలంటే మీరే చూడండి. నారయ్యా, ఒక భజన పాడించు.
4: ఓ అలాగే ఆనందా.

0: ఆహా, కృష్ణనామస్మరణ ఎంత హాయిగా ఉంది, ఏ అలసట తెలియడం లేదు.
1: ఒరేయ్, మనం మొసళ్ళున్న చెరువులో నుంచి వెళ్తున్నాంరా, కానీ అవి మనల్ని పట్టించుకోవడం లేదు.
2: ఎందుకంటే మొసళ్ళు వేటాడే జీవులైనా ఇలా ఆనందంగా వెళ్తున్న మనల్ని చూసి వీళ్లు మన ఆహారం కాదులే అనుకుంటున్నారు. అందుకే మనల్ని ఏమీ చేయట్లేదు. జీవితంలో క్లిష్ట పరిస్థితులు కూడా అంతే. నీటి అడుగు నుండి వచ్చే ముసలివలే కనబడకుండా వస్తాయి, చటుక్కున పట్టుకుంటాయి, వాటి నోట చెక్కి గతంలో మెండుగా మదించిన గజరాజులు సైతం గిలగిల్లాడారు.
1: అయితే మరేమి చేయటం?
2: ఏముంది, ఆ నందనందనుడి వలె ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే.
0: అలా ఉండాలంటే హాయిగా ఆ దేవకీసుతుని నామస్మరణ చేస్తూ మైమరిచి నర్తించాలి, అంతేనా?
2: అంతేగా మరి. నారయ్య, ఇంకో భజన పాడవయ్యా.
3: అంతకన్నా ఆనందా.

0: భలేగా ఉంది ఈ అర్ధరాత్రి భజన కార్యక్రమం.
1: మరి ఇప్పుడేగా ఆ ముకుందుడు నేను నాది అనబడే బంధికానాల్లో జన్మించి విశ్వవ్యాప్తమైన హృదయ బృందావనంలోకి తీసుకువెళ్లబడేది.
2: అవును కదూ, కృష్ణుడు అర్ధరాత్రే పుట్టాడు.
1: ఇంకెందుకు ఆలస్యం? మరి ఆ బాలకృష్ణుడి కోసం ఓ భజన పాడించవయ్యా నారయ్య.
2: ఆనందంగా పాడిస్తానయ్యా.

0: ജയ ജയ ഗോകുല ബാലാ ജയ വേണുഗോപാല
1: ജയ ജയ ഗോകുല ബാലാ ജയ വേണുഗോപാല
0: ജയ ജയ ഗോകുല ബാലാ ജയ വേണുഗോപാല
2: అది సరే కాని ఆనంద, మరి ఇన్ని క్రూర మృగాలు ఉన్న ఈ అడవిలో ఆనందంగా ఉన్నంత మాత్రాన అవి మనకు హాని చేయవని ఎలా చెప్పగలవు?
3: ఎలా అంటే, వికసించిన పుష్పం తాలూకు గుబాళింపులు ఆ చుట్టుపక్కలంతా వ్యాపించినట్టుగా ఆనందంగా ఉన్నవాని చుట్టూ ఆ ఆనంద పరిమళాలు నిండి ఉంటాయి. అప్పుడు వాని చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఆనందమయమే కదా. ఆనందంగా ఉన్న ఏ జీవి అయినా వేరొకరికి హాని చేయగలదా? అసంభవం.
4: వెలుగొచ్చేసింది, సూర్యోదయం అవుతోంది.
2: అసలు సూర్యోదయం రాత్రి అయిందిరా వేణు. ఈ గొర్రెల కాపరి ఎవరో కాని పండితులకే పాఠాలు చెప్పేవాడిలా ఉన్నాడు.
3: ఏంటబ్బాయ్, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు?
2: అవును ఆనంద, ఆ శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడం అంత తేలిక కాదంటారు. మహామహాయోగులకే ఒక పట్టణ చిక్కడంటారు. మరి నీవేమో ఆనందంగా ఉంటే చాలు, కృష్ణుడు పరుగున వస్తాడు, నిర్మలమైన బృందావనాన్ని మన చుట్టూ ఏర్పరుస్తాడు అంటున్నావు.
3: అవును, నీవన్న ఆ మహామహులు కూడా నాది నీది, నేను నువ్వు, గొప్ప బీద, సుఖము దుఃఖము, జ్ఞానము అజ్ఞానము వంటి అనేక పేర్లు కలిగిన అహం అనే చిన్ని చట్రంలో ఇరుక్కుపోయి అనంతానికి అవకాశం లేక ఆనందానికి దూరం అవుతారు. మరి ఆనందానికి దూరమైన వారు ఆ నందనందనుడికి దగ్గర ఎలా కాగలరు చెప్పు.
2: అవును, నిజమే కదా.
3: అందరూ మీలాగా నిర్మలంగా ఆనందంగా ఉండండి అనగానే, ఆనందంగా ఉండగలిగితే ఈ పాటికి ఈ ప్రపంచాన్నే ఓ బృందావనంగా మలచి, ఈ మనుష్యులందర్నీ గోపికలుగా మార్చి, ఈ ప్రాపంచిక మాయమోహాలన బడే ఈ కీకారణ్యాలను అవలీలగా దాటించేవాడు కాదా ఆ కృష్ణుడు?
2: మరిప్పుడు ఏమి చెయ్యడం? అలాంటి వారికి ఏమి చెప్పాలి?
3: ముందు మీరు ఇల్లు చేరాలి. అదిగో ఆ కొండవతలే మీ ఊరు. పాపం, మీ అమ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ ఊర్లో కృష్ణాష్టమి సంబరాలు మొదలయ్యే ఉంటాయి ఈ పాటికి. మరి చకచకా వెళ్లాలంటే మనం ఏం చెయ్యాలి?
4: భజన చెయ్యాలి.
2: ఆ దివ్యనామాన్ని భజిస్తూ నర్తిస్తూ మరీ ఊరు చేరాలి.
3: అద్గది, ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి.

0: ఇదిగో పిల్లలు, మీ ఊరు వచ్చేసింది.
1: అమ్మయ్యా, ఆఖరికి ఊరు చేరాము. నీవు చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేము ఆనంద.
2: ఆ కృష్ణుని ఆటపాటలతో మైమరిపించావు.
1: నీ వేణుగానంతో మమ్మల్ని నర్తింపచేశావు.
2: కష్టం తెలియకుండా ఆనందంగా మమ్మల్ని ఆ అరణ్యం దాటించావు.
1: ఆనంద, మాతో మా ఇంటి వరకు రాకూడదు. మా అమ్మ ఇదంతా వింటే చాలా సంతోషిస్తుంది. నిన్ను ఎంతగానో ఆదరిస్తుంది.
2: అరే మురళి, ఆనందుడేడి?
1: అవును ఏడి,
3: ఆనంద ఆనంద.
1: అయ్యో, ఇంతలోనే ఎక్కడికి వెళ్లిపోయాడు? పాపం అందరూ ఏదో అహం అనే చట్టంలో ఇరుక్కుపోయి ఆనందానికి దూరమవుతున్నారట. అలాంటి వారిని బయటకు తీసే మార్గం కనుక్కొని ఊరిలో అందరికీ తెలియచేద్దామనుకున్నాను. అయ్యయ్యో, చెప్పకుండానే వెళ్లిపోయాడే.
2: తర్వాత వెతుకుదాం లేరా, ముందు గుడికెళ్దాం పదా.
1: మాకు ఇంత చక్కటి విషయాలు చెప్పిన ఆనందుడు ఎక్కడికి మాయమైపోయాడో ఏమిటో.
2: మురళి, అటు చూడు, అలా గర్భగుడిలో ఉన్న కృష్ణుణ్ణి చూడు. చూమన ఆనందుడిలానే ఉన్నాను.
1: ఉండ్రా వేణు, ఆనందుడిలా ఉండడమేమిటి, మన ఆనందుడే.
0: అబ్బాయిలు, నేనెక్కడికో మాయమైపోయాననుకుంటున్నారా? మీరింత ఆనందంగా ఉంటే మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోగలనర్రా? ఆనందంగా ఉండడం అంటే ఆనందుడిగా ఉండడమని అర్థం. మరి మీరే ఆనందుడైనప్పుడు నేను మళ్ళీ ఇంకెక్కడో ఉంటానా? నేనే మీరు, మీరే నేను.
4: శ్రీకృష్ణ, రాత్రంతా మాతోనే ఉన్నా, నువ్వు ఈ ఆనందుడు ఒక్కటేనని గుర్తించలేకపోయాను తండ్రి.
2: కృష్ణ, నన్ను క్షమించు, నీవే లేవన్నాను. అంతా భ్రమాన్ని భ్రమించాను. అందుకని కృష్ణుడిలా కాక గుర్రెల కాపరిలా కనపడ్డావా మాకు.
0: నేను నిజానికి గొర్రెల కాపరినేరా? గొర్రెల మంద వంటి ఈ జన సమూహాన్ని నడిపించేవాడిని గొర్రెల కాపరని కాక ఇంకేమంటారు చెప్పు.
2: మరి ఆ నారయ్యవరు?
5: నారాయణ నారాయణ. చూడండి పిల్లలు, ఇంత ఆనందాన్నిచ్చే కృష్ణనామం ఎప్పటికీ వదలకండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. నారాయణ నారాయణ.
1: కృష్ణ, మరి వీరందరూ ఆనందంగా ఉండాలంటే ఎలా? అదేదో చట్రం అన్నావే, అందులోంచి బయటపడేది ఎలా?
0: ఆనందంగా ఉండాలంటే నిర్మలమైన మనస్సు కావాలి. నిర్మలమైన మనస్సు ఉండాలంటే జీవితం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. తానెవ్వరో నన్న సత్యాన్ని తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవాలంటే ధ్యానించాలి. ధ్యానం అంటే నేను ఫలానా అన్న విషయాన్ని వీడగలగడమే. నృత్యం, గానం, నిశ్శబ్దం, పరిశీలన, సేవ చెయ్యడం, ఇలా ఏ విధానంలోనైనా ధ్యానించవచ్చు. ఆ ధ్యాన సాఫల్యమే ఆనందం. ఆ ఆనందంలో సాక్షిస్వభావం కలిగి ఉండడమే నాతో కలిసి ఉండడం, నేనై ఉండడం. ఈ విషయాన్ని ఈ జగత్తు నలుమూలలా వ్యాపింపజేయండి. సకల జనులను ప్రేమతో తరింపజేయండి.
1: మా జన్మలు ధన్యమయ్యాయి మాధవ. ఆనందంతో మా మనస్సులు ఉప్పొంగిపోతున్నాయి.
0: మరి ఈ ఆనంద సమయంలో ఏం చెయ్యాలి?
1: ఆడించాలి, పాడించాలి, ఆనందంలో ముంచెత్తాలి.
0: అది సంగతి. మరి ఆలస్యం దేనికి?

ఇంతవరకు ఆనందం అనే నాటకం విన్నాం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సాయి కృష్ణునికి సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. జై సాయిరాం.

ओम श्री साईराम। परिपूर्ण महावतार भगवान श्री सत्यसाई बाबा वारी पादपद्मములకు హృదయపూర్వక ప్రణామములు అర్పించుకుంటూ, స్వామీ ఈనాడు తమ అపారమైన అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లా నుండి పత్తియాత్ర ఆనందయాత్రగా 100 గ్రామాల నుండి మీ దర్శనార్థమై బాల వికాస చిన్నారులు, బాల వికాస గురువులు, యువత, జిల్లా పదాధికారులు, సబ్ జోన్ ఇన్ఛార్జెస్, సమితి మరియు భజన మండలి కన్వీనర్స్ మరియు నూతన భక్తులు మీ దర్శనార్థమై సుమారు 2000 మంది శ్రీ సాయి కులం సభా మండపంలో ఆసీనులై ఉన్నాము స్వామి. అందరికీ తమ దివ్య అనుగ్రహ ఆశీస్సులు ప్రసాదించండి స్వామి. ఈనాటి పత్తియాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అనుమతి ప్రసాదించిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ వారైనటువంటి గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము స్వామి. అఖిల భారత అధ్యక్షుడు నిమేష్ పాండ్యా వారికి, రాష్ట అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు వారికి, వట్టి భాస్కరుడు కాదు జ్ఞాన భాస్కరుడు అని భగవంతుడిచే ప్రశంసించబడిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కరరావు గారికి, దివ్యశ్రీ వసుమతీదేవి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం స్వామి. ప్రశాంతి నిలయం కేంద్రంగా భగవాన్ బాబావారి యావత్ మానవాళికి తమ అపూర్వమైన దివ్యమైన మహోన్నతమైన ప్రబోధాల ద్వారా, దర్శన స్పర్శన సంభాషణల ద్వారా కోట్లాది మందిని సంస్కరించి స్మన్మార్గంలో నడిపించిన ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. భగవంతుడు సాక్షాత్తు మానవాకారంలో నడయాడిన ప్రదేశం ఇది. యావత్త మానవాళి ప్రేమ సేవలతో తరించవచ్చని, ముక్తిని పొందవచ్చని విశ్వ సందేశమిచ్చిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి. ఇది కలియుగ వైకుంఠం. భగవాను అనుమతి లేనిదే పుట్టపర్తి దివ్యక్షేత్రంలో ప్రవేశించలేము. ఆ దేవదేవుడు మనందరినీ సాదరంగా ప్రేమతో ఆహ్వానించారు. అది మన పూర్వజన్మ పుణ్యఫల విశేషం. భగవంతుడు ప్రత్యక్షంగా సంచరించిన దివ్యక్షేత్రంలో మనం ఆనందంగా ప్రశాంతంగా భక్తితో గడిపి భగవంతుని అనుగ్రహం

9 సబ్ జోన్స్ గా ఏలూరు, ద్వారకా తిరుమల, కైకలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ధర్మాజిగూడెం, పోలవరం, ఉంగుటూరు 27 సమితులు, 97 భజన మండలిగా సేవలందించుకుంటున్నాం స్వామి. యావత్తు మానవాళి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి, మానవత్వం నుండి మాధవత్వానికి ప్రయాణం చేయుటకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అనే బంగారు బాటను అందించారు స్వామి. ఆధ్యాత్మిక భాగంలో భాగంగా నూతన భజన మండలి ప్రారంభించాం స్వామి. స్వామివారి 100 జన్మదినోత్సవ సందర్భంగా 100 గ్రామాలలో నూతన భజన మండలి ప్రారంభించాలని సత్సంకల్పంతో 2025 సంవత్సరంలో రాష్ట్ర అధ్యక్షుల వారికి రాష్ట్రవారిసే 40 భజన మండళ్లు, ఈ సంవత్సరంలో 22 భజన మండళ్లు ప్రారంభించుటకు సంకల్పించుకున్నాం స్వామి. ఆ 22 గ్రామాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఉన్నారు స్వామి. ఓం శ్రీ సత్యసాయిరామ సప్త సప్తాహనామ యజ్ఞం 1/3/2026 తేదీ నుండి 19/4/2020 40 వరకు 49 రోజులు 1176 గంటలు 90 గ్రామాలలో 1200 మంది భక్తులు పాల్గొని 1,27,00,000 పర్యాయము నామస్మరణం జరిగింది స్వామి. పూర్ణాహుతి రోజున సందర్భంగా ఏలూరు సత్యసాయి మందిరంలో 100 మందికి, అలాగే జిల్లాలో 50 మందికి బ్రాహ్మణోత్తములకు నూతన వస్త్రములు మరియు అమృతకసములు అందించడం జరిగింది స్వామి. 100 దేవాలయాల నిత్య నగర సంకీర్తనలు ఏలూరు, రాజవరం, ఎర్రంపేట సంస్థల ద్వారా నిర్వహించుకుంటున్నాము స్వామి. శ్రీ సత్యసాయి గ్రామ సేవ యజ్ఞం గ్రామ సేవయే రామసేవగా 100 గ్రామాలలో నామ సంకీర్తన, అనంతరం స్వామివారి అవతార లీలా వైభవం వీడియో ప్రదర్శన నిర్వహించుకుంటున్నాం స్వామి. వేద పఠనము 100 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో శిక్షణ పొందుతున్నాం స్వామి. నిన్నటి రోజు, ఈరోజు కూడా మా జిల్లా మహిళా విభాగం వారిచే సాయికులం సభా మండపంలో భక్తి శ్రద్ధలతో వేద పఠనం చేసుకున్నారు స్వామి. సిహెచ్ పోతేపల్లి సిహెచ్ సాయి వేద పాఠశాల నందు 36 మంది విద్యార్థులు 7 సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్నారు స్వామి. ఆ పాఠశాల సెంట్రల్ గవర్నమెంట్ వారిచే ఉజ్జయిని యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందిన స్వామి. ఆ గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి ఉన్నారు స్వామి. పబ్లిక్ భజన్స్ 14 సెంటర్స్ లో జిల్లాలో నిర్వహించుకున్నాం స్వామి. సాధనా శిబిరములు బ్యాక్ టు బేసిక్ అనే అంశంపై ప్రతి సబ్ జోన్ కూడా ఆధ్యాత్మిక సాధనా శిబిరాన్ని నిర్వహించుకున్నాం స్వామి. అధ్యయన మండలి స్టడీ సర్కిల్ ప్రతి నెల ఆఖరి గురువారం జిల్లా వ్యాప్తంగా ఒకే అంశంపై టాపిక్ చర్చించుకుంటా జరుగుతున్న స్వామి. లిఖితనామ సభ యజ్ఞం జిల్లాలో 1,008 మందితో లిఖితనామం వ్రాయించున్నాం స్వామి. సనాతన సారథి 1,008 మంది సనాతన సారథి నూతన సందాదారులకు పంచేందుకు సంకల్పం చేసుకున్నాం స్వామి. ట్రైబల్ మెన్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ సేవల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తం జరిగే సేవల్లో భాగంగా వేపులకివాడు, దెబ్బగూడెం గిరిజన గ్రామాలలో 10 మంది గర్భిణీ స్త్రీలకు సీమంతో సొమ్ము మరియు ప్రతి నెల ప్రోటీన్ ఫుడ్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతున్న స్వామి. మహిళా దినోత్సవం అన్ని సమితులు, అన్ని భజనలను కూడా మహిళలు ఎంతో ఉత్సాహంగా మహిళల శివంతోత్సవాలు, ప్రోటీన్ పడ్డి ఉన్న అన్ని కార్యక్రమాలు మహిళా విభాగం వారు నిర్వహించుకుంటున్నారు స్వామి. రన్ అండ్ రైడ్ 4, 5, 6 తేదీల్లో శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి దర్శన మహోత్సవం 100 గ్రామాలలో రథయాత్రగా జరుపుకున్నాం స్వామి. అయోధ్య కళ్యాణరాముని సువర్ణ కోదండ దర్శన మహోత్సవం ఏలూరు సత్యసాయి మందిరం నందు నిర్వహించుకున్నాం స్వామి. 200 మంది భక్తులు పాల్గొన్నారు స్వామి, దర్శనం చేసుకున్నారు స్వామి. భారతీయ సంస్కృతి సనాతన ధర్మ ఆవశ్యకత 3/5/2026 తేదీన సిహెచ్చిపోతేపల్లి గ్రామంలో జరిగిన స్వామి. ఈ కార్యక్రమం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మరియు శాసనసభ్యులు అందరూ పాల్గొన్నారు స్వామి. సప్తస్వర సేవ 10/5/2026 తేదీన ఏలూరు సత్యసాయి మందిరం నందు శ్రీ సత్యసాయి మ్యూజిక్ కళాశాల పూర్వ విద్యార్థులు ఈ సప్తస్వర సేవ సంగీత కచేరీ నిర్వహించుకున్నాం స్వామి. శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర 1 తేదీ నుండి 4 తేదీ వరకు 100 గ్రామంలో భక్తి శ్రద్ధలతో రథయాత్ర నిర్వహించుకోవాలని సంకల్పం చేసుకున్నాం స్వామి. ఉగాది పర్వదినమున సనాతన సారథి సామూహిక లక్ష గలాత్సవం నిర్వహించుకుంటున్నాం స్వామి. అలాగే గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి, హనుమ జయంతి, గురు పూర్ణిమ, క్రిస్మస్సు పర్వదలన్నీ కూడా అన్ని సమితుల వారు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం స్వామి. గురు పూర్ణిమ దీక్షలు 9/9 నుండి 29 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దీక్ష

లో జిల్లాలో 898 మంది భక్తి శ్రద్ధలతో పాల్గొన్నాం స్వామి. 101 రోజుల దీక్షలు రేపు ఆగస్టు 15వ తేదీ నుండి నవంబర్ 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ సేవల్లో, స్వామివారి జన్మదినం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దీక్షలలో సుమారు 2000 మంది భక్తులు పాల్గొనకు సంకల్పం చేసుకున్నాం స్వామి. శ్రీ సత్యసాయి సహస్ర నామార్చన స్వామి వారి అవతార ప్రకటన దినోత్సవం అక్టోబర్ 20వ తేదీన అన్ని సమితిలో నిర్వహించుకోవడం సంకల్పం చేసుకున్నాం స్వామి. అఖండ నామ సంకీర్తన విశ్వశాంతి నిమిత్తం ప్రపంచవ్యాప్త అఖండ నామ సంకీర్తన 18 సమితుల్లో నిర్వహించుకుంటున్నాం స్వామి. ఆరాధన మహోత్సవాలు అన్ని సమితిలోనూ సాయి గాయత్రి హోమం నిర్వహించి నారాయణ సేవ జరుపుకుంటున్నాం స్వామి. స్వామి విద్యా విభాగం సేవల్లో భాగంగా చిన్ననాటి నుండి విలువలతో కూడిన విద్య అందించాలనే స్వామివారి సత్సంకల్పంతో అనే బహుత్తర కార్యక్రమం ద్వారా బాల వికాస గురువుల శిక్షణా శిబిరం జనవరి 26వ తేదీన రాష్ట్ర పదాధికారి బాల వికాస గురువుల శిక్షణా శిబిరం ఏలూరులో నిర్వహించుకున్నాం స్వామి. స్వామి గొల్లపల్లి మాధురికాశ్రీ అనే బాలిక 2022 సెప్టెంబర్ 10వ తేదీన పత్తి యాత్రలో డ్యాన్స్ చేయాలని 6 సంవత్సరాల బాలిక ఎంతో తపన పడుతుంటే ఆ అమ్మాయి నీ వయసు చాలదు వద్దంటే ఎంతో దుఃఖిస్తుంటే నువ్వు తప్పనిసరి గారా స్వామి దగ్గర తప్పనిసరి నీకు అవకాశం ఇస్తావు అంటే అమ్మాయి వచ్చింది. ఆ రోజున స్వామివారి దగ్గరికి ఫ్లవర్ ఇచ్చే అవకాశం ఇచ్చాం. ఆ అమ్మాయి అనుభూతి స్వామివారు ఫ్లవర్ స్వయానా తీసుకున్నారు ఆ అమ్మాయి దగ్గర అని ఆ అనుభూతి చెప్తుంటే మరి ఈరోజు ఆ అమ్మాయి ఆ రోజు నుండి ఈనాటి వరకు 94 అవార్డులు తీసుకుంది ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాంలో. ఆ అమ్మాయి ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు వచ్చి ఉన్నారు స్వామి. అదేవిధంగా ఎస్కే గాలిబ్ 2025 సెప్టెంబర్ 2021వ తేదీన ముస్లిం బాల వికాస విద్యార్థి. ఆ విద్యార్థి కూడా పత్తి యాత్రకు వచ్చి ఉన్నాడు లాస్ట్ ఇయర్. ఆ విద్యార్థి కూడా లో వచ్చిన మార్పు చూసి ఆ ముస్లిం కుటుంబం అంతా కూడా స్వామి భక్తులై ఆ కుటుంబం కూడా ఈరోజు వచ్చి ఉన్నారు స్వామి. సత్యసాయి వీణ సుధాలో పాల్గొన్న దీప్తి ప్రసాద్ నిన్న పాల్గొన్న బీపీ ప్రసాద్ కూడా బాల వికాస విద్యార్థిని స్వామి. గ్రూమింగ్ ఫర్ ఎక్సలెన్స్ జిల్లాలో 5 స్కూల్స్ లో నిర్మించుకుంటున్నాం స్వామి. స్కూల్ బాల వికాస్ శ్రీ సత్యసాయి స్కూల్ బాల వికాస్ 11 స్కూల్స్ లో 2500 మందికి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతున్న స్వామి. వ్యాసరచన పోటీలు 2025 రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో 5800 మంది విద్యార్థులు పాల్గొన్నారు స్వామి. ఈశ్వరంబడే వారోత్సవాలు మే 6వ తేదీన 20 సమితుల్లో బాల వికాస వారోత్సవాలు నిర్వహించుకున్నాం స్వామి. బాల వికాస్ వాక్ ఫర్ వాల్యూస్ బాల వికాస్ విద్యార్థులచే విలువలకు కూడిన నడక నిర్వహించుకున్నాం స్వామి. నోట్బుక్స్ స్కాలర్షిప్స్ మరియు సైకిళ్లు 2000 మంది విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయడం జరిగింది స్వామి. దివ్యశ్రీ కొమ్మారెడ్డి వసుమతీదేవి గారి పేరు మీద ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదువుతున్న 10 మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతున్న స్వామి. సత్రంసవాడు సమితి వారు చే ఇంటర్ మరియు ఇంజనీరింగ్ చదువుతున్న 5 విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తున్నారు స్వామి. తూర్పు వీధి భజన సెంటర్ వారిచే 2 బాలికలకు సైకిల్కు అందజేశారు స్వామి. సేవా విభాగం ఫుడ్ మిషన్ ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు, ఏలూరు ఎస్పీ కార్యాలయం నందు, ఏలూరు వృద్ధాశ్రమం నందు, జంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ నందు, కైకలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు, సిహెచ్ పోతబలి చుట్టుపక్కల 5 గ్రామాల వారికి, ఏలూరు జిల్లాలో ప్రతి నిత్యము 938 మందికి నారాయణ సేవ అందించుకుంటున్నాము స్వామి. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ప్రతి నెల 9వ తేదీన ఏలూరు, నూజివీడు, కైకలూరు, గుండుగొలను, భీమడోలు సమితిల వారిచే ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు 350 మందికి ఆహారం అందిస్తున్నాం స్వామి. 9/4/2026 తేదీన గుండుగొలని ప్రభుత్వ హాస్పిటల్ నందు పర్మనెంట్ నారాయణ సేవ హాలు స్థానిక శాసనసభ్యులు ప్రారంభించారు స్వామి. అలాగే కైకలూరు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస గారి ఆ యొక్క పర్మనెంట్ భవనాన్ని ప్రారంభించుకున్నాం స్వామి. కుటుంబ నారాయణ సేవ 10 సమితుల వారు నిర్వహించుకుంటున్నాం స్వామి. యువతచే 30 రోజులు 60 మందికి నారాయణ సేవ ప్రతిరోజు ప్రతి నెల అందిస్తున్నారు స్వామి. జాతీయ నారాయణ సేవలో భాగంగా 108 మందికి ప్రతి నెల అమృత స్కల్కాలు అందిస్తున్నాం స్వామి. వాటర్ మిషన్ ఏలూరు జిల్లాలో శ్రీ సత్యసాయి సెంటర్ ట్రస్ట్ వారిచే 2005వ సంవత్సరం నుండి నేటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మండలాల్లో 204 గ్రామాల్లో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గోదావరి నీటిని శుద్ధి చేసే మంచినీరు స్వామి అందిస్తున్నారు స్వామి.
ప్రతిరోజు 10,000 మందికి ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా శుద్ధి చేసిన మంచినీరు జిల్లాలో అందిస్తున్నాం స్వామి. గుండుగొలిన సమితి వారు ప్రతినిత్యము 7 స్కూల్స్లో ప్రతినిత్యము 2,000 మంది విద్యార్థులకు మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది స్వామి. శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార 15 గ్రామాలలో ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా ప్రతినిత్యము 10,000 మందికి మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది స్వామి. చలివేంద్రాలు జిల్లాలో వేసవి దాహాతి తీర్చే నిమిత్తం 20 చలివేంద్రాలు 2 మజ్జిగ 2 జీవ కేంద్రాలు 90 రోజుల పాటు ఏర్పాటు చేసుకుని 1,000 మందికి వేసవి తీర్చుకున్నారు స్వామి. కైకులూరు యువతచే రైల్వే స్టేషన్ల ప్రయాణికులకు 30 రోజులు 350 మందికి మజ్జిగ బాటిల్స్ అందజేయడం జరిగింది స్వామి. మోగజీవుల శలివేంద్రాలు ఏలూరు పట్టణంలో 12 సెంటర్స్లోను సిహెచ్చిపోతేపల్లి పందిరిమామిడిగూడెం పులిరామనగూడెం జంగారెడ్డిగూడెం లలో శాశ్వత మంచినీటి తొట్టెలను ఏర్పాటు చేసి పశుపక్షాదులకు అనగా గోవులకు పక్షులకు నీటి సదుపాయం అందజేయడం జరుగుతుంది స్వామి. భీమడోలు సమితి వారిచే జీ కొత్తపల్లిలో రోడ్డులో ప్రతి నెల 1,500 వానరులకు అరటి పండ్లు పుచ్చకాయలు రకరకాలుగా వారికి ఫ్రూట్స్ ఆహారం అందించడం జరుగుతుంది స్వామి. యువ విభాగం వారిచే గొడుగులు పాదరక్షల పంపిణీ వేసవి దాహాతి తీర్చే నిమిత్తం ట్రాఫిక్ పోలీసులు మజ్జిగ బాటిల్స్ అందించట రెయిన్ కోట్స్ ఎంసెట్ పరీక్షల్లో సందర్భంగా సెంటర్స్ విద్యార్థులకి మజ్జిగ బాటిల్స్ రైల్వే స్టేషన్లో మజ్జిగ బాటిల్స్ అందజేయడం జరుగుతున్నది స్వామి. లిక్విడ్ లవ్ ద్వారా 50 మంది కార్యకర్తలు జాయిన్ అవ్వాలని కార్యకర్తలను నియమించుకోవాలని సంకల్పం చేసుకున్నాం స్వామి. శ్రీ సత్యసాయి సేవ ప్రేమతరు జిల్లాలో ఈ సంవత్సరం 108 మొక్కలు నాటి వాటికి సేఫ్ గార్డ్స్ అందజేయడం జరిగింది స్వామి. ప్రశాంతి సేవల్లో భాగంగా జిల్లా నుండి పురుషులు 250 మంది స్త్రీలు 300 మంది పాల్గొని సేవలు అందించారు స్వామి. స్కిల్ డెవలప్మెంట్ కైకులూరు ఏలూరు పాలగూడెం నూజివీడు కురెళ్లగూడెం గ్రామాలలో జర్దోషి మరియు జూట్ బ్యాగ్స్ శిక్షణ మహిళా యువతకు ఇచ్చేందుకు సంకల్పం చేసుకున్నాం స్వామి. వైద్య సేవలు జిల్లాలో మెడికల్ క్యాంపులు 24 కంటి వైద్య శిబిరములు 18 మొబైల్ వైద్య సేవలు 6 మొత్తం 48 క్యాంపులో 2,562 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది స్వామి. కంటి ఆపరేషన్ 208 మందికి కళ్లజోళ్లు 307 మందికి రక్త పరీక్షలు 528 మందికి ఉచితంగా అందించడం జరిగింది స్వామి. హాస్పిటల్ నందు సేవలు సిహెచ్చిపోతేపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ నందు 2005-2026 సంవత్సరంలో 41,222 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు స్వామి. షుగర్ టెస్టులు 16,043 179 మందికి కంటి ఆపరేషన్లు 170 మందికి కళ్ళజోళ్లు 1,035 మందికి మొబైల్ మెడికల్ ద్వారా క్యాంప్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతున్నది స్వామి. హోమియోపతి సేవలు నూజివీడు సమితి వారిచే ప్రతి నెల 90 మందికి ఓపి నిర్వహించి ఉచితంగా మందులు హోమియో మందులు అందించడం జరుగుతుంది స్వామి. ఏలూరు శ్రీ సత్యసాయి మందిరం నందు ప్రతి నెల 1వ ఆదివారము 3వ ఆదివారము పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది స్వామి. ఏలూరు ప్రశాంతి హాస్పిటల్ నందు ప్రతి గురువారము ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది స్వామి. వృద్ధాశ్రమం ఏలూరు శ్రీ సత్యసాయి సేవా సమితి వారిచే 6 మంది వృద్ధులకు రక్షణ కల్పించి వారినందరినీ కూడా మా మాతృమూర్తులుగా చూసుకుంటున్నాం స్వామి. దినజనోద్ధన పథకము సిహెచ్చిపోతేపల్లి సేవా సమితి వారిచే 35 మంది బాలికలకు ఆశ్రయం కల్పించి విద్య వైద్యము ఆహారం వసతము ఏర్పాటు జరుగుతున్న స్వామి. డిజాస్టర్ ట్రైనింగ్ కైకులూరు సమితి వారిచే నేషనల్ డిజాస్టర్ డే సందర్భంగా వింజరం గ్రామంలో శిక్షణ అందించడం జరిగింది స్వామి. కైకులూరు ఏలూరు జంగారెడ్డిగూడెం నూజిమూడు పట్టణాల్లో 4 కాలేజీల్లో ఈ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చేందుకు సంకల్పం జరిగింది స్వామి. అగ్ని ప్రమాదం జరిగిన సేవలు ఏలూరు గుండుగొలను పెదవేగి కూచంపూడి దెందులూరు గ్రామాల్లో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 25 కుటుంబాల వారికి వంట పాత్రలు నిత్యావసర సరుకులు నూతన వస్త్రములు అందించడం జరిగింది స్వామి. డెడ్ బాడీస్ సేవలు స్వామి. సత్రంపాడు బాల వికాస గురువు దువ్వూరు లక్ష్మి ఆమె కోరిక ప్రకారం ఆమె యొక్క పార్థివ దేహాన్ని ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం జరిగింది స్వామి. అదేవిధంగా స్వామి పూర్వభక్తురాలు ఎన్నెని సరస్వతి ఆమె కోరిక ప్రకారంగా విజయవాడ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం జరిగింది స్వామి. స్వామి మీ అపారమైన అనుగ్రహాశీస్సులతో ఏలూరు జిల్లాభస్మైన మేమందరము భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో ఐక్యతతో అన్ని కార్యక్రమములు నిర్వహించుకుంటున్నాం స్వామి. మా శివ విశ్వాస వరకు సత్యసాయి సేవా సంస్థల్లో
ఉండే శక్తిని ప్రసాదించండి స్వామి. స్వామి, శ్రీ సత్యసాయి యువత మరియు బాల వికాస్ చిన్నారులసి కవిం కవీనాం పౌరాణిక నృత్య సంగీతన సంగీత రూపకం ప్రదర్శించుతున్నా స్వామి. స్వామి, వారందరిపైన మీ అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ప్రసరింపచేయాలని హృదయపూర్వకంగా ప్రార్థించుకుంటున్నాం స్వామి. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరామ్. ప్రేమ స్వరూపమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందుములకు ప్రణవిల్లుతూ, స్వామి, మీ శతవర్ష జన్మదిన వేడుకల వేళ మీ దర్శన భాగ్యాన్ని ఆశిస్తూ, ఏలూరు జిల్లాలోని గ్రామ గ్రామాల నుండి పుట్టపర్తి యాత్రను ఆనందయాత్రగా భావించి మీ దివ్య పాద సన్నిధికి విచ్చేశాము. స్వామి, మీ దర్శన భాగ్యంతో మా మనస్సులు ప్రక్షాళనమై, మా హృదయం పరమ పవిత్ర భావనలతో పరవుళ్ళు తొక్కుతున్నది. స్వామి, మానవాళిలో భక్తి భావనలు నింపి వారిని సన్మార్గంలో పయనింపచేయడానికి సులభ శైలిలో మీరు రచించిన గేయములు, కవితలు, పద్యములు విన్నవారి హృదయాలను ఆనంద పారవశ్యంలో ముంచివేస్తాయి. స్వామి, మీ రచనా కౌశలానికి, భావ సౌందర్యానికి, పద విన్యాసానికి ముగ్ధులు కాని వారెవరు? కవులందరూ తమ రచనలలో అందమైన పదాల కోసం వెతుకుతుంటే, అట్టి పదాలే మీ పెదవుల నుండి రావడానికి ఆరాటపడుతుంటాయి. స్వామి, మీరు పాడేవి కేవలం పాటలు మాత్రమే కావు, అవి విలువైన వజ్రాల మూటలు, భగవంతును చేర్చే బాటలు. స్వామి, మీ మాట మధురం, మీ పాట మధురం, మీరు చెప్పే చిన్న కథలు మధురాతి మధురం. స్వామి, మీ కవితా జలిదిలోని కొన్ని పాటలను, పద్యములను, చిన్న కథను గ్రహించి వాటిని నృత్య రూపకంగా మలచి ఏలూరు జిల్లాలోని బాలవికాస్ చిన్నారులు, సాయి యువత కలిసి కవిం కవీనాం అనే నాటకాన్ని మీ దివ్య పాదముల చెంత ఒక పూజా పుష్పంగా సమర్పిస్తున్నాము. దయతో స్వీకరించి మీ దివ్య అనుగ్రహ ఆశీస్సులను మా అందరిపై ప్రసరింపజేసి సమస్త మానవాళిని సుఖశాంతులతో దీవించమని సవినయంగా ప్రార్థిస్తున్నాము. జై సాయిరాం.

0: అగ్నిదేవా, అన్ని ఏర్పాట్లు సబబుగా జరిగినాయి కదా. వారు స్వయాన వైకుంఠవాసులు, ఆ పరంధాముని ప్రేమపాత్రులు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగరాదు. ఆ మహాపురుషులు ఇప్పుడే స్వర్గసీమ పొలిమేరలకు వచ్చియున్నారట. ఇక ఏ క్షణమైనను మన సభామంటపమందు ప్రవేశింతురు.
1: సత్యసాయి భక్త శిఖామణి, బహుభాషా ప్రావీణ్య శ్రీ కస్తూరి, తెలుగు కవితా సమరాంగణ సార్వభౌమ, కవికుల శిరోమణి కరుణశ్రీ బిరుదాంకిత శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి, గాన గంధర్వ సంగీత సామ్రాజ్య దురంధర శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వేంచేస్తూ

0: ఆహా, సనకాది యోగీంద్రులు, బ్రహ్మాది దేవతలు సైతం తహతహలాడు ఆ ప్రభువు సాన్నిధ్యాన నిలిచి పరమేశ్వరుడు మానవాకృతిలో సల్పిన మధురానుభూతులను గ్రోలిన ధన్యజీవి కస్తూరి గారికి మానస వీధులలో ఉప్పొంగిన భావతరంగాలను పద్యాలుగా మార్చి ఆ పరమేశ్వరుడిని అభిషేకించిన కరుణశ్రీ బిరుదాంకితులకు తన హృదయాంతరంగాలు మీటిన భావాలను మధుర గాత్ర నీరాజనంతో సత్యసాయిని పూజించిన ఘంటసాలకు సురపురవాసుల తరఫున అభివాదములు. మీ రాక మాకు బహు సంతసముగానున్నది.
1: అమరేంద్ర, ఆ మహావిష్ణువు మా ముగ్గురిని పిలిచి మీరా ప్రభువుని కోరిన విధంగానే మీకు మీ పురజనులందరికీ సూచనలిమ్మని సెలవిచ్చినారు.
0: అవును కవికుల శిరోమణి, ఆ పరమేశుడు సత్యసాయీసునిగా అవతరించిన సందర్భాన ఎందరో మానవులు ఆ ప్రభువు సేవలో తరించుచున్నారు. దీనిని చూసి మా సురజనులందరికీ ఓ కోర్క కలిగినది. త్రేతయందుగాని ద్వాపరయందుగాని మమ్ము ఆ ప్రభు తన అవతార వైభవమందు వాడుకొనలేదని, కనీసం కలియుగమందైనా మాకు ఆ మహాభాగ్యాన్ని కల్పించమని కోరినాము. ఆ ప్రభు మా ప్రార్థనలకు సమ్మతించినారు. మా గురువర్యులు బృహస్పతుల సూచన మేరకు ఈ మహత్తర కార్యంలో భాగంగా మేము స్వామి బోధించిన అమూల్యమైన విషయాలను ప్రచారం చేసేదమని నిశ్చయించుకుంటిమి. స్వామి బోధనలను ఆ ప్రభువు సాన్నిధ్యమున జీవించి నేర్చిన మీ ముగ్గురు నుండి వీటి ప్రచారము భూలోకమందు ఏ విధముగా జరుపవలెనని సూచన కోరుచుంటిమి.
2: దేవేంద్ర, దేవేంద్ర, సభా మర్యాదను ధిక్కరించినందుకు క్షమింపుడు, కాని తప్పుటలేదు.
0: ఏమి వాయుదేవా, ఏమైనా విపత్తా?
2: లేదు లేదు, మన అదృష్టము వర్ణనాతీతము.
0: ఎందులకు?
2: ఈ సమావేశము తిలకించుటకు, సురజనులను ఆశీర్వదించుటకు, దేహానంతరం స్వామి సన్నిధానంలో దివ్య స్వరూపాలుగా ఉంటున్న స్వామి మాతాపితలగు ఈశ్వరమ్మ పెదవెంకమరాజుల వారిని స్వామి దేవలోకానికి పంపుతున్నారు. ఏ క్షణమైనను వారిక్కడికి వత్తురు.

0: రత్నాకర వంశోద్భవులు, కొండమరాజు అపూర్వ ప్రేమ సంపూర్ణులు, దశరథ వసుదేవతుల్యులు, శ్రీ పెదబెంకమరాజు తమ ధర్మపత్ని సాధ్వి శిరోమణి ఈశ్వరమ్మ గారితో వేచేస్తున్నారు.
1: ఏమి ఇది కలయ్యా? నిజమా? పుక్కిట విశ్వాన్ని చూపిన విశ్వ విభునకు గోరుముద్దలు తినిపించిన సాధ్వీమణికి ఎవడి కనుసైగపై నభాంతరాలు కదులుచుండునో, అట్టి కాలాతీతుణ్ణి బ్రేలు పట్టి నడిపించిన పరమ పుణ్యునకు మా ప్రణామములు. మీ కాలి ధూళిసోకి ఈ స్వర్గసీమ తరించినది. ఆశలు కండు, ఆ అక్కడ కాదు, మీరుండగా ఈ సభకు నేనెట్లు అధ్యక్షత వహించదా? మీరే ఇచ్చట ప్రముఖులు. మీరు ఈ ముఖ్య సింహాసనమందు ఆశీరులు కావాలి.

0: కస్తూరి గారు బావున్నారా? చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం.
1: అవునమ్మా, మేము వైకుంఠమందు మీరు పుట్టపర్తి ఎందు ఉంటున్నాము కదా, కలుసుకునుట వీలగుటలేదు. అయినా ఎన్ని రోజులు గడిచినా కాని మీ జ్ఞాపకాలు, మీరు స్వామి బాల్యం గురించి చెప్పిన ముచ్చట్లు ఎప్పటికీ మరువలేనివి.
0: నా ముచ్చట్లకేం కాని, ఘంటసాల స్వామిపై పాడిన పాటలు, కరుణశ్రీ స్వామిపై అల్లిన పద్యాలను నేను ఏనాటికీ మరువలేను.
2: మాదే ఉందమ్మా, మొదటిసారి పుట్టపర్తికొచ్చినప్పుడు స్వామి నన్ను పలకరించలేదని బాధపడ్డాను. దర్శనం తర్వాత తిరిగి నా గదికి వెళ్లాను. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. తలుపు తెరిచి చూస్తే స్వామక్కడున్నారు. స్వామి నా గదికొస్తారని కల్లో కూడా ఊహించలేదు. ఆ భావం ఈ పాటగా పుట్టుకొచ్చింది.
3: ఎంత హాయే ఎంత హాయే నాడు మందహాసవదనముతో.

0: నేనట స్వామికి పాలు త్రాగించి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆప్యాయంగా ముద్దు పెడితే నా తిలకం స్వామి చెంపకంటి పుట్టుమచ్చగా మారిందట.
1: ఎక్కడ నేర్చుకున్నావయ్యా ఇంతటి భావ చమత్కారం?
2: నేనెంతటి వాడనండి, భావ చమత్కారం అంటే నా పద్యం కాదు, స్వామి అలిన పద్యం వినాలి.

స్వామికేమిటయ్యా, చిన్ననాటి నుండే ఎంత చక్కని పాటలు పద్యాలు అల్లేవాడు. ఒకసారి బుక్కపట్నం నుండి నారాయణ రెడ్డి అనే రాజకీయ నాయకుడు వచ్చిన సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేశారు. స్వామిని ఆ సందర్భంగా వీరులపై ఒక పాట రాయమన్నారు. అప్పుడు స్వామి వేదికపైకి పోయి తొట్టిలో ఒక రబ్బరు బొమ్మను పెట్టి ఊపుతూ పాట పాడుతుంటే అందరం మమ్మల్ని మేమే మర్చిపోయాం. హిట్లరు, స్టాలిను ఇవన్నీ మాకు తెలియని పేర్లు, కాని స్వామివారి స్వరం, రాగం విని మేము కాదు అక్కడికొచ్చిన బ్రిటిష్ వాళ్లు కూడా గమ్మును కూర్చున్నారు.

ఒకసారి ఊర్లో కలరా వచ్చింది. అందరం ఎంతో భయపడిపోయాం. కాని స్వామి కొంతమంది పిల్లల్ని జమ చేసి బజార్లో దీపం పెట్టి వారి కాళ్ల గజ్జలు కట్టించి చేతిలో చిరతలు పెట్టించి భజనలు చేసుకుంటూ చిత్రావతి నదీ దగ్గరకు వరుసగా 3 రోజులు తీసుకుని పోయారు. కలరా, ప్లేగు రోగాలు మాయమయ్యాయి. పిల్లల బృందంతో కూడిన స్వామి పండరి భజనలు మాత్రం

0: నిజంగా స్వామి కట్టిన బాణీలు ఎంత సులభమో అంత వినసొంపు. పాటలలో స్వామి వాడే భాష ఎంత సరళమో అంత సమగ్రం. వీటి ద్వారా వారందించే సందేశం ఎంత సున్నితమో అంత ప్రగాఢం.
1: ఇక స్వామి పద్యశైలి గురించి మాట్లాడనక్కర్లేదు. ఆధ్యాత్మిక గాంభీర్యానికి, పదవిన్యాసానికి, భావసౌందర్యానికి, వచో సౌలభ్యానికి, అలంకార విన్యాసానికి అవసరమైతే ఓ మొట్టికాయ వేసినా అనుభవించిన వారి అంతరంగంలో ఆనందం కలగజేయడానికి సాయి పద్యానికి ఉన్న సహజ శక్తి సామర్థ్యాల్ని పొగడ సాధ్యం కాదు.
2: స్వామి వర్ణన అమోఘం. ప్రతి హృదయాంతరాళాల్లోకి చొచ్చుకుపోవడంతో పాటు సువిశాల మనోవీధులను ఆవిష్కరిస్తూ, భావనేత్రానికి అపురూపాలను చెక్కుతూ అనిర్వచనీయమైన సాహితీ అనుభూతిని అందిస్తుంది. స్వామి శివస్వరూపాన్ని వర్ణించిన తీరే దీనికి ఉదాహరణ.

ఇక ఈ స్వామి పద్యంలోనైతే తెలుగు నుడికారం కొలువు తీరికూర్చుంది. ఆ లాలిత్యం, ఆ సౌందర్యానుభవం, ఆ అన్వేషణ, ఆ భావుకత, ఆ సరళ ప్రాకృతిక జీవన అనుభావ్యత మాటమాటల్లోనూ తుణికిసలాడే తెలుగుతనం.

0: అమోఘము కవీంద్ర, ఆ జగదవన విహారీ, శత్రులోక ప్రహారీ, నిగత కలుష పోషి, స్వగురు హృదయ తోషి, సర్వదా సత్యభాషీయగు సాయీసుని వర్ణన అమోఘము. నేటి మానవుల దుస్థితి మీకు తెలియనిది కాదు. వారికి ఆసక్తి కన్నా సందేహం ఎక్కువ, నమ్మకం కన్నా వారికి రుజువు ముఖ్యం.
1: అందుకే దేవేంద్ర, అట్టి వారి ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పడానికి, వారికి అలవోకగా ఆధ్యాత్మిక నిగూఢాలను తెలపడానికి స్వామి నిర్వచనాలను ఉపయోగించండి.
2: అవును, స్వామి విద్యను నిర్వచించిన విధానాన్ని వినండి. సంక్షిప్త భాషా ప్రయోగాల ఆ పదకూర్పు చిరుపద్యంతో మేరునగమంతటి భావాన్ని నిర్మించే సామర్థ్యం కేవలం స్వామికే కలదు.

0: విద్యంటే గుర్తుకొచ్చింది. స్వామి విద్యావాహిని అనే శీర్షికలో విద్యను గూర్చి తన అమూల్యమైన అభిప్రాయములను తెలియజేసినారట కదా. ఏది ఆ శీర్షికల గూర్చి మాకు కొంచెం వివరించుడు.
1: స్వామి ఒకసారి తన అవతార కార్యక్రమమేమిటని వివరిస్తూ కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట భాష్యార్థ గోప్యముల్ తెలుపు కొరకు అన్నారు. కాల ప్రభావం వలన తప్పుదోవ పట్టిన ఎన్నో ప్రాచీన పరమసత్యాలను మానవులకు మరల తెలుపుట అని దీనార్థము. ఈ ఉద్దేశంలోనే స్వామివారు దాదాపు 15 వాహినులను అందించినారు. ఇందులో ఒకటి విద్యావాహిని.
2: తక్కిన వాహినుల గూర్చి కూడా తెలుపుము మానవత్తమా?
1: తక్కినవి ప్రేమవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, ఉపనిషత్వాహిని, గీతావాహిని, ప్రశాంతివాహిని, ప్రశ్నోత్తరవాహిని, భాగవతవాహిని, రామకథారసవాహిని, లీలా కైవల్యవాహిని, సత్యసాయివాహిని, జ్ఞానవాహిని మరియు సూత్రవాహిని.
2: నాడు కమలాపురంలో శేషమరాజు స్వామిని చేయిమీద కొడితే పాపం నొప్పి కలిగిందని రాత్రి ఆ చేయి పట్టుకుని ఏడ్చాను. ఇప్పుడు ఆ చిన్ని చేయి మానవులను మేల్కొల్పడానికి ఇన్ని పుస్తకాలు రాసిందంటే ఎంత కష్టపడిందో అని బాధతో కళ్ళు చెమర్చుతున్నాయి.
3: పాపం నా బంగారు తండ్రికి తోటివారికి సహాయపడ్డమే తెలుసు, కాని తన మేలు చూసుకోని అమాయకుడు.
4: స్వామి ఎంతటి అవ్యాజ కారుణ్యమూర్తి, ఇంతటి జ్ఞాన సంపద మానవులకు బహుశా ఏ అవతారమందు స్వామి అందివ్వలేదేమో. ఈ జ్ఞాన సంపద అంతూ ఎరుగనిది, తరతరానికి ఇది తరగని వెలుగులా నిలుస్తుంది, మానవ ప్రగతిని ఉద్దేశిస్తుంది, ఉత్తేజపరుస్తుంది, ఎల్లప్పటికీ ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఓ గానకోకిల, ఏది స్వామివారి ఒక వాహిని మీ గానమాధుర్యంలో మాకు వినిపించవా?
5: స్వామి రచించిన రామకథారసవాహిని ఒక్కసారి చదవాలి.

0: రామకథారసవాహిని ఆపాత మధురం. ఇది ఎన్నో దైవ రహస్యాలను తెలియజేస్తుంది. హనుమంతుడి జన్మకి, సీత అగ్నిప్రవేశానికి, అరణ్య ప్రవాసానికి రహస్యాలేమిటో చెబుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా స్వామి రామాయణం మనయందే జరుగుతున్నదని, ఆత్మయే రాముడని, మనస్సే లక్ష్మణుడని, బ్రహ్మజ్ఞానమే సీతయ్యని, ఆ సీతను వదిలితే జీవితమనే అడవిలో పడతారని, అప్పుడు మోహమనే సముద్రం అడ్డొస్తుందని, దాన్ని హనుమంతుడిలా ధైర్యంతో దాటి రజస్సైన రావణుణ్ణి, తమస్సైన కుంభకర్ణుణ్ణి వధించి సత్వగుణమనే విభీషణుడికి పట్టం కట్టి సీతను చేరవచ్చునన్న రామాయణ సూక్ష్మార్థాన్ని తెలియచేస్తారు.
1: కొన్ని వాహినుల్లో ఎత్తే తెలియని స్వామి ఆధ్యాత్మిక శిఖరాలు అగుపిస్తే, మరికొన్ని సందర్భాల్లో స్వామి తాత్విక దృష్టిని మనోహరంగా భాషలో బందీని చేసిన చమత్కారాలు కనబడతాయి. ఉదాహరణకి, సూత్రవాహినిలో స్వామి మీమాంస అను ఒక్క పదాన్ని జిజ్ఞాసా విషయక సంశయా సంభావనా విపరీత విభావనాది నివర్తక విచారమని నిర్వచిస్తారు.
0: స్వామి భాషాప్రయోగం పాఠకుణ్ణి బంధిస్తుంది. తను వ్యక్తపరిచే సన్నివేశాలలో ఒక్కటి చేసుకుంటుంది. భావ ఉన్మత్తాలకు, రాగ ప్రకంపనలకు మనసును గురిచేసి హృదయంలో విషయాన్ని చెరగకుండా ప్రతిష్ఠిస్తుంది. మధ్యలో అగుపించే గంతకు తగిన బొంత, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే వంటి జాతీయాలు, సామెతలు ఈ పాఠ్యానుభూతికి మరింత అందాన్ని అందిస్తాయి. మత్సుకకు జానపద శైలిలు రావణ హనుమంతుల మధ్య జరిగిన సంభాషణను స్వామి ఎలా వ్యక్తపరుస్తారో ఒక్కసారి వినండి.

0: బుద్ధి చెప్పెద రావణ్ణ, ఈ లంకాని కింకా లేదురా దుర్గుణ, బుద్ధి చెప్పెద రావణ్ణ.
1: స్వామి రచనలెలా ఉన్నా? నాకు మాత్రం స్వామి ప్రసంగాలంటేనే ఇష్టం. మొదటిసారి స్వామి మందిరంలో నిలబడి మాట్లాడితే భయపడ్డాను. ముందన్నడూ స్వామి అంత జనాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. గిట్టని వాళ్లెవరైనా వెక్కిరిస్తారని నా బాధ. ఆ ప్రసంగం విన్న ప్రొఫెసర్ బయటకు వచ్చిన వెంటనే ప్రసంగంలో ఏవైనా తప్పులున్నాయా అని కూడా అడిగాను. ఆయన స్వామి మాటల్లో తప్పులా అని నవ్వారు. కాని ఆయనకేం తెలుసు ఓ తల్లి హృదయం. రాను స్వామి తరచూ అన్ని వందల మందిని ఉద్దేశించి మాట్లాడడం చూసి నాకు ఆ భయం పోయింది. దూరంగా కూర్చుని స్వామి ఏకధాటిగా మాట్లాడుతుంటే నా చిట్టి తండ్రికి వేదాలలోని మర్మాలు, ఉపనిషత్తులలోని సూక్ష్మార్థాలు, పురాణ కథలు, నేటి పరిస్థితి అన్నీ ఏ విధంగా తెలిసాయా అని ఆలోచించుకునేదాన్ని. నిశ్శబ్దంగా కూర్చొని స్వామి ప్రసంగాన్ని వింటున్న వేల మందిని చూసి నా సత్యం ఎంత గొప్ప గురువని గర్వపడేదాన్ని.
2: స్వామి ప్రసంగం ఒక ఉద్ధృత ప్రవాహం. ఎవరి దోసిటంత వారు అందులో నుండి స్వీకరిస్తారు. ఆ ప్రవాహంలో కొందరు తమ దైనందిన జీవనానికి కిటుకులు పొందితే, మరికొందరు ఆధ్యాత్మిక అధిరోహణానికి ఉపదేశాలు పొందుతారు. కొందరికి అది వేదతత్వశాస్త్రాల సారమైతే, మరికొందరికి ఆ ప్రవాహం సమకాలీన విషయాలను అద్దం పట్టే కళాఖండం. ఇక ప్రసంగాల మధ్య స్వామి చెప్పే చిన్న కథలు ఈ ప్రవాహం భావపలకాలపై చెక్కిన అపురూప శిల్పాలు.
3: తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేది మన ప్రాచీన తెలుగు నానుడి. కాని నా ఉద్దేశంలో తింటే అఖండ భజన తరువాత స్వామి పెట్టే ప్రసాదమే తినాలి, వింటే స్వామి చెప్పే చిన్న కథలే వినాలి.
2: అనగనగా ఒక మహారాజు ఒక పెద్ద ప్రదర్శనను ఏర్పాటు చేసినాడట. కాని ఆ ప్రదర్శనకు ఒక ప్రత్యేకత. అక్కడ ఏర్పాటు చేసిన వస్తువులలో తమకు నచ్చిన ఏదైనా ఒక్క వస్తువుని మాత్రమే తీసుకుని పోవచ్చును.
4: ఏమి రామయ్యా, నీకేమి నచ్చినది?
5: మహారాజా, నాకు తూర్పుదేశంలో ఏర్పాటు చేసిన గుర్రాలు నచ్చాయి.
4: సరే, తీసుకుని పొమ్ము. మరి మీకేవి నచ్చినవమ్మా?
6: నాకా బంగారు ఆభరణాలు నచ్చాయి మహారాజా.
4: సంతోషం, తీసుకుని పొమ్ము. మరి మీకేమి ఇష్టమగుచున్నవి బ్రాహ్మణోత్తమా?
5: నాకు ఆ గ్రంథములు ఇష్టమగుచున్నవి మహారాజా.
4: సంతోషముగా తీసుకుని పొమ్ము. ఓ బాలిక, నీకేమి ఇష్టమగుచున్నవి?
6: మహారాజా, నాకు ఇష్టమైనవి మీరు తప్పకుండా ఇస్తారా?
4: తప్పకుండా ఇచ్చేదనమ్మా. ఈ ప్రదర్శనలో నీకు ఏది నచ్చినదో అది తీసుకుని పోవచ్చని మునిపే చెప్పియుంటిమి కదా.
6: అయితే నాకు మీరే కావాలి మహారాజా.
4: నేను కావాలనా? ఇదేమి బాలిక, అక్కడ ఎన్ని ఆట వస్తువులు పడి ఉన్నవి, తీసుకుని పొమ్ము. ఇక్కడ ఆభరణాలు, అటువైపు ఆయుధాలు, ఇటువైపు వైభవోపేతమైన మణులు, ఆ వెనుక దైవ వరప్రసాదితమైన వస్త్రాలు. పో, వాటితో నీకు ఉపయోగముండును. కాని నన్ను కోరుకుంటే నీకు ఏమి వచ్చినమ్మా?
6: మహారాజా, ఈ ప్రదర్శనశాలలో ఏర్పరిచిన వస్తువులన్నీ మీకు చెందినవి కావున మీరే నా వారైతే ఈ ప్రదర్శనశాలలోని ప్రతి వస్తువు నాదే అవుతుంది కదా. అందుకని నాకు మీరే కావాలి.
4: అమోఘము బాలిక, నీ తెలివితేటలు. ప్రజలారా, చూచితిరా, ఈ నిగూఢ సత్యాన్ని తెలుపడానికే నేను ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినాను. ఈ ప్రపంచంలో మనకు ఎన్నో నచ్చుతాయి, కాని అన్నీ మనము పొందలేము. అయితే అన్నీ తన సొంతమైన ఆ భగవంతుడే మన సొంతమైతే ఈ ప్రపంచం మన పాదాల చెంత చేరుతుంది.

0: అమోఘము కవీంద్ర స్వామి బోధనాశైలి. ఇంత చక్కని విషయాన్ని స్వామి ఎంత సులభముగా, దృష్టాంతంగా, మరువలేని విధంగా తెలియజేసినారు.
1: ఒక విషయం మనం గమనించాలి. స్వామి తన రచనల ద్వారా, తన ప్రసంగాల ద్వారానో, తన కవిత్వం ద్వారానో, తన నాటకాల ద్వారానో, తన పాటల ద్వారానో, తన సూక్తుల ద్వారానో జవాబు అందించని ప్రశ్న లేదు, చూపించని మార్గం లేదు, తెలియజేయని ఆధ్యాత్మిక రహస్యం లేదు, తీర్చని సందేహం లేదు, నేర్పించని విషయం లేదు, అందివ్వని ప్రోద్బలం లేదు.
2: స్వామికి కవిత్వం, నాటకం లాంటి వివిధ భాషా ప్రయోగాలు కేవలం సాధనాలు మాత్రమే. అవి స్వామి గమ్యం కాదు. నేటి కవులు సాంఘిక వ్యవస్థను, సమకాలీన దౌర్భాగ్యాన్నో, మనోవేదనను ప్రదర్శించే సాధనంగా కవిత్వాన్ని వాడితే స్వామి అంతరంగాలను విస్తరింపజేసి మానవ జన్మ గమ్యానికి అపురూప సత్యాల ద్వారా మార్గాన్ని నిర్మించే మహత్తర సాధనంగా కవిత్వాన్ని ఉపయోగించారు.
1: స్వామి సందేహ నివారణిలో చెప్పిన మాటలు నేను ఏనాటికీ మరిచిపోలేను. మీరు నాకు చెయ్యవలసిన సేవ ఇదియే, దీనికి మించినది లోకమునందే లేదు. మీ కొరకై చెప్పిన మంచి వాక్యములు, సత్యవాక్యములు వృధాగా పారవేయక వినియోగించుకుని ఆనందించినా ఆ ఆనందసారమే నాకు ఆహారమగును.
2: కాని నేటి దుస్థితిని చూడండి దేవేంద్ర, బయటవారి విషయాన్ని వదిలేయండి, కనీసం భక్తులమని బాహాటంగా చెప్పుకునే వేలాది మందిని చూడండి. వారికి ప్రతిదినం వార్తాపత్రికలు చదవడానికి, స్నేహితులతో ఇష్టాగోష్ఠి సలపడానికి, పనికిరాని పిచ్చి నవలలు చదవడానికి సమయం ఉంటుంది. కాని స్వామి ఒక్క ప్రసంగాన్నైనా చదివి తమని తాము బాగుచేసుకోవడానికి సమయం లేదు.
1: ఎంత కష్టపడ్డారు స్వామి! దాదాపు 600 పద్యాలు, 350 పాటలు, 300 వ్యాసాలు, 2000 ప్రసంగాలు ఈ మానవాళికి జ్ఞానభిక్షగా ఇప్పటి వరకు ప్రసాదించారా తండ్రి?
3: బహుశా ఇంతటి వైవిధ్యమైన రచన, ఇంతటి సరళ శైలి, ఇంతటి గాంభీర్య భావం, ఇంతటి కళా నిపుణత ఏ తెలుగు కవికి ఉండలేదన్నది అతిశయోక్తి కాదు కాబోలు. దేవేంద్ర, మీరు మాయావిలాస రూపులు, భూలోకాన ఆలోచనా రూపంలో సంచరిస్తారని విన్నాము. నాది ఒక్కటే ప్రార్థన, ఈ మానవుల మనసులలో సాయి సాహితీ సౌరభాలను అనుభవించాలన్న ఆలోచనలను వారిలో ప్రవేశపెట్టండి.
2: ప్రతి గడపలో సాయి పద్యం నాట్యమాడాలి, విద్యార్థి పాఠ్యాంశాలలో స్వామి వాహిని స్రవంతులు పాఠాలుగా మారాలి, సాయి సాహితీ సామ్రాజ్యంలో రీసెర్చులు జరగాలి, సాయి పదచాతుర్యం సామెతలుగా, జాతీయాలుగా జీవన విధానంలో కలిసిపోవాలి, సాయి భావ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హృదయంలోని మలినాన్ని తొలగించి పరిపూర్ణ మానవుణ్ణి ఆవిష్కరించాలి. ఇదే మా ప్రార్థన, ఇదే మా ప్రయత్నం దేవేంద్ర.
0: చక్కని సూచన మానవోత్తమ. మాయారూపులమై స్వామి జ్ఞాన సంపదలను అనుభవించవలనన్న కోరికను ఆ పరమేశ్వరుడి కృపతో మానవులయందు సృష్టించదము. అటుచూడుము, స్వామి దర్శనమునకై వచ్చిన భక్తుల మదులలో ఆ ఆలోచనలను ప్రేరేపించితిమి. వారు స్వామి అందించిన జ్ఞాన సంపదను చదివి పాటించదమని నిశ్చయులైనారు. వారు స్వామి దయచేత ధన్యులగుదురుగాక.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. 1972లో దసరా నవరాత్రుల సందర్భంగా ప్రశాంతనిలయంలో 2వ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ సమావేశం, వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, కవి సమ్మేళనం మొదలైన కార్యక్రమాలు కనుల పండువగా జరిగాయి. 18 అక్టోబర్ను జరిగిన కవి సమ్మేళనంలో స్వామి కవులను ఉద్దేశించి ప్రసంగించారు. కవులు, కళాకారులు తమ రచనల ద్వారా మానవ జీవితాన్ని మరింత పరిపుష్టం చేయవలసినదిగా హితవు పలికారు.
1: ఉడంబు గురించి జగన్ నాడు కరిని

ఈనాడు అఖండ మేధావులతో పితండకర్త వాసులతో లోకము ఒక తాబేడు రాజ్యంగా తయారైపోయి ఉంటున్నారు. అంతేకాదు కుందేడు రాజ్యంగా కూడా పుణుకుతూ ఉంటున్నారు. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క పవిత్రతను, తాను అనుసరించవలసినటువంటి యొక్క దివ్యత్వమును లోకమునకు ప్రదర్శించి కవిత్వమును సాత్వికమరించుకునే చేయగలిగినటువంటి యొక్క వ్యక్తులు కేవలము శృంగారమైనటువంటి కళలకు తన బంగారమైనటువంటి జీవితంను అర్పితం చేసుకుని నిరర్థకము సాధించుకునేటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుకోవటం ఈనాడు విచారించవలసినటువంటి విషయం. ఈనాడు దుష్ట తర్క ప్రచండ ఆర్భాటములే కాని శీలము సదాచారము సానుభూతి శూన్యమైనది. జగత్తు వ్యావహారికమైనటువంటి సత్యమే కాని పారమార్థిక సత్యము కాదనేటువంటి యొక్క దృశ్యమును కూడా గుర్తించుకోలేనటువంటి యొక్క వ్యక్తులుగా తయారవుతున్నారు. సాంకేతిక విజ్ఞాన శాస్త్రములకు వసులే, ధనములకు దాసులే, అనుశక్తిని సాధించమన్నటువంటి యొక్క అహంకారంతో ఆకాశములను అంతరించి కేవలం ఆర్భాటములు కలిపేటువంటి యొక్క వ్యక్తిత్వంగానే మనం గోచరిస్తూ ఉంటున్నామే కాని అందులో ఉన్నటువంటి పవిత్రము ఏమి అనేటువంటి యొక్క విషయాన్ని విచారించుకోలేనటువంటి యొక్క వ్యక్తులు వివేకవంతులు కాదనే చెప్పవచ్చు. సత్సంప్రదాయములు మానవునికి శోభను అందించడమే కాక లోకములకు కళ్యాణములు కూడా అందించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితం. కాని అతి పవిత్రమైనటువంటి సత్సంప్రదాయములు మానవుని హృదయ క్షేత్రమును నాట్యమాడకపోవటం చేత పాప భీతి దైవ ప్రీతి లేనటువంటి యొక్క స్థితిని ఈనాడు మానవులు అనుభవించడానికి కోరుకుంటున్నారు. పెన్నిధి అయినటువంటి భగవంతుని సన్నిధిని చేరక అతన్ని సన్నిహితునిగా చేసుకునక సమీపులు కాక తమ యొక్క అశాంతులకు ఏమాత్రము కూడా శాంతిని చేకూర్చుకునేటువంటి యొక్క ప్రయత్నములకు కోరుకునక మానవులు ఎందుకు ఇంత అవసర పాలవుతున్నారనేటువంటిది కూడా ఒక ఆశ్చర్యము కూడా కలిగిస్తూ ఉండాలి. మనకు ప్రధానమైనటువంటి మిత్రుడు పరమాత్ముడే, మనకు ఆధారమైనటువంటి యొక్క తండ్రి పరమాత్ముడే అన్న సత్యమును గుర్తించుకున్నటువంటి వ్యక్తులు మహాసార్థకత పొందినటువంటి వారు. అట్టి సన్నిహితుడిగానే తాను చేసుకున్న భగవంతుని ఎన్ని రకములైనటువంటి అధికారంగా మనం అనుభవించుకునేటువంటి వారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం తెలుసుకోలేకపోతున్నామనేటువంటి యొక్క విచారణ కూడాను మీలో ప్రారంభం కలపాలి. అయితే అట్టి భగవంతుని సంపదలకు పొంగక దుఃఖములకు కృంగక పొంగి కృంగనటువంటి యొక్క తత్వమును అనుభవింపజేసేటువంటి యొక్క భక్తిని కూడాను మనలో అభివృద్ధిగాని తీసుకోవాలి. అట్టి అధికారముని మనము సంపాదించుకున్న భగవంతుని కూడాను అస్తమునందు ఉంచుకుని ఆడించుకునేటువంటి యొక్క అవకాశాన్ని కూడాను మనం అందుకోవచ్చు. భాగవతమునందు పరమ పవిత్రమైనటువంటి యొక్క కోపిక కృష్ణుని ఏ రీతిగా అధికారంగా తాను సంబంధము చేకూర్చుకుని తదుపరి దానిని పురస్కరించుకుని అతనిని అనేక రకములుగా కూడాను కొన్ని బాధ్యతలు కూడాను అతని నింపి దాన్ని అనుభవించుకోవడానికి కూడాను కూరుకోవడానికి ప్రయత్నం చేసింది.

ఇప్పుడైనాకుం శివా కోటి కాలికి చెప్పి కొలసేదు చూడక

0: పదములను నందతనయ స్వప్రమందైన విడువ నీ పాద కమలములను.
1: పరమాత్ముని యొక్క సన్నిహితమైనటువంటి సంబంధమును ఈ రీతిగా గోపికలు అనుభవిస్తూ అధికారమును ప్రకటిస్తూ తద్వారా అతన్ని తమ యొక్క ఆదర్శకునిగా కొన్ని రకములైనటువంటి అండగా దండగా అనుభవించినటువంటి యొక్క సన్నివేశములు ఎన్నియో కలవని కూడాను మన భాగవతం మనకు తెలుపుతే కాక అందించడం కూడాను జరుగుతున్నది. అతి అధికారమును మనం సంపాదించుకునేటువంటి నిమిత్తమై భగవంతుని కొన్ని రకములైనటువంటి హక్కులుగా మనం అనుభవించుకోవడానికి ప్రయత్నం కలపాలి. ఇట్టి శోభమార్గమును ప్రబోధించి ప్రజలకు ప్రచారం కలిపే నిమిత్తమై కౌలైనటువంటి ఈ పురుషులందరూ కూడాను వారు వారి శక్తిని పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేసి తద్వారా వారి కవిత్వమును దివ్యత్వమైనటువంటి యొక్క భగవంతుని యొక్క పవిత్రతను లోకములకు వ్యాపింపజేయాలని కూడా నేను ఆశిస్తూ ఈ కవి సమావేశములకు మూల కారణమైనటువంటిది ఇట్టి పవిత్రమైనటువంటి ఆదయమే అన్నటువంటి యొక్క సత్యాన్ని కూడాను గుర్తించవలసినటువంటి విషయం. నిరర్థకము నిస్సారము నిర్వీర్యము నిత్యేజమైనటువంటి యొక్క పలుకుల చేత లోకమును మాలిన్యవరచుకునేటువంటి యొక్క కవిత్వము ఈనాడు ఒక పిత్తంగా బయలుదేరటం చేత లోకము మరిన్నీతూ తమ యొక్క స్వరూపాన్ని కూడాను తాము మరచి అంధకారమైనటువంటి యొక్క అజ్ఞానము నందు తేలి అడుగుతున్నారు. అయితే ఈ అజ్ఞానం ఏనాటి నుండి మనము వెంటాడుతున్నది అనేటువంటి విషయాన్ని మనము చక్కగా అధికారాలు పెడుతున్నప్పుడు జ్ఞానం ఏనాటి నుండి లోకములకు వ్యక్తమై ఉంటున్నదో ఆనాటి నుండి అజ్ఞానము కూడాను వ్యక్తమై ప్రకటిస్తూ వస్తున్నది. అయితే ఏ రీతిగా వ్యక్తమవుతూ ఉన్నది అనేటువంటి యొక్క విషయాన్ని విచారణ కలిపినప్పుడు జ్ఞానము నుండి అజ్ఞానం కూడాను చేరి వ్యక్తమవుతూ ఉంటున్నది. అజ్ఞానం అనేటువంటిది అవ్యక్తంగాను జ్ఞానం అనేటువంటి వ్యక్తంగా కూడాను ఇది సూక్ష్మ స్థూల స్వరూపాన్ని ధరించి కూడాను ప్రకటిస్తూ ఉంటున్నది. కుమ్మరి కుండలు చేయక పూర్వము ఈ కుండకు ఏ రూపంగా ఉండినది అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసినప్పుడు కుండగా తయారు కాక పూర్వము మట్టిగానే ఉండింది. అయితే ఈనాడు కుండలో కూడా మట్టిగానే ఉంటున్నది, ఆకారం మాత్రం మార్పుగా ఉన్నది, మట్టి కాక కుండలు కాలేదు. అదేవిధంగానే అజ్ఞానము లేక జ్ఞానము వ్యాప్తి కావడానికి వీలు కాదు. అయితే ఆ అజ్ఞానము జ్ఞానములకు దూరం కాక జ్ఞానంతో చేరి అజ్ఞానం కూడా ప్రయాణం కలిపిన అది ప్రజ్ఞానం అనేటువంటి స్థితి ఎందుకు ప్రకటించడానికి వీలవుతుంది. అయితే ఈనాడు అజ్ఞానమును వేరుగును జ్ఞానమును వేరుగును విభాగమును కలిపి మనం అనుభవించుకోవడానికి కూలిపోవడం చేతనే ఉంటే మనలో అజ్ఞానం లేకపోతే జ్ఞానం అంతే ఉన్నది. ఇది సరైనటువంటి యొక్క అనుభవం కానీ సరైనటువంటి మార్గము కానీ కాలేరు. జ్ఞానముతో అజ్ఞానమును చేర్చుకుని మన జీవితం యొక్క నిత్యకృత్యమును మనం అనుభవించుకోవడానికి కూలిపోతాం లోపల ఇది పవిత్రమైనటువంటి యొక్క భావనతోనే మన యొక్క జీవితాన్ని సార్థక వర్ణిస్తుంది. అయితే దివ్యమైనటువంటి యొక్క వాక్రూపుని అనేటువంటి సరస్వతి కొందరి శిఖని ఎందు చేరి అపవిత్రమైనటువంటి యొక్క భావము చేత లోకమును మాలిన్యపరుస్తూ ఉంటుంటారు. మరొక విధంగా పవిత్రమైన శిఖ ఎందు చేరి అది తన యొక్క స్వరూపాన్ని సార్థకంగా గావించుకుంటూ ఉన్నది. ఈ పురాణములు ఎందు చక్కగా మన విచారణ కలిపినప్పుడు కొన్ని రకములైనటువంటి ఉత్సాహము కొంత శ్రద్ధను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కొన్ని కథలు మనకు విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తూ ఉంటుంటాయి. సరస్వతికి లక్ష్మి అత్తయని కూడా మన పురాణాలను తెలుపుతూ ఉంటుంటాయి. అత్తా కోడళ్లకు ఏనాడు కూడా పొత్తు కుదరదు. కనుక ఈ సరస్వతి లక్ష్మితో చేరటం చేత తాను కొంతవరకు కూడాను గుణములకు కొంత దుర్బలమును ప్రకటింపజేసి తద్వారా తనలో ఉన్నటువంటి యొక్క అద్భుతాన్ని కూడాను కొంతవరకు కఠినమైనటువంటిగాను కొన్ని నిరుపయోగమైనటువంటిగా కూడా ఈ సరస్వతి మారడానికి పూనుకుంటుంది. అనగా దీని యొక్క అంతరార్థము కవిత్వము లక్ష్మికి దారబోవటం చేత కొంతవరకు ఈ కవిత్వంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యము కొంత కాఠిన్యమైనటువంటి యొక్క రూపాన్ని కూడాను ధరిస్తూ ఉంటుంటారు. ఈనాడు కవిత్వం ఇట్టి మాలిన్యమైనటువంటి మార్గమును కొంత నడకండటం చేత లోకము కూడాను అట్టి అపవిత్రమైనటువంటి కవిత్వములకే స్థానమునిచ్చి వారిని ప్రోత్సహించేటటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం చేత మన భారతదేశము తన యొక్క చిన్నత్వమును, తన యొక్క పవిత్రతను, తన యొక్క సాత్వికతను కూడాను కొంతవరకు కూడాను కోల్పోతూ ఉంటుండదు. మీరు నిత్యము దానిని శ్రవణం చేస్తూనే ఉండవచ్చును. కొన్ని గ్రామ పంచాయతీలో కూడా మీరు వింటుంటారు, అర్థం కాని కవిత్వాన్ని ఈ ప్లేట్ల ద్వారా ప్రపంచ వ్యాప్తిని ఆరించడం చేత అందరి హృదయములు కూడాను దట్టమైనటువంటి మాలిన్యాన్ని కట్టుకుని పోతుంటుంది. ఏదో ఏమర్థమని చెప్పండి. ఇలాంటి ఒక కారణహితమైనటువంటి యొక్క కవితాలను ఈ యొక్క పెద్ద విలువైనటువంటి పేటకు అందించి అందరి హృదయాన్ని కూడా గడగా గడగా అనేటువంటి కనిపించడంలో కూడా ఈ కవిత్వం యొక్క తారము ఎంతవరకు ఉంటున్నదో మీరు యోచించుకోవచ్చును. కానీ పూర్వపు కవులు భగవంతుని యొక్క చిత్తములకు హత్తుకునేటువంటి యొక్క వాక్యములను అతి మాధుర్యమైనటువంటి భగవంతుని యొక్క స్థుతిని అనుభవింపజేసేటువంటి యొక్క మాధుర్యం పరిపూర్ణంగా కూడాను తమ యొక్క కవిత్వమునందు చేర్చి తమ యొక్క జన్మను సాక్షిగా గావించుకున్నారు. అట్టి వారులను త్యాగరాజు, సూర్యదాసు, గరుపుదాసు, రామదాసు, ఇలాంటి కబీర్దాసు, మీరా, ఇలాంటి వారంతా కూడాను తమ తమ కవిత్వములను ఎంత భగవత్ అద్భుతం గావించుకున్నారో అటువంటి అద్భుతమైనటువంటి కవిత్వములు ఇరు యుగాలుగా కూడాను జగములు మారినా యుగములు కదిలినా వారి కవిత్వము ఏమాత్రము చెట్టు చెదరక అభివృద్ధి గాంచుతూ ఉన్నది. ఈనాటి యొక్క ఈ సారహితమైనటువంటి యొక్క కవిత్వము ఒకనాటికి రెండో నాటికి కనిపించటం లేదు. కనుక ఈ పవిత్రమైన సరస్వతిని నిరర్థకంగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి కవులు పూనుకొనక తాము తమ సరస్వతి యొక్క వాక్యములను పవిత్రం చేసుకునేటువంటి ప్రయత్నానికి ఈ కవులందరూ పూనుకొని అతి త్వరితంగానే మన భారతదేశం యొక్క సంస్కృతిని మీ యొక్క వాగ్దానం ద్వారా సర్వవ్యాప్తి గావించాలని కూడాను నేను ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఆ కవిత్వము భావసారముతో చేరినటువంటిదే కాక లయబద్ధంగా కూడాను చక్కగా పలుకుల యొక్క ధోరణి అతి గద్యలు గద్ద యొక్క ఈ సారహితమైనటువంటి యొక్క కవిత్వము ఒకనాటికి రెండో నాటికి కనిపించటం కనుక ఈ పవిత్రమైన సరస్వతిని నిరర్థకంగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి కవులు తాము తమ సరస్వతి యొక్క వాక్యములను పవిత్రం చేసుకునేటువంటి ప్రయత్నానికి అరువు పూనుకొని అతి త్వరితంగానే మన భారత

మత్తుల కొక్క చిన్న ముక్కను నేను అందిస్తాను. వాసుకి చేయన్న తిని వాసకి తినాసరాల పాదముల రుచి మనోల్లాసం ఇవ్వర. వాసుకి చేయన్న తిని వాసకి తినాసరాల పాదముల రుచి మనోల్లాసం ఇవ్వర. వాసుర కళ్యాణ పురవాడు చేసే గొప్ప జగ.

ತಂದು ಬಂದು ನಂದು ಮಾರಿ ಅಂದರಂದು ನೀವೇ ಆನಂದ ಮಂದು ತುಂಬುವ ನೀವಿಂದು ಸೀದರೆ ತಂದು ಬಂದು ನಂದು ಮಾರಿ ಅಂದರಂದು ನೀವೇ ಆನಂದ ಮಂದು ತುಂಬುವ ನೀವಿಂದು ಸೀದರೆ ಹಿಂದುವನಾದು ಬೇಂದ ವೃಂದವಂದಿತ ಪದ ರವೀಂದ್ರ ನಿತ್ಯ ನಂದ ಗೋವಿಂದ ಜಗ ಗೋವರರ ನೀರ ಮಾದ ಮನಿ ಮನೋಗರ ಆಸಿಕ ಜನ ಸುಪಕರಸಿ ಕ್ರಮಾದ ಮನಿ ಮನೋಹರ ಬೇಟಿಯ ತ್ರಿಕೂಟ ಪೀಠ ಸಾಟಿಯ ಬೆಳೆಯದಿ ರಾಜು ಪೇಟನೇರುತ್ತಿನ ಕಪಟ ನಾಟಕ ಕರ ಬೇಟಿಯ ತ್ರಿಕೂಟ ಪೀಠ ಸಾಟಿಯ ಬೆಳೆಯದಿ ರಾಜು ಪೇಟನೇರುತ್ತಿನ ಕಪಟ ನಾಟಕ ಕರ ಆತನ ಪಟಲ ಮೃದು ಮಾತಲತೆ ಭೋಜರಾಜು ಮಾತಕ್ಕೆ ಪಿಳಕಿನ ಪಡೆದ ವೇಟಿ ಕೀರ್ತಿ ವೆಂಕಟೇಶ ಕೀರಮಾದ ಮನಿ ಮನೋಹರ ಇಲಾಂಟಿ ಕವಿತ್ವ ಎಂತ ರಮಣೀಯಂಗಾನು భగవంతుని యొక్క చిన్నలు భగవంతుని యొక్క వల్లలు అతి మాధుర్యమైనటువంటిగా ఉండేటువంటిది అతి కవిత్వము ఈనాడు మనకు కరువై ఉన్నది. ఇంకా ముందు కార్యక్రమం ఉంటుండాలి. కవులంతా మన చెంత చేరినటువంటి కవులు అతి కవులు కాదని కూడా మీరు దృఢం చేసుకుని ఈ కవుల ద్వారానే భగవంతుని యొక్క విషయాన్ని అతి త్వరలోపలే దేశవ్యాప్తి గావించడానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడాను ఎట్టి సందేహము లేక నేను తెలుపుతున్నాను. మన కవులు పవిత్రమైనటువంటి జీవుడు, వారి యొక్క కవిత్వాన్ని సార్థకం గావించుకోవటమే కాకుండా వారి ద్వారా సాయి సూక్తులను కూడాను ఈ యొక్క జగద్వ్యాప్తి గావించడానికి తగినటువంటి యొక్క దృఢ శక్తులను ఆయుర ఆరోగ్యములను ఆనంద సౌభాగ్యములను కూడా వారికి అందించి వారి యొక్క తరతరాల కూడాను వారి యొక్క నామములు మన భారతదేశమునందు భగవత్ యొక్క విశాలమును అందించినటువంటి వారిగా అందుకోగలరని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

0: పునరపి జనను పునరపి మరణ పునరపి జనని జగరే శయన
1: పునరపి జనని జగరే శయన
0: గోవిందం భజమూడమతే
1: గోవిందం భజమూడమతే
0: గోవిందం భజమూడమతే.

Hari Ram ji bolo, nitya nitya nitya.

وفا لديدي.

0: ఇంతవరకు మీరు 1972 అక్టోబర్ 18న ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర సభామండపంలో భగవాన్ బాబావారు కవులకు అనుగ్రహించి అందించిన దివ్యోపన్యాసం విన్నారు. కవులను శుష్క వాదోపవాదాలకు తర్కాలకు తావివ్వక ప్రజలలో సదాచారము, దయా, సానుభూతి మొదలైన సద్గుణాలను వికసింపజేసే రచనలు చేయమని సలహా ఇచ్చారు. సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: వ్యక్తిత్వం అనేది సంస్కారం వల్లనే అభివృద్ధి అవుతుంది, చదువు వల్ల కాదు. సంస్కారం లేని విద్య చెల్లని కాసు వంటిది, దారం తెగిన గాలిపటం వంటిది. సంస్కారం అంటే ఏమిటి? చెడును దూరం చేసి హృదయాన్ని మంచితనంతో నింపి విశాల భావాలను పెంచుకోవడం. నేటి విద్య బుకిష్ నాలెడ్జ్ మాత్రమే. గ్రంథస్థమైన విషయాలతో తలలు నింపుకుని పరీక్షలలో కాగితాల మీద గుమ్మరించి ఉత్తీర్ణులవ్వడం, దానివల్ల తల పెరుగుతుంది కాని హృదయం విశాలమవదు. లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక వికాసంతో హృదయాన్ని పవిత్రం చేసేది ఎడ్యుకేర్. విశాల భావాలతో మనలోని మానవత్వం అభివృద్ధి కావాలంటే ఎడ్యుకేర్ అనే సంస్కార సహిత విద్య అవసరం. ఈనాటి విద్యలు పోలరైడ్ కెమెరా పిక్చర్ల వంటివి, కాపీలు తీయడానికి వీల్లేదు. హృదయం అనే ఫిల్మ్ మీద ప్రింట్ అయితే ఎన్ని కాపీలైనా తీసుకోవచ్చు. హృదయానికి హత్తుకునే విద్య నేర్చుకుని దైవ స్వరూపమైన సమాజ సేవ చెయ్యాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి ధర్మక్షేత్ర వార్షికోత్సవ ప్రారంభ దినాన వారి దివ్యోపన్యాసములో మానవ శరీరము ఒక క్షేత్రము, దీనిని ధర్మక్షేత్రముగా పరివర్తన కావించవలెను. మానవుడేనాడు మోహము అసూయ మొదలైన దుష్టప్రేరక శక్తులను విసర్జించునో ఆనాడే అతని కాయము ధర్మక్షేత్రము కాగలదని స్వామి పలికారు. 15వ తేదీన విమానములో స్వామి గుజరాత్ రాష్ట్రంలో అత్యంత పెద్ద నగరమైన అహ్మదాబాద్కు వెళ్లారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వామికి స్వాగతం పలికి సమావేశము ఏర్పాటు చేసిన సందర్భంలో రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రి, తదితర మంత్రులు, పురప్రముఖులు వచ్చారు. స్వామి యొక్క విశ్వజన శ్రేయో దృక్పథాన్ని, సర్వమత సామరస్యాభిమతమును గ్రహించు సదవకాశమును వారు సద్వినియోగం చేసుకున్నారు. ఆనాటి బహిరంగ మహాసభలో ఆధ్యాత్మికోన్నతికి యోగ త్యాగములు రెండు ముఖ్యమైన ఉపకరణములు. త్యాగముతో ఈ ప్రాపంచిక బంధన అనేది నిర్బంధనము నుండి విముక్తుడవయ్యదవు. యోగముతో ఈ విశ్వమే తాను అయిన సచ్చిదానంద పరబ్రహ్మములో లీనమయ్యదవు అన్నారు. మీ ఆధ్యాత్మిక సాధనలలో మీరు విజయం పొందునట్లు ఆశీర్వదిస్తున్నాను. ఇంతవరకు ఎట్టి సాధనయూ లేకపోయిన ఎడల ఇప్పుడైనను అత్యంత సులభమైన నామస్మరణని ప్రారంభించండి. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవించండి. బీదలకు, రోగులకు, వికలాంగులకు, దుఃఖితులకు శక్తివంచన లేకుండా సేవ చేయండి. మారువేషములలో భగవంతుడే వారి రూపములలో వచ్చినట్లు వారికి చేయు సేవ భగవంతుని పాదపద్మములకు అర్పించినట్లు భావించండి అని స్వామి బోధించారు. అప్పటికే విరివిగా గుజరాత్ రాష్ట్రములో పల్లె పల్లెలలోనూ వ్యాపించిన సాయి భజన స్వామి రాకతో అందరినీ మరింత ఆకర్షించింది. 14వ తేదీన వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ పీకే సావంత్ గారింట జరిగిన విద్వన్మహాసభ సభ్యుల గోష్ఠిలో సాధనా స్వాధ్యాయనములను గురించి సభ్యులు వ్యక్తపరిచిన సందేహములను తీర్చారు. ఆ సభలో గుజరాత్ వార్తాపత్రిక నవకాల్ యొక్క సంపాదకులు కూడా ఉన్నారు. ఆ రోజులలో ఆ పత్రికలో అద్భుత లీలలు అనే శీర్షిక క్రింద అనేక వ్యాసములు ప్రచురింపబడ్డాయి. ఆ అంశంలో బాబాను కొన్ని ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకునవలనని అభిలషించు అతన్ని మందస్మిత వదనంతో, నీ ప్రశ్నలకు వెనుకనున్న కారణము నేనెరుగుదును అనుచూ అతని సంశయాలన్నీ తీర్చారు స్వామి. లీలలు, మహిమలను గురించి ఒక ఉదాహరణ. ప్రమాణములతో సహా సమగ్రముగా స్వామి విశదీకరించి చెప్పుటకు అనువైన ప్రశ్నలు వేసిన శ్రీ పీకే సావంత్ నవకాల్ సంపాదకులు గుజరాత్ శాసనసభాధ్యక్షులైన శ్రీ భార్డేగార్లకు మనం కృతజ్ఞులమై ఉండవలసి ఉన్నది. తెలిసి తెలియని సాధకులు, మినిమిడి జ్ఞానం కలిగిన సన్యాసులు ఈ మహిమలు చేయుట దైవద్రోహమని, వీటి వల్ల దైవాగ్రహానికి, దైవము విధించే శిక్షకి గురికాక తప్పదని చెప్తారు. స్వామి మహిమలను గురించి అడుగగా ఒక వ్యక్తి, నాకిటువంటి మహిమలంటే అసహ్యం. అవి క్రీస్తు చేసినా, కృష్ణుడు చేసినా, సాయిబాబా చేసినా సరే అని వ్రాశారు. ఇటువంటి అభిప్రాయం చాలామందికి ఉంటుంది. వీరి అభిప్రాయంతో ఏకీభవించని వారు అవివేకులన్నమాట. అతడు తన జాబులో ఇంకనూ ఇలా రాశారు, పరిపూర్ణత చెందిన మహనీయునికి విశ్వ సంఘటనలను అదుపులో ఉంచుకొనగలిగినంత శక్తి ఉంటుంది, అయినను దైవశాసనమును ఉల్లంఘించుట పాపమని భావించును. ఈ ప్రకృతి శక్తులను ఉల్లంఘించుట విషయంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు వైజ్ఞానిక సలహాదారుగా పనిచేస్తున్న డాక్టర్ సూరి భగవంతం గారు మద్రాసులో 1967 ఏప్రిల్లో ఒక సభలో మాట్లాడుతూ, నిన్న బాబా కార్యకలాపములను గురించి ప్రొఫెసర్ గోకాక్
వారు వ్రాసిన పద్యాలను చదివారు. పెను తుఫాను వలె ఒత్తురు, వర్షపాతముగా అనుగ్రహమును కురిపింతురు అనిచూ వర్ణించారు. అంతవరకు బాగానే ఉంది. చివరి పద్యంలో స్వామి భౌతిక రసాయనిక శాస్త్ర సూత్రములను ధిక్కరించదరని అన్నారు. నేను ఫిజిక్స్ విద్యార్థిని, ఫిజిక్స్ నేర్చుకున్నాను, ఎన్నో సంవత్సరములు ప్రయోగములు జరిపాను, దశాబ్దముల తరబడి ప్రొఫెసర్గా ఉన్నాను, ఉన్నత విద్యలో పరిశోధనలు జరిపాను. కాని ఈ ప్రకృతి శాసనములను ధిక్కరించి తప్పించుకోగల మనిషి ఇంతవరకు ఈ భూమి మీద చూడలేదు అన్నారు.

బహుశా మహిమలను అసహ్యించుకున్న వ్యక్తి ఈ ధోరణిలోనే ఆలోచించుకునుట వలన కాబోలు. ప్రకృతి శక్తులతో చెలగాటమాడిన దృష్టాంతములు చరిత్రలో ఎన్నో ఉన్నవి, కాని ఆ దివ్య శాసనాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష తప్పదు. శ్రీకృష్ణుడు శరాఘాతమునకు గురి అయి అశువులు బాశారు. క్రీస్తు చిత్రహింసలతో శిలువ మీద మృతినొందను అని కూడా అతను వ్రాశాడు. అందువలన ఆ వాక్యము సత్యసాయిబాబా జాగ్రత్త అని హెచ్చరించుటకేమో. డాక్టర్ భగవంతంగారు ఈ విషయంలో ఏమి చెప్పారో విందాం. స్వామి భౌతిక విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతములను ఒకదాని వెనుక ఒకదానిని వేధిస్తూనే ఉన్నారు. ఈ సందర్భమున అవసరము కనుక వారి అనుమతితో ఒకటి రెండు సంఘటనలు చెప్తాను. నా కండ్ల ఎదురుగానే శస్త్రచికిత్సలు చేశారు. పూర్తి అయిన పిదప నా పక్కనే నిలబడి ఉన్న నా కుమారునితో, ఇక్కడ బ్యాండేజ్ క్లాత్ ఉందా అని అడిగారు స్వామి. అప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి డైరెక్టర్గా ఉన్నాను. దానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రి పక్కనే ఉంది. అందువలన నా కుమారుడు హాస్పిటల్కు వెళ్లి 2 నిమిషాల్లో తెస్తాను అని చెప్పారు స్వామికి. అందుకు స్వామి చిరునవ్వుతో, 2 నిమిషాల అంత టైం లేదు అని అనుచూ చేయి చాచి తెరిచినంతనే బ్యాండేజ్ చుట్ట ప్రత్యక్షమైంది. అప్పటికప్పుడు శస్త్రచికిత్స చేయుటకు ఉపక్రమిస్తూ హస్తచాలనము చేత కత్తి సూది మొదలైన పరికరములు సృష్టించిన స్వామికి దూది బ్యాండేజు సృష్టించుట అసాధ్యమా? ప్రొఫెసర్ గోకాక్ గారి ఆంగ్ల భాషా పాండిత్యాన్ని విమర్శించినట్లు భావించకుండా ఉండిన నా ఉద్దేశములో స్వామి భౌతిక రసాయనిక శాస్త్ర సూత్రములను ధిక్కరించెదరు. బాబా డిఫైస్ ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనుటకంటే బాబా భౌతిక రసాయనిక శాస్త్ర సూత్రములకు అతీతులు. బాబా ట్రాన్సెండ్స్ ద లా ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని అన్న సమంజసంగా ఉండేదేమో. నాకున్న శాస్త్రజ్ఞాన అనుభవం దృష్ట్యా, తర్కశాస్త్ర దృష్ట్యా పరిశీలించి స్వామి నీవలే నావలే సాధారణ మానవుడంటే నేను అంగీకరించను. స్వామివారు భౌతిక రసాయనిక శాస్త్ర నియమాలను అధిగమించగల శక్తి సమన్వితులు. ఇది ఎలా సాధ్యమగును? అసలు సత్యమేమి అనినా స్వామి మహిమాన్వితులు, సర్వశక్త్యతీతులు, దైవస్వరూపులు. సైన్సు ఏ విధంగా అభివృద్ధి చెందుచున్నది అందరికీ తెలిసిన విషయమే. కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్లు శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనల ఫలితంగా పాత సిద్ధాంతాలను తుడిచివేస్తూ ఉంటారు. నేటి శాస్త్ర ప్రమాణాలు రేపటికి చెల్లవు. పరిశోధించి కనిపెట్టిన ప్రతి అంశమునకు ఒక తాత్కాలికమైన సూత్రాన్ని నిర్వచిస్తారు. ఇంతవరకు బాబాని గురించి గ్రహించిన అంశములను సమన్వయము చేయు సిద్ధాంతము సైన్సు పరిధిలోనే లేదు. అందుచేత స్వామి విజ్ఞాన శాస్త్ర ప్రమాణమునకు అతీతులు అను నూతన సిద్ధాంతాన్ని నేను ప్రవేశపెట్టవచ్చును అని డాక్టర్ భగవంతం గారు స్వామి మహిమలను గూర్చి శాస్త్రపరంగా విశదీకరించారు. ఈ విషయాన్ని గూర్చి అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల సమావేశ సందర్భంలో తమ ఉపన్యాసంలో స్వామి చెప్పినది ఇది. కొందరు పెద్దల మాటలు మిమ్మల్ని కలవరపెట్టుతున్నాయి. శ్రీకృష్ణుడు ప్రకృతికి అతీతమైన తన శక్తిని వినియోగించి ఎన్నో మహిమలు చేశాడు. వారి ఉద్దేశములో అట్టి మహిమలు చేయుట వలననే తుట్టతుదకు వేటగాని బాణము దెబ్బ బాధకు మరణించనని, అదే విధముగా జీసస్ కూడా మహిమలు చేయుటచేత శిలువపై దుర్మరణమునకు గురి అయినట్లు భావిస్తారు. నేను కూడా ప్రకృతి శక్తికి అతీతమైన కార్యములు చేయుచుంటిని, కనుక నేను కూడా అట్టి బాధలకు గురి అయ్యేదనని వారు భావిస్తారు. దాని మూలమున అమాయకులు భయాందోళన చెందుతారు. ఈ వ్యర్థ ప్రేలాపనకు కారణం వారి మనోదౌర్బల్యము, అజ్ఞానము, అసూయ. 1970వ సంవత్సరం క్రిస్మస్ పండగ నాడు బొంబాయిలో ఇదే అంశంపై తన ప్రసంగంలో స్వామి నా మహిమలను, నా దివ్యతత్వాన్ని ఓర్వలేని వారెందరో ఉన్నారు. వారు నా చర్యలకు
గారడి, కనికట్టు, హస్తలాఘవము అని పేర్లు పెట్టారు. వారి మాటల వలననే వారి భావములు, అనుభవములు కూడా పరిమితమైనవి. ఇట్టి ప్రచారములతో నాకు కళంకము ఆపాదించగలరని వారి భ్రమ. నా దివ్యశక్తి యొక్క మహావైభవమును గ్రహించుట అట్టి అల్పజ్ఞులకు, సంకుచిత హృదయులకు, అనుభవహీనులకు సాధ్యమే కాదు. ఇది సర్వశక్తి సమన్వితమైన దైవశక్తి. సమస్త శక్తులు నా అరచేతిలోనే ఉన్నవి. నా శరీరము తదితర శరీరముల వలనే తాత్కాలికమైనది. నా శక్తి ప్రభావములు శాశ్వతము, సర్వవ్యాప్తము, నిర్వికల్పము అని ప్రకటించారు స్వామి. గుజరాత్ శాసనసభాధ్యక్షులు శ్రీ భార్డే నవకాల్ పత్రికా సంపాదకునితో కలిసి స్వామిని దర్శించుటకు కొన్ని వారములకు పూర్వము ఆ పత్రికలోనే స్వామి మహిమలు చేయునప్పుడువి అత్యంత స్వేచ్ఛగా, యత్నరహితముగా, సహజముగా నుండును. అట్లు చేయగలిగిన వారిని నేను మున్నెప్పుడూ చూచి ఉండను. పండరీపురమున ఆలయములో రుక్మిణీ విగ్రహమునకెదురుగా నిలబడి, ఈ విగ్రహమునకు ముఖ్యమైన ఆభరణము లేదే అనుచూ ఆ వాక్యము పూర్తిగాకముందే హస్తమున మంగళకరమైన కంఠాభరణాన్ని సృష్టించారు. ఇప్పటికిని ఆ ఆభరణము రుక్మిణీ విగ్రహానికి అలంకరించియే ఉన్నది. శ్రీ భార్డే బాబాని ఇట్లు వస్తువులను సృష్టించు శక్తి అవ్యయమా అని అడిగారు. నా శక్తికి పరిమితి లేదు, అది అవ్యయము, సముద్రము వలె అనంతము. ఎవరైనను, ఎక్కడైనను, ఏమి కావలనన్నను కావలసినంత తీసుకొనవచ్చును అని స్వామి చెప్పారు. గౌరవనీయులైన మంత్రి పీకే సావంత్ గారు అది విని, అది అనంతమైన ఎడల మానవాళి యొక్క దారిద్ర్యము, దుఃఖము బాపుటకు ఏల ఉపయోగించరాదు అని అడిగారు. స్వామి చెప్పిన సమాధానము నవకాల్ పత్రికలో ప్రచురింపబడింది. లేమి వలన దుఃఖము, దారిద్ర్యము కలుగుచున్నవనుకొనుచున్నారు. లౌకికమైన భోగభాగ్యములన్నీయూ ఉన్న రాజులు ఆనందంగా ఉండగలుగుతున్నారా? వారికి సంతృప్తి ఉన్నదా? వారికి మానసిక శాంతి ఉన్నదా? నేనిచ్చు వస్తువుల ప్రయోజనములు జనులను భాగ్యవంతులను చేయడానికి కాదు, వారిలో భక్తి విశ్వాసములు, తద్వారా మానసిక శాంతి పెంపొందించుటకు. అప్పుడు ఒక పెద్ద వ్యాపారస్తుడు ఒక డైమండ్ పొదిగిన ఉంగరము నాకు చూపి, ఇది స్వామి సృష్టించి అనుగ్రహపూర్వకంగా నా వేలికు తొడిగిన ఉంగరం కస్తూరిగారు అని చెప్పారు. దీనిని చూసినప్పుడల్లా స్వామి ఉంగరము నా వేలికి తొడుగుచూ గూఢార్థముతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి అంటూ ఇలా చెప్పారు, ఇది డైమండ్ కాదు, ఇది ఒక ఉపదేశము. డైమండ్ అనగా డై మైండ్, నీ మనస్సులో ఉన్న రాగద్వేషాలు మరణించాలి, అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అని స్వామి అతనికి చెప్పారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు గుంటూరు వాస్తవ్యులు, స్వామివారి భక్తులు శ్రీ వెంకట సాయిరాం గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం వింటారు. మరి మీ పొలాలు, మీ వ్యవసాయంలో స్వామి ఏదైనా మీకు సాయం చేశారా?
1: చేశారు స్వామి, చాలా పెద్ద మీద అసలు చాలా పెద్ద సహాయం చేశారు.
0: చెప్పండి.
1: 2010 సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా వరి మినుము వేసేవాళ్ళం మా పొలాల్లో. 1992 సంవత్సరంలో వరి పంట అయిపోయింది, మినుము వేసాము. మినుము నూర్పిడి చేసే టైంలో మబ్బులు పట్టుకొచ్చేసి, మబ్బులు పట్టుకొచ్చేస్తే ఆ మినువులు తడిస్తే ఇక పాడైపోతాయి, ఇక పంట అంతా పోయింది అని చెప్పని మా తాతయ్య గారు ఎంతో బాధపడతా ఇంతగా కష్టపడి చేస్తే ఇట్లా వచ్చిందని చెప్పని కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వామి మీరు 1978 సంవత్సరం నుంచి మిమ్మల్ని నమ్మాము, మేము ఎన్నో మహిమలు చూయించారు, నాకే మహిమ మీరు చూయించలేదు, మీరు నిజమైన భగవంతుడు, ఆ రాముడే ఈ సాయి, ఆ కృష్ణుడే ఈ సాయి, ఆ షిరిడియే ఈ సాయి అని చెప్పని అందరం అంటున్నారు. మా అబ్బాయి వాళ్ళు అందరూ కూడా మీరదే ఆ రాముడు, ఆ సాయి, ఆ కృష్ణుడు, ఆ సాయి అయితే, మీ నిజమైన భగవంతుడు అయితే వర్షం పడకుండా ఆపండి స్వామి అని చెప్పని స్వామిని గట్టిగా పొలంలోనే అనడం జరిగింది. చుట్టుపక్కల మొత్తం వర్షం పడింది, మా పొలం ఆ పొలం వరకు వర్షం పడలేదు
0: సాయిరాం,
1: ఆ పొలం వరకు వర్షం పడలా, చుట్టుపక్కల మొత్తం పడింది. ఇక తాతయ్య గారు, ఆయన భగవంతుడేను, అమ్మో స్వామి భగవంతుడేను భగవంతుడేను పుట్టుపక్క ఆయన సహజంగా నమ్మడు, నాస్తికుడు, నమ్మడు.
0: మీ తాతగారు
1: నమ్మడు, నేను ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ నమ్మకం వాళ్ళది అంటాడు తప్ప రాడు. అటువంటిది ఆ మహిమతో పుట్టబర్తి వచ్చేసాడు. వచ్చేసి స్వామి పాదనమస్కారం కూడా ఇచ్చారు. ఇచ్చి అప్పుడు ఆ విధంగా స్వామి ఆ పొలంలో కాపాడటం జరిగింది. తర్వాత 2010 సంవత్సరంలో వరి పంట అయిపోయిన తర్వాత కుప్పేశాము. మేము కూడా మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా నారుమడి పోసినప్పుడు ఇత్తనాల్లో గాని స్వామి విభూతి చల్లుతాము. విభూతి లేనిదే మేము అసలు ఏ పంట గాని ఏది కూడా చేయము. స్వామి విభూతి వేసుకుని స్వామి మందిరంలో ఇచ్చే ఆ కట్ట కూడా స్వామి పాదాల ముందు పెట్టి, స్వామి ఇవాళ నారుమడి ఇత్తనాలు చల్లుతున్నాం స్వామి మన పొలంలో, మా పొలం కాదు మన పొలంలో, మన పొలంలో ఇత్తనాలు చల్లుతాం స్వామి అని చెప్పి స్వామికి చెప్పుకొని స్వామి విభూతి పెట్టుకుని స్వామి మందిరంలో ఇచ్చి కూడా అది తీసుకుని వెళ్ళి చల్లిన తర్వాత నారు వచ్చి నీళ్లు పెట్టి పిండి కూడా స్వామి విభూతి వేసి పిండి చల్లుతాము. ఆ పంట అయిపోయిన తర్వాత కుప్పేసాము. కుప్పేసిన తర్వాత నాన్నగారు కుప్పకి గజం చుట్టూ ప్రతి సంవత్సరం విభూతి చల్లుతాం. ఒక ఆ రోజుల్లో లక్ష్మణుడు సీతాదేవికి లక్ష్మణ్ రేఖ గీశారు, అట్ట మన కుప్పకి నాన్నగారు అట్ట లక్ష్మణ్ రేఖ లాగా
0: చుట్టూ
1: స్వామి విభూతి చల్లుతారు ప్రతి సంవత్సరం కూడా. అదే సంవత్సరం 2010లో కూడా అట్లాగే చల్లడం జరిగింది. మొగ్జన్ వచ్చేసింది, మొగ్జన్ గుచ్చం, మొగ్జన్ అయిపోయింది, పంట అయిపోయింది, ఈ కుప్పలు కొట్టుకోవాలి. అయితే ఎవరో సంథింగ్ తెలియదు బీడియో సిగరెట్ దిగి తాగి అది ఎట్లాగో
0: పొరపాటున
1: అది పడిపోయింది. ఆ నిప్పు నిప్పు సుమారుగా 300 ఎకరం శ్మశానం అయినట్టు అయిపోయింది.
0: అంతా మండిపోయింది.
1: మండిపోయి నల్లగా అసలు రోడ్డు మీద చూస్తుంటే మొత్తం శ్మశానమే నల్లగా ఉంది. మా నాన్నగారు గజం లెక్క ఎంత అయితే విభూతి చల్లారు, అక్కడ దాకా రావటం అగ్ని వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంకో సైడ్ నుంచి రావటం, స్వామి విభూతి ఎంత లెక్క ఉందో
0: అంతవరకు రావడం వెళ్ళిపోవడం,
1: వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఈ సైడ్ కుప్ప చుట్టూ సుమారుగా 5-4 మూలలో తిరుగుతా వచ్చింది. విభూతి ఎంత లెక్క అయితే నాన్నగారు చల్లారో అంత లెక్క అగ్ని రావటం వెనకెళ్ళిపోవటం, అగ్ని రావటం వెనకెళ్ళిపోవటం. ఇక జనం మొత్తం వచ్చి కర్రలతో కొట్టినా వాళ్ళు ఆ సెగ కుండలేక వెనకెళ్ళిపోవడం జరుగుతుంది. నేను లేను, మా నాన్నగారు లేరు, మా అమ్మగారు మా మిసెస్ గారే ఉన్నారు. సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అంటూ సాయి గాయత్రి చదువుకుంటూ స్వామినే ప్రార్థన చేసుకుంటున్నారు తప్ప ఇక విజయ లేదు. ఇది జరిగే వారానికి ముందు నాన్నగారి కల్లో వచ్చారు స్వామి. 33,000 రూపాయలు చేతిలో పెట్టారు నాన్నగారికి. స్వామి వద్దు స్వామి నా డబ్బులు అన్నారు నాన్నగారు. అంటే కాదు స్వామి బంగారు నేను ఇస్తున్నా కదా పట్టుకని బలవంతంగా చేయి చాపి చేతిలో పెట్టారు.
2: 33,000 పెట్టారు.
1: పెడితే తెల్లారి ఉదయాన్నే కలొచ్చింది అని చెప్పని మా అమ్మకి నాకు మా నాయనమ్మ గారికి అందరికి చెప్పారు. చెప్తే స్వామి మరి కల దేనికి వచ్చారేమి మనకేం తెలుసయ్యా, స్వామిలు ఎలా మరి ఏందో తెలియదు అన్నారు. కరెక్ట్ వారానికి జరిగింది. ఇక కుప్ప చుట్టూ తగలాడిపోయింది కదా, కుప్ప వరకు తెల్లగా కనబడుతుంది అందే. జనం అందరూ కూడా ఆ కుప్ప ఎవరిదని చెప్పని అనుకుంటుంటే నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. అయితే వెంకటేశ్వరరావు అంటే ఎవరికి తెలియదు, సాయిరాం అంటారు. సాయిరాం గారు సాయిరాం గారు అంటే తెలిసిద్ది. సాయిరాం గారు అనేసరికి సాయిరాం గారు అయితే కుప్ప ఏమవదు, స్వామి ఆయన పుట్టపర్తి బాబా గారు పూజ చేస్తుంటారు, ఆయన అక్కడికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తం స్వామి వచ్చి అక్కడ కూర్చుంటారు కుప్ప మీద కూర్చుంటారు, అందుకే ఆ కుప్పకి ఏం అవ్వలేదు అని చెప్పిన యావత్తు నంది వెలుగులో 9,000 మంది జనం ఉంటే
2: గ్రామస్తులు
1: సుమారుగా 5,000 మంది పొలానే ఉన్నారు, 5,000 మంది 6,000 మంది పొలానే ఉన్నారు. 6,000 మంది నోట కూడా అదే నోట వచ్చింది, అక్కడ బాబా గారు కూర్చుంటారు ఆ కుప్పకి ఏమవదు అని చెప్పని తర్వాత రోజు ఆ కుప్పని నూర్పిడి చేశాము. చూస్తే కరెక్ట్ గా 33,000 రూపాయలకి రూపాయి తగ్గల రూపాయి పెరగల.
2: 33,000 అమ్ముడిపోయింది,
1: అమ్ముడిపోయింది. దాని వాళ్ళు కూడా ఇంటికి తీసుకొచ్చిస్తారు ఎవరైనా ధాన్యం డబ్బులు అమ్మారు వాళ్ళు, మనం అమ్మాము వాళ్ళు కొనుక్కెళ్లారు. కొనుక్కెళ్ళినప్పుడు ఇంటికి తీసుకొచ్చే వాళ్ళుగా వాళ్ళు మందిరం దగ్గరుండి మనిషిని పంపించి మా ఇంటికి, అంటే కొంచెం డిస్టెన్స్ వాక్ డిస్టెన్స్ మందిరానికి మన ఇంటికి,
2: మందిరానికి పిలిపించి ఇప్పించారు అన్నమాట.
1: మందిరానికి సారం ఒడ్డు కొన్నోళ్ళు డబ్బులు తీసుకుని వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పని అంటే నానా నేను వచ్చాము. మందిరంలో తాళాలు తీసి కుర్చీలు వేసి మందిరంలో కూర్చోబెట్టి మందిరంలో ఇచ్చారు వాళ్ళు. అంటే స్వామి బాధ్యత చూడండి ఎంత చేశారు. మనం ఎప్పుడైతే స్వామి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి సేవ చేసుకుంటామో ప్రతి సంవత్సరం పుట్టపర్తి వచ్చే స్వామి సేవ, అదే విధంగా జిల్లాల్లో గాని సమితిలో గాని భజన మండలిలో గాని పనులు చేయమన్న సేవా కార్యక్రమాలు పాల్గొంటే మనం ఎంత బాధ్యతగా స్వామి పనులు చేస్తే స్వామి చూడండి ఎంత బాధ్యతగా మాకు 33,000 రూపాయలు కల్లో చెప్పిన మాట స్వామి చూపించి బాధ్యతగా ఇంటికి కాకుండా ఆయన మందిరం ఆయన సమక్షంలో ఆయన ఇప్పించారు మాకు డబ్బులు. చూడండి అది స్వామి మహిమ, స్వామి లీల, స్వామి మనం నమ్మి స్వామిని ఎంతో ప్రార్థించుకొని స్వామి కార్యక్రమాలు పాల్గొంటే ఎన్నెన్నో స్వామి ఇంట వెంట జంటను కాపాడుతూ ఉంటారు. అదేవిధంగా 2001 సంవత్సరంలో మా పిన్ని గారు, మా నాన్నగారు 5 అన్నదమ్ములు, 3 ఆయన మా బాబాయ్ గారు వాళ్ళ మిస్సెస్ మా పిన్ని గారు కడుపులో నొప్పిగా ఉంటుంది అని చెప్పని చాలా బాధతో అల్లాడిపోతుంటే విజయవాడ గ్లోబల్ మెడికల్ హాస్పిటల్లో చూపించారు బాబాయ్ గారు. చూపిస్తే అక్కడ స్కానింగ్ ఎక్స్రే మొత్తం తీశారు. తీస్తే కిడ్నీ కొంచెం పెరిగింది,
2: సైజ్
1: పెరిగింది. అదే విధంగా గడ్డ కూడా ఉంది, ఆపరేషన్ చేయాలి, 100,000 రూపాయలు అవుతాయి అన్నారు. 100,000 రూపాయలు అవుతాయి అని చెప్పని అన్నారు. అన్న తర్వాత బాబాయ్ గారు నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్
2: చేసుకుంటున్నాను.
1: ఫోన్ చేశారు కంపెనీ నెంబర్ కి. చేస్తే బాబాయ్ తొందరపడి చూపించొద్దు, మన పుట్టపర్తల్లో మన స్వామి ఉన్నారు, మన స్వామి ఉండగా మనకు భయం ఎందుకు బాబాయ్, మన స్వామి దగ్గరికి వెళ్దాము, స్వామి దర్శనం చేసుకుంటేనే ఆ రోగం మొత్తం తగ్గిపోయిద్ది. మన స్వామి హాస్పిటల్ ఉంది, మన స్వామి హాస్పిటల్ చూపించుకున్నాము అని చెప్పి బాబాయ్ గారితో నేను చెప్తే సరే అన్నారు. మాకు మా కంపెనీ ఆయన కూడా చెప్పాను, చెబితే సాయిరామ్ నువ్వు వెళ్ళు, నీకు ఎన్ని రోజులు కన్నా రోజులు లీవ్ తీసుకో, నువ్వు వెళ్ళినా కూడా ఆ లీవ్ కి కూడా జీతం నీకు పే చేస్తామని చెప్పి ఆయన కూడా అన్నారు. చూడండి స్వామి ఎంత ఇది చేశారు. మరి ఆయన నోటితో కూడా నువ్వు లీవ్ తీసుకో, ఎన్ని రోజులు కంటే ఎన్ని రోజులు నువ్వు రానందు నువ్వు డబ్బులు కట్ చేయం, ఆ డబ్బులు నీకు మంత్లీ సాలరీ నీకు ఇచ్చేస్తాం అని చెప్పి ఆయన నోటితో ఆయనే అన్నారు. అదేవిధంగా వెళ్ళాము, స్వామి దర్శనం చేసుకున్నాము. అదేవిధంగా పుట్టపర్తి స్వామి సూపర్ స్పెషాలిటీ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లాము. తీసుకెళ్తే వాళ్ళు అక్కడికి రిఫర్ చేశారు సూపర్ హాస్పిటల్ కి. అక్కడికి వెళ్ళాము, వాళ్ళు 2 డేస్ టైమ్ ఇచ్చారు. సో ఎల్లుండి మేము హాస్పిటల్కి వెళ్ళాలి సూపర్ స్పెషాలిటీ, వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం. ఇవాళ రోజున నైట్ 10:30 టైంలో షెడ్ నెంబర్ 27 లో బాగా నొప్పి వచ్చేసింది. నొప్పి వస్తే బాగా అల్లాడిపోతుంది. అప్పుడు నేను సెక్యూరిటీ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి ఇట్లా మా పిన్ని గారికి ఇట్లా బాగాలేదు, తట్టుకోలేకపోతుంది అని చెప్పంటే స్వామి అంబులెన్స్ పంపించారు. ఎమ్మటే అంబులెన్స్ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లాము. తీసుకెళ్తే సెలైన్ పెట్టారు, సెలైన్ పెట్టి ఒక ఇంజక్షన్ చేశారు. చేస్తే అట్లా పడుకుంది. అంతకుముందు వాటర్ తాగినా ఇడ్లీ తిన్నా ఏం తిన్నా కూడా సహించేది కాదు, వామిటింగ్ అయిపోయేది. అటువంటిది ఇంజక్షన్ చేసి సెలైన్ ఎక్కిచ్చారు. ఇచ్చిన తర్వాత తెల్లారుజాము 4:30-5 గంటల టైంలో స్వామి పిన్ని గారి కల్లోకి వచ్చి నీకేం పర్లేదు బంగారు నేనున్నాను అని చెప్పి ఎంత బ్లెస్సింగ్ బ్లెస్ చేసేసి సృష్టించి విభూచల్లి రాశారు. తెల్లవారేసరికల్లా నాకు ఆకలి అవుతుంది, ఇడ్లీ తీసుకురండి లేదా అన్నం తీసుకురండి అని చెప్పని అంది. ఇడ్లీ తీసుకొచ్చాము. ఒక ఇడ్లీ అరమొక్క తిన్నా కూడా సహించేది కాంది, 4 ఇడ్లీ తినేసింది, టీ తాగింది. తర్వాత మన సూపర్ హాస్పిటల్లో ఉన్న ప్రాబ్లం చెప్పాము. అదే విధంగా చెప్తే స్కానింగ్ ఇవన్నీ చేశారు. ఆ స్కానింగ్ గ్లోబల్ మెడికల్ చేసిన స్కానింగ్ మొత్తం కూడా మళ్ళీ అలా చూపించాము మన హాస్పిటల్లో. చూపిస్తే 2 టాలీ చూస్తే గ్లోబల్ మెడికల్ హాస్పిటల్లో కిడ్నీ పెరిగినట్టుంది, గడ్డ ఉంది. మన హాస్పిటల్లో తీసిన స్కానింగ్ లో గడ్డ లేదు, కిడ్నీ పెరగటం లేదు, బానే ఉంది. కానీ చిన్న స్టోన్ మాత్రం ఒక 2 ఉన్నాయి, వాటికి వాటర్ ఎక్కువ తాగండి అని చెప్పి ఒక 10 టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. 100,000 రూపాయలు అయ్యే ఆపరేషన్ అయ్యే ఖర్చుని స్వామి 10 రూపాయలతో టాబ్లెట్లతో తగ్గించేశారు బ్లెస్సింగ్ తో. చూడండి స్వామి మహిమ ఎంత, దివ్య మహిమ ఎంత లేలో ఆయన లేలా. అది స్వామి నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా
2: భక్తి విశ్వాసాలు
1: ఎప్పుడు ఉంటే స్వామి ఎప్పుడు కూడా మనని ఇంట జంట ఎంట కంట కాపాడుతూ. అదే విధంగా ఆయన బిడ్డలో మనం, ఆయన బిడ్డలో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనని బాధ్యతగా అన్ని స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోవటం అనేది లేదు. ఈ రోజు వరకు కూడా ఈ రోజున ఎంత పూరింట్లో పూరి గుడుసులో ఉండేవాళ్ళం, స్వామి అనుగ్రహ ఆశీస్సులతో స్వామి దయతో ఈ రోజున టయానికి చక్కగా భోజనం, మంచి పిల్లల చదువులు చదివించుకున్నాడు స్వామి దయ తప్ప, స్వామి ఇంట జంట ఉండి మనల్ని నడిపేటి తప్ప ఇంక 2 అనేది ఏమీ లేదు. మన కష్టం గాని అది స్వామి ఇవ్వబట్టే కూడా ఇవ్వబట్టే తప్ప మందనేది ఏది లేదు. స్వామి అనుగ్రహ ఆశీస్సులతోనే, స్వామి సంకల్పంతోనే స్వామి చేయబట్టే తప్ప. అదే విధంగా నేను 2001 నవంబర్ సేవకు వచ్చాను పుట్టపర్తి. వచ్చిన తర్వాత అనిల్ కుమార్ గారు నందివేలుకు, సాయి నీ మ్యారేజ్ అయిందంటారా అని చెప్పని అడిగారు నన్ను. అవలేదయ్యా, స్వామి చెప్తే చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పని అనిల్ కుమార్ గారితో నేను చెప్పడం జరిగింది. అనిల్ కుమార్ గారు ఏమన్నారంటే, సాయి స్వామి చెప్పేసరి నువ్వు ముసలోడు అవుతావరా, స్వామికి లెటర్ రాసివు, స్వామి తీసుకున్నారు అంటే మాత్రం గ్రీన్ సిగ్నల్ లెక్క చేసుకోమని అర్థం, తీసుకోకపోతే వెయిట్ చేయమని అర్థం. అదే విధంగా స్వామికి లెటర్ రాసుకున్నాను. ఆ లెటర్ లో కూడా స్వామి మీ పర్మిషన్ ఇస్తే మ్యారేజ్ చేసుకుంటాను, మీరు పర్మిషన్ ఇస్తే ఆ వచ్చే భాగస్వామి కూడా మీ భక్తురాలే ఉండాలి స్వామి అని చెప్పి నేను లెటర్లు రాయటం కూడా జరిగింది. రాయటం తర్వాత అందరూ కూడా స్వామి వచ్చినప్పుడు దర్శన స్వామి అందరికి దర్శనం ఇచ్చేటప్పుడు అందరూ ఎగబడిస్తుంటారు స్వామికి. స్వామి భగవంతుడు నేను చనిపోయినను నన్ను బతికిచ్చారు, ఆయనకి అన్ని తెలుసు. అటువంటిది స్వామి దగ్గరకు వచ్చి ఇటీ బంగారు లెటర్ అంటేనే ఇద్దాం అనుకున్నాను మనసులో. లెటర్ రాసుకున్నాను, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత స్వామి దగ్గరకు వచ్చారు. వస్తే వచ్చిన తర్వాత స్వామి దండం పెట్టుకుంటే ఇట్లా ఉన్నాను. దగ్గరకు వచ్చి ఇట్లా కళ్ళల్లో కళ్ళ పెట్టి చూసి చిరునవ్వు నవ్వి, బంగారు ఇటీ బంగారు లెటరు అని చెప్పని అడిగి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వదం చేశారు ఆల్రెడీ. అంటే మ్యారేజ్ చేసుకో బంగారు, నా ఆశీస్సులు
2: ఎప్పుడు
1: చెప్పని ఆశీర్వదం చేశారు. సృష్టి నుంచి విభూతి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకెమ్మటే మా అమ్మమ్మ గారిది వలభాపురం. అదేవిధంగా అక్కడే వలభాపురంలోనే మా అత్తగారిది కూడా మాట్లా వెళ్ళి జరిగితే మా బాబాయ్ గారు వీళ్ళ అమ్మాయిని చూసేద్దామరా అని చెప్పని అడిగారు నన్ను. నేను చూడను, నాకు స్వామి భక్తులు స్వామి భక్తులేను, స్వామి డివోటీసేను అంటే నేను చూడవసరం లేదు, డైరెక్ట్ ముహూర్తాలు పెట్టేసుకోవటమేను అని చెప్పి నేను అన్నాను. అయితే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. తర్వాత చేస్తే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా స్వామి డివోటీస్ అంట. వాళ్ళ తాతయ్య గారు, మా మిస్సెస్ వాళ్ళ తాతయ్య గారు నాగేంద్రం గారు, ఆయన డాబా నుంచి స్వామి వయసు, మా మిస్సెస్ వాళ్ళ తాతయ్య గారి వయసు ఒకే ఏజ్. ఇది మన ఇంగ్లీష్ లెక్కల ప్రకారం, స్వామి లెక్కలు తిథుల ప్రకారం 96 స్వామికి ఇప్పుడు. ఇక అయితే ఒకే డాబా డాబా ఎక్కి తూలొచ్చి కింద పడిపోయాడంట. అంటే నేను చూడవసరం లేదు, డైరెక్ట్ ముహూర్తాలు పెట్టేసుకోవటమేను అని చెప్పి నేను అన్నాను. అయితే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. తర్వాత చేస్తే వాళ్ళ తాతగారు

0: సాయిరామ్ అన్నారంట అల్దాది గారు.
1: అంతపై నుంచి
0: స్వామిలా పట్టుకుని దించారు, పట్టుకున్నారు, పట్టుకున్నట్లు వాల్చారంట. ఏం దెబ్బ గాని సుర తప్పి పడిపోవటం గాని చిన్న ఏదైనా బ్లడ్ చొక్కు గాని ఏమీ లేదంట. అప్పటి నుంచే వాళ్ళు స్వామి భక్తులు అన్నారు, ఇక అట్లయితే నేను అమ్మాయిని కూడా చూడవసరం లేదు, డైరెక్ట్ ముహూర్తాలు పెట్టేసేయండి అని చెప్పని. అంటే కాదు, ఏదో జస్ట్ అలా వెళ్ళి రావాలే అని చెప్పని వెళ్ళి వచ్చాం. స్వామితో అయితే అమ్మాయి మా మిసెస్ కూడా మందిరంలో ప్రతి నెల స్వామి పారాయణం చేసింది, బాల్విక శ్రీచర్ కూడా. అయిపోయిన తర్వాత స్వామి ఇద్దరు అమ్మాయిలు ఇచ్చారు,
1: చాలా సంతోషం.
0: స్వామి అమ్మాయిలు ఇచ్చారు. స్వామి అంటారు కదా, ఆడవాళ్ళకి ఆసక్తులు ఉంటాయని అందుకే స్వామి ఆడపిల్లలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అమ్మాయికి చిన్న ఇక్కడ మచ్చొచ్చింది, ఇక్కడ గడ్డం కింద పెద్ద మచ్చొచ్చింది. వస్తే మేమేంటా అని చెప్పని స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి డాక్టర్ విజయ్ కుమార్ అని చూపించాము. చూపిస్తే అక్కడ ఇది బొల్లి అన్నారు. ఎవరికి లేదు మన కుటుంబంలో ఇదేంటా అని చెప్పని బాధపడ్డాము. తర్వాత పుట్టపర్తి వచ్చాము, స్వామి హాస్పిటల్లో కూడా ఇక్కడ కూడా చూపిస్తే అది బొల్లే బంగా బొల్లేను అని చెప్పని కూడా ఇక్కడ కూడా అన్నారు అన్నారు. అన్న తర్వాత స్వామి మా మిస్సెస్ అన్న డైలీ స్వామి విభూతి డైలీ పెట్టుకుంటాం, ఇక్కడ రాజేసి స్వామి విభూతి కూడా డైలీ రాజేసి అని చెప్పి అన్నాను. స్వామి దండం పెట్టుకుని స్వామి ఇట్లా మచ్చొచ్చింది పలానా డాక్టర్ గారు ఇట్లా అన్నారని చెప్పని ప్రశాంత నిలయంలో నేను స్వామికి మనసులో అనుకున్నాను. విభూతి రాసే కొద్దీ ఆ మచ్చ కరెక్ట్ 10 రోజుల్లో ఏమైపోయింది ఎవరికి తెలియదు. తీరం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ పుట్టపర్తలో ఉన్నాం, చూపిస్తే ఇదేంది బొల్లు అయితే ఏమైపోయింది మచ్చ అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఆశ్చర్యపోయారు డాక్టర్ గారు. ఇప్పుడు కూడా అమ్మాయికి మచ్చ గాని ఏమీ లేదు అని చెప్పాను. లేదు అది స్వామి మహిమేను, స్వామి మహిమ ఇది
1: అంతే.
0: మరి స్వామి విభూతితో ఆ బొల్లు అనేది
1: తీసేశారు,
0: నయమైపోయింది. తర్వాత ఇంకా స్వామి నమ్ముకుంటే ఎవరు కూడా చెడిపోరు అనే విషయం ఇందాక నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఎల్ఐసి ఏజెంట్, సైకిల్ మీద రోజుకు 60 కిలోమీటర్లు సైకిల్ మీద తిరుగుతున్నా. చుట్టాలు ఎవరో ఏంటో అసలు ఎవరు నాకు తెలియదు. స్వామి దయతో స్వామే దగ్గరుండి నడిపించి సుమారుగా 26 గ్రామాల్లో పాలసీదారులను 700 మంది స్వామి ఏర్పరిచారు.
1: 700 మంది
0: ఏర్పరిచారు. ఈ రోజున స్వామి దయ స్వామి అన్నారు, స్వామిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు పడరు చెడిపోరని. అదే నా జరిగింది. ఏదో చిన్న పూరి గుడిసెలో ఉండి రోజు 60 కిలోమీటర్ సైకిల్ తొక్కుంటూ స్వామి దయతో నిజేస్తే ఒక బిఎం క్లబ్ నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు లోనుగా బండిస్తే బండి మీద తిరిగాను, తిరుగుతున్నా. ఆ బండి మీద తిరిగేటప్పుడు ఇంత లెక్క సైకిల్ వేసుకుని నేను ఎట్టొచ్చాను అని ఇప్పుడు నేను ఎంతో చూసుకుంటే ఇంత లెక్క సైకిల్ మీద అప్పుడు ఎట్టొచ్చాను ఇన్ని కిలోమీటర్లు అని చెప్పని ఎంతో ఆశ్చర్యపోతున్నాను. అది స్వామి నడిపించే తొక్కిచ్చారు నా చేత, ఆ శక్తి కూడా స్వామి ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత హౌసింగ్ లోన్ పెట్టుకున్నాను, ఎల్ఐసిలో పెట్టుకుంటే వాళ్ళు హౌసింగ్ లోన్ కూడా శాంక్షన్ చేశారు. చేస్తే ఇల్లు కట్టుకున్నాం, ఫౌండేషన్ అయిపోయింది. అది స్వామి పర్మిషన్తో ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా స్వామి లోన్ పెట్టుకునే ముందు కూడా నేను పుట్టపర్తి వచ్చి స్వామికి లెటర్ రాసి మొన్న 2013లో స్వామికి లెటర్ రాసి, స్వామి మీ పర్మిషన్తో మీ పర్మిషన్ ఇస్తే నేను ఎల్ఐసి లోన్ పెట్టుకుంటాను స్వామి, కట్టుకుంటాను అని చెప్పని స్వామి దగ్గర సుమాసం దగ్గర లెటర్ పెట్టి వచ్చి అప్లికేషన్ పెట్టుకోగానే వాళ్ళు శాంక్షన్ చేసేటం జరిగింది. చేసిన తర్వాత మొదలు పెడతాను, ఎక్కడా కూడా కుండి పడకుండా పని టక టక టక అయిపోయింది. పని అయిపోయిన తర్వాత స్లాబ్ దగ్గరకు వచ్చేటప్పటికి స్లాబ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాము. అయితే స్వామికి స్లాబ్ స్వామి పలానా రోజు అని చెప్పి మన నందివేలికి మందిరంలో చెప్పలా,
1: స్లాబ్ గురించి చెప్పలేదు,
0: చెప్పలా. చెప్పేసరికి అంత రెడీ చెప్పుకున్నాము ఇది అందరికి స్లాబ్ అని చెప్పుకున్నాము. నైట్ తెల్లారుజాము 3 గంటల నుంచి వర్షం కుంభవర్షం కురిసేసింది, స్లాబ్ క్యాన్సిల్ అయింది. ఏంటా అంతా రెడీ చేసుకుని ఎట్లయిందని చెప్పని బాధపడ్డాము.

0: తర్వాత స్వామి చెప్పలేదు కదా అని చెప్పని
1: గుర్తొచ్చింది.
0: తర్వాత అసలు విషయం ఏంటంటే సోతకం అంట మాకు, ఆ విషయం మాకు తెలియదు. మా గోత్రికులు చనిపోయారంట వేరే ఊర్లో. చనిపోతే ఆ చనిపోయిన ఆ సోతకం స్లాబ్ వేయకూడదంట.
1: ఆ టైంలో స్లాబ్ వేయకూడదు.
0: స్లాబ్ వేయకూడదు. సోతకం వచ్చినప్పుడు స్లాబ్ వేయకూడదు, వేయకూడదంట. అది ఆ విషయం శ్లోతకం
1: తెలియలేదు.
0: శ్లోతకం సంగతి తెలియదు. స్వామికి చెప్పల స్లాబ్ అని ఆగిపోయింది స్లాబ్. తర్వాత బాధపడ్డా. రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు. ఏమంటే పలానా రోజు పెదకర్మ చనిపోయారు రెండు రోజుల క్రితం, మూడు నాలుగు రోజుల క్రితం అని. మీకు అప్పుడు పంపించడానికి టైం కుదరలేదు అని చెప్పన్నారు. అంటే చూడండి, స్వామి మన చెవటానికి స్వామి నోరు రానివ్వలేదు మనకి. తర్వాత సోతకం విషయం కూడా మనకు తెలియదు. మేము ఫిక్స్ చేసుకున్నాం. మానవులంగా మనం మానవులం కదా, మరి మనం రెడీ చేసుకున్నాం. భగవంతుడిగా ఆయన, ఆయనకు తెలుసు కదండి, ఆయనకి మనతో చెప్పించలా సోతకం తెలిసి కూడా కుంభకృష్ణ కురిపించేశారు సోతకంలో స్లాబ్ వేయకూడదని. భగవంతుడు కాబట్టి ఆయనకు తెలుసు,
1: ఆయన తెలుసు కాబట్టి అన్ని అలా
0: ఇబ్బంది లేకుండా చేశారు మనకి. అదొక మహిమ. తర్వాత శుభకం అయిపోయిన తర్వాత స్లాబ్ చక్కగా హ్యాపీగా జరిగింది.
1: ఈసారి చెప్పారు స్వామికి.
0: ఈసారి మళ్ళీ స్వామి పలానా రోజు స్లాబ్ వేసుకుంటాను స్వామి అని చెప్పని చేస్తే స్వామి, ఎప్పుడైతే భజన గురువారం రోజు భజన అయిపోయిన తర్వాత స్వామి చెప్పుకున్నాను, స్వామి ఫోటో దగ్గర నుంచి పుష్పట్ల కింద పడింది. స్వామి సిగ్నల్ ఇచ్చారు, స్లాబ్ దిగ్విజయంగా జరిగిపోయింది. అదే విధంగా అసలు ప్లాస్టింగ్ చేసేటప్పుడు పరింజా కట్టావు, పరింజా నుంచి ఒక వర్కర్ అక్కడి నుంచి కింద పడిపోయాడు. నేను అక్కడ పక్కనే ఉన్నాను. ఆ పరింజా కూడా నా మీద అట్లా వాలిపోయింది. వాలిపోయేసరికి నేను సాయిరామ్ అని పెద్దగా అరిచాను. అరిగేసరికి నా మీద పడాల్సిన పరింజా మరి దాని తరకు అదే గోడ మీద అటు ఒరిగిపోయింది. ఆ మనిషి కూడా కరెక్ట్ గోడ మీద అటు కూర్చొని పడ్డాడు, కింద పడలేదు. సాయిరామ్ అయితే ఎప్పుడు అన్నాను, ఆ పరింజా కూడా అటు సైడ్కి వెళ్ళిపోయింది. ఆ పడిన పని వ్యక్తికి కూడా ఎటువంటి దెబ్బ తాగలేదు, సక్రంగా జరిగింది. ఏదో జరగాలని స్వామి దాంతో అట్లా తీసేశారు. అదో మహిమ జరిగింది సాయిరామ్. అదే విధంగా గృహప్రవేశానికి జనవరి 15వ తారీఖు నైట్ వెళ్దాం అనుకున్నాము. అయితే ఆ కార్డ్స్ కూడా ప్రింటింగ్ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక గంటలో తీసుకుంటా అన్నప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చింది, సాయిరామ్ మన దానిపైన వారసులు మళ్ళీ చనిపోయారు అన్వర్లపూడి గ్రామంలో, బాపట్ల గ్రామంలో సోతకం వచ్చిందని చెప్పని. అయ్యో ప్రింటింగ్ కూడా ఇచ్చాము, ఇదేంటా ఎట్లా జరిగిందని చెప్పని బాధపడ్డాము. ఏంటా అనుకున్నాము. తర్వాత స్వామి ఏది జరిగిన మన మంచికే, ఏది చేసినా మన మంచికే అని చెప్పని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని హ్యాపీగానే ఉన్నాము. ఎప్పుడు నేను నవంబర్ 3rd బ్యాచ్కి ఏప్రిల్ 3rd బ్యాచ్కి వస్తాను. ఇక డిసెంబర్ 15వ తారీఖు వెళ్దాం అనుకున్నాము ఇళ్లలోకి. అది 16వ తారీఖు పండగ పడతారంట, సంక్రాంతి పండగ. అయినప్పుడు పంతులు గారు మంచిదేలే అని చెప్పి అన్నారని ముహూర్తం పెట్టాం. ఇక అట్లా సోతకం అని బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఆగిపోయాం. ఆగిపోయిన తర్వాత నేను జనవరిలో సేవకు వచ్చాను. జస్ట్ మళ్ళీ జనవరిలో స్వామి వరండాలో స్వామి సేవ పడింది నాకు. సేవ చేసుకుంటా ఉన్నాం. మన చలం గారు అనుకోకుండా ఆ రూమ్ కి రమ్మన్నారు. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సాయి ఈ బట్టలు తీసుకోమ్మా అని చెప్పని స్వామి దగ్గర ఉన్న బట్టలు నాకు ఇచ్చారు. దేనికి స్వామి నీకు ఇవ్వమన్నారు ఇచ్చిందని అన్నారు. సరే అని చెప్పని నమస్కారం పెట్టి తీసుకున్నాను. తీరా నాకు తర్వాత అర్థమైపోయింది. అప్పుడు స్వామి ఇళ్లలోకి వెళ్ళటానికి దేనికి ఆపారు స్వామి, స్వామి దేనికి ఆపారు ఇళ్లలోకి వెళ్ళటానికని. అప్పుడు స్వామి లెటర్ రాసి, స్వామి ఇట్లా మన 15వ తారీఖు వెళ్దాం అనుకుంటే ఇట్లా ఆగిపోయింది స్వామి, మీ పర్మిషన్ ఇస్తే ఇళ్లలోకి వెళ్తాను స్వామి, మన ఇంట్లోకి వెళ్తాను స్వామి అని చెప్పాను. స్వామి పర్మిషన్ తో లెటర్ రాసి అక్కడ స్వామి పాదాల దగ్గర పెడతాం జరిగింది. పెట్టిన తర్వాత చలంగ్ గారు ఏదో పని మీద సంచేత తీసుకెళ్ళడానికి పిలిచి బట్టలు ఇచ్చారు జస్ట్ అంతే. ఆ బట్టలు కూడా స్వామి ఇచ్చారు. తర్వాత ఆలోచిస్తే డిసెంబర్ 15వ తారీఖు పండగ పెడతారు, ఆ నెలలో ఇళ్ళలోకి వెళ్ళకూడదంట.
1: చూసారా స్వామి, మీకు తెలియకుండానే అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
0: జాగ్రత్తగా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త చూస్తున్నారు స్వామి, ఇళ్ళలోకి వెళ్ళకూడదన్నారు. అది మాసం కూడా మంచి మాసం కాదు, వెళ్ళకూడదు అన్నారు. ఇంకోటి ఏంటంటే అది స్వామి ఇల్లు, మన ఇల్లు కాదు, స్వామిది అది, కాబట్టి స్వామి పర్మిషన్ తీసుకోవాలా, తీసుకున్నాం. అదేవిధంగా ఇళ్లలోకి వెళ్లేటప్పుడు నేను ఇచ్చిన బట్టలు తెలు బంగారు అని చెప్పాను ఉద్దేశంతో. స్వామి ఆయన చేతుల మీదుగా
1: పిచ్చారు
0: స్వామి. అదొక అదే విధంగా ఫిబ్రవరి 1వ తారీఖు మాఘమాసం రోజు, మాఘమాసం మంచిదంట, ఆ రోజు గృహప్రవేశం జరిగింది. గృహప్రవేశం జరిగి స్వామి వ్రతం అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. చూడండి ఎంత మహిమ చూపించారు. అంటే ఆ బట్టలు ఇవ్వటం కూడా స్వామి అక్కడ ఆపేసేశారు, ఇళ్ళలోకి వెళ్ళటం స్వామి ఆపేసేశారు. దేనికి? నేను గిఫ్ట్ గా ఇచ్చే బట్టలతో వెళ్ళి బంగారు అని చెప్పాను. అది మాఘమాసం వెళ్తే మంచిది అని చెప్పాను. ఇవన్నీ స్వామి ఎన్నో చూయించి ఇది చేశారు. స్వామి దయతో ఇప్పుడు కూడా హ్యాపీగా మా ఫ్యామిలీ అంతా కూడా స్వామిని నమ్ముకుని స్వామి దీంతో చేస్తూ కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో పాలపంచుకుంటూ స్వామి మా జీవితం మొత్తం కూడా స్వామికి సేవా కార్యక్రమాలకి స్వామికి అంకితం చేస్తామని. ఎటువంటి బయట విషయాల్లో కానీ ఎటువంటి దాంట్లో కూడా పాలు పంచుకోకుండా మనకి స్వామి మన భగవంతుడు, మన సాయి దేవుడు, ఆయన భగవంతుడు భగవంతుడు భగవంతుడు దేవుడు దేవుడు మా ఇలవేల్పు దేవుడు ఆయన. దేనికంటే అవతారంలో రాముడు ఎవరో మనకు తెలియదు, కృష్ణుడు ఎవరో మనకు తెలియదు, షిరిడి బాబా ఎవరో మనకు తెలియదు, యేసు ప్రభు ఎవరో తెలియదు, దత్తాత్రేయుడు ఎవరో మనకు తెలియదు, అల్లా ఎవరో మనకు తెలియదు, మనం చూడలా. అయితే ఆ రాముడే, ఆ కృష్ణుడే, ఆ షిరిడియే, ఆ యేసునే, ఆ అల్లానే, ఆ జీసస్సే మన స్వామి. నాన్నగారికి మరి పార్వతీదేవి అవతారు, షిరిడి అవతారు, స్వామి అవతారు ఇవన్నీ చూపించారు. ఆ శివశక్తి, విష్ణుశక్తి, బ్రహ్మశక్తి మొత్తం కూడా స్వామిను. అందుట్లో సందేహమే లేదు. ఈ రోజున సేవాదళ సభ్యులందరూ కూడా చక్కగా స్వామి ఎంత సేవ పరిపూర్ణంగా ఎంత చేసుకుంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అంత రిజల్ట్, అంతకంత రిజల్ట్ స్వామి చూపిస్తున్నారు, నాకు చూపిస్తున్నారు కూడా, చూపించారు, చూపిస్తున్నారు, చూపిస్తారు కూడా ఇంకా. అది అదేవిధంగా పిల్లలు కూడా చక్కగా స్వామి మందిరానికి వచ్చి సెలవు రోజు అప్పుడల్లా స్వామి మందిరంలో సేవ చేసుకోవటం, స్వామి కార్యక్రమాలు చేసుకోవటం, భజనకి వెళ్ళటం ఇవన్నీ కూడా పిల్లలు కూడా చేస్తున్నారు, చెప్తారు. ఇదంతా ఎవరు ఎవరి ద్వారా? ఎన్నో తల్లిదండ్రులు ఉంటారు, ఎన్నో కోట్లు ఇస్తారు మనకి. అయ్యో ఎంతవరకు ఉపయోగపడితే కోట్లు, ఎంత ఆస్తులు ఇచ్చినా నా తల్లిదండ్రులు సాష్టాత్ ఆ విష్ణుమూర్తిని తీసుకొచ్చి భగవంతుడు రా అని చెప్పని చూపించారు. అందుకంటే ఇంకోట్లు ఏం కావాలి సాయిరామ్, సాయిరామ్. అదేవిధంగా తల్లిదండ్రులు స్వామి జార్ చూసుకోమన్నారు కదా, స్వామి ఏదైతే చెప్పారో ఆ మాటలతోనే, ఆయన చెప్పిన దాంతోనే నడక నడుస్తున్నాం అందరం కూడా. స్వామి దయతో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త చూసుకుంటూ, శివశక్తి మన స్వామి, రాముడు మన స్వామి, కృష్ణుడు మన స్వామి, ఈ అవతారాలన్నీ కూడా స్వామి ఏను, సాష్టాత్ భగవంతుడే చూపించారు తల్లిదండ్రులు. అంత మించిన కోట్లు ఇంకేం కావాలి అని చెప్పని కోరుకుంటూ ఈ స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఈ మన రేడియో సాయికి నాకు స్వామి ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామి పాద పద్మలకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ, అట్లాగే మన గణేష్ గారికి కూడా నా సాయిరాం తెలుపుతూ అందరికి సాయిరాం
1: సాయిరాం సాయిరాం. ఇంతవరకు మీరు గుంటూరు వాస్తవ్యులు, స్వామివారి భక్తులు అయిన శ్రీ వెంకట సాయిరాం గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: కష్టార్జితమైన ధనమునకు ఎంత విలువ ఉంటుందో శ్రమఫలం అనే ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. భోజరాజు దగ్గరకు పోయి ఏదైనా కవిత్వం చెప్పి కొంత ధనం ఆర్జించవచ్చు కదా అని భార్య సలహా ఇచ్చింది ఒక వేద బ్రాహ్మణుడికి. నేను దేవునిని తప్ప మరొకరిని దేహీ అని అడగను అన్నాడు అతడు. ఆమె ప్రతిరోజు అతడిని వేధించేది. అతడు ఇంక చేసేదేమీ లేక రాజుగారి వద్దకు వెళ్లాడు. భోజరాజుతో, రాజా, నేను కవిని కాను, పండితుడను కాను, దరిద్రుడను కాని నిష్ఠావంతుడను. నాకేదైనా విరాళమిచ్చినా నా కుటుంబమును పోషించుకుంటాను అని విన్నవించుకున్నాడు. రాజు నవరత్నములను అందించాడు ఆ బ్రాహ్మణుడికి. కాని అతడు, రాజా, ఇవన్నీ మీ న్యాయార్జితం కాదు, మీరు చెమటోడ్చి సంపాదించిన దానిని మాత్రమే నేను స్వీకరించగలను అన్నాడు. అట్లయితే దయచేసి రేపు రండి అని రాజుగారు అతనిని పంపివేశాడు. మరునాడు ఆ వేద బ్రాహ్మణుడు రాజు వద్దకు వెళ్లాడు. భోజరాజు చిరునవ్వుతో 16 పైసలను తన చేత పెట్టాడు. బ్రాహ్మణుడు, రాజా, ఇవి మీ స్వీయ ఆర్జితమేనా అని అడిగాడు. అవును, నిన్న రాత్రి మారువేషంలో ఒక కుమ్మరి ఇంటిలో సుత్తి పనిచేసి ఆ పైసలను సంపాదించాను అన్నాడు. ఆ వేదబ్రాహ్మణుడు ఎంతో ఆనందంగా వాటిని స్వీకరించి రాజుగారికి చెప్పి ఇంటికి వెళ్లాడు. భార్య చేతిలో ఆ 16 పైసలు పెట్టాడు. ఏదో గోవులు కాసులు తెస్తాడు అనుకున్న ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆ 16 పైసలు మండుతున్న పొయ్యిలో పారేసింది. ఆ పైసలు బంగారు కాసులుగా మారాయి. కష్టార్జిత ధనమునకు ఎంత విలువ చేకూరుతుందో చూశారా?

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సాయి కృష్ణునికి సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. స్వామి తమ దివ్యోపన్యాసంలో ఈ విధంగా చెప్పారు. తేజోమయుడైన భగవంతునియందు మంత్రపూర్వకమైన ఆరాధన చేత, సామవేదమనే గానం చేత లీనం కావాలి. లీనం కావడానికి గానం తప్ప మరొక దారి లేదన్నారు. ఆ గానమూర్తి, ఆ చిత్తచూరుడు, ప్రేమస్వరూపుడు సాయికృష్ణునికి తీయటి పద్యాలతో కూడిన బృందగాన మాలిక మరియు ఆనందం అనే నాటకం హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో నుంచి సమర్పిస్తున్నాం. ముందుగా గానమాలిక. పాడినవారు శ్రీమతి నండూరి జానకీ రమాదేవి, బృందగాన సహకారం శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీ కె శశికిరణ్, ఎం కళ్యాణ్ సాయి ప్రేమ్ మరియు ఎం సాయి ప్రశాంత్. వాయిద్య సహకారం వయోలిన్పై శ్రీ శ్రీధర్, వేణువుపై శ్రీ ప్రమోద్, తబలాపై శ్రీ సాయి కృష్ణ. సాయి బృంద గానమాలిక ఇప్పుడు వింటారు.

0: వరకు సాయికృష్ణుడికి భక్తిగాన సమర్పణ చేసుకున్నాం. ఇప్పుడు ఆనందం అనే నాటకం విందాం.
1: కృషతీతి కృష్ణ అనగా సేద్యము చేసేవాడు కృష్ణుడు. హృదయమనే ధర్మక్షేత్రాన్ని సాగుచేసి ఆనందమనే పంటను పండించి శాంతి అనే ఫలమును సమాజానికి అందించేవాడు కృష్ణుడు అని అర్థం. కృష్యతీతి కృష్ణ, ఎన్ని విధములైన కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినను యుద్ధభూమియందు, రుద్రభూమియందు, భద్రభూమియందును నిరంతరము ఆనందంగా ఉండే ఉల్లాసస్వరూపమును ధరించినవాడని స్వామి చెప్పారు. మీ ఇంట వెంట జంట ఉంటానని మనకి మాట ఇచ్చి కాస్ట్రాయిల్ ఫేసెస్ వద్దు, ఎప్పుడూ ఆనందంగా ఉండండి అన్నారు మన బంగారు స్వామి. ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో సూచించే ఈ ఆనందం అనే నాటకం విందాం. ఈ నాటకం రచన శ్రీ సింగరాజు జయకిషన్. ఈ నాటకంలో ఆనందుడు, శ్రీకృష్ణుడు, శ్రీ జీవి వాసుదేవరావు, మురళి చిరంజీవి మహేష్, వేణు చిరంజీవి ప్రసాద్, నారదుడు శ్రీ సాయి ప్రవీణ్, గ్రామస్థుడు శ్రీ ఎంఎల్ఎన్ స్వామి. ఈ నాటక పర్యవేక్షణ శ్రీమతి వసుధా శ్రీధర్. మరి ఆ ఆనందం ఎలా దొరుకుతుందో విందాం.

శ్రీ జీవి వాసుదేవరావు, మురళి చిరంజీవి మహేష్, వేణు చిరంజీవి ప్రసాద్, నారదుడు శ్రీ సాయి ప్రవీణ్.

0: సురే వేణు, అంతా కొత్తగా ఉంది ఈ దారి. అయ్యో, మనం దారి తప్పినట్టున్నాంరా.
1: అవునురా మురళి, నాకు ఏమీ తెలియడం లేదు. అసలు ఎటు వెళ్తున్నామో ఏమో.
0: నాకేమీ కనపడటం లేదురా, అంతా చీకటిగా ఉంది. నిజంగానే దారి తప్పిపోయా
1: బాబోయ్. ఈ అరణ్యంలో దారి తప్పిపోవడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే.
0: అవునురా వేణు, ఇంతకు ముందు ఈ అరణ్యంలో దారి తప్పి ఎంతో మంది పాపం ప్రాణాలు పోగొట్టుకున్నారని ఎన్నిసార్లు వినలేదు మనం.
1: లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఏదో ఒక చోట కదలకుండా ఉండిపోదామా?
0: ఎన్నెన్నో క్రూర మృగాలు, విషసర్పాలు ఉన్న ఈ అరణ్యంలో అది ఎంత శ్రేయస్కరం కాదురా వేణు.
1: వద్దు వద్దు అన్నా వినకుండా, రేపు కృష్ణాష్టమి, అమ్మ పిండి వంటలు చేయడానికి బోలెడు కట్టలు కావాలని ఇంత లోపలికి లాక్కొచ్చావురా మురళి. ఇప్పుడు చూడేమైందో.
0: ఒరేయ్, నేను మటుకు ఇలా అవుతుందని అనుకున్నానా చెప్పు.
1: సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం?
0: ఇంకేమి చేస్తాం, ఆ కృష్ణుడినే వేడుకుంటూ ముందుకు నడవడమే.
1: మురళి, నాకు భయం వేస్తోందిరా.
0: ఒక్కసారి కృష్ణాను.
1: ఒక్కసారి ఏంటిరా, 10 సార్లు అంటాను కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: ఒరే ఆపరా, అలా కాదురా. గోపాల గోవింద ముకుంద మురారి కాపాడు నాయనా, అలా అనాలిరా.
1: కృష్ణ శ్రీకృష్ణ. అమ్మో సింహం. ఒరే మురళి, ఆపరాన్ని కృష్ణనామస్మరణ. మనం ఇక్కడ ఉన్నట్టు ఆ సింహం కనిపెట్టేసిందనుకుంటా. లేచి అటూ ఇటూ చూస్తోంది. నీ నామస్మరణకి ఆ కృష్ణుడు వస్తాడో లేడో తెలియదు, కాని సింహం మాత్రం వచ్చేసింది.
0: నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకరా వేణు.
1: ఇప్పుడు అర్థమైందా, అమ్మకి పిచ్చి కాని ఎవడో కృష్ణుడట వచ్చి మనల్ని కాపాడతాడట. అది నువ్వు నమ్మేయడం చూడు, చివరికి మన ప్రాణాల మీదకొచ్చింది.
0: ఒరే వేణు, కాస్తాగు. ఎక్కడి నుండో వేణువు వినపడుతోంది. నీకు వినపడుతోందా?
1: అవునురా మురళి, ఎక్కడి నుండో గాని సన్నగా వినపడుతోంది.
0: దగ్గరలో ఏదైనా పల్లె ఉందనుకుంటా.
1: పద పద, ఆ వినపడే వైపుగా నడుద్దాం. ఎవరో ఒకళ్ళు మనకి సహాయం చేయకపోరు.
0: ఆహా శ్రీకృష్ణ, మమ్మల్ని కాపాడటానికి వస్తున్నావా తండ్రి?
1: ఒరే మురళి, మళ్ళీ మొదలెట్టకురా నీ పారాయణం. నీ అలికిడికి ఆ సింహం లేచొస్తుంది.
0: ఇదిగో ఇటుగా వినపడుతోంది ఆ వేణుగానం.
1: ఒరేయ్, ఇక్కడేదో మెత్తగా తగులుతోందిరా. అమ్మో, నా కాలు కింద పెద్ద కొండచిలో ఉన్నట్టుందిరా మురళి. పరిగెత్తరా, పరిగెత్తు.
0: ఆపద్ బాంధవ అనాథ రక్షక శ్రీకృష్ణ, కాపాడు తండ్రి గోవింద.
1: మురళి, నాకు ఆయాసం వస్తోందిరా, నేను ఇంకా పరిగెత్తలేను.
0: కృష్ణ కృష్ణ.
1: అమ్మయ్యా, గండం కడిచిందిరా బాబు.
0: ఇంతకీ ఎక్కడి నుండి ఆ వేణుగానం వచ్చింది?
1: ఆశ్చర్యంగా ఉందే, ఇంతటి అరణ్యంలో గొర్రెలను ఇలా వదిలేశారేంటి?
0: అదుగో అక్కడ ఓ గొర్రెల కాపరి ఉన్నాడు, అతనే ఆ వేణువుని వదుతున్నాడు.
1: పద, వెళ్లి మనకి సహాయం చేస్తాడేమో కనుక్కుందాం.
0: సరే.
1: ఓ గొర్రెల కాపరి.
0: తప్పు, అలా అనకూడదు. ఇదిగో చూడు, కాస్త మాకు సహాయం చేస్తావా?
2: ఈ కీకారణ్యంలో ఇంత రాత్రివేళ వచ్చారు, ఎవరు మీరు?
0: నా పేరు మురళి, వీడు నా తమ్ముడు వేణు. మాది ఈ పక్కనే ఉన్న గోపాలపురం అనే పల్లె. రేపటి కృష్ణాష్టమి కోసం మా అమ్మ బోలెడు పిండి వంటలు చేస్తుంది. అందుకోసం కట్టెలు కొట్టుకుందామని వచ్చి ఈ అడవిలో దారి తప్పాం. దయచేసి మమ్మల్ని ఈ అడవి దాటించవు, నీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోము.
2: ఈ అరణ్యాన్ని దాటించడమే నా పని. యుగ యుగాలుగా నేను చేస్తున్న పనే అది.
0: ఏంటి?
2: అదే అదే, నేను మొదటి నుండి చాలాసార్లు చేసిన పనే అది అని నా ఉద్దేశం.
0: అది సరే, కాని ఇంతకీ నీ పేరేమిటి?
2: నాకు చాలా పేర్లే ఉన్నాయి, అందులో ఒకటి ఆనందుడు. ఆనంద అని పిలుస్తారు.
0: ఓహో బాగుంది బాగుంది, ఇంతకీ నువ్వుండేదెక్కడా?

0: ఆనంద నిలయంలో.
1: అదెక్కడా?
0: ఏ ఇల్లు ఆనందంగా ఉంటే అదే నా ఇల్లు.
2: ఓ, నువ్వు పెద్ద మాటకారిలా ఉన్నావే.
0: అది సరేగాని అబ్బాయిలు, నేను మీకు సహాయం చెయ్యాలంటే మీరొకటి చెయ్యాలి.
2: ఏమిటది?
1: డబ్బులు మాత్రం ఇచ్చుకోలేము.
0: నాకు ఇవ్వగలిగేంత డబ్బు ఈ లోకాన లేదులే.
2: ఏమిటి?
1: ఉండరా వేణు, మా వద్ద కట్టెలున్నాయి ఆనంద, కావాలంటే వాటిలో కొన్ని తీసుకో.
0: ఈ లోకంలో ప్రతి ఒక్కడూ నాకిస్తున్నది ఆ కట్టె ఒక్కటే. అది అంతా అయిపోయాక సరే సరే, ఈ గొడవంతా మీకెందుకు గాని? ఈ అరణ్యాన్ని దాటిస్తున్నందుకు నాకు ప్రతిగా మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, ఆనందంగా ఉండడం.
2: ఓ, అదెంత పని?
1: ఆనంద, ఎవరినైనా బాధపడుతూ ఉండడం అంటే కష్టం, కాని ఆనందంగా ఉండాలంటే ఎవరు మటుకు ఉండరు.
0: అయితే సరే, అదే మాట మీద ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలా మందికి ఆనందంగా ఉండడం అంటే ఎంతో కష్టం.
2: మరి ఒకవేళ ఏదైనా చూసి భయపడి కాస్త ఆనందానికి దూరమైతే?
0: ఏముంది, నేను మీకు దూరం అవుతాను.
2: అమ్మో,
1: మరి ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలాగా?
0: చాలా తేలిక, హాయిగా కృష్ణ అంటే సరి, అంతా ఆనందమే.
2: ఒక్క మాటలో అంత ఆనందం, అదెలా సాధ్యం?
0: అరే నారయ్యా, సమయానికి వచ్చావయ్యా.
3: సాధ్యమేనయ్యా, ఆకర్షించి ఆనందం ఇచ్చేవాడు కృష్ణుడు. కృష్ణ కృష్ణ అంటే జగత్తంతా ఆనందం, జీవితాంతం ఆనందం, జీవిత అంతమూ ఆనందం. ఆనందం ఆనందం కృష్ణనామమే ఆనందం, ఆనందం ఆనందం కృష్ణనామొక్కటే ఆనందం. ఇప్పుడు అర్థమైందా ఆనందం ఎక్కడ దాగి ఉందో, దాన్ని ఎలా సాధించాలో?
1: ఓ, బాగా అర్థమైంది. ఇంతకీ నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు?
3: నన్ను నారయ్య అంటారు. నా సంగతికేం గాని, ఆనందమే నాట్యం చేసే కృష్ణనామం చెప్పండి.
1: జై శ్రీ కృష్ణ.
0: మరొక్కసారి
1: కృష్ణ కృష్ణ, జై శ్రీ కృష్ణ, జై జై కృష్ణ, జై శ్రీ కృష్ణ. ఆహా, భలేగా ఉంది. ఈసారి ఇద్దరం అందాము. హే కృష్ణ, జై కృష్ణ, జై జై కృష్ణ, జై శ్రీ కృష్ణ.
2: మనం ఏదో కొండ ఎక్కుతున్నట్టున్నాము.
1: అమ్మా, ఆయాసం వస్తోంది.
0: అయితే భజనకి వేళయిందన్నమాట.
2: ఆయాసం వస్తే భజన?
0: అవును, జీవితంలో పెట్టే పరుగులు ఆయాసం వస్తే చేయవలసింది ఒక్కటే, అదే భజన. కావాలంటే మీరే చూడండి. నారయ్యా, ఒక భజన పాడించు.
3: ఓ అలాగే ఆనందా.

0: ఆహా, కృష్ణనామస్మరణ ఎంత హాయిగా ఉంది, ఏ అలసట తెలియడం లేదు.
1: ఒరేయ్, మనం మొసళ్ళున్న చెరువులో నుంచి వెళ్తున్నాం రా, కానీ అవి మనల్ని పట్టించుకోవడం లేదు.
2: ఎందుకంటే మొసళ్ళు వేటాడే జీవులైనా ఇలా ఆనందంగా వెళ్తున్న మనల్ని చూసి వీళ్ళు మన ఆహారం కాదులే అనుకుంటున్నారు, అందుకే మనల్ని ఏమీ చేయట్లేదు. జీవితంలో క్లిష్ట పరిస్థితులు కూడా అంతే. నీటి అడుగు నుండి వచ్చే మొసలివ్వలే కనబడకుండా వస్తాయి, చటుక్కున పట్టుకుంటాయి, వాటి నోట చెక్కి గతంలో మెండుగా మదించిన గజరాజులు సైతం గిలగిల్లాడారు.
1: అయితే మరేమి చేయటం?
2: ఏముంది, ఆ నందనందనుడి వలె ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే.
0: అలా ఉండాలంటే హాయిగా ఆ దేవకీసుతుని నామస్మరణ చేస్తూ మయమరిచి నర్తించాలి, అంతేనా?
2: అంతేగా మరి. నారయ్యా, ఇంకో భజన పాడవయ్యా.
3: అంతకన్నా ఆనందా?

0: భలేగా ఉంది ఈ అర్ధరాత్రి భజన కార్యక్రమం.
1: మరి ఇప్పుడేగా ఆ ముకుందుడు నేను నాది అనబడే బంధికానాల్లో జన్మించి విశ్వవ్యాప్తమైన హృదయ బృందావనంలోకి తీసుకువెళ్లబడేది.
2: అవును కదూ, కృష్ణుడు అర్ధరాత్రే పుట్టాడు.
1: ఇంకెందుకు ఆలస్యం? మరి ఆ బాలకృష్ణుడి కోసం ఓ భజన పాడించవయ్యా నారయ్య.
2: ఆనందంగా పాడిస్తానయ్యా.

0: ಜಯ ಜಯ ಗೋಕುಲ ಬಾಲ ಜಯ ವೇಣುಗೋಪಾಲ
1: ಜಯ ಜಯ ಗೋಕುಲ ಬಾಲ ಜಯ ವೇಣುಗೋಪಾಲ
0: ಜಯ ಜಯ ಗೋಕುಲ ಬಾಲ ಜಯ ವೇಣುಗೋಪಾಲ
2: అది సరే కాని ఆనంద, మరి ఇన్ని క్రూర మృగాలు ఉన్న ఈ అడవిలో ఆనందంగా ఉన్నంత మాత్రాన అవి మనకు హాని చేయవని ఎలా చెప్పగలవు?
3: ఎలా అంటే, వికసించిన పుష్పం తాలూకు గుబాళింపులు ఆ చుట్టుపక్కలంతా వ్యాపించినట్టుగా ఆనందంగా ఉన్నవాని చుట్టూ ఆ ఆనంద పరిమళాలు నిండి ఉంటాయి. అప్పుడు వాని చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఆనందమయమే కదా. ఆనందంగా ఉన్న ఏ జీవి అయినా వేరొకరికి హాని చేయగలదా? అసంభవం.
4: వెలుగొచ్చేసింది, సూర్యోదయమవుతోంది.
2: అసలు సూర్యోదయం రాత్రి అయిందిరా వేణు. ఈ గొర్రెల కాపరి ఎవరో కాని పండితులకే పాఠాలు చెప్పేవాడిలా ఉన్నాడు.
3: ఏంటబ్బాయ్, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు?
2: అవును ఆనంద, ఆ శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడం అంత తేలిక కాదంటారు. మహామహాయోగులకే ఒక పట్టణ చిక్కడంటారు. మరి నీవేమో ఆనందంగా ఉంటే చాలు, కృష్ణుడు పరుగున వస్తాడు, నిర్మలమైన బృందావనాన్ని మన చుట్టూ ఏర్పరుస్తాడు అంటున్నావు.
3: అవును, నీవన్న ఆ మహామహులు కూడా నాది నీది, నేను నువ్వు, గొప్ప బీద, సుఖము దుఃఖము, జ్ఞానము అజ్ఞానము వంటి అనేక పేర్లు కలిగిన అహం అనే చిన్ని చట్రంలో ఇరుక్కుపోయి అనంతానికి అవకాశం లేక ఆనందానికి దూరం అవుతారు. మరి ఆనందానికి దూరమైన వారు ఆ నందనందనుడికి దగ్గర ఎలా కాగలరు చెప్పు.
2: అవును, నిజమే కదా.
3: అందరూ మీలాగా నిర్మలంగా ఆనందంగా ఉండండి అనగానే, ఆనందంగా ఉండగలిగితే ఈ పాటికి ఈ ప్రపంచాన్నే ఓ బృందావనంగా మలచి, ఈ మనుష్యులందర్నీ గోపికలుగా మార్చి, ఈ ప్రాపంచిక మాయమోహాలన బడే ఈ కీకారణ్యాలను అవలీలగా దాటించేవాడు కాదా ఆ కృష్ణుడు?
2: మరిప్పుడు ఏమి చెయ్యడం? అలాంటి వారికి ఏమి చెప్పాలి?
3: ముందు మీరు ఇల్లు చేరాలి. అదిగో ఆ కొండవతలే మీ ఊరు. పాపం, మీ అమ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ ఊర్లో కృష్ణాష్టమి సంబరాలు మొదలయ్యే ఉంటాయి పాటికి. మరి చకచకా వెళ్లాలంటే మనం ఏం చెయ్యాలి?
4: భజన చెయ్యాలి.
2: ఆ దివ్యనామాన్ని భజిస్తూ నర్తిస్తూ మరీ ఊరు చేరాలి.
3: అద్గది, ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి.

0: ఇదిగో పిల్లలు, మీ ఊరొచ్చేసింది.
1: అమ్మయ్యా, ఆఖరికి ఊరు చేరాము. నీవు చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేము ఆనంద.
2: ఆ కృష్ణుని ఆటపాటలతో మైమరిపించావు.
1: నీ వేణుగానంతో మమ్మల్ని నర్తింపచేశావు.
2: కష్టం తెలియకుండా ఆనందంగా మమ్మల్ని ఆ అరణ్యం దాటించావు.
1: ఆనంద, మాతో మా ఇంటి వరకు రాకూడదు. మా అమ్మ ఇదంతా వింటే చాలా సంతోషిస్తుంది, నిన్ను ఎంతగానో ఆదరిస్తుంది.
2: అరే మురళి, ఆనందుడేడి?
1: అవును, ఏడి?
3: ఆనంద, ఆనంద!
1: అయ్యో, ఇంతలోనే ఎక్కడికి వెళ్లిపోయాడు? పాపం అందరూ ఏదో అహం అనే చట్టంలో ఇరుక్కుపోయి ఆనందానికి దూరమవుతున్నారట. అలాంటి వారిని బయటకు తీసే మార్గం కనుక్కొని ఊరిలో అందరికీ తెలియచేద్దామనుకున్నాను. అయ్యయ్యో, చెప్పకుండానే వెళ్లిపోయాడే.
2: తర్వాత వెతుకుదాం లేరా, ముందు గుడికెళ్దాం పదా.
1: మాకు ఇంత చక్కటి విషయాలు చెప్పిన ఆనందుడు ఎక్కడికి మాయమైపోయాడో ఏమిటో.
2: మురళి, అటు చూడు, అలా గర్భగుడిలో ఉన్న కృష్ణుణ్ణి చూడు. చూమన ఆనందుడిలానే ఉన్నాను.
1: ఉండ్రా వేణు, ఆనందుడిలా ఉండడమేమిటి, మన ఆనందుడే.
0: అబ్బాయిలు, నేనెక్కడికో మాయమైపోయాననుకుంటున్నారా? మీరింత ఆనందంగా ఉంటే మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోగలనర్రా? ఆనందంగా ఉండడం అంటే ఆనందుడిగా ఉండడమని అర్థం. మరి మీరే ఆనందుడైనప్పుడు నేను మళ్ళీ ఇంకెక్కడో ఉంటానా? నేనే మీరు, మీరే నేను.
4: శ్రీకృష్ణ, రాత్రంతా మాతోనే ఉన్నా నువ్వు ఈ ఆనందుడు ఒక్కటేనని గుర్తించలేకపోయాను తండ్రి.
2: కృష్ణ, నన్ను క్షమించు, నీవే లేవన్నాను. అంతా భ్రమాన్ని భ్రమించాను. అందుకని కృష్ణుడిలా కాక గుర్రెల కాపరిలా కనపడ్డావా మాకు.
0: నేను నిజానికి గుర్రెల కాపరినేరా? గొర్రెల మంద వంటి ఈ జనసమూహాన్ని నడిపించేవాడిని గొర్రెల కాపరని కాక ఇంకేమంటారు చెప్పు.
2: మరి ఆ నారయ్యెవరు?
5: నారాయణ, నారాయణ! చూడండి పిల్లలు, ఇంత ఆనందాన్నిచ్చే కృష్ణనామం ఎప్పటికీ వదలకండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. నారాయణ, నారాయణ!
1: కృష్ణ, మరి వీరందరూ ఆనందంగా ఉండాలంటే ఎలా? అదేదో చట్రం అన్నావే, అందులోంచి బయటపడేది ఎలా?
0: ఆనందంగా ఉండాలంటే నిర్మలమైన మనస్సు కావాలి. నిర్మలమైన మనస్సు ఉండాలంటే జీవితం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. తానెవ్వరోనన్న సత్యాన్ని తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవాలంటే ధ్యానించాలి. ధ్యానం అంటే నేను ఫలానా అన్న విషయాన్ని వీడగలగడమే. నృత్యం, గానం, నిశ్శబ్దం, పరిశీలన, సేవ చెయ్యడం, ఇలా ఏ విధానంలోనైనా ధ్యానించవచ్చు. ఆ ధ్యాన సాఫల్యమే ఆనందం. ఆ ఆనందంలో సాక్షి స్వభావం కలిగి ఉండడమే నాతో కలిసి ఉండడం, నేనై ఉండడం. ఈ విషయాన్ని ఈ జగత్తు నలుమూలలా వ్యాపింపజేయండి. సకల జనులను ప్రేమతో తరింపజేయండి.
1: మా జన్మలు ధన్యమయ్యాయి మాధవ. ఆనందంతో మా మనస్సులు ఉప్పొంగిపోతున్నాయి.
0: మరి ఈ ఆనంద సమయంలో ఏం చెయ్యాలి?
1: ఆడించాలి, పాడించాలి, ఆనందంలో ముంచెత్తాలి.
0: అది సంగతి. మరి ఆలస్యం దేనికి?

ఇంతవరకు ఆనందం అనే నాటకం విన్నాం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సాయి కృష్ణునికి సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. జై సాయిరాం.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: యాభై రెండు

మళ్ళీ మరొక్కసారి జ్ఞాపకం వస్తుంది, సర్వపాపాలని ఒక్క క్షణంలో నాశనం చేయగల స్వామి నా స్వామి, ఆ స్వామికి నమస్కారం. అయితే ఎందుకు పాపాలని మీరే క్షయకరలు అనుకుంటున్నాము, మేము సాధన చేసి పాపాలని పోగొట్టుకోలేమా? మీరు నమ్మండి, నమ్మకపోండి, చిన్న వ్యసనమేనా, ఓ కాఫీ తాగే వ్యసనమేనా, 9 సార్లు 10 సార్లు 11 సార్లు నాన్ స్టాప్ కాఫీ తాగే అలవాటు నాకు కొన్నేళ్ల కిందటుండేది, ఇప్పుడు నేను కాఫీ దగ్గరికే వెళ్ళను. విచిత్రం ఏంటంటే ఆ కాఫీ ఏంటండి ఇంత కాఫీ తాగుతారు అంటే నేను అనేవాడిని, నా స్వామి ఎప్పుడు ఈ కాఫీ పోగొడితే అప్పుడు పోతుంది. నేను పట్టించుకోను దీని గురించి, ఎందుకంటే నాకు శక్తి ఉందని అనుకోవడం లేదు. ఇప్పుడు సాధన చేయడం మంచిదే, కానీ దాంట్లో అహంకారం ఉంటే అది సాధన కాదు. నేను చేయగలనయ్యా, ఆయన చేయడం ఏమిటి? క్షమించండి, నేనన్నది లేదు, నేనన్నది ఏమీ చేయలేదు. ఏ పాపం పోవాలన్నా శ్రీవారి తాలూకా కృప వల్లనే పోవాలి. అలా అని చెప్పి నేను అందరూ పాపాలు చేయండి అనడం లేదు, ఎందుకంటే పాపాలు చేయడం మీదకి మనసు వెళ్ళని మనిషి కోటి రూపాయలు ఇచ్చిన వాడు పాపం చేయడం. వారి సృష్టిలో ఉన్న, వారి నాటకంలో ఉన్న ఈ అనేక పాత్రలు చేసేవి పుణ్యాలు గాని పాపాలు గాని వారు రాసినటువంటి నాటకం ప్రకారమే జరుగుతుంది. ఎవరికి ఫ్రీడమ్ అన్నది ఉన్నదని అనుకోను, ఒకవేళ నేను తప్పు చెప్తే నా స్వామి నేను క్షమిస్తారు. ఆ ఫ్రీడమ్ అన్నది వారు ఇవ్వాలి, అంతకంటే ఏం లేదు. వారిస్తేనే వస్తుంది ఆ ఫ్రీడమ్, వారి సంకల్పం ఉంటేనే ఆ పాపం పోతుంది. వారు ఇది క్షయం అవుతుంది అంటేనే ఆ పాపం క్షయం అవుతుంది. అందుకే చూడండి అన్నమయ్య ఆఖరి పాట, భారపు పగ్గాలు పాప పుణ్యములు. అది కరెక్టే, ఈ పుణ్యం చేసినవాడు ఆ పాపం చేసినవాడు తలుచుకుని తలుచుకుని తలుచుకుని మనసంతా గలా నిద్ర పట్టకుండానే పోతుంటాడు. ఎందుకంటే అవి భారమైనటువంటి పగ్గాలు మనని పట్టుకుని ఈడుస్తూ ఉంటాయి. పగ్గాలు చూడండి, గుర్రాన్ని పట్టుకుని ఇటు అటు నడిపిస్తాయి కదా, అలాగే ఈ పాపం పుణ్యం అనేటటువంటి ఆలోచనతో మిళితమైనటువంటి ఆ భారం ఉందే, అది ఒక పగ్గం లాంటిది, అది మనని రోజు బాధ పెడుతూనే ఉంటుంది.

స్వామి, ఈ పాపం పుణ్యం పోయేది ఎలాగో తెలుసా? నీ కృప వలన. నీ కృప ఉంటే గాని అవి పోవు. అలాగ పాపాలని క్షయించేయగలిటువంటి నా స్వామికి అనేక నమస్కారములు. ఇది 52వ నామం. 53. ఓం శ్రీ సాయి సర్వరోగ నివారిణే నమః. ఇక్కడ మామూలుగా పుస్తకాల్లో మనం చదివేది క్యాన్సర్ క్యాన్సల్డ్ అండం, క్యూర్ చేసేయడం. నా ఉద్దేశంలో క్యూర్ చేయడమే కాదు, ఎవరి తాలూకా ఎవరైనా భక్తుడు వాడి బాధ్యతలు నెరవేరకుండా బాధపడుతూ రోగార్తుడై ఉంటే టైం ఇవ్వడం కూడా రోగం నివారించినట్టుకే లెక్క. ఎక్స్ట్రా టైం ఇవ్వడం. మా మామగారికి విపరీతమైనటువంటి వ్యాధి ఉన్నప్పుడు వారు దర్శనానికి వచ్చి ఎంతో ఆశ పెట్టుకున్నారు, ఒక్కసారి స్వామి చూసేస్తే తన బాధ పోతుందని. పాపం స్వామి తన దగ్గరికి వెళ్ళలేదు, చాలా బాధపడిపోయారు. మహానుభావుడైన చాలా పుణ్యాత్ముడు, ఈ శరీరానికి ఉన్న భార్య గారి తండ్రి, కానీ ఆయన ఎంత పుణ్యాత్ముడో అంత విపరీతమైనటువంటి బాధలో ఆయన ఉండగా నేను ఒకసారి వచ్చి, ఆ రోజుల్లో కుటుంబరావు గారు ఉండేవారు, మహాభక్తుడు ఆయన, ఆయన ఎప్పుడు తలుచుకున్నా నాకు ఆనందం వేస్తుంది. కుటుంబరావు గారి దగ్గరికి వెళ్ళి ఒక విభూతి ప్యాకెట్ ఇవ్వరా, నేను వెల్లూరులో ట్రీట్మెంట్ అవుతున్న మామయ్యకి ఇస్తాను, ఒక్క విభూతి ప్యాకెట్ ఇవ్వరా అంటే, నేను మీకు విభూతి ప్యాకెట్ ఇవ్వడం ఎందుకు, లైన్లో కూర్చోండి, మీ స్వామిని అడగండి, వారే ఇస్తారు. నేను అనుకున్నాను ఏంటో కుటుంబరావు గారు ఇవ్వకుండా ఇచ్చి ఉంటే బాగుండేది కదా అనుకున్నాను. సరే లైన్లో కూర్చున్నాను. స్వామి మెల్లగా వచ్చారు. వస్తే, స్వామి మామయ్య గారికి ఒంట్లో బాగలేదు, వెల్లూరులో ట్రీట్మెంట్ అవుతోంది, క్యాన్సర్ అంటున్నారు, నేనేం చేయాలో తెలియడం లేదు, స్వామి ప్రసాదం ఇస్తే పట్టుకెళ్తాను, ఇంతవరకు నేను ఆయన చూడలేదు, స్వామి ప్రసాదం పట్టుకుని వెళ్లి చూడాలని నా అనుకుంటున్నాను అనగానే విభీతి సృష్టించి, ఆ రోజు విచిత్రం చెప్తున్నాను, విభీతి సృష్టించి తను కాగితంలో పొట్లాం కట్టి ఆ విభూతిని ఇంకెవరికీ పెట్టకుండా చెయ్యి పూర్తిగా తుడిచేసుకుని ప్యాకెట్ నాకు ఇచ్చారు. జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి ఎప్పుడు కూడా ప్యాకెట్లో కట్టి ఇవ్వరు. పక్కనున్న వాళ్ళు ఎవరో కాగితం ఇస్తే మనం కట్టుకుంటాం, చేతిలోనే వేస్తారు స్వామి విభూతి ఎప్పుడూనూ. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఆ విభూతి నా ఉద్దేశంలో ప్రత్యేకంగా మా మామయ్య గారి కోసం ఇచ్చారన్నమాట. ఇంకెవరికి ఎక్కడా అంటకుండా పాపం తానే ప్యాకెట్ కట్టి ఇచ్చారు. ఏంటి చేసింది ఆ విభూతి మీకు చెప్తున్నాను. ఆ విభూతి గ్యారంటీగా 3 నెలలలో పోతారన్న మా మామగారిని 2 ఏళ్లు జీవంతో ఉంచి, చిన్న పిల్లడి తాలూకా, అతని చిన్న కొడుకు తాలూకా వివాహం కూడా కంప్లీట్ అయ్యాక వారి ముద్దు మనవరాలు, ఈ శరీరం తాలూకా కూతురు, ఆవిడ పెళ్లి కూడా కంప్లీట్ అయ్యాక, ఆ పెళ్లి కంప్లీట్ అయిన 1 మంత్లో పోయారు మామగారు. అంటే రోగాన్ని నివారించడమే కాదు, ప్రతిదానికి శ్రీవారి డ్రామాలో శ్రీవారి నాటకంలో ప్రతి వేషధారికి కొంత గడువు, ఎంత గడువు ఉందో ఎంతవరకు వెళ్లాలో అన్ని నిర్ణయం అయిపోయినవే. వారి నాటకంలో అప్పుడప్పుడు స్క్రిప్ట్ మార్చడం జరగవచ్చు, కాని లేకపోతే వారి తాలూకా పథకం ప్రకారమే అన్ని జరుగుతాయి. ఒకరికి జీవం పూర్తిగా పోసి ఉండొచ్చు, ఇంకొకరికి జీవితం కొంచెం పొడిగించవచ్చు, ఇంకొక విషయంలో అది చెయ్యకపోవచ్చు. వారు రాశారు కనుక ఈ నాటకాన్ని, వారే ఆ రాసిన నాటకం ప్రకారం కొందరికి కుదురుస్తారు, కొందరికి కొంచెం పొడిగిస్తారు, కొందరికి వద్దు బంగారు అని చెప్తారు. మా మాతృదేవి మంచం మీద ఉండగా శ్రీవారి చేతులు పట్టుకుని నేను అడిగాను 1977 సంవత్సరంలో, ఎందరికో మీరు జీవాన్ని పోశారు, ఎందరినో మీరు పోయిన వాళ్ళని తెప్పించారు బయటికి, మా అమ్మని కొంచెం అంటే పట్టుకుని, బంగారు అలా అడగకూడదు, స్వామి చూసుకున్నాడు కనుక ఎప్పుడో పోవలసిన అమ్మ మనకింకా కనపడుతోంది,
నువ్వు అలా అడక్కు, కాని అమ్మకి ఒక మాట చెప్పు, నాన్నకంట ముందు పోవాలని ఎప్పుడూ దండం పెట్టుకుంటుంది, అది అవుతుందని నేను చెప్పానని చెప్పు. జనన మరణాలలో వారి నాటకం ప్రకారం జరుగుతుందనే విషయం జ్ఞాపకం పెట్టుకున్న భక్తుడు జీవన్ముక్తుడు. ఎందుకంటే బాధపడకూడదు, బాధపడి ఏం లాభం లేదు. వారిని కొల్చుకుని, వారిని తలుచుకుని, వారి నామస్మరణ చేసుకుని ఉపశమనం తెచ్చుకోవడం తప్ప ఎవ్వరూ ఏమీ మార్చలేరు శ్రీవారు తప్ప. శ్రీవారికి ఇష్టమైతే జన్మనిచ్చిన వారు జన్మని పొడిగించడం చేయగలరు, జన్మని ఎక్కువ చేయగలరు, ఆయుర్దాం ఇవ్వగలరు, ఎక్కడికి ఆపాలో అక్కడికి ఆపగలరు. ఈ సర్వరోగ నివారిణే నమః అన్న నామానికి ప్రతి భక్తుడి దగ్గర ఒక అనుభవం ఉంటుంది కనుక నా అనుభవాలు ఇంకా ఎక్కువ చెప్పకుండా శ్రీవారికి శ్రీ సాయి సర్వరోగ నివారిణే నమః అని మరీ మరీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అందించుకుంటున్నాను. 54వ నామం ఓం శ్రీ సాయి సర్వ బాధహరాయ నమః. రోగం ఒక్కటే బాధ కాదు, ఎన్ని రకాల బాధలో. ఇందులో వ్యక్తి బాధలు, సంఘ బాధలు, దేశ బాధలు. నాకప్పుడు అనిపిస్తుంది, స్వామి మాకు భక్తుల కోసమే కాదు కదా, దేశాన్ని కూడా చూసుకుంటున్నావు కదా తండ్రి. చాలా మంది చెప్తారు ఆ చైనా యుద్ధంలో వాళ్ళు మన దగ్గరికి రాకుండా ఎలాగ ఎందుకో తెలియకుండా వాళ్ళు ఆగిపోయారు, ఆగిపోయి వెళ్ళిపోయారు ఇంటికి. దోచుకోవాలంటే ఇంకా దోచుకోవచ్చు. ఆ 1962లో శ్రీవారి సంకల్పం కొంచెం మనందరినీ ఊపు ఊపారు. 1962లో జాగ్రత్తగా ఉండరా, జాగ్రత్తగా ఉండండి, పాలకులారా జాగ్రత్తగా ఉండండి, సైనికులారా జాగ్రత్తగా ఉండండి, చిన్న ఊపు ఊపి వాళ్ళని వెళ్లమన్నారు, వెళ్లారు వాళ్ళు. అదేవిధంగా 1965లో ఆ యుద్ధం కూడా పాకిస్తాన్తో వచ్చినప్పుడు అందరూ మనవాళ్లే, ఇప్పుడు మనం పక్క ఇంటి వాడితో ఎలా కొట్టుకుంటున్నామో పక్క దేశాల వాళ్ళు అలా కొట్టుకుంటున్నారు. శ్రీవారికి అందరూ పిల్లలే, వాళ్ళని కాపాడాలి, వీళ్ళని కాపాడాలి. అయితే అవతార పురుషుడుగా ఈ గడ్డం మీద పుట్టిన నా స్వామి ఆ మాత్రం ఒక కప్పుడు మన్ని ఊపినా మళ్ళా దానికి పరిష్కారం చూపెట్టి మన్ని కాపాడుతున్నారు. ఈ బాధలు వ్యక్తిగతంగా ఉన్న బాధలు పోగొట్టడం అన్నది శ్రీవారికి రోజు భక్తులతో చేసుకుంటున్నటువంటి ఆ విషయం చెప్పక్కర్లేదు ఎక్కువ. కానీ సంఘాన్ని, దేశాన్ని, ఇతర దేశాలని, ప్రపంచాన్ని, అందరినీ కాపాడాలి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా స్వామి కాపాడుతూనే ఉన్నారు. సర్వ బాధహరాయ నమః. ఏవో ఈతి బాధలు వస్తూనే ఉంటాయి, ఏవో భూకంపాలు వస్తూనే ఉంటాయి, లేకపోతే వరదలు వస్తూ ఉంటాయి. సేవాదళిని స్టార్ట్ చేసి సేవలు అందించి అవి రాకుండా చేసిస్తే మనకుంటూ అప్పుడప్పుడు స్వామి ఇవేమీ రాకుండా చేయకూడదు. అది రాకుండా ఉండాలంటే మనం రామరాజ్యంలో ఉండాలి. ఆ రామరాజ్యంలో లేవు కదా, ఎన్నెన్ని కోరికలు ఉన్నాయో మీరు నమ్మండి, నమ్మపోండి. ఇకానమీ క్లాసులో విమానంలో వెళ్ళినన్నాళ్ళు బిజినెస్ క్లాసులో వెళ్తే ఎలా ఉంటుందో, బిజినెస్ క్లాసులో వెళ్ళినన్నాళ్ళు ఫస్ట్ క్లాస్ ఒక్క మాటనే చూపెట్టు స్వామి అంటే ఈ కోరికలకి అంతు లేదు. మరి అలాంటి రాజ్యం కోరికలకి అంతు లేకపోవడమే కాకుండా ఏ రకంగానైనా కోరికలు తీర్చుకోవడం కూడా అలవాటైపోయింది మనకి. కొట్టో తిట్టో మోసం చేసో కోరికలు తీర్చుకుంటాం. మరి ఇది రామరాజ్యం కానప్పుడు తుఫాన్లొద్దు, భూకంపాలొద్దు, టెంపరేచర్ పెరగకూడదు, సరిగ్గా 3 పంటలు పండాలి, ఎలా పండుతాయి? అది శ్రీవారు మనకు చూపెడుతున్నది. ఎందుకంటే నలుగురైనా బాగుపడతారు, నలుగురు భక్తులైనా బాగుపడతారు, ఇదంతా అర్థం చేసుకుని. అంచేత జ్ఞాపకం పెట్టుకోండి, ఈ బాధలు హరించే శక్తి ఉన్న నా స్వామికి అసలు బాధ రాకుండా చేసగల శక్తి కూడా ఉంది. కానీ అలా ఉండాలంటే వారికి మనం దాసోహమై వారు చెప్పినట్టు నడుచుకుని వారు చెప్పినట్టు చేస్తే ఏ బాధ రాదని చాలా మంది భక్తులకి అనుభవపూర్వకంగా తెలుసును. అట్టి సర్వబాధల్ని హరించేటటువంటి నా స్వామికి అనేక నమస్కారాలు. ఈ 55వ నామము ఓం శ్రీ సాయి అనంతనుత కర్తృణే నమః.
ఇది పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారి తాలూకా నిజతత్వానికి సంబంధించిన నామము. శ్రీ సాయి అనంతనుత కర్తృనే నమః. ఈ రెండు భాగాలు చూస్తే కర్త అయినటువంటి నా స్వామికి నమస్కారం పెట్టుకుంటున్నాను. కర్త ఒక్కడే, సృష్టికర్త. బ్రహ్మకు కూడా మూలమైన పరబ్రహ్మము, ప్రేమస్వరూపము నా స్వామి. అయితే ఒక్కసారి నమస్కారం చేసుకుంటే చాలా, అనంతనృతం అంటే అంతు లేకుండా నేను స్వామిని తలుచుకుంటున్నాను, అసలు అంతమే లేకుండా తలుచుకుంటున్నాను, అంటే మధ్యలో ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా తలుచుకుంటున్నాను. ఏ విధమైన ఆటంకము లేకుండా జగత్తంతా జరిగేటటువంటి ప్రక్రియ శ్వాస. స్వామి ఎన్నోసార్లు చెప్తారు సోహం అని. ఆ శ్వాస మనకి తెలిసినా తెలియకపోయినా సృష్టికర్త అయినటువంటి, సృష్టికే మూలమైనటువంటి స్వామిని ఎప్పుడు అంతు లేకుండా అనంతంగా తలుచుకుంటున్నాం అన్నమాట. మనకి తెలియకుండా జరుగుతున్న ప్రక్రియ అది. ప్రతి జీవి కూడా, రాళ్లలో కూడా జీవం ఉంది, సమస్త సృష్టిలోనూ ఇమిడి ఉన్న నా స్వామి సమస్త సృష్టిలో ఒక ప్రక్రియను కూడా కల్పించారు. ఏమా ప్రక్రియ? ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో, ఆ సోహం అనేటటువంటి ప్రక్రియతో శ్రీ సాయివారిని, శ్రీ స్వామివారిని మనం అంతు లేకుండా, మధ్యలో ఏ విధమైన ఆటంకం లేకుండా 24 గంటలు జీవితం ఉన్నంత కాలం, జీవితం తర్వాత కూడా నమస్కరించుకుంటున్నాం. అయితే ఈ అష్టోత్తరాలు, పూజలు, పునస్కారాలు తెలిసి చేయడంలో ఆనందం ఉంది. మనం ఇప్పుడు చేస్తున్నది తెలియక చేస్తున్నాము. ఈ సోహం ప్రక్రియలో తెలియకుండా చేసేస్తున్నాము. ఎంచేత? సృష్టికర్తకి మనకి ఉన్న బాంధవ్యం అలాంటిది. సృష్టికర్తకి మూలమైన స్వామికి మనకి ఉన్న బాంధవ్యం వల్ల ఆయన సృష్టించిన ప్రక్రియ ప్రకారం మనం అనంతనుతంగా ఆ కర్తని నమస్కరించుకుంటున్నాము. 56వ నామం. ఓం శ్రీ సాయి ఆది పురుషాయ నమః. చాలా మంది కృష్ణతత్వం గురించి మాట్లాడినప్పుడు ఒక్క శ్రీకృష్ణుడే పురుషుడు, అందరూ స్త్రీలే అని చెప్తుంటారు. పురుషతత్వానికే ఆది అయినటువంటి శ్రీ స్వామివారికి నమస్కరించుకుంటున్నాను. ఒకే ఒక్కడు అందరికీ దేవుడు. ఏ ఆనందం అందరూ కోరుకుంటారో ఆ ఆనందం ప్రసాదించే పరమపురుషుడు శ్రీవారి. శ్రీవారి కంటే మరి ముందు ఏదీ లేదు. ఆది అంటే అంతకు ముందు ఏమీ లేనిది ఆది. ఆది పురుషుడంటే శ్రీవారి కంటే ముందు ఎవరూ లేరు. ఈ అవతారమునకు కూడా ముందున్నారు శ్రీవారు. ఈ అవతారం ఒక స్వరూపం, దానికి కూడా ముందుండేటువంటిది నా స్వామి. సిద్ధిలో అంతకు ముందు దత్తాత్రేయుడిగా, ఆ దత్తాత్రేయుడికి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా, ఇంకా ముందు నామ రహితమైనటువంటి ప్రేమతత్వంగా నా స్వామి ఆది పురుషుడయ్యాడు. కనుక ఆ ఆది పురుషుడు తత్వమైనటువంటి ప్రేమతత్వానికి నేను నమస్కరించుకుంటున్నాను. 57వ నామం. 56లో ఏమనుకున్నాము? ఆది పురుషుడు అనుకున్నాము. ఆ ఆది పురుషుని తాలూకా తత్వము ప్రేమతత్వం అనుకున్నాము. ఈ 57వ నామం 56వ నామంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉన్నటువంటిది. 57వ నామం ఏంటి? ఓం శ్రీ సాయి
ఆదిశక్తయే నమః. చాలా గొప్ప విషయం ఏమంటే శ్రీవారు శివశక్తి స్వరూపులు, పురుషతత్వము శక్తితత్వము రెండూ కలిసినటువంటి స్వరూపము శ్రీవారిది. ప్రేమతత్వాన్ని ఆదిపురుషుడు అనుకుంటే ఆ ప్రేమని చూపించడానికి శక్తి కావాలి. నా దగ్గర ఏ శక్తి లేకపోతే ధనశక్తి గాని జ్ఞానశక్తి గాని ఆరోగ్య శక్తి గాని ఈ మూడు శక్తులు లేకపోతే, అనగా నా దగ్గర దుర్గా లక్ష్మి సరస్వతుల శక్తి నా దగ్గర లేకపోతే నా ప్రేమని చూపెట్టడానికి అవదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రేమస్వరూపులారా అంటూ అంటూ అంటూనే నా స్వామి ఉండిపోతే వారి ప్రేమ తాలూకా తత్వాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవడం అవదు. ఆ ప్రేమ తాలూకా కర్తృత్వ రూపం ఏంటంటే ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ఎక్కడ ఏ విధమైనటువంటి పని చేయాలో, ప్రజలందరికీ ఏ విధంగా ఉపయోగపడేటువంటి పనులు చేయాలో అవి శ్రీవారు చేయించడమే కాకుండా వారి సంస్థల ద్వారా చేయిస్తున్నారు. ఈ చేతలన్నిటికీ కారణము ఆదిశక్తి, ఆదిపరాశక్తి, శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దుర్గాలక్ష్మీ సరస్వతులకి ఆదిశక్తి. ఆ పరాశక్తి ఈ పురుషశక్తి, పురుషుని ప్రేమ శక్తి తాలూకా ప్రేమ చూపెట్టేటటువంటి గుణము, ఈ రెండూ కలిసి శ్రీవారయ్యారు. ఈ ఆదిశక్తి స్వరూపుడైన నా స్వామికి నేను నమస్కరించుకుంటున్నాను. ఇది 57వ నామం. 58 ఇంకా ముందుకెళ్తున్నాం అదే శక్తిని వర్ణించుకుంటూ. 58వ నామము, ఓం శ్రీ సాయి అపురూప శక్తినే నమః. అపురూపము ఆశ్చర్యమైనది, అపురూపము ఆశ్చర్యంలో ముంచివేసేది. అపురూపము ఆశ్చర్యాలలో మనం అనుకోనప్పుడు కనీ విని ఎరుగనటువంటి ఆశించినటువంటి ప్రేమని చూపెట్టే శక్తి అపురూప శక్తి. ఆదిశక్తియే కాకుండా అపురూప శక్తి, ఆశ్చర్యం కలిగించేటటువంటి పనులు కూడా చేయించే నా స్వామికి నమస్కరించుకుంటున్నాను. ఏదో పెద్ద పని పెట్టుకుని పుట్టపర్తి రైల్వే స్టేషన్లో దిగ్గానే ఒక ఆయన వచ్చి, సాయిరాం సార్ ఇది మీ దగ్గర పెట్టుకోండి అని ఓ ఫోటో ఇచ్చాడు. ఆ ఫోటో కింద ఏముంది, వైఫ్ హియర్ వెన్ ఐఎమ్ హియర్, నేనుండగా భయమెందులకు. అందరికీ ఇవ్వడం లేదు, కొంచెం భయం భయంగా దిగి ఈసారి నేను వచ్చిన పని ఎలా చేస్తావో స్వామి అని బాధతో కొంచెం దిగి మెల్లిగా ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఆ ముందుకెళ్తుంటే ఈయనొచ్చి, సాయిరాము కీప్ దిస్ ఫోటో, మీ దగ్గర ఈ ఫోటో పెట్టుకోండి అని ఇచ్చాడు. దాని కిందనే ఉంది, నేనుండగా భయమెందులకు, బ్రహ్మాండమైన చక్కటి ముద్దు ఫోటోగ్రాఫ్ ఇచ్చాడు. అది శ్రీవారి అపురూప శక్తి. ఈ ఆదిశక్తి ఒక్కటే కాదు, ఆదిశక్తి అనగా చెప్పాను కదా లక్ష్మీ దుర్గా సరస్వతుల శక్తి, దానికి మూలమైనటువంటి ఆ శక్తి ఉందే, ఆ శక్తి వల్ల మనకి తెలిసి జరుగుతున్నవి చాలా ఉన్నాయి. ఈ అపురూప శక్తి అంటే మనం కని విని ఎరుగని విషయాలు జరగడం. మాట వరుసకి ఎక్కడ ఆసుపత్రికి వెళ్ళినా దేవాలయంలో ఉండదు, ఆసుపత్రి ఆసుపత్రి, దేవాలయం దేవాలయమే. కాని శ్రీవారి తాలూకా అపురూప శక్తికి నిదర్శనము ఆ వారి ఆసుపత్రులు దేవాలయాల్లో ఉంటాయి. అదేవిధంగా శ్రీవారి శక్తి ప్రదర్శనలో
ఆశ్చర్యం కలిగేటటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. 2007 సంవత్సరం 21వ తారీఖున ఒక విచిత్రం జరిగింది. అది కూడా శ్రీవారి తాలూకా శక్తే, మాతృప్రేమను చూపెట్టి వెదజల్లే శక్తి అది. హారతి అయిపోయిన తరువాత అక్కడ గణకచర్య చేసిన మహనీయులకు వారి విశ్వవిద్యాలయం పిల్లలు ఎలా పాడతారో చూపెట్టడానికని హారతి తర్వాత ఈ పిల్లల చేత పాట పాడించారు. 21వ తారీఖు 2007 సంవత్సరం నవంబరు సాయంత్రం 6:30 దాటాక పిల్లల చేత పాడించారు. పాడించడమే కాకుండా ఈ గానకచేరి చేసిన వాళ్లకి ఆ పిల్లల్ని చూపెట్టి వాళ్ళు ఏం చదువుతున్నారో చెప్పి, వాళ్ళు ఎలా చదువుతున్నారో చెప్పి, ఇదంతా ఏంటి ఆశ్చర్యమైనటువంటి అపురూపమైనటువంటి మాతృశక్తి ప్రదర్శన తప్ప మరొకటి కాదు. అందుకే ఈ నామం ఓం శ్రీ సాయి అపురూప శక్తినే నమః. మనం ఏదైనా చేస్తామంటే 3 సంవత్సరాల నుంచి అందరికీ చెప్తాం, ఎన్నో కలలు కంటాం, అందులో ఎవ్వరికి అది జరగకపోయినా ఆశ్చర్యం ఉండదు. ఈయన ఇలా చెప్తూనే ఉంటాడు, చేయలేకపోతూనే ఉంటాడు, జరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి చెప్తున్నాం కదా, నేనక్కడ ఫ్యాన్ వేస్తాను, ఫ్రీగా ఆ దేవాలయంలో ఫ్యాన్ వేస్తాను, ఓ ఫ్యాన్ వేస్తాను, ఓ ఫ్యాన్ వేస్తాను, చెప్పి చెప్పి చెప్పి ఎప్పుడో రోజు ఆ ఫ్యాన్ వేస్తే ఏముంది అందులో. శ్రీవారి తాలూకా ఆ అపురూప శక్తిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు, కానీ అంతా కూడా ఆ ప్రేమస్వరూపం వలన, ప్రేమశక్తి వలన, ఆ ఆదిశక్తి తాలూకా స్వరూపాల వలన అందరికీ ఆనందం కలిగేవే జరుగుతాయి. గాని ఎవరికీ ఏ విధమైన చికాకు కలిగేవి జరగవు. అందరికీ ఆనందం ఒక పక్కనిచ్చి ఇంకో పక్కన ఎక్కువసేపు మధ్యలో కూర్చున్నారు కనుక స్వామి దర్శనం ఎంతమందో చేసుకోగలిగారు అనేటటువంటిది కూడా మనం చూస్తుంటాం. అంచేత ఓం శ్రీ సాయి అపురూప శక్తినే నమః. 59వ నామము ఓం శ్రీ సాయి అవ్యక్త రూపిణే నమః. ప్రేమ వ్యక్తమైతే మనకు కనిపిస్తుంది. చాలా మంది చూడండి ఎంతో జాలిపడిపోతుంటారు కానీ ఏం చేయలేకపోతారు. జాలిపడ్డం మంచిదే, కానీ ఆ ప్రేమని ఆ జాలిని చూపెట్టగలగాలి. అవ్యక్తము కాని ప్రేమ అది శుద్ధతత్వము, నామ రూప రహితమైన మూలము. వ్యక్తమైన ప్రేమ మనకు కనిపిస్తుంది, ఆ వ్యక్తము చేయడానికి గుండెలో ప్రేమ ఉండాలి కదా. ఆ మూలం అయినటువంటి అవ్యక్తమైనటువంటి ప్రేమ మనకి అందరికీ ఆనందం ఇవ్వడానికి వ్యక్తమైంది శ్రీవారి అవతార రూపంలో. అందుకే శ్రీవారు అన్నారు, మీకోసం వచ్చాను, మీ ఆనందం ఇవ్వడానికి వచ్చాను, మీలాగా వచ్చాను, మీ అందరిలాగే కనపడితే మీలో ఒకడిగా ఉండి కాని మీకంట వేరుస్మా అని చెప్పడానికి వచ్చాను. అవ్యక్తంగా ఉండిన నిజరూపమైన శుద్ధతత్వమైన నా స్వామికి నమస్కరించుకుంటున్నాను అంటే మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. కనిపిస్తూ మనలో మధ్యలో తిరుగుతూ హాస్యం చేస్తూ ఏవేవో చెప్తూ అది ఒక మాయ కింద దాంట్లో పడిపోయి శ్రీవారి నిజతత్వాన్ని మరిచిపోకూడదని ఈ 59వ నామం విమర్చారు. ఏమిటిది? అవ్యక్త రూపిణే నమః. స్వామి, నాకు నిన్ను చూసిన ఆనందం ఒక పక్కనుండగా నువ్వు చూపేటటువంటి శక్తులు ఆనందిస్తూ ఉండగా కొలుసుకుందుకి ఈ ముగ్ధ మోహన సుకుమార రూపం నాకు కనిపిస్తూ ఉండగా ఇన్ని జరిగినా కొంచెం నాకు దాని వెనకాతల
నీ నిజస్వరూపమైన ప్రేమతత్వం సుమా, వ్యక్తమైనంత మాత్రాన్న ఇది ఒక్కటే కాదు సుమా, దీని వెనకాతల అవ్యక్తమైన ప్రేమ ఉంది సుమా అని జ్ఞాపకం ఉండేటట్టు చేసుకుందికి 59వ నామము. ఓమారు ఒక 10-12 ఇంటర్వ్యూకి పిలిచి ఒక అబ్బాయిని, ఆయన ఎవరో విదేశస్థుడు, స్వామివారు అన్నారు, హూ ఇస్ సాయిబాబా అని అడిగారు. వెంటనే అతను తనుకోకుండా యు ఆర్ సాయిబాబా అన్నాడు. మేమందరం అలా చూస్తున్నాము, ఏమి స్వామి ఏమిటి అడుగుతున్నావని. హూ ఇస్ సాయిబాబా అన్నారు స్వామి. ఆ అబ్బాయి అన్నాడు, యు ఆర్ సాయిబాబా స్వామి అన్నాడు అని చాలా ఆనందంగా అన్నాడు. అంటే నాకు తెలుసు నువ్వు సాయిబాబావని అని. అంటే వెంటనే స్వామి అన్నారు, ఇస్ దిస్ హెయిర్ సాయిబాబా అని తన బ్రహ్మాండమైన రింగు రింగుల జుత్తును చూపెట్టారు. ఇస్ దిస్ డ్రెస్ సాయిబాబా అని తన బట్టలు చూపెట్టారు. దిస్ ఫీట్ సాయిబాబా అని అని ఒక నిమిషం ఆగి యు ఆర్ సాయిబాబా, ఎవ్రీథింగ్ ఇస్ సాయిబాబా అన్నారు. అప్పుడు నిజంగా నాకు అర్థం కాలేదు. ఆ అబ్బాయికి కూడా అర్థమై ఉండకపోవచ్చు, కానీ శ్రీవారు ఏం చెప్పినా ఏం చేసినా దాని అర్థం వెంటనే తెలియకపోయినా ఎప్పుడో నాడు తెలియక తప్పదు. అంటే చూడు బాబు, నా ప్రేమతత్వం వల్ల నేను సాయిబాబాగా వచ్చాను, నా ప్రేమతత్వం వల్లనే మిమ్మల్ని అందరినీ సృష్టించుకున్నాను. చాలా చాలా చాలా చాలా ఏళ్ల కిందట సృష్టి గురించి శ్రీవారు ఏం చెప్పారు, ఐ డివైడెడ్ మై సెల్ఫ్ అండ్ బికేమ్ మెనీ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. చూడండి ఎంత, నిజంగా నాకు అర్థం కాలేదు. ఆ అబ్బాయికి కూడా అర్థమై ఉండకపోవచ్చు, కానీ శ్రీవారు ఏం చెప్పినా ఏం చేసినా దాని అర్థం

0: అందుకుంటున్నది బాబావే, అందులో అందరూ ఆనందిస్తున్నారే, ఆ ఆనందానికి మూలమైనటువంటి ప్రేమతత్వం తన నిజతత్వం. అందుకని వ్యక్తమైనటువంటి స్వామికి నమస్కారము, అంతేకాకుండా అవ్యక్తమైనటువంటి ఆ మూల ప్రకృతి అయిన ప్రేమకు కూడా నా నమస్కారము. 59వ నామం ఓం శ్రీ సాయి అవ్యక్త రూపిణే నమః. అవ్యక్తమ కానిటువంటి ప్రేమకు రూపంగా వచ్చినటువంటి స్వామి నమస్కరించుకుంటున్నాను.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 14వ తేదీన కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేడియో సాయి బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురుంలోని 3వ అంశాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. ఈనాటి శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా మీకందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురుం కార్యక్రమంలో ఆఖరి అంశానికి చేరుకున్నాం. ఇప్పుడు మనతో శ్రీకృష్ణావతారంలోని పారమార్థికత అనే అంశంపై చర్చను అందించడానికి ఆల్వాల్ సమితి హైదరాబాద్ నుండి డాక్టర్ పివి పున్నయ్య గారు, శ్రీ వైవి నరసింగరావు గారు, శ్రీ డి ఫణీంద్ర కుమార్ గారు వచ్చేశారు. మరి శ్రీకృష్ణావతారంలో పారమార్థికత చర్చను విందామా?
1: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. కృష్ణావతార కృష్ణాష్టమి సందర్భంగా పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క పవిత్ర సమయంలో కృష్ణావతారము, దానిలోని పారమార్థికత, దానిలోని మానవీయత కోణాలు అనేటువంటి అంశాలను స్పృశిస్తూ ఈ రోజున జరగబోయే చర్చా కార్యక్రమంలో మౌలికమైన అంశాలు, అవతారం అంటే ఏమిటి, భగవంతుడు అవతారం అనేటువంటి ఎందుకు ఎత్తవలసి వచ్చింది, ఆ ఎత్తవలసి వచ్చిన అవతారాల్లో ప్రత్యేకంగా మానవావతారాన్నే ప్రత్యేకించి ఎందుకు ఎంచుకున్నారు, తద్వారా సమాజానికి అందిస్తూ ఉన్నటువంటి యొక్క సందేశం ఏమిటి, దీనికి తోడు ఈ కృష్ణ తత్వంలో ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక కోణమైనటువంటి యొక్క కర్మ, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు, వీటి మీద ఈ యొక్క చర్చలో అంశాలు స్పృశించడం జరుగుతూ ఉంటుంది. అవతరించుట అంటే భగవంతుడు అవతరిస్తున్నాడు, అవతరించటమే అవతారంగా రావటం అనేటువంటిది తెలిసినటువంటిది. అవతరించటము అంటే భగవంతుడు భక్తుని యొక్క స్థాయికి దిగి వచ్చి తను ఉన్నటువంటి స్థాయికి భక్తుణ్ణి పైకి తీసుకువెళ్ళాలి అనేటువంటి యొక్క తపనతో, ఆ యొక్క వాత్సల్యంతో, ఆ భగవంతుడు భక్తుని మీద చూపించేటువంటి యొక్క కరుణార్ద్రమైనటువంటి యొక్క కృషినే అవతారము అని మౌలికంగా చెప్పుకోవచ్చు మనము. దీన్ని మనకి స్వామి కూడా ఒక సూక్ష్మమైనటువంటి చాలా తేలికైన అర్థంలో చెప్తూ ఏం చెప్పారంటే, అవతరించుట అనుటలోని అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ దైవంబు దిగువచ్చు భువికి దైవ ప్రజ్ఞతోడ జీవ ప్రజ్ఞ అని చెప్పి చాలా తేలికైనటువంటి సరళమైనటువంటి భాషలో స్వామి చక్కని అర్థం

0: చారు. మరి అవతరించటం అంటే భక్తుణ్ణి యొక్క సంరక్షించటము, అదేవిధంగా ధర్మాన్ని నిలబెట్టడం, ధర్మ ప్రతిష్టాపన చేయటము భక్త రక్షణ అనేటువంటిదే మౌలికమైనటువంటి యొక్క అంశమని మనకి ఇక్కడ ప్రతిపాదితంగా తేలింది. అయితే దీంటి విషయంలోనే ఇతర భక్తులు కొందరు చెప్పిన భావనలు ఎలా ఉన్నాయంటే, ది డిసెండింగ్ ఆఫ్ గాడ్ ఫర్ ది అసెండింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు హిజ్ ఎస్టీమ్ అని చెప్పి ఒక నిర్వచనం. అదేవిధంగా అరవింద మహర్షులు ఏం చెప్తున్నారంటే, గాడ్ కన్సీల్డ్ ఇన్ హ్యూమన్ ఫామ్, మానవ రూపంలో భగవంతుడు ఇమిడిపోయి ఒదిగిపోయి దిగి వచ్చినటువంటి దాన్నే అవతారము అంటారని చెప్పి మహనీయులు ఈ విధంగా విశ్లేషించారు. అయితే ఈ అవతారాల్లో మత్స్యావతారం నుంచి మానవావతారం వరకు వివిధమైనటువంటి యొక్క జీవ పరిణామ సిద్ధాంతాల ప్రకారం జరుగుతూ ఉన్నటువంటి యొక్క రకరకాలైనటువంటి యొక్క దశలు దాటడం జరిగింది. శాస్త్రీయ కనుక చూస్తే జీవ పరిణామం అంటాము, అదే ఆధ్యాత్మిక భాషలో కనుక చూసేటే దాన్ని పారమార్థిక చింతనతో కూడినటువంటి ఒక దైవానుగ్రహం కోసం చేయబడినటువంటి ఒక విచిత్రమైనటువంటి లీల అని చెప్పి కూడా మనం చెప్పుకోవటానికి తగిన అవకాశం ఉంటుంది. అయితే ఇతరత్ర జీవులలో ద్వారా వచ్చిన ప్రకటితమైన అవతారాల కంటే మానవావతారంగా దైవం ఎందుకు వచ్చాడు అనేటువంటి దాని కనుక మనం ఒకసారి విశ్లేషించి చూసుకుంటే, మానవావతారంలో కనుక వచ్చేటట్టయితే సమాజంలో చాలా స్వేచ్ఛగా సంచరించవచ్చు ఇతర మానవుల వల్లనే. అదేవిధంగా తన యొక్క సందేశాల్ని గాని తన యొక్క ఆదర్శాల్ని గాని చాలా తేలికగా సమాజానికి అందించడానికి తగిన అవకాశం ఈ మానవావతారంలోనే ఉంటుంది. అంతేకాకుండా తన యొక్క లీలల్ని ప్రకటిస్తూ తద్వారా ఆనందాన్ని, ప్రేమను, ఓదార్పుని అందించాలి అంటే ఒక్క మానవావతారంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇంతేకాకుండా తన యొక్క అవతారం ద్వారా అందించినటువంటి సందేశాల్ని ఈ అవతారమే కాకుండా తదుపరి అవతారాల్లో ఉన్నటువంటి భక్తులు గాని తదుపరి అవతారాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఒక విధమైనటువంటి స్ఫూర్తిని పొందటానికి తగినటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం ఒక్కసారి గనక గతంలో చేసి చూసుకుంటేడితే ఆనాడు ఉన్నటువంటి కృష్ణావతారం ద్వారా ధన్యులైనటువంటి వాళ్ళు సూరదాసు గాని, నామదేవు గాని, ఇటీవల వచ్చిన మీరాబాయి గాని, కబీర్ గాని, సక్కుబాయి గాని. అంతేకాదండి, ఇటీవల సత్యసాయి యుగంలో సత్యసాయి యొక్క ప్రబోధాలతో సాక్షాత్ సత్యసాయిని భగవంతుడిగా నమ్మి కొలిచినటువంటి కరణం సుబ్బమ్మ గారు, పెద్దబొట్టు వంటి వారు, ఈశ్వరాంబ గారు, కస్తూరి గారు, వూల్ఫ్ మెస్సింగ్స్ గాని, హేవట్ మర్ఫిట్ గాని, జంజాల వెంకటేశ్వర శాస్త్రి గారు, ఇటువంటి వాళ్లు కోకొల్లలు వీరికందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అపారంగా వర్షించబడింది. ఈ విధమైనటువంటి దీనికి మానవాకారం అనేటువంటిది ఉంటేనే తప్పనిసరిగా జరుగుతుంది. ఆ మానవుడిగా రాకుండా ఇతర అవతారాల వస్తే ఈ విధమైనటువంటి అవకాశం మనకి జరిగే అవకాశం ఉండదు. అయితే ఈ యొక్క అవతారాల్లో జరుగుతూ ఉన్నప్పుడు కూడా యుగ ఆనాడు ఉన్నటువంటి యుగ సంబంధమైనటువంటి యుగ పరిస్థితులు, యుగ ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని కూడా ఏనాడు కూడా భగవత అవతారం ఉల్లంఘించినట్టు ఎక్కడా కూడా మనకు కనపడదు. ఆనాడున్న ధర్మానికి కట్టుబడే తన యొక్క అవతారాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని పరిసమాప్తం చేసుకున్నట్టుగా మనకి చరిత్ర మనకి చెబుతూ ఉన్నది. అయితే ఏ అవతారాల్లో ఎంతవరకు భగవశక్తిని వినియోగించవలే అనేటువంటిది కూడా ఆ భగవంతుడి నిర్ణయించుకొని తద్వారా అంశ తర్వాత అదేవిధంగా ఆవేశ, కళ, పూర్ణ, పూర్ణతమ, పరిపూర్ణ అనేటువంటి యొక్క వివిధ దశలుగా ఆ అవతారాల్లో ప్రకటించబడుతూ ఉంది. కొద్దిగానే శక్తి కనుక ఉండేటట్టయితే అంశావతారం అనుకుంటాం. అదే పూర్ణమైనటువంటి శక్తితో పూర్తి యావత్ శక్తులు కూడా భగవంతుడు కేంద్రీకరించి అవతారాన్ని ప్రకటింపజేసుకుని తద్వారా ధర్మ సంరక్షణ జరిపేటైతే దాన్ని పూర్ణావతారము అంటాం. మత్స్యావతారంతో ప్రారంభమైంది, కృష్ణావతారం దగ్గరికి వచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారంగా ఉండి అందుకే కృష్ణావతారాన్ని పరిపూర్ణమైనటువంటి అవతారం అని చెప్పి అంటున్నాము. తదుపరి ఆ యొక్క కృష్ణావతారమే తర్వాతి యుగంలో కూడా కొనసాగించబడి ప్రస్తుతం కలియుగంలో భగవాన్ శ్రీ సత్యసాయి యుగముగా ఇది ప్రకటించబడుతూ భగవాన్ బాబా వారి యొక్క ఇది ఆయన యొక్క అవతారం కూడా పూర్తిగా భగవద్ అవతారమే అనేటువంటి దాన్ని నిర్ద్వందంగా ప్రకటించడం జరిగింది. దానికే ఒక చక్కని మాటని ఉపయోగించారు పెద్దలు, మహదవతారము అనే మాటని వాడారండి. అందువల్ల ఈ పూర్ణావతారం ఎటువంటిదో మహదావతారం కూడా అటువంటిదే. అయితే ఈ యొక్క యుగ ధర్మాల్లో అవతారం ఎందుకు వస్తున్నది అనేటువంటి దాంట్లో స్వామి ఇచ్చినటువంటి చక్కని పద్య రూపంలో ఎందుకు చెప్పారు, యుగంలో ఈ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనే దాని కార్యకారణాలు చెప్తే ఏం చెప్పారంటే, యుగ ధర్మ పద్ధతులు విగళితమయ్యుండ నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు లోకంబులెల్ల కల్లోలమయ్యుండ నిష్కల్మంబు చేసి నెగడు కొరకు దుర్మార్గబద్ధులై తొలగి దీనతనుండ సాధు సంరక్షణం సల్పు కొరకు కాల సందిగ్ధ విగ్రహ దీప్తులయ్యుండ భాష్యార్థ గోప్యములు సల్పు కొరకు క్ష్మాభరము బాపి భూదేవి మనుపు కొరకు త్రేతనొసగిన కోర్కెలు తీర్చుకొరకు అవతరించను అచ్యుతుడు అవనియందు సత్య రూపుడై పర్తిలో సత్య సాయిగను అని చాలా స్పష్టంగా స్వామివారు అవతార యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క కృష్ణావతారం విషయంలో కొంత సమాచారమే మనకు తెలుసు. సత్యసాయీశ్వరుడు మనకు కొంత ప్రకటింపజేసి శ్రీముఖనామ సంవత్సరములో శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రములో వృషభ లగ్నములో తెల్లవారుజామున 3 గంటల సమయములో ప్రస్తుత కాలమానం ప్రకారం క్రీస్తు పూర్వము 3228వ సంవత్సరం జులై 20వ తేదీ నాడు కృష్ణ జననం జరిగినట్టుగా స్వామివారు మనకి ప్రతిపాదించి ఒక సందర్భంలో ప్రకటించారు. మనకి స్వామి చెప్పిందే ప్రామాణికం గనక మనం కూడా దాన్నే ఆచరిస్తూ స్వామి చెప్పినటువంటి దాన్ని యథాతథంగా మనం అనుసరిస్తూ ఉన్నాం. చాలా అవతారాన్ని గురించి ఇంతవరకు కూడా సంక్షిప్తంగా కొంతవరకు దాని ఆవశ్యకత చెప్పుకోవడం జరిగింది. మరి ఈ అవతారాన్ని గురించి గీతాచార్యుడు కూడా గీత ద్వారా కూడా మనకి కొంత విషయాన్ని మనకి చెప్పి ఉన్నాడు మన నరసింహరావు గారు. గీతాచార్యుడు ఈ అవతార విషయంలో వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటి కొంచెం సెలవయ్యండి రేడియో సాయి శ్రోతలకి.
1: ఓం శ్రీ సాయిరామ్. గీతాచార్యుడు అవతారాన్ని గురించి చాలా స్పష్టంగా భగవద్గీతలో తెలియజేసినాడు. అసలు భగవంతుడు పుట్టేవాడు కానే కాదు, అసలు పుట్టడు అయినా పుడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే లోక కళ్యాణార్థము ధర్మాన్ని సుస్థిరంగా నెలకొల్పడానికి వరకే పుడుతున్నాడు. వారు చెప్పినారు చాలా స్పష్టంగా చూసాము, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్.
2: అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతి స్వామ్ అధిష్టాయ సంభవామి ఆత్మమాయ. నేను పుట్టుకలేని వాడను, నాశరహితుడను, అయినా ఈ భూతకోటికి ప్రభువును అయినప్పటికీ ప్రకృతిని నా స్వాధీనంలో ఉంచుకొని నేను మాయా ప్రభావము చే నన్ను నేను సృష్టించుకుంటున్నాను. ఎందుకు నిన్ను సృష్టించుకోవాలి అని మనం అడిగితే కేవలము లోక కళ్యాణార్థమే అని చెప్పి చెప్పాలా? ఎందుకంటే ఇంతవరకు మనం చూసి ఉన్నాము, ఎప్పుడైతే ఈ ధర్మానికి హాని కలుగుతుందో అధర్మము పెరుగుతుందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొరకు శిష్యులను రక్షించి దుష్టులను వాళ్ళను శిక్షించడానికి కొరకు నా అవతారం అని చెప్పి మళ్లీ అదే విషయం తెలియజేస్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నా అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ఈ ధర్మానికి హాని జరుగుతూ ఉంటుందో ఆ అధర్మము విజృంభిస్తుంటుందో అప్పుడు నేను అవతరిస్తాను. ఎందుకు? ఆ ధర్మాన్ని సుస్థిరంగా కాపాడడాని కొరకు. అంటే మనము ఏమబ్బా ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడాలంటే ధర్మమే భగవంతుడు, భగవంతుడే ధర్మము. బోత్ ఆర్ సేమ్, దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. యు ఫాలో ధర్మ, యు ఆర్ విత్ ఈశ్వర. ఆ విషయాన్ని కొరకే వారికి ధర్మం అంటే అంత ప్రీతి. ఇక్కడ ఆ సాధువులను రక్షించుట అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ధర్మాన్ని కాపాడే వాళ్ళు సాధువులు మాత్రమే, అధర్మాన్ని వాళ్ళు ఎందుకు ఇది రాక్షసులు ఆ దుర్మార్గులు అధర్మాన్ని వాళ్ళను నశింపచేయడం అంటే వాళ్ళని శిక్షించడం అని కాదు. ఇక్కడ కేవలము వాళ్ళలో ఉన్నటువంటి ఒక దుర్మార్గాన్ని ఆ అధర్మాన్ని తొలగించడమే వారి యొక్క ఉద్దేశం. అంతేగాని భగవంతుడికి ఒకరు పగ ఒకరు ప్రీతి అనేటువంటి మాట ఎప్పుడూ ఉండదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇదే విషయాల్లో మనము సాయి మన బాబా యొక్క అవతారాన్ని కనుక చూసినట్టయితే అప్పుడు శ్రీకృష్ణుని దగ్గర శంఖు చక్ర గద అన్ని ఉండి వారు ఆ పరిస్థితుల్లో వారు వాడినారు. కానీ స్వామి ప్రేమయే ఆయన యొక్క ఆయుధం. కేవలము ప్రేమ ద్వారానే మనలో ఉన్నటువంటి ఒక దుర్గుణాలను దూరం చేసి మనకు సరి అయిన అవకాశం కల్పించి తద్వారా ప్రేమ ద్వారానే ఆ ప్రేమమయుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి మనకి ఇంత అవకాశం కల్పించినాడు. దాని కొరకు మనకు సేవ, భక్తి, జ్ఞానము అన్ని రకాల అవకాశాలు కల్పించినటువంటి ఒక పుణ్యమూర్తి బాబా. మన ముందు కలిసి మన అందరితో కలిసి మెలిసి తిరిగి మనకు ఏది కావాలో దాన్ని బోధించినటువంటి ఆ పరమ కారుణ్యమూర్తి స్వామి.
0: చాలా చక్కగా విశ్లేషణ చేశారు నరసింహరావు గారు. మనకు కూడా పురాణాల ప్రసక్తిలో కూడా స్వయంభూ స్వయం జాత సంభవ అనేటువంటి విశ్లేషణ పదాలను ప్రయోగించి మహర్షులు అవతారాన్ని గురించి ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. కర్షయతీతి కృష్ణ అనేటువంటిదే కృష్ణుడికి సార్థమైన నామధేయము అని చెప్పి ఉన్నది. గర్గ మహర్షి నామకరణ చేయటంలో అంతరార్థం కూడా అదే. మరి ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఒక తత్వం అని చెప్పి ఇక్కడ భావిస్తున్నారు గనక ఈ ఆకర్షణీయమైనటువంటి తత్వంలో ఉన్నటువంటి యొక్క ఆశలు జన్మించిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆకర్షణీయంగా ఆయన సమాజానికి ఆకర్షణీయమైనటువంటి తత్వాన్ని అందించాడు, ఆ యొక్క బాల్య లీలా విశేషాలు, దాంట్లో ఉన్నటువంటి పారమార్థిక చింతన గురించి ఫణీందర్ గారు కొంచెం వర్ణించండి.
3: సాయిరా వల్లభాచార్యుల వారి దృష్టిలో అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. అటువంటి మధురమూర్తి శ్రీకృష్ణ భగవానుడు కంసును జైలులో మామూలు బాలకును వలె పుట్టారు. తరువాత చతుర్భుజాలతో శంఖుచక్ర గదా పద్మాలతో దేవకి వసుదేవులకు శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిచ్చి వెంటనే మళ్లీ మామూలు బాలకును వలె వారికి కనిపించడం జరిగింది. ఎందుకు అప్పుడు చెప్పారు శ్రీకృష్ణుడు, తల్లిదండ్రులారా నా వలన మీకు అపకారం జరుగుతుంది, కంసుడు మిమ్మల్ని గాని నన్ను గాని సంహరించడానికి పూనుకున్నాడు, కాబట్టి నన్ను నందవ్రజంలో మీరు చేర్పించి నేను సృష్టించే యోగ మాయను ఇక్కడ పెట్టి మీరు చక్కగా మీ జీవితాన్ని గడపండి అని చెప్పడంతో వెంటనే వసుదేవుడు ఏం చేశారు, ఆ శ్రీకృష్ణుణ్ణి బాలకృష్ణుణ్ణి యమునా నదిని దాటించి వెళ్తుంటే పరవళ తిరుగుతున్నటువంటి ఆ యమునా నది చక్కగా దారిచ్చి అదే సమయంలో ఆదిశేషువు ఆ బాలకృష్ణుని యొక్క శిరస్సు పైన పడగగా విప్పి ఎటువంటి బాధ లేకుండా సేవ చేసుకున్నాడు ఆదిశేషువు. ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో వెంటనే ఆ యోగమాయ యొక్క అవతార వాణి ఆకాశం నుంచి వినబడింది. ఏమిటది, ఓ కంస నిన్ను సంహరించడానికి శ్రీకృష్ణుడు నందవ్రజంలో పెరుగుతున్నాడని. సరే ఆ తరువాత కంసుడు ఎన్నో మాయలు చేశాడు కానీ అదేమి జరగలేదు. ఇప్పుడు ఇక్కడ మన సాయికృష్ణుని యొక్క అవతార లీల ఏమిటి, ఆ బాలకృష్ణుడే సాయికృష్ణుడుగా మనం ఎలా చెప్పుకోగలము. స్వామి పుట్టగానే ఆయన కూడా ఆ పురుటిగదిని తన యొక్క శంఖు చక్రాలతో చక్కగా వెలిగింపజేశారు. అది చూసినటువంటి మన ఈశ్వరంబ గారు, మరి కరణం సుబ్బమ్మ గారు, అలాగే మిగిలిన భక్తులు కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఆమందానందంతో వారి యొక్క భగవంతుని యొక్క అవతారాన్ని వారు దర్శించుకునేటటువంటి అవకాశం కలిగినందుకు ఆ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని ఆ పుత్రులలోనే చూసుకోవటం జరిగింది. వారు ఎంతో చక్కగా భక్తి పారవశ్యంతో స్వామిని సేవించుకున్నారు. ఇంకా ఇటువంటి సమయంలోనే ఆ పుత్రులలో ఆదిశేషువు చక్కగా మన సాయికృష్ణుని చుట్టూ ఒక పడక వలె శేష స్పాన్పు వలె అమర్చి మన సాయికృష్ణునికి సేవ చేసుకున్నారు. ఇంకా ఈ అవతారం యొక్క లీలలు ఏమిటంటే, మొట్టమొదట మరి మనం చెప్పుకునేది మధుర భక్తి, అనన్య భక్తి. అది ఎట్లాంటిది, మధురలోని కారాగారంలో పుట్టినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు వ్రేపల్లికి చేరింది మొదలు 6 సంవత్సరాల బాల గోపాలుడు గోపికలతోనూ గోప బాలుడితోనూ కలిసి చూపిన లీలలు మధురాతి మధురములు. ఆ లీలలను అనుభవించిన వ్రజ గోపికలు ఎంతో ధన్యులు. భగవంతుడు నామ జాతి కుల కర్మ భావ సంబంధాదులను చూడడు. ఏ భావంతో తనను చేరినా ఆదరించి అండజేర్చి అశాంతిని తీర్చి ఆనందమందించే ఆ బాలగోపాలుని నిత్యము అమందానంద కందలిత హృదయారి బిందాలతో గోపికలు స్మరిస్తూ ఉండేవారు. మోక్ష కామనతో కూడిన శృంగారము అంగము కాగా భక్తి అంగిగా కలది మధుర భక్తి. ఇది గోపికల యెడ పరాకాష్ఠకు చేరింది. శ్రీకృష్ణు విషయంలో గోపికల శృంగారము లౌకికమైనది కాదు, అది తనువు ధనస్సు మనస్సు ధనము మనస్సు సర్వస్వార్పణము చేత ఆధ్యాత్మిక సంబంధమై ఒప్పుచున్నది. మరి గోపికలు కృష్ణ మేము నీవారము అన్నారు కాబట్టి తరించారు. మరి ప్రేమ అనగా ఇచ్చున్నది. అటువంటి గోపికల యొక్క ప్రేమ మోహము కాదు. మరి దీని గురించి వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామ స్తోత్రంలో ఒక చిన్న నామం ఉన్నది. అదేమిటంటే త్రిపుర స్త్రీ మానభంగ సర్వశాస్త్ర విశారద. అంటే సర్వశాస్త్ర విశారదుడైనటువంటి ఆ భగవంతుడు మానభంగం ఎందుకు చేస్తారండి? అంటే అది మోక్షమును ప్రసాదించే ఒక చిన్న లీల అన్నమాట. అట్లా మనం దాన్ని భావించుకోవాలి. ఇంకా ఇటువంటి లీలలో మన శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గర్భస్థ అయినటువంటి ఆ పరీక్షితుని పాండవ వంశం నిర్వీర్యం కాకుండా ఉండేందుకు గాని రక్షించారు. అలాగే మన సాయికృష్ణుడు కూడా ఒక పరీక్షిత్తును కలియుగ పరీక్షిత్తును రక్షించారు. ఈ విధంగా వెస్ట్ బెంగాల్లో భీమసేన్ అనేటటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన స్వామి వారి యొక్క సత్యం శివం సుందరం జీవచరిత్ర చదివి భగవాన్ బాబా వారి యొక్క అచంచలమైనటువంటి భక్తుడిగా అనన్య భక్తితో కొలుస్తూ ఉండేవాడు. ఈ సమయంలో ఆయన యొక్క భార్య నిండు చూలాలు, ఆమె టైం అయిపోయినా సరే ఇంకా ప్రసవం కాలేదు, వారం రోజులు గడిచింది. అక్కడ వారందరూ కూడా కంగారు పడి హాస్పిటల్ తీసుకువెళ్తే హాస్పిటల్లో స్టాఫ్ ఎక్స్రే తీసి చూశారు. అందులో బాలుడు మరి చనిపోయి ఉన్నాడు. వారం రోజులైంది, బాడీ కుళ్ళిపోయి ఉంది లోపల. ఆ బాడీని బయటకు తీయాలంటే ఆపరేషన్ చేయాలి. చేస్తే ఈ భార్య యొక్క ఆరోగ్యం ఏమవుతుందో, ప్రాణభయం కలుగుతుందేమోనని ఆ డాక్టర్లు కొంచెం జరగాల్సిందేదో జరుగుతుంది అని వారు అలా కాలాయపనం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మన భీమసేన్ స్వామివారి భక్తుడు దేవుడిని ప్రార్థిస్తూ మన స్వామిని ప్రార్థిస్తూ, స్వామి నేను ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, నన్ను మీరే రక్షించాలి, నా భార్యను కాపాడాలి, నాకు మంచి శిశువుని ప్రసాదించాలని కోరుకోగానే తెల్లవారులు అట్లాగే భగవంతుణ్ణి మన స్వామి సాయికృష్ణుని ప్రార్థిస్తూ ఉంటే తెల్లవారుజామున క్రువ్వమున కేక వినపడింది. అదేమిటంటే మరి చక్కగా భార్య డెలివరీ అయింది. వెంటనే స్టాఫ్ వచ్చి భీమసేనుతో చెప్పారు, నాయనా నీవు భగవాన్ బాబావారి భక్తుడు కాబట్టి స్వామి నిన్ను రక్షించారు, పండంటి బిడ్డలు నీకు ప్రసాదించారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏమంటే ఎక్స్రేలో వచ్చింది, తప్పు కాకూడదు. ఇప్పుడు ఎట్లా జరిగింది? అదే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య లీల. మరి ఆనాడు కృష్ణుడు పరీక్షిత్తును రక్షించారు, ఈనాడు శ్రీ సాయి కృష్ణుడు ఈ భీమసేనుకు కుమారుణ్ణి రక్షించారు. ఇంకా స్వామివారి యొక్క లీలలు మనం తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు మన పొన్నయ్య గారు చెప్తారు.
4: చక్కని లీలలతో ఒక విధమైనటువంటి అందరికీ కూడా, రేడియో సాయి శ్రోతలందరికీ కూడా ఆనందాన్ని పంచారండి. చాలా ఆనందంగా ఉన్నది. కృష్ణుడు అనగానే మనకి లీలలు ఏ విధంగా స్ఫురిస్తాయో అదే విధంగా మూడు అంశాలు మనకి ఎవరికైనా సరే ఏ భక్తుడికైనా స్ఫురించడం అనేటువంటి జరుగుతుంది. ఏమిటి అంటే, ఒకటి కర్మయోగము, రెండు భక్తి యోగము, మూడు జ్ఞాన యోగము అనేటువంటివి. ఇవి తక్షణం స్ఫురిస్తాయి, కృష్ణుడు అనగానే మనకు తోచేటటువంటిది ఇవే. మరి వీటిల్లో కర్మయోగము, కర్మ కర్మనే సేవ అనేటువంటి భావనగా సత్సాయీశ్వరుడు సేవ అనేటువంటి యొక్క పదాన్ని ప్రయోగించి కర్మని దాంతో సమన్వయం చేయడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి యొక్క కర్మయోగాన్ని గురించి గీతలో కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ఒక మౌలికమైన అంశంగా దాని మీద విశదీకరించడం జరిగింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహ మాతే సంగోస్తు కర్మణి అని చెప్పి చెప్పాడు. అంటే
0: కర్మని చేయటానికి మాత్రమే నీకు హక్కు ఉన్నది, కానీ కర్మ ఫలాన్ని ఆశించేటువంటి యొక్క హక్కు నీకు లేదు. కాబట్టి కర్మను చెయ్యి, చేసేటువంటి కర్మను ప్రతిఫలాక్ష లేకుండా చెయ్యి, స్వార్థరహితంగా చెయ్యి, ప్రేమతో చెయ్యి, భక్తితో చెయ్యి. ఈ విధంగా చేస్తేనే అది కర్మయోగం అని చెప్పి అనిపించుకుంటుంది. వీటిల్లో ఏ ఒక్క అంశంలో అయినా సరే మనము వెనకాటానికి వీల్లేదు. అదే నిజమైన భక్తుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం, అదే భక్తుడు కొరది. దాన్ని మన సాయీశ్వరుడు ఏం చెప్పారు, సాయి యొక్క సాయీశ్వరుడు, కర్మ చేయక కలదు నర్నకు హక్కు, అడుగ ఫలమును నర్నకు హక్కు లేదు. కర్మ ఫలమిచ్చు దాతకే కలదు హక్కు, సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. ఆయనకే హక్కు ఉంది, కానీ కర్మఫలం ఇవ్వటానికి, కర్మఫలానికి వచ్చి నువ్వు అడిగేటువంటి హక్కు లేదయ్యా. మరి అయితే కర్మ చేసేటప్పుడు మానవీయత గుణాల్ని, మానవత్వపు విలువలని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుంటేనే ఆ కర్మకు ఫలితం జరుగుతూ ఉంటుంది, కర్మకు అర్థము పరమార్థము ఉంటుంది. మరి మానవీయత అనగానే ఇక్కడ కూడా గీతాచార్యుడి యొక్క శ్లోకం మనకు ఒకటి స్ఫురిస్తూ ఉంటుంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి శ్లోకంలో, అయ్యా ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి యొక్క అంశము నా అంశము ఒకటే అనేటువంటి మాట ఆయన నిర్ద్వందంగా ప్రకటించున్నాడు గీతాచార్యుడు గీత ద్వారా. అంటే దీని అర్థం ఏమిటయ్యా అంటే, అందరూ సోదర మానవ సఖ్య బుద్ధితో, ప్రేమతో, సోదర భావంతో ఉండవలే. ఇది ప్రతి వ్యక్తి కూడా సామాజిక స్ఫూర్తి కోసం తన యొక్క వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి అంటే ఈ మానవతా విలువ అనేటువంటిది మనం స్పష్టంగా ఆచరించవలసినటువంటిది. అదే మన సత్యసాయీశ్వరుడు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అనేటువంటి మానవతా విలువలను ఆవిష్కరింపజేసి తద్వారా మానవాడికి మానవుడుగా కాకుండా మానవీయత నుంచి కూడా దైవత్వం ఎదగటానికి తగినటువంటి మార్గాన్ని సుగమం చేస్తూ అత్యద్భుతం విశ్లేషణ చేసి ఉన్నారు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తూ స్వామి ఏం చెప్పారంటే, ఈ మానవీయత లక్షణాలు ఎలా ఉండాలయ్యా అన్నారంటే, ఒక ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా నీకు తటస్థపడితే ఒక పట్టెడు అన్నం పెట్టి అతని యొక్క క్షుద్బోధన తీర్చు. ఒక దాహాద్రి కలిగినటువంటి వ్యక్తి కనుక వస్తే ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి తద్వారా అతని యొక్క దాహాద్రిని నువ్వు తీర్చు. ఒక బాధలలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా గనక వస్తే నేను నీకున్నాను, నేను నీ పక్కన అండగా ఉన్నాను అని చెప్పి ఓదార్చి అతని వీపు తట్టి అతన్ని ఈ యొక్క బాధల్లో నువ్వు పాలు పంచుకో. అదేవిధంగా ఒక విధమైనటువంటి చలితో గాని ఇతరత్ర బాధలు పడుతూ ఉండే చేతనైతే వస్త్రదానం చెయ్యి. ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని నువ్వు ఏర్పరచుకోగలిగితే వాళ్ళని నువ్వు సేవిస్తూ ఉన్నటువంటి అవతల వ్యక్తులున్నారే వాళ్ళు ఎవరో కాదు బంగారు, మానవ రూపంలో ఉన్నటువంటి మహేశ్వరులే అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి అని మనకి మన సాయీశ్వరుడు చక్కని సంకేతాన్ని ఇచ్చి మానవతా విలువలకి ఒక ప్రతినిధిగా మనకి సమాజం ద్వారా మనకి సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. అంతటితో కాకుండా ఇంకేం చెప్తున్నారంటే, భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుడికి ఉండవలసిన భక్తుడిని ప్రేమిస్తాడు. ఆ భక్తు ప్రేమించేటువంటి భక్తుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి భక్తుడై ఉండాలి అనే దానికి గీతాచార్యుడు చెబుతూ, అద్వేష సర్వభూతాత్మ మైత్రీ కరుణయేవచ నిర్మమో నిరహంకారత్వ సమ దుఃఖ సుఖక్షమీ అని చెప్పి గీతాచార్యుడు ఆనాడు గీతలో చెప్పాడు. అదే లక్షణాలని, అదే మానవతా విలువల్ని మన సాయీశ్వరుడు కూడా మనకి ఇంకా తేలికైన భాషలో అర్థమయ్యేటట్టుగా, మనసు నందును మంచి, మాట ఎందును మంచి, నడతలందును మంచి పొడముకు సాయి మిమ్ము మెచ్చి సంతోషమెట్టెలెచ్చు చెప్పరయ్య మీరే ఒప్పుకొందును అని చెప్పన్నాడు. అయ్యా అంతా కూడా మంచి మంచి మంచి అనేటువంటిదే. నువ్వు మంచితనంగా చూస్తే నీకు ప్రపంచం అంతా మంచిగా కనపడుతుంది. నువ్వు కనుక తద్భిన్నంగా కనుక చూసేటితే ప్రపంచం నీకు అయిష్టంగా కనపడుతుంది. కనుక నువ్వు చూసేటువంటి దృక్పథాన్ని ఎప్పుడు కూడా సరి చేసుకుని ఈ మంచితనాన్ని నువ్వు నిలబెట్టుకో అని చెప్పి చెబుతూ, అంతటితో కాకుండా మానవీయత మీద ఇంకా ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం చేసి కర్మయోగానికి కావాల్సినటువంటి పునాదిని ఏర్పరిచారు అంటే, మంచితనమునందు మానవత్వమునందు నీతి ఎందు నిండు నిజమునందు ఆచరించు చూపు ఆదర్శముల నెల్ల అట్టివారే నాకు బెస్ట్ ఫ్రెండ్స్, అట్టివారే మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని స్వామి చెప్పున్నారు. అందువల్ల ఇంత స్పష్టంగా మానవతా విలువల్ని ఆవిష్కరింపజేసి ఆ సాయీశ్వరుడు కూడా మనల్ని మానవుడు మానవుడుగా బతికి తద్వారా మాధవుడుగా పెరగటానికి మానవతా విలువలు అనేటువంటి యొక్క పరికరాలని ఉపయోగించుకుని తద్వారా ఆ యొక్క సాయీశ్వరుని ఆదర్శంగా తీసుకోమని చెప్పి చెప్తున్నాడు. ఇది కర్మయోగంలో ఉన్నటువంటి యొక్క అంతరార్థము. ఈ కర్మయోగాన్ని ఈ విధంగా చేయాలి అంటే ప్రేమ అనేటువంటి ఆయుధాన్ని, ప్రేమనే ఒక పునాదిగా ఏర్పరచుకోవాలి. ఈ విధమైనటువంటి ప్రేమతత్వంతో కూడి కర్మయోగం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ తదుపరి అంశంగా ఏమి చెప్పాయంటే కర్మయోగం నుంచి భక్తి యోగానికి మారు అని చెప్పి భక్తుని ఆదేశిస్తూ ఉన్నాడు గీతాచార్యుడి యొక్క గీత ద్వారా. అంటే భక్తి భావనలు నీలో పాదుకొలుపుకో. ఆ యొక్క భక్తి భావనలు ఎలా ఉండాలి, ఆ భక్తి అనేటువంటి ఎటువంటి భక్తి ఉండాలి, కృష్ణుడు అనగానే మనకు తోచేటువంటిది వెంటనే కూడా గోపికలుగా భక్తి మన యొక్క మనస్సులో మెదులుతూ ఉంటుంది కనుక ఫణీంద్ర గారు ఆ నాటి యొక్క ద్వాపర యుగంలో ఆ గోపికలు అనుభవించినటువంటి యొక్క భక్తి భావాన్ని గురించి కొంచెం విశ్లేషణ చేయండి.
3: గోపికల యొక్క భక్తి ఎలాంటిదంటే పున్నయ్య గారు వారు చక్కగా అనన్యమైనటువంటి భక్తి, ఇంకా దివ్యమైనది, ప్రేమమయమైనది, ఇంకా మన స్వామి చెప్పినట్లుగా చక్కగా వారంతా కూడా దివ్యమైన, నిస్వార్థమైన, నిర్మలమైన, ఏకాత్మభావంతో కూడిన ప్రేమమయమైన భక్తి. ఇటువంటి భక్తిని మనం ఏ రకంగా వారి నుంచి మనం స్ఫూర్తిని పొందగలము అంటే, శ్రీకృష్ణ భగవానుడు మన కోసం ఒక చిన్న నాటకం ఆడారు, డ్రామా. ఏమిటంటే నాకు తలనొప్పిగా ఉంది, ఎవరైనా భక్తుల యొక్క పాద ధూళి నా శిరస్సుకు రాస్తే నా తలనొప్పి తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు వెంటనే అక్కడున్న వారందరూ కూడా భక్తులు కంగారు పడి, అరే శ్రీకృష్ణుడు భగవంతుడు కదా, మన పాద ధూళి ఆ భగవంతుడు ఏ రకంగా అర్పిస్తాము అని వీరంతా దానికి పాదధూళి ఇవ్వడానికి నిరాకరించారు. మరి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షిని పిలిచి, నారదా నీవు వ్రజ గోపికల దగ్గరకు వెళ్ళు, వాళ్లకు నా యొక్క బాధను చెప్పు, వారు ఏం చేస్తే వారు ఇచ్చే పాదధూళి తీసుకురా అని అనగానే వెంటనే నారద మహర్షి అక్కడికి వెళ్లి గోపికులతో శ్రీకృష్ణు యొక్క శిరోభారం గురించి చెప్తే వాళ్లు వెంటనే అక్కడ వస్త్రాలు పరిచి వారి యొక్క పాదధూళిని ఆ వస్త్రాల మీద వేశారు. అప్పుడు నారదుడు కంగారు పడి, అయ్యో అదేమిటమ్మా, శ్రీకృష్ణుడు భగవానుడు కదా, మీరు ఆయనకు పాదధూళి ఇస్తున్నారా అని అంటే ఈ గోపికలు అంటారు, నారద మహర్షి శ్రీకృష్ణుడు భగవంతుడయ్యే చేయి ఉండవచ్చు, కానీ మా పాదధూళి వారి యొక్క శిరోభారాన్ని తొలగిస్తుందంటే అంతకంటే భాగ్యం మాకేమున్నది, మేము నరకానికి పోయినా పర్వాలేదు, శ్రీకృష్ణ భగవానుడు హ్యాపీగా ఉంటే చాలని చెప్పారు ఆ గోపికలు. చూశారా అటువంటిది గోపికల యొక్క భక్తి. ఇంకా అటువంటి భక్తి పూర్వకమైనటువంటి ఇంకొక సంఘటన ఏమిటంటే 1967 మన సాయికృష్ణుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఈస్ట్ గోదావరి టూర్ చేసినప్పుడు అమలాపురం రావటం జరిగింది. అక్కడ డాక్టర్ గోటేడు సరస్వతమ్మ గారి ఇంట్లో వారు బస చేశారు. విపరీతమైనటువంటి భక్తులు, సాయంత్రం ఉపన్యాసం ఉంటుంది, దానికి ముందుగా భజన, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చేస్తున్నారు. అప్పుడు నేను కూడా ఉన్నాను, మా నాన్నగారు హార్మోన్ వాయిస్తూ ఉంటారు. ఆ భజనలో స్వామి చక్కగా సింహాసనం ముందు సింహాసనంలో కూర్చుని ఆయన ముందు మా నాన్నగారు హార్మోన్ వాయిస్తుంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి శంఖ చక్రాలు స్వామి యొక్క అరికాళ్లలో మా నాన్నగారు చూసి ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని పొంది ఆ భక్తి తత్పరతలో మన వారందరికీ కూడా భజన అయిన తర్వాత చెప్పారు ఏమని, ఆ శ్రీకృష్ణుడే మన సాయికృష్ణుడు, ఆనాడు శ్రీకృష్ణుడు శంఖ చక్రాలతో పుట్టారు, ఈనాడు మన సాయికృష్ణుడు వారి యొక్క పాదాలలోనే ఈ శంఖ చక్రాలు కలిగి ఉన్నారని. అటువంటి భక్తి తత్పరత మనలో ఉంటే స్వామి చక్కగా విశ్వరూపాన్ని కూడా మనకు చూపిస్తారు. ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడు చూపించాడు విశ్వరూపాన్ని, ఈనాడు మన సాయికృష్ణుడు ఏ రకంగా చూపించారు అంటే, మనకందరికి తెలిసిన కథే, ఒక మిలిటరీ ఆఫీసర్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోతుంటే మన సాయికృష్ణుడు ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక కపుల్, ఇద్దరు దంపతులు, ఇద్దరు పిల్లలు, ఒక జట్కా బండి, ఆ తర్వాత గుర్రము, మరి జట్కా వాల ఆ గుర్రం బండిని తోలే వ్యక్తి, ఇంకా ఆ వా కుటుంబానికి సరిపడేటటువంటి లగేజీ, ఇవన్నీ కూడా ఒకసారి ఈ ఆత్మహత్య ప్రయత్నం ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్కు దగ్గరికి వచ్చారు. స్వామి వస్తే ఈ ఆత్మహత్య ప్రయత్నం తీసుకుపోయేటటువంటి ఆఫీసరు అరే కంగారు పడి, రా హలో హలో రా కమ్ ఇన్ అని లోపలికి పిలిచారన్నమాట. ఆదరించారు, చక్కగా ఆతిథ్యం ఇచ్చారు. ఒక గంటన్నరసేపు జరిగింది వీరి యొక్క సంభాషణ. చివరిలో ఈ ఫ్రెండ్ అంటే స్వామి మన ఈ మిలిటరీ ఆఫీసర్కి చెప్పారు, నాయన బాబు నువ్వేం కంగారు పడకురా ఫ్రెండ్, చక్కగా నీ జీవితం సాగుతుంది, నీ ఉద్యోగంలో ఎటువంటి అపాయము కలగదు అని చెప్పి ఆ మిత్రుడి దగ్గర సెలవు తీసుకుని మన ఈ కుటుంబం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి, అయితే వెళ్లిన తర్వాత ఈ మిలిటరీ ఆఫీసర్ తన యొక్క పిస్టల్ ఏమైందని చూసుకున్నాడు, అక్కడ లేదు. అరే ఏమైంది ఇది, మరి ఆఫీస్ పిస్టల్ కదా, దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి, ఇది పోయిందే ఎట్లా అని కంగారు పడుతుంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పుట్టపర్తి నుంచి ఆ మిలిటరీ ఆఫీసర్కు టెలిగ్రామ్ వచ్చింది, ఏమని, ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ విత్ మీ, డోంట్ వర్రీ అని స్వామి టెలిగ్రామ్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ అంటే ఈయనకు అర్థమవుతుంది, కానీ పిస్టల్ అని పెట్టకూడదు కదా టెలిగ్రామ్ లో, అందుకని ఆ రకంగా స్వామి ఈ భక్తుని యొక్క మరి బెస్ట్ ఫ్రెండ్ అని మీరు ఇప్పుడు చెప్పారు చూసారా, అటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఈయన ఈ మిలిటరీ ఆఫీసర్, ఆయన యొక్క భక్తిని ఈ రకంగా స్వామి నిరుపమానటువంటి ఒక యోగ్యత కలిగినటువంటిదిగా చూపించటం కోసం మనకిచ్చినటువంటి ఒక లీల. ఆనాటి సాయికృష్ణుడు విశ్వరూపం చూపించారు, ఈనాటి మన సాయికృష్ణుడు చక్కగా ఫ్రెండ్గా, భార్యగా, పిల్లలుగా, లగేజీగా, గుర్రబండిగా, జట్కావాలాగా, అబ్బాబ్బా ఎన్ని రూపాలు చూడండి, అదే విశ్వరూపం ఉంటాయి. మరి ఇటువంటి విశ్వరూపము మనము కూడా చూడాలి అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు ఏమని, సర్వభూతాంతరాత్మ, అన్ని భూతాలలోనున్నది నేనే. అటువంటి భావం మనకు కలగాలంటే భగవంతుడు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారే అన్ని జీవులలోనూ చరాచర సృష్టిలోనూ కూడా నిండి నిబిడీకృతమై ఉండి వారి యొక్క ఆత్మను ఈ రకంగా ప్రజ్వలింపజేస్తూ, ప్రదీపింపజేస్తూ, ఉద్దీపింపజేస్తూ ఉన్నారని మనం గనక భావిస్తే మనము కూడా విశ్వరూపాన్ని చూడవచ్చును. ఏమిటా విశ్వరూపము, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. అంటే సహస్ర శీర్షములు అంటే భగవంతుడికి 1000 తలలు ఉంటాయని కాదండి, మా తలలే భగవంతునిగా మనం భావించుకోవాలన్నమాట. స్వామి చెప్పారు నేనే నీవు, నీవే నేను. కాబట్టి ఇటువంటి భక్తిని మనం కలిగి ఉంటే విశ్వరూపాన్ని మనం చక్కగా చూడవచ్చు. ఈ విశ్వరూప ద్వారా ఏమవుతుంది, మన యొక్క మోహం నశించిపోయి మోక్షం మనము పొందగలగం. ఇప్పుడు మన పునాయ గారు ప్రసంగిస్తారు.
5: చక్కనిది, ఏకోహం బహురూపస్య, అది ఒక భగవంతుడికే సాధ్యమైంది కాని మా మిగిలిన మానవ మాత్రులకు అయ్యే పని కాదు అనేటువంటి సందేశం ఇప్పుడు మన పండిందర్ గారు చెప్పిన దాంట్లో మనకి బోధపడింది. అంతేకాదు చక్కని భక్తి తత్వాన్ని ఆవిష్కరించడంలో ఒకసారి స్వామి కూడా అన్నారు, భగవన్నామం చెవిన పడినంతనే ఎవరైతే మైమరిచిపోయి ఆనందించి తన్మయత్వం చెందుతారో వారందరూ గోపికలే బంగారు అని చెప్పి చెప్పారు. అంటే గోపికల యొక్క భక్తి ఆ స్థాయికి చేరింది, అంత తన్మయత్వంలోకి చెందిపోయినారు. అందువలనే స్వామి ఏమంటున్నారంటే ఆ గోపికల హృదయాల్లోట ఎవరికి స్థానం లేదు, ఒక భగవంతుడికి మాత్రమే. మ్యూజికల్ చైర్స్ లో సింగిల్ సీట్ ఎట్లాగైతే ఉంటుందో అదేవిధంగా గోపికల హృదయంలో భక్తుడు భగవంతుడికి మాత్రమే స్థానం ఉంది, కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికి స్థానం లేదు. ఈ రెండు విషయాలు కూడా గోపికల భక్తికి ఒక విధమైనటువంటి యొక్క మచ్చు తునకగా మనం చెప్పుకోవచ్చు. ఆ తదుపరి భక్తి ద్వారా విశ్లేషణ మనకు కొంత జరిగింది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి కృష్ణావతారంలో చాలా ముఘ్యమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టమైనటువంటి జ్ఞానయోగం అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మనకు అందించి జగద్గురుగా విఖ్యాతి చెందాడు. అటువంటి యొక్క జ్ఞానయోగాన్ని గురించి ఆ జ్ఞానంలో ఆ గీతాచార్యుడు ఏ విధమైనటువంటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి మనల్ని ఈ జ్ఞానబోధ చేశాడు అనేటువంటి దాని మీద నరసింహరావు గారు తమరు కొంచెం ప్రస్తావించి విశ్లేషణ చేయండి.
6: సాయిరామ్, అనన్య భక్తి చేతనే మనం పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. తద్వారా ఆ భగవంతుని తత్వాన్ని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. దానికే భగవంతుడు చక్కని యొక్క ఉదాహరణ 8వ అధ్యాయం చెప్పినాడు, అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అంటే ఎవడు ఎల్లప్పుడూ పరమాత్ముని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి భక్తునికి నేను చాలా సులభంగా అర్థమవుతాను బంగారు. ఎందుకంటే ఇంకేదో పూజలు, ఇంకేదో వేదాది అది ఇచ్చే అధ్యయనం కాదు ఇక్కడ. ఎల్లప్పుడూ భగవంతుని మనసులో స్మరిస్తూ ఉండడము, దాని పేరే అనన్యము. అంటే అన్యము కానిది, ఇతరము కానిది, అది పరాభక్తి కిందికి తీసుకుపోతుంది. ఇక్కడ ఇంతవరకు మనం చెప్పిన కొన్ని విషయాలు విన్నా ఉన్నాం మనం. ఇక్కడ కర్మ, భక్తి, జ్ఞానం అనేటప్పటికీ ఒక చెట్టుకు పువ్వు, కాయ, పిందే అనేటువంటిది వస్తే ఆఖరికు లాస్ట్ లో పండు అనేది ఉంటుంది. ఈ పండు అనేది జ్ఞానం అండి ఇక్కడ. అంతేగాని ఇవి వేరు వేరు కాదండి. ఇది పరిపక్వ స్థాయికి వచ్చినప్పుడే ఆ పరిపక్వ స్థాయినే జ్ఞానం అనాలి, కానీ దీంట్లో తేడాలేమి ఉండేయండి. ఆ విషయాన్ని గురించి పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ భక్తి అనేటకల్లా భగవంతుడు భక్తుడు అనేటువంటి తేడా ఉంటుందండి. పూజించేవాడు పూజింపబడతాడు అనేటువంటిది, అయితే ఆ దేవుడు ఆ భక్తుడు ఇద్దరిలో ఉన్నటువంటిది ఆత్మతత్వం మాత్రం ఒకటే. దాన్ని గ్రహించబడానికి కొరకు ఇక్కడ చక్కగా స్వామి మనకు చాలా సెలవిచ్చినాడని, అతనిలో ఉన్నది ఆత్మతత్వమే, నీలో ఉన్నది ఆత్మతత్వమే, ఇందరూ నేను నేను అనేటువంటి భావన ఉన్నది, ఆ నేను అనే స్మరణ రూపంగా మనలో ఉన్నది, దాన్ని తెలుసుకోవడము అది అన్నిటికంటే గొప్ప పరమాత్మ, అదే నిజమైంది, దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అనే విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత ఈ అనన్య భక్తుని యొక్క ఆ భక్తిని పరమాత్ముడు ప్రశంసించి ఆయనకు ఒక బోనస్ ఇవ్వదలుచుకున్నాడండి. ఏందా బోనస్ అంటే అతనికి బుద్ధి యోగం అనేటువంటి దాన్ని ఇస్తాను అని చెప్తాడు. ఎట్లా అంటే తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తమ్ ఏనవాం ఉపయాంతితే. అతనికి నేను బుద్ధి యోగాన్ని ఇస్తా. బుద్ధి యోగం అంటేమి? వివేక విచారణ, డిస్క్రిమినేషన్ పవర్ అంటేమి, ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి, సత్యం అంటే ఏమి, అసత్యం అంటే ఏమి, మారేదంటే ఏమి, మారకుండా ఉండేదంటే ఏమి, ఈ వివేకాన్ని ప్రసాదిస్తాడు పరమాత్ముడు. ఆ వివేకం ద్వారానే ఈ జీవుడు దేవుడు కాగలుగుతాడు. అటువంటి అంటే తనతో సమానమైన స్థాయిని ఇచ్చేదాని కొరకు వానేమంటున్నారంటే తేషామేవానుకం పార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. అజ్ఞాన అంధకారము ఉన్నటువంటి ఆ భక్తుని హృదయములో నేను జ్ఞానజ్యోతిని వెలిగించి తద్వారా అతనికి ఆ జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తా, తద్వారా అతడు నేను ఎంతటి వాడిని ఎట్టివాడిని అనే విషయం అర్థం చేసుకుని సాధన ద్వారా రాగద్వేషాలు పోగొట్టుకుని అతని మనసుని పరిశుద్ధంగా చేసుకుని నిశ్చల స్థితిలో ఉంటూ నా తత్వాన్ని అతను అర్థం చేసుకుని నాలో నైక్యమైపోతాడు. భక్త్యాత్ అనన్యయా శక్య అహమేవం విదూర్ధున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన పరేష్టుం చ పరంతప. తప కూడా నది సముద్రములు కలిసిపోయినట్టు ఆ విధంగా వీడు జీవుడు దేవుడు ఏకమైపోతా సుమా అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ మన గీతాచార్యుడు తెలియజేసినాడు. ప్రత్యేకించి మనకు ఇక్కడ జ్ఞానం అనే విషయాన్ని 13వ అధ్యాయంలో పరమాత్ముడు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనకు తెలియజేసినాడు. ఎందుకంటే ఇంతక సోదరుడు పనీంద్ర గారు చెప్పినట్టుగా పరమాత్ముడు సర్వతా పాణిపాదం తత్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మీ ప్రపంచంలో ఉన్నది భగవంతుడు తప్ప రెండవది కాదు, అంటే పరమాత్ముడే ప్రపంచము, ప్రపంచే పరమాత్ముడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జ్ఞానం అంటది. ఇక్కడేమి నామరూపాలను మనం పక్కకు పెడితే, అంటే నామరూపాలు మారేటి, ఒక కాలంలో వచ్చే కాలంలో పోయేటి, ఈ కాలంలో వచ్చే కాలంలో పోయేదానికి కనబడకుండా ఆధారమై ఉన్నది అదేరా ఆత్మ, అదే నువ్వు అని తెలుసుకో అంటున్నాడు అనమాట. అంటే మీ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్సు అవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. అంటే ఈ సమస్త ప్రాణులన్నింటిలో కూడా ఎల్లకాలము ఉంటూ నశించే దాంట్లో నశించకుండా మారే దాంట్లో మారకుండా ఉండేది ఎవడు చూస్తాడో వాడే నిజమైన చూపగలగవాడు, అంటే అదే జ్ఞాన దృష్టి అని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడేమి, ఇక్కడ నశించేది అంటేమి, మారేది, నశించేది ఏది, మారేదానే నశించడం అని మనం అంటున్నాం. అంటే రూపనామాలు మారుతున్నాయి, కానీ రూపనామాలు మారినప్పుడు లోన ఉన్న చైతన్యం ఎప్పుడు మారకుండా ఉండేది, అదే శాశ్వతము, అదే నీవు. దానికి పరమాత్మ చక్కని ఉదాహరణ చెప్తున్నాడు. మళ్ళీ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాలలో నేను ఆత్మరూపంగా ఉన్నాను, ఆ ఆత్మరూపుడే మీరు, ఆత్మరూపుడే నేను అని స్వామి కూడా మనకి ఎన్నిసార్లు సెలవిచ్చినాడు. మీకు నాకు భేదం లేదు బంగారు అని చెప్పి చెప్పినాడు, కానీ మనకు అప్పుడు భయం అయిపోయింది, అయ్యో స్వామి మీరు నేను ఒకటి అనుకుంటే ఎట్లా, మీరు మీరే నేను నేనే, మీరు భగవంతుడు నేను భక్తుణ్ణి, మీరు ఇచ్చేవారు నేను తీసుకునేవాడిని కాదు బంగారు, ఇది కేవలము శరీర దృష్టి బాహ్య దృష్టి, అంతర్దృష్టిలో మనం ఏకమే. ఆ ఏకత్వాన్ని మనం ఎప్పుడైతే అనుభవం చేసుకుంటామో దాని పేరే జ్ఞానము. ఆ ఏకత్వం ద్వారానే ఆ జీవుడు పరమాత్మ ఒకటి అవుతాడు. జీవో బ్రహ్మ ఇవ నాపరహ అనేటువంటి శంకరులు బోధించినట్టు కూడా ఆ జీవుడు దేవుడిలో ఉన్నది ఆత్మతత్వమే అని నువ్వు తెలుసుకో. ఆ విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మళ్ళీ 13వ అధ్యాయంలో అన్ని శరీరాలలో ఉన్నది నేనే, మత్తా పరతరం నాణ్యత కించిత్ అస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. ఒక మనులలో దారం ఏ విధంగా ఆధారమై ఉన్నదో ఆ పరమాత్మ అందరిలో ఆధారమై ఉన్నది, సర్వశక్తి అంత కూడా ఆ పరమాత్మనే అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చెప్పినాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఒక మనం భగవంతుడు అనగానే ఒక వ్యక్తిని ఒక రూపాన్ని దర్శించేటికి దానికి అలవాటు పడి ఉన్నాం. వాస్తవంగా ఆ రూపం నిలబడిందంటే కనబడకుండా ఉండే ఒక శక్తి కనబడే దానికి ఆధారమై ఉన్నది, కనబడే మనులకు కనబడకుండా ఉండే దారమే ఆధారమై ఉన్నది. ఆ విషయాన్ని తెలుసుకోవడమే కృష్ణుడు 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసినాడు. తర్వాత మళ్ళీ సర్వత పాణి పాదం తత్ సర్వతోకి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమారుత్య తిష్టతి. అన్ని యొక్క ఈ పరబ్రహ్మ లోకమంతట వ్యాపించి ఉన్నది, అన్ని కన్ను కాళ్ళు చేతులు కళ్ళు ముఖములు శిరస్సులు అంతా కూడా నా స్వరూపమేరా అంటే అర్థమేమి, అందరి యొక్క ఆ రూపనామాలు నేనే, రూపనామాల వెనుక ఉన్న చైతన్యం నేనే. రూపనామాలకు నేనెట్లా అంటే ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది, పరమాత్మ నుండే ప్రకృతి వచ్చింది. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయుర అపహాప అగ్ని ఆపిని ఆ విధంగా పృథ్వీ ప్రతిది ఓషధులు ఓషధ నుండి అన్నము అన్నము నుండి ఈ రూపమాలు వచ్చినాయి. అంటే మీ ఈ రూపాలకు మూలం పరమాత్ముడే, అంటే పరమాత్ముడి కంటే భిన్న ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి ఏ వస్తువు అయినా అది కదిలేదా కదలందా ఏది రూపమా నామమా భగవంతుడు తప్ప రెండోది లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవడానికి కొరకు చాలా చక్కగా ఇచ్చినాడు. అంటే అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యవ నిర్గుణం గుణభోక్తృచ అన్ని ఇంద్రియములను అది వ్యాపింపజేస్తున్నది. కానీ అది ఏ ఇంద్రియము కాదు, అయితే ప్రతి ఇంద్రియాన్ని వెనకాల ఉండి పనిచేయించేటువంటి శక్తి మాత్రం ఆ పరమాత్ముడే. అన్ని గుణాలను వ్యవహరింపజేసేటువంటి శక్తి ఆయనదే, కానీ అతను ఏ గుణం లేదు, అని గుణరహితుడైనటువంటి ఉన్నాడు. ఆయన లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు, పరమాత్ముడు లేని చోటు అంటూ లేనే లేదు. భగవంతుడు సర్వవ్యాపి, సర్వం అంటే ఇది అది కాదు అన్ని కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే సర్వం అనగానే నేను తప్ప మిగతా సర్వం, నేను తప్ప మిగతా సర్వం, నేను తప్ప మిగతా సర్వం, నేను ఎక్కడున్నట్టు అంటే సర్వం కాకుండా ఇంకున్న బయట ఉన్నానా ఏమి, అది కాదు నేను అన్న సర్వంలోని ఇమిడి ఉన్నానన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ కనబడే రూపనామాలన్నీ కూడా విభిధంగా కనబడుతున్నాయి, కానీ అవి ఒకటే రా అంటే అది ఒక ఆత్మ నుండే ఈ రకరకాలుగా విభజించబడి ఉన్నాయి. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృత తజ్ఞేయం దశిష్ణు ప్రభ విష్ణుచ. ఆ తెలుసుకోదగినటువంటి యొక్క ఆ పరమాత్మ అది విభజించబడినట్టు మనకు కనబడుతున్నది, కానీ అది ఏ విభజనలకు లోను కాలే. ఎందుకు రూపనామాల దృష్టితో విభజించినట్టు అనిపిస్తున్నది, రూపనామాలు కనుక మనం పక్కకు పెట్టుకున్నట్టయితే అంటే దానిలో చూడాలి. ఎట్లా అంటే ఇందాక మీకు మనవి చేసినాను, అవిశ్వాస అంటే నశించే దానిలో నశించకుండా ఉండేది అని చెప్పి దీనికి తత్వముకు చాలా చక్కగా మాట్లాడు. అస్థిపాతి ప్రియా రూపం నామచేత్యు అంశ పంచకం ఆదిత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తత్వోద్భయం. అస్థిపాతి ప్రియ సత్వ చిత్ ఆనంద ఇవి శాశ్వతము, కనబడే రూపము నామము ఇవి మారుతూ ఉంటాయి. ఈ మారేదాన్ని గనక మనం తీసుకుంటే ఇక చక్కగా ఆ పరమేశ్వరుని యొక్క జ్యోతి ఈ ఆత్మజ్యోతి అనేది మన హృదయంలో ఉన్నది నాయన అని చెప్పి సెలుగుంటూ హృదయాన్ని తెలుసుకోండి. అంటే మీ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత అనేటువంటి విషయాన్ని చెలవిచ్చినారు. ఆ విధంగా ఈ జ్ఞానాన్ని గురించి విపులంగా కృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేసినాడు.
7: చాలా అత్యద్భుతంగా ఉన్నదండి ఆవిష్కరణ. ఇప్పుడు నరసింహారావు గారు చెప్పినటువంటి దాన్ని గనక సూక్ష్మీకరించి కొంచెం దాన్ని పరిశీలన చేసుకుంటున్నప్పుడు మన గోచరించేటువంటి మూడు మౌలికమైన అంశాలు గోచరిస్తున్నాయి. ఏమిటి అంటే, ఇది మనం చెప్పిన సాక్షాత్ స్వామివారిని ముఖతగా వెలువడినటువంటిది. ఏమిటి అంటే, తెలుసుకోవలసింది ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకో. ఏమిటయ్యా తెలుసుకోవలసిందంటే, ఈ జగత్తు మిథ్యా అనేటువంటి విషయాన్ని తెలుసుకో. జగత్తును నమ్ముకోవద్దు, జగపతిని నమ్ముకో అనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నట్టుగా, తెలుసుకోవలసింది తెలుసుకో, జగత్తు మిథ్యా అని చెప్పి తెలుసుకో, వదలవలసినవి వదిలేసేయి. ఏమిటి అంటే భ్రమలు, దేహభావనలు అనేటువంటివి. ఈ భ్రమలు దేహభావనలు ఉన్నంతకు, భ్రమలు ఉన్నంత వరకు బ్రహ్మ చిక్కడు మనకి. కాబట్టి భ్రమలు తొలగితేనే బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సంకేతము. ఇక మూడవది ఏమిటంటే, చేరవలసిన గమ్యాన్ని సలక్షణంగా చేరు. ఏమిటయ్యా ఆ గమ్యం అంటే, జీవాత్మ పరమాత్మతో అనుసంధానం కావటము, అదే మోక్షము, అదే జీవుడి యొక్క లక్ష్యము. కనుక జ్ఞానం యొక్క పరాకాష్ట ఎలా ఉంటుంది అంటే, జీవాత్మ పరమాత్మతో అనుసంధానం చేసుకోవటం కోసం సాధకుడు చేసేటువంటి యొక్క తపనతో కూడినటువంటి యొక్క సాధన ఏదైతే ఉంటుందో, అది ప్రతి యొక్క భక్తుడు కూడా నిరంతరము కూడా ఆ భగవద్ ధ్యానాన్ని, భగవంతుడి మీద దృష్టిని కేంద్రీకరిస్తూ, ఆ భగవంతుడి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ, ఆ భగవద్ అనుగ్రహం ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని తద్వారా మనం లక్ష్యాన్ని చేరుకోవాల్సింది. అయితే ఇక్కడేమిటి అంటే, మరి భగవంతుడి అనుగ్రహాన్ని పొందేదాంటో ఏ విధమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా అని అన్నప్పుడు, దాన్ని కూడా మన స్వామివారు సెలవిచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చిందే మన స్వామి సెలవిచ్చారు. ఏమన్నారంటే, సద్గ్రంథ పఠనం గాని, సత్సంగం గాని, గురు సేవ గాని, నామ సంకీర్తన గాని, ఇటువంటి నాలుగు ప్రక్రియలో ఏ ప్రక్రియ ద్వారానైనా సరే, లేదా అన్ని ప్రక్రియలో అయినా సరే ఆచరించి సాధకుడు తద్వారా ఇప్పుడు నిర్దేశించబడిన లక్ష్యాన్ని చేరుకోవడానికి తగినటువంటి యొక్క మార్గాన్ని ఎన్నుకొని దానికి తగినటువంటి సాధన చేయటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి స్వామి చక్కగా సెలవిస్తూ ఉన్నారు. అయితే దీంతో పాటే ఇక ఇంకొక భక్తి అయిపోయింది, జ్ఞానం ద్వారా అని అనుకున్నాము. కర్మయోగంలో ఉన్నటువంటి యొక్క విశ్లేషణ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈ కర్మ యోగం నుంచి వచ్చిన తర్వాత జ్ఞాని అయినటువంటి వాడి లాస్ట్ లో జ్ఞానం అనేటువంటి స్టేజ్ లో మన నరసింహారావు గారు మనవి చేసినట్టుగా, అంతకంటే ఇక జ్ఞానికి వేరే ఏ స్థితి ఏది లేదు అనేటువంటి స్థితికి అక్కడికి చేరినప్పుడు, ఆ భక్తుడిలో ఆ సాధకుడిలో కలిగేటువంటి యొక్క పరివర్తన ఎలా ఉంటుంది అంటే, ఇక వేరే ఇక నాకంటూ శరణం అంటూ లేదు. అన్యథా శరణం నాస్తి సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని గీతాచార్యుడు మనకి ఇచ్చేసినట్టుగా, అన్ని సర్వ కర్మల్ని కూడా పరిచయించి నువ్వు నన్ను నమ్ముకోరా, నేను నీ అండనుంటాను, నీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి మనకి గీతాచార్యుడు ఆనాడే నిష్కర్షగా ఎంతో విశ్వాసంతో మనకి ఒక విధ సందేశాన్ని అందించాడు. అయితే అటువంటి యొక్క విశ్వాసాన్ని, భగవద్విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో భగవద్విశ్వాసం కూడా అంతే ముఖ్యం. కనుక భగవద్విశ్వాసం అన్ని మనం దృఢతరం చేసుకుంటేనే ఈ యొక్క లక్ష్యాన్ని చేధిస్తాం. అందుకే స్వామివారు ఏమన్నారు, భగవద్విశ్వాసం అనేటువంటి దానికోసం నువ్వు ఎక్కువగా శ్రమపడక్కర్లేదురా, ఏం లేదు, దీనికి ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు అనే పంచాక్షరి, దేవుడు ఉన్నాడు అనేటువంటి పంచాక్షరిని గుర్తుపెట్టుకో, ఇదే నీ జన్మకు పంచాక్షరి అయిపోతుంది అని చెప్పి చెప్పేశారు. అంటే ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి నువ్వు భగవంతుడిని శరణాగతి ఉంది శరణ వేడుకో. ఏ విధమైనటువంటి శరణలో ఉండాలా అంటే, ఈ శరణాగతి మీద చక్కని ఒక ఆధ్యాత్మిక చింతన భావనతో కూడినటువంటి యొక్క భావనని కూడా ఇచ్చారు. ఏమనిచ్చారంటే స్వామి మనకు అందించారు, విషయ వాంఛల నిన్ను వెంటాడుతరి నోరెత్తి సాయీశ శరణు మనము, కష్ట పరంపరలు కాల్దువ్వినప్పుడు కరమెత్తి సాయీశ కావు మనము, సంసార తాపములు సంఘటిల్లినప్పుడు మనసార సాయీశ మరువనము, మదిని దురహంకారం ఉదవినప్పుడు తలవంచి సాయీష దాసుడెనము అని చెప్పి స్వామి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన విశ్లేషణ. ఇంతకంటే భగవత్ అంశకి, జ్ఞాన తృష్ణకు గాని, కర్మయోగానికి గాని, భక్తి భావానికి గాని ఇంతకంటే సులభమైనటువంటి మార్గము, ఇంతకంటే ఇదైనటువంటిది మనకి ఎక్కడా కూడా ఏ అవతారంలో కూడా లేనట్టు సులభతరమైన సులభతరమైనటువంటి స్థితిలో ఈ సాయీశ్వరుడు నేడు. ఎందుకంటే నేడు మానవులకి జ్ఞానం యొక్క స్థాయి తక్కువ గనక, ఈ స్థాయిలో ఉండేటట్టుగానే సాయీశ్వరుడు మనకు అనుగ్రహించి చక్కని ఒక దీన్ని చెప్పి ఉన్నారు మనకి. ఈ విధంగా చెప్పినటువంటిది శ్రీకృష్ణుడి యొక్క వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని గురించి ఇక మనం సంగ్రహించి చేసుకునేటట్టయితే,
0: ధర్మాన్ని అనుసరించి వర్తించినటువంటి వాడు శ్రీరామచంద్రుడైతే ఆ ధర్మాన్ని నడిపించినటువంటి ఒక మహనీయమైనటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ నారాయణ తత్వాన్ని పరిపూర్ణమైనటువంటి తత్వంగా ప్రకటింపజేసి తద్వారా తన యొక్క లీలల ద్వారా లోకోద్ధరణకు జ్ఞానము అనేటువంటి దాన్ని ఒక బేసుగా తీసుకుని మౌలికమైన అంశంగా తీసుకుంటూ శ్రీకృష్ణ లీలలు అనేటువంటి దాన్ని సమాజానికి అందించడంలో అంతరార్థం ఏమిటి అంటే లోకోద్ధరణకు జ్ఞానతృష్ణకు చేసినటువంటి కృత్యాలుగా మనం శ్రీకృష్ణ యొక్క లీలల్ని శ్రీకృష్ణ అవతారాన్ని మనం భావించాలి. ప్రతి లీలకి ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. మధురమైనటువంటి బోధల్ని అందించాడు, దివ్య జీవన మాధుర్యాన్ని అందించిన గురుబోధలున్నాయి, మైపరిపరమించినటువంటి ప్రేమభావనలున్నాయి, అనంతమైనటువంటి దార్శనిక సూత్రాలు మనకు అందింపజేసి రాబోయేటువంటి యుగంలో కలియుగంలో మానవులు చాలా బాధలు పడతారు. రెండు అత్యద్భుతమైన అమృతమైన ఫలాలు, రెండు అమృత ఫలాన్ని మనకు అందితే గీత విష్ణు సహస్రం అనేటువంటి ఫలాలు అందించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడే ముఖ్య కారణం అయినాడు అని చెప్పి మనం చేసుకుంటూ అటువంటి అమృత ఫలాలు శ్రీకృష్ణ అవతారంలో రెండు అందించబడితే ఇప్పుడు వరకు 18 అమృత ఫలాలు 18 వాహినీల ద్వారా ఈ సాయికృష్ణుడు మనకి అందించి మానవాళిని ఉద్ధరించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అందువల్ల ఈ అవతారంలో మనల్ని లాలిస్తూ, అంటే ఈ అవతారం అంటే ఇక్కడ సాయీశ్వరుడు అవతారాలుగా చెప్పుకున్నా కూడా సమన్వయం చేసుకోవచ్చు, మనల్ని లాలిస్తూ ఆడిస్తూ పాలిస్తూ ఆనందడ్డోలికలలో ఓలలాడిస్తూ జీవిత గమ్యాన్ని సంపూర్ణ యశస్సును కూడా తెలుసుకునేటువంటి పథ నిర్దేశకత్వం చేసినటువంటి మహదవతారమైనటువంటి అవతారాలు ఈ యొక్క కృష్ణావతారము సాయి అవతారము. అందువలనే శ్రీకృష్ణుడిలో మనం ఒక దార్శనికును చూస్తాం, శ్రీకృష్ణుడిలో ఒక సేవా తత్పరతను చూస్తాం, శ్రీకృష్ణుడిలో ఒక అభ్యుదయవాదిని చూస్తాం, శ్రీకృష్ణుడిలో ఒక మోక్ష ప్రదాతను చూస్తాం, మీద మిక్కిలి శ్రీకృష్ణుడిలో ఒక ప్రేమైక మూర్తి భవించినటువంటి అవతారంగా శ్రీకృష్ణుణ్ణి మనం ఈ విధంగా మనం తెలుసుకొని ఒక ధర్మగామిగా కూడా మనం దృష్టి చేసుకుంటూ చివరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గా అంతర్యామిగా శ్రీకృష్ణుని మనం దర్శిస్తూ ఉన్నాం. ఇటువంటి అంతర్యామిక తత్వమే మనకి సాయీశ్వరుడుగా మనకు గోచరింపజేసి తద్వారా మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి తగినటువంటి యొక్క మార్గ నిర్దేశకత్వం చేసిన పథ నిర్దేశకత్వంలో శ్రీకృష్ణుడి యొక్క పథాన్ని ఈ యొక్క సత్యసాయీశ్వరుడు కొనసాగించి నేటి మానవాళి యొక్క విశ్వ మానవాళి సౌభ్యంగా విశ్వ కళ్యాణానికి కూడా పాటుపడి ఎంతో ఆర్ద్రతతో ఆ యొక్క భక్తుల్ని పురుచుకుంటూ ఆయన యొక్క అద్భుతమైన చర్యలు ఇంకా కూడా అవతార భౌతిక అవతారం చాలించినా కూడా ఆ యొక్క చర్యలు ఆ యొక్క అనుగ్రహమైనటువంటి అనుగ్రహ ప్రాప్తులు విభూతులు అనేటువంటివి ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని అందుకున్నటువంటి వాళ్ళు జన్మ ధన్యులు. ఈ చక్కని కార్యక్రమానికి ఈ రేడియో సాయి నిర్వాహకులు అందించిన పూర్తి సహకారం రేడియో సాయి వారికి, ముఖ్యంగా రేడియో సాయి శ్రోతలు వింటూ ఉన్న రేడియో సాయి శ్రోతలకు అందరికీ కూడా శిరసు వంచి సాయిరాం ప్రణామాలు సమర్పిస్తుంటున్నాం. జై సాయిరాం.
8: జై సాయిరాం.
9: ఇంతవరకు మీరు కృష్ణం వందే జగద్గురు కార్యక్రమంలో భాగంగా కృష్ణావతారంలోని పారమార్థికత అనే అంశంపై డాక్టర్ పివి పొన్నయ్య గారు, శ్రీ వైవి నరసింహరావు గారు, శ్రీ డి ఫణీంద్ర కుమార్ గారు అందించిన చర్చను విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తున్నాం. సాయిరాం. ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 14వ తేదీన కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కృష్ణం వందే జగద్గురులోని ఒక అంశాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ప్రత్యేక భజన్ అంతాక్షి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో హైదరాబాద్లో వివిధ సమితుల నుండి యువతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా శైలజ గారు వ్యవహరిస్తారు. మన ఈ కార్యక్రమంలో రెండు టీమ్స్ ఉన్నాయి. మొదటి టీం సత్య టీం, రెండోది ప్రేమా టీం. సత్య టీంలో పాల్గొనేవారు అపర్ణ, యామిని, శ్యామరూప. మరి ప్రేమా టీంలో పాల్గొనేవారు ఆరాధన, దుర్గా, సాయి ప్రసన్న. మరి ఈనాటి మన కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభిద్దాం.

0: ఈ కార్యక్రమాన్ని మరి ఉత్సాహంగా ప్రారంభిద్దామా?
1: ప్రారంభిద్దాం.
0: మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే అంత్యాక్షరి. ఈ అంత్యాక్షరిలో ముందుగా ఒక భజన్ మేం పాడతాము. ఆ భజన్లో చివరిగా ఉన్న అక్షరంతో ముందు సత్య టీం వాళ్లు ఒక భజన్ పాడతారు. ఆ భజన్లో చివరి అక్షరంతో ప్రేమ టీం వాళ్లు మరో భజన్ పాడతారు. ఇలాగా 5 సార్లు పాడడం జరుగుతుంది. ప్రతి భజన్కి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. పాస్ చేస్తే 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆలోచించడానికి 10 సెకండ్లు మాత్రమే టైం. మరి అందరూ రెడీయా?
2: రెడీ.
0: శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని స్వామివారు పాడిన చక్కటి రాముల వారి పాట
3: ప్రేమముదిత మనసుకు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.
0: ప్రేమ టీం వాళ్లు మరో భజన్ పాడతారు. ఇలాగా 5 సార్లు పాడడం జరుగుతుంది. ప్రతి భజన్కి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. పాస్ చేస్తే 5 మార్కులు

0: చాలా చక్కగా పాడారు అందరూ. ఎవరూ ఎక్కడ తగ్గకుండా పోటాపోటీగా పాడారు. మరి ఫస్ట్ రౌండ్ అయ్యాక మీ స్కోర్స్ ఎలా ఉందో మన జడ్జ్ గారు శైలజ్ గారు చెప్తారు. శైలజ్ గారు,
1: ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీం 50 పాయింట్స్ స్కోర్ చేశారు. మరి ప్రేమ టీం 50 పాయింట్స్.
0: ఫస్ట్ రౌండ్ కదా, చాలా చక్కగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మరి సెకండ్ రౌండ్ లో రాను మనకి టఫ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. మరి మన సెకండ్ రౌండ్ భజన గుర్తించండి. శైలజ గారు ఒక భజన మధ్యలో ఒక లైన్ చెప్తారు, ఆ భజన్ని గుర్తించి పాడాలి. ఈ రౌండ్ బజర్ రౌండ్. ఎవరైతే ఫస్ట్ సాయిరాం చెప్తారో వాళ్లకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్స్ లేవు. ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారో వాళ్ళకి 10 పాయింట్స్, పాస్ అయితే 5 పాయింట్స్. అందరు రెడీనా?
2: రెడీ.
0: శైలజ గారు, మరి ఫస్ట్ భజన ఏంటండి?
1: జనని జానకి జీవన రామ్,
0: సాయిరాం. సత్య టీం ముందుగా సాయిరాం చెప్పారు, మీరు పాడండి.

0: రెండో భజన్ చెప్పండి శైలజ గారు.
1: రఘుపతి రాజా రామ రామ్
0: సాయిరామ్. మళ్ళీ సత్య టీం వాళ్ళు ముందుగా సాయిరామ్ చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్. సత్య టీం వాళ్ళు మళ్ళీ ఇంకొక 10 మార్కులు గెలుచుకున్నారు. మీరు కూడా ప్రేమ టీం వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ గా, కొంచెం త్వరగా బజర్ ఇచ్చేసేట్టుగా ఉండాలి. సరే, నెక్స్ట్ భజన ఏంటంటే
1: భజమన సీతారామ రామ్, భజమన సీతారామ
2: సైరామ.
0: మళ్ళీ సత్య టీం వాళ్ళు కొంచెం ఒక్క సెకండ్ ముందుగా సాయిరామ్ చెప్పేశారు, పాడండి.

0: చాలా చక్కగా పాడారు. అగైన్ 10 మార్క్స్ ఫర్ సత్య టీమ్. ప్రేమ టీం వాళ్ళు కొంచెం జోష్ గా ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా టఫ్ అవుతోంది. మరి ఇంకొక భజన చూద్దాము, ఎవరు ముందు చెప్తారో చూద్దాం.
1: జయ కృష్ణ హరే, జయ కృష్ణ హరే, జయ రాధా కృష్ణ హరే.
0: ఈసారి ప్రేమ టీం వాళ్ళు ముందుగా చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్ ప్రేమ టీం వాడు ఇలాగే ముందుకు రావాలి. అండ్ నెక్స్ట్ పాట శైలజ గారు చెప్పండి.
1: సీతావల్లభ సుందర
0: రామ. అగైన్ ప్రేమ టీం జోష్ కనిపిస్తోంది, ఇప్పుడు పాడండి.

0: వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పాట.
1: సాయి రామ పరమ దయాళ
2: సాయిరామ్.
0: అగైన్ ప్రేమ టీమ్ పాడండి.

0: మరొక పాట.
1: మధుర మనోహర
2: మంగళధారం.
0: సత్య టీం వాళ్ళు ముందుకొచ్చారు, పాడండి.
3: మధుర మనోహర మంగళనాం.
0: రాంగ్ అండి, ఇంకో పాట ఉంది, ఇంకొక భజన ఆలోచించండి.
3: మధుర మనోహర,
0: ఇంకొకసారి మీరు భజన చెప్పండి ఒకసారి.
1: మధుర మనోహర మంగళధామ.
0: టైమ్ అప్. ప్రేమ టీమ్ కి వెళ్తుంది పాట.
3: మధుర మనోహర
0: ఒకసారి ఆ లైన్ నుంచి మీరు ఏదైనా పాడుకుంటూ వస్తుంటే మీకు పాట రావచ్చు.
1: 3 సెకండ్స్ ఏముంది ఇంకా. టైమ్ అప్.
0: శైలజ గారు, కరెక్ట్ భజన ఏంటో మీరు చెప్పండి ఒకసారి.

0: చాలా చక్కగా పాడారు శైలజ గారు. మీరు ఈ పాటని ఇప్పుడు గుర్తించుంటారు. మరి నెక్స్ట్ ఏంటో చెప్పండి.
1: అవతార సాయి అవతార
2: సాయిరాం.
0: ఇద్దరు ఒకేసారి ఉత్సాహంగా చెప్పడం వల్ల మీ ఇద్దరులో ఎవరు చెప్పారో మాకు కన్ఫ్యూజన్ గా ఉంది. సో మా టెక్నికల్ టీమ్ ని ఒకసారి రివైండ్ చేయమని చెప్పి విని మేము ఎవరు పాడబోతున్నారో చెప్తాం. సో టెక్నికల్ టీమ్ ని కన్సల్ట్ చేశాక మాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు ఒకేసారి రెండు టీమ్స్ ఒకేసారి సాయిరాం చెప్పడం జరిగింది. ఎవరు ఏ పాట అనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. సత్య టీం మీరు ఏ పాట అనుకుంటున్నారు?
3: కళ్యాణరామ ఆనందరామ.
0: ప్రేమ టీం మీరేమనుకుంటున్నారు?
4: కళ్యాణరామ.
0: మీరు కూడా అదే అనుకుంటున్నారా? సరే, ఇద్దరికి 5-5 పాయింట్స్ ఇస్తాము. ఒకసారి పాడేసేయండి ఆ కళ్యాణరాముణ్ణి తలుచుకుందాము. పాడండి.

0: నీవున్న అవతార సత్యసాయిరామ చాలా చక్కగా ఉంది కదా పాట. మరి నెక్స్ట్ పాట ఏంటో శైలజ గారు చెప్పండి.
1: ప్రేమ స్వరూప ప్రశాంతి నికేతన.
2: సాయిరామ
0: ప్రేమ టీం వాళ్ళు ముందుగా సాయిరామ చెప్పారు, పాడండి.

0: మరి లాస్ట్ భజన్ ఎవరు గుర్తుపడతారో చూద్దాము. చెప్పండి.
1: యుగ అవతార పరమేశ్వర రామ
0: సైరం. సత్య టీం వాళ్ళు ముందుగా సైరం చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్ సత్య టీమ్, చాలా చక్కగా పాడారు. ఈ రౌండ్ చక్కటి పాటతో ఎండ్ చేసుకున్నాం. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో శైలజ గారు ఇప్పుడు చెప్తారు.
1: ఈ సెకండ్ రౌండ్ స్కోర్స్ లో సత్య టీమ్ 45 పాయింట్స్, మరి ప్రేమ టీమ్ కూడా 45 పాయింట్స్.
0: వెరీ గుడ్. ముందర ఈ రౌండ్ ప్రారంభంలో ప్రేమ టీం వాళ్ళు కొంచెం వెనుకబడి ఉన్నారు, తర్వాత మళ్ళా పుంజుకుని మొత్తానికి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారనమాట. సో థర్డ్ రౌండ్ లో మరి ఎవరు ఎక్కువ స్కోర్ చేసుకుంటారో చూద్దాము. ఈ థర్డ్ రౌండ్ ఏంటంటే అష్టోత్తర నామం చెప్పడం జరుగుతుంది. ఆ నామం చెప్పగానే ఎవరు ఫస్ట్ సాయిరాం చెప్తారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ అష్టోత్తర నామం వినగానే దానికి అర్థం చెప్పి, ఆ నామం వినగానే ఏ భజన స్ఫురించిందో అది పాడాలి. దీనికి 10 పాయింట్స్ ఉంటాయి, పాస్ అయితే 5 పాయింట్స్. మరి థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసుకుందామా? రెడీయా?
2: రెడీ.
0: వెరీ గుడ్. సో ఫస్ట్ నామం ఏంటో శైలజగా చెప్తారు, వినండి.
1: ఓం శ్రీ సాయి సత్య స్వరూపాయ నమః.
0: సత్య టీం ముందుగా సైరం చెప్పారు, చెప్పండి.
3: సత్యాన్ని ఆకారంగా ధరించి భూమి మీదకి వేంచేసినటువంటి సత్యసాయి నాథుడికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.
0: వెరీ గుడ్. మరి భజన మీకేంటి స్ఫురించిందో చెప్పండి.

0: చాలా చక్కగా పాడారు. మరి నెక్స్ట్ అష్టోత్తరం ఏంటో శైలజ గారు చెప్పండి.
1: ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ
2: సాయిరా.
0: మళ్ళీ సత్య టీం వాళ్ళు ముందుగా సాయిరాం చెప్పారు, పాడండి.
2: త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రయం మన స్వామి కాబట్టి అటువంటి స్వామికి నమస్కారము అని అర్థము.
0: చాలా చక్కగా చెప్పారు. మరి భజన.

0: వెరీ గుడ్. సత్య టీం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ప్రేమ టీం వాళ్ళు కొంచెం మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని ముందుకు రావాలి. మరి నెక్స్ట్ అష్టోత్తర నామం ఏంటో శైలజ గారు చెప్తారు, రెడీగా ఉండండి.
1: ఓం శ్రీ సాయి సుందర రూప.
0: ఈసారి ప్రేమ టీం వాళ్ళు ముందుకు వచ్చారు, చెప్పండి.
2: సుందర రూప శ్రీ సాయి రామ. మన స్వామి ఎంతో అందంగా సుందరంగా ఉంటారు, ఆ సుందర రూపమైన మన స్వామికి నమస్కారం అని అర్థం.
0: చాలా చక్కగా చెప్పారు. మరి భజన ఏది మీకు గుర్తుకొస్తోందో చెప్పండి.

0: చాలా చక్కగా పాడారు. మరి ప్రేమ టీం వాళ్ళు కూడా 10 మార్క్స్ వచ్చాయి. ఇంకా మీరు కూడా ముందుకు రావాలి. మరి నెక్స్ట్ అష్టోత్తర నామం ఏంటో చెప్పండి.
1: ఓం శ్రీ సాయి సర్వమత సమ్మత.
0: సత్య టీం వాళ్ళు ముందుకొచ్చారు, చెప్పండి.
2: సకల మతాల సారము మన సాయి మతము. మన స్వామికి అన్ని మతాలు సమ్మతమే. అటువంటి సాయినాథునికి నమస్కారము అని ఈ నామానికి అర్థము.
0: ఓకే, మరి భజన

0: వెరీ గుడ్, చక్కగా పాడారు. మరి నెక్స్ట్ నామం చెప్పండి.
1: ఓం శ్రీ సాయి రత్నాకర
2: వైభవాయ
1: నమః.
3: మన స్వామి రత్నాకర కుల వంశానికి చెందినవారు, అందుకని ఆ రత్నాకర కులవంశంలో పుట్టిన మన స్వామికి నమస్కారం అని అర్థం.
0: ఓకే, భజన.

0: వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. మరి
1: ఈ నామానికి ఇంకొక పాట చెప్పచ్చు, ఎవరైనా చెప్పగలరా?
0: నేను చెప్తా.
2: నేను చెప్తా.
0: దీనికి మార్క్స్ లేవు, చెప్పండి. ఓకే, ప్రేమ టీం వాళ్ళు చెప్తా ఉన్నారు, పాడండి.

0: కదా, అందరం చక్కగా పాడుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. మరి లాస్ట్ నామం ఎవరు ఫస్ట్ సాయిరాం చెప్తారో చూద్దాం.
1: ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః.
0: సత్య టీం వాళ్ళు ముందుగా చెప్పారు, చెప్పండి పాడండి.
2: సాక్షాత్తు భగవంతుడే సత్యసాయిరాముడై అవతరించినటువంటి మన స్వామికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.

0: చాలా చక్కగా స్వామి నామాన్ని స్మరిస్తూ ఈ రౌండ్ ని మనం పూర్తి చేసుకున్నాం. మరి స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్తారు.
1: థర్డ్ రౌండ్ పూర్తయ్యాక సత్య టీం 40 పాయింట్స్ స్కోర్ చేశారు. ప్రేమ టీం కాస్త తగ్గారు, బట్ పర్వాలేదు, ప్రేమ టీం 20 పాయింట్స్.
0: మరి ఇదే ఉత్సాహంతో మరి లాస్ట్ రౌండ్, ఈ రౌండ్ లోనే మనకి విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. దీని రూల్స్ ఏంటంటే చిట్స్ ఇస్తాం మేము. ముందర సత్య టీం వాళ్ళు వాళ్ళ దగ్గరికి చిట్స్ తేవడం జరుగుతుంది. వాటిలో ఏ వర్డ్ అయితే వచ్చిందో, మీరు సెలెక్ట్ చేసుకున్న చిట్ లో ఏ వర్డ్ అయితే వచ్చిందో ఆ వర్డ్ మీద పాటలు పాడాలి. ఆ వర్డ్ మీద వచ్చే భజన్స్ 2 మినిట్స్ లో ఎన్ని పాడగలిగితే అన్ని పాడాలి. మీరు పాడే ప్రతి పాటకి 10 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. రిపీట్ అయిన పాటలకు మాత్రం పాయింట్స్ ఉండవు. లాస్ట్ రౌండ్, 4th రౌండ్ స్టార్ట్ చేసుకుందామా? రెడీయా?
2: రెడీ.
0: సో శైలజ గారు మరి వాళ్ళకి చిట్స్ అందజేస్తారా?
1: తప్పకుండా అండి.
0: సత్య టీం వాళ్ళకి ఏ వర్డ్ వచ్చిందో చూద్దాం.
3: శంభో.
0: శంభో అనే వర్డ్ వచ్చింది. ఈ వర్డ్ మీద ఎన్ని భజన్లు మాక్సిమం పాడగలుగుతారో అన్ని పాడండి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

0: టైం అయిపోతుంది.
1: టైం అప్.
0: సత్య టీం వాళ్ళు 10 భజన్స్ పాడారు. 10 లో ఒక రిపీట్ ఉంది. దట్ మీన్స్ 9 భజన్స్ పాడారు. 90 పాయింట్స్. మరి నెక్స్ట్ చిట్స్ ప్రేమ టీం వాళ్ళకి కూడా జరుగుతుంది. ప్రేమ టీం వాళ్ళకి ఏ వర్డ్ వచ్చిందో చూద్దాము.
2: గోవింద.
0: గోవింద చక్కటి వర్డ్. పాడండి, మీ టైం స్టార్ట్ అవుతుంది.

0: టైం అయిపోతుంది, త్వరగా
1: టైం అప్.
0: ప్రేమ టీం వాళ్ళు 13 భజన్స్ పాడారు, రిపీట్స్ కాకుండా 13 భజన్స్ పాడారు. దట్ మీన్స్ 130 పాయింట్స్. మరొక చిట్ సత్య టీం వాళ్ళు తీసుకుంటారు, చూద్దాం ఏ వర్డ్ వస్తుందో.
2: కృష్ణ.
0: కృష్ణ. సత్య టీం వాళ్ళకి కృష్ణ అనే వర్డ్ వచ్చింది, పాడండి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

0: मुरली कृष्णा मुकुंद कृष्णा मोहन कृष्णा कृष्णा कृष्णा। సత్య టీం వాళ్ళు 10 సాంగ్స్ కరెక్ట్ గా పాడారు. మిగతా కొన్ని రిపీట్స్, కొన్ని ఆ నామం లేని భజనలు పాడడం జరిగింది. సో 10 భజన్స్ పాడారు కాబట్టి 100 పాయింట్స్. మరి లాస్ట్ చిట్ ప్రేమ టీం వాళ్ళు తీస్తున్నారు. ఏ వర్డ్ వస్తుందో చూద్దాం.
1: రామ
0: రామ శ్రీరామనవమి రోజు రామ నామం మీద పాడండి. రెడీ?

0: టైమా.
1: చాలా చక్కగా పాడారు, హోరా హోరిగా సాగింది ఈ రౌండ్. మరి ఈ రౌండ్ స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ్ గారు చెప్తారు.
0: సత్య టీమ్ 190 పాయింట్స్. ఇక ప్రేమ టీమ్ 330 పాయింట్స్.
1: మరి యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, సెకండ్ రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా, కొంచెం వెనకబడిన ప్రేమ టీం వాళ్ళు మొత్తానికి ఈక్వల్ అయిపోయారు. అండ్ థర్డ్ రౌండ్ లో ప్రేమ టీం వాళ్ళు కొంచెం వెనకనున్న, ఫోర్త్ రౌండ్ లో చాలా చక్కగా ఆడి మరి స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ్ గారు చెప్తారు. టోటల్ స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ్ గారు చెప్పండి.
0: ఫోర్ రౌండ్స్ కి కలిపి సత్య టీం 325 పాయింట్స్ అండ్ ప్రేమ టీం 445 పాయింట్స్.
1: ప్రేమ టీం వాళ్ళు చాలా చక్కగా ఆడి చాలా, సత్య టీం ప్రేమ టీం చాలా ఉత్సాహంగా వారికి వచ్చిన భజనలన్నీ చాలా చక్కగా పాడారు. కానీ ప్రేమ టీం వాళ్ళు థర్డ్ రౌండ్ లో కొంచెం వెనుకబడినా, ఫోర్త్ రౌండ్ లో చాలా చక్కగా ఉత్సాహంగా పాడి ఈ కార్యక్రమంలో విన్ అయ్యారు వాళ్ళు. వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అలాగే సత్య టీం వాళ్ళు కూడా చాలా చక్కగా, చాలా స్పోర్టివ్ గా, చాలా ఉత్సాహంగా ఆడారు, మంచి కాంపిటీషన్ వచ్చారు వాళ్ళకి. సో వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈనాటి కార్యక్రమాన్ని చక్కటి భజనతో ఎండ్ చేద్దాం.

ఇవాల్టి శ్రీరామనవమి ప్రత్యేక అంతాక్షరి కార్యక్రమం చాలా చక్కగా జరుపుకున్నాము. అందరూ ఎంతో స్పోర్టివ్ గా, మనం యాక్చువల్ గా స్వామి నామాన్ని తలుచుకుంటూ రాముల వారిని అలాగే మన సాయిరాముడిని తలుచుకుంటూ చాలా చక్కగా ఈ గేమ్ ని పూర్తి చేశాము. మళ్లీ వచ్చే ఎపిసోడ్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరామ్.

0: கிருஷ்ணம் வந்தே ஜெகத்குரும். சங்கீத நிருச்ச ரூபகம். அற்புதமைன லீலலதோ பக்தி சைதன்யாన్ని ஆத்ம சமர்ப்பண பாவాన్ని கோபிகலு கோபாலகுலலோ கலிகின்சின அபூர்வமைன அவதாரம் ஸ்ரீகிருஷ்ண அவதாரம். ఎన్ని మార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేవి బాలకృష్ణ దివ్యలీలలు. పాడి పంటలు, మాతృప్రేమ పుష్కలంగా కలిగిన నందకుమారుడు నవనీతిచోరుడు ఎందుకయ్యాడు? ఆ నవనీతిచోరుడు భక్తమానసచోరుడైన సాయికృష్ణునిగా ఎలా అవతరించాడు అన్న ప్రశ్నకు సమాధానమే కృష్ణం వందే జగద్గురుం సంగీత నృత్యరూపకం. ఈ సంగీత నృత్యరూపకాన్ని శ్రీ సత్యసాయి విద్యావిహార్ విశాఖపట్నం విద్యార్థిని విద్యార్థులు 6/1/2005 తేదీన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.
1: ఓం శ్రీ సాయిరామ్. ఆర్ మోస్ట్ లవింగ్ ప్రణామ్స్ అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ఆర్ బిలవ్డ్ లార్డ్. వి లవ్ యు స్వామి అండ్ వి ఫీల్ ప్రివిలేజ్డ్ టు బి యోర్ స్టూడెంట్స్ అట్ శ్రీ సత్యసాయి విద్యావిహార్ విశాఖపట్నం. Please accept our humble offering of a dance drama presentation titled Krishnam Vande Jagat Gurum. The ballet depicts how loving Krishna reveals the secret of his incarnation to divine mother Yashoda and the Gopikas while enchanting them with his mischievous and naughty pranks. Over to Krishnam Vande Jagat Gurum.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.